శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం 358.4 మీటర్లు అనగా 837 కిలోహెర్ట్స్పై అనలాగ్ ప్రసారాలతో పాటుగా డిఆర్ఎం రిసీవర్ ఉన్నవారు 828 కిలోహెర్ట్స్పై డిజిటల్ ప్రసారాలు మరియు ఎఫ్ఎం 102.2 మెగాహెర్ట్స్పై ఈనాటి ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 2వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం మే నెల 23వ తేదీ శనివారం. ఇప్పుడు సమయం 5 గంటల 54 నిమిషాలు దాటి 3 సెకండ్లు. శుభోదయం.

0: మీరింతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు సూక్తిసుధ వింటారు. సమర్పణ డాక్టర్ గుర్తి సుబ్రహ్మణ్య శాస్త్రి.
1: మనిషికి ఆలోచన అనేది దిక్సూచి వంటిది. ఏ దశలో ఆలోచిస్తే అటువైపే జీవితం ప్రయాణిస్తుంది. కాబట్టి ఆలోచన అనేది అన్ని వైపులా సమగ్రంగా పరిశీలించి తీసుకోవాల్సిన నిర్ణయం. ఈ గుణం కలవారు భౌతికంగానే కాదు, ఆధ్యాత్మిక విషయాల్లోనూ గొప్ప ఫలితాలు పొందుతారు. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుణ్ణి యుద్ధానికి ప్రేరేపించినప్పుడు విజయాన్ని మాత్రమే కాదు, ధర్మ పరిరక్షణ, భవిష్యత్ తరాల క్షేమం వంటి అన్ని కోణాలను ఆలోచించి సలహా ఇచ్చారు. అంత సమగ్రంగా ఆయన చేసిన ఆలోచనల వల్లనే పాండవులు ధర్మయుద్ధంలో విజయం సాధించారు. బుద్ధుడు కూడా సత్యాన్ని తెలుసుకోవడానికి రాజ్యాన్ని విడిచి వెళ్ళినప్పుడు జీవితం, మరణం, దుఃఖం, విముక్తి అన్నిటినీ లోతుగా పరిశీలించి తీసుకున్న నిర్ణయం దానివలన ధర్మచక్రం సమస్త లోకాన్ని చుట్టి వచ్చింది. దైనందిన జీవితంలో కూడా ఆధ్యాత్మిక దృష్టితో ఆలోచించడం అత్యవసరం. ఉదాహరణకు, ఎవరైనా మనకు అన్యాయం చేసినప్పుడు ప్రతీకారం తీర్చుకోవాలా లేక క్షమించాలా అన్నదాన్ని కేవలం భావోద్వేగంతో కాకుండా శాంతి, ధర్మం, కర్మ ఫలితాల దృష్టితో ఆలోచిస్తే నిర్ణయం మారుతుంది. ఆలోచించకుండా తొందరపడి ఏ నిర్ణయమూ తీసుకోరాదు. సహసా విదధీతన క్రియా.

0: సంపదః అని భారవకవి కిరాతార్జునీయుల్లో తెలియజేశారు. భగవద్గీత కూడా ఫలాపేక్ష లేకుండా కర్తవ్యాన్ని నిర్వహించండి అని మనకు సూచించింది కదా. ఆలోచితం కర్మ ఆనందం సంభవిష్యతి, అనాలోచితం కర్మ దుఃఖం సంభవిష్యతి అని హితోపదేశం కూడా తెలియజేసింది. అందువలన మానవుడు ఆలోచన చేసి మాత్రమే పనిచేయాలి. ఆలోచనకు సహనం, జ్ఞానం, ధర్మపరమైన దృష్టి అవసరం. వేగంగా స్పందించడం కన్నా మనసు శాంతిపరచుకుని పరిస్థితిని అన్ని కోణాల్లో పరిశీలించి నిర్ణయం తీసుకుంటే అది అందరికీ మేలు చేస్తుంది. సరైన ఆలోచన భౌతిక విజయాలకే కాదు, ఆధ్యాత్మిక వికాసానికి కూడా దారి చూపుతుంది. యోగశాస్త్రం ప్రకారం కుండలినీ శక్తిని చక్కగా ప్రేరేపిస్తే మంచి జ్ఞానం, ఆలోచనలను సాధకుడు తప్పక పొందగలడు. మంచి ఆలోచన వివేకాన్ని పెంచి శాశ్వతమైన సత్యం వైపు నడిపిస్తుంది. అందుకే మనం ఆలోచన స్పష్టతను పెంపొందించుకోవాలి. ఆలోచనల స్వభావమే మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. మానవుడు ఎలా ఆలోచిస్తే అలాగే ఉంటాడు. కాబట్టి ప్రతి ఆలోచనను జాగ్రత్తగా సానుకూల దిశలో మలుచుకోవాలి. ఆలోచనాశుద్ధి మనసుకు శాంతిని, జీవితానికి స్పష్టతను ఇస్తూ విజయానికి బాటలు వేస్తుంది. మనసనే నదిలో తేలే దీపంలాంటిది ఈ ఆలోచన. అది చీకటిలో వెలుగునిచ్చి ప్రవాహానికి దిశానిర్దేశం చేస్తుంది. మంచి ఆలోచనల సుగంధం మన హృదయాన్ని తోటలుగా మార్చి దానిలో సత్సంకల్పాల పూలను వికసింపజేస్తుంది. లోతైన ఆలోచన కడలిలా విస్తరించి జ్ఞానముత్యాలను జీవిత తీరానికి తీసుకువస్తుంది. ఆలోచన స్వచ్ఛమైతే జీవితం మధుర గీతంలా సాగిపోతుంది. స్వస్తి.
1: మీరింతవరకు సూక్తిసుధ విన్నారు. సమర్పణ డాక్టర్ గుర్తి సుబ్రహ్మణ్య శాస్త్రి.

0: Gabbard has announced her resignation from the post. Ms. Gabbard said she will step down from her position effective 30th of June after her husband Abraham Williams was diagnosed with an extremely rare form of bone cancer. In IPL cricket, Sunrisers Hyderabad defeated Royal Challengers Bengaluru by 55 runs in Hyderabad last night. Today, Lucknow Super Giants will take on Punjab Kings in Lucknow at 7:30 this evening. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం భక్తిరంజని. ఈనాటి కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం, అన్నమాచార్య కీర్తనలు ప్రసారమవుతాయి. కార్యక్రమంలో ముందుగా శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం వింటారు.

భూజోభిమహ్యమిహ తౌకర దర్శి దౌతే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే మన్మూర్ధికాని జపనే విఘటాద వీడు శ్రీ వెంకటాద్రి శిఖరే.

మీరింతవరకు అనుమాచార్య కీర్తన విన్నారు. ఈనాటి భక్తిరంజని కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

మొక్కజొన్నలో ఎరువుల యాజమాన్యం అలాగే సస్యరక్షణ గురించి తెలుసుకుందాం. ముందుగా ఎరువుల యాజమాన్యం గురించి చూసుకున్నట్లయితే, మొక్కజొన్నలో వర్షాధార పంటకు నత్రజనిని మూడు భాగాలుగా చేసుకుని ఒక వంతు నత్రజనిని విత్తే సమయంలోనూ, రెండవ వంతు విత్తిన 30 నుండి 35 రోజుల మధ్య, మిగిలిన మూడవ వంతు విత్తిన 50 నుండి 55 రోజుల మధ్య వేసుకోవాలి. మొత్తం భాస్వరం ఎరువును విత్తే సమయంలో, అలాగే సగం పొటాషి ఎరువును విత్తే సమయంలో, మిగతా సగం పొటాషి ఎరువును పూత దశలోనూ వేసుకోవాలి. ఎకరాకు 20 కిలోల జింక్ సల్ఫేట్ ని కూడా మూడు పంటలకొకసారి దుక్కిలో వేసుకోవాల్సి ఉంటుంది. మొక్కలలో జింకు లోపాన్ని గమనించినట్లయితే, లీటర్ నీటికి 2 గ్రాముల చొప్పున జింకు సల్ఫేట్ ను కలిపి పైరుపై పిచికారీ చేయాలి. ఈ జింకు లోపాన్ని మనం ఏ విధంగా గమనించుకోవచ్చు అంటే, ఆకుల ఈనెల మధ్య భాగం పసుపచ్చ రంగులోకి మారడం, అలాగే లేత పైరు తెల్ల మొగ్గగా మారడాన్ని గమనించుకోవాలి. ఇలా ఉన్నట్లయితే కనుక జింకు లోపం ఉంది అని చెప్పి రైతులు గమనించుకుని సస్యరక్షణ చర్యలను చేపట్టుకోవాలి. అలాగే పైపాటు ఎరువులు వేసేటప్పుడు భూమిలో తగినంత తేమను ఉండేట్టు చూసుకోవాలి. ఏ రకాల్లో ఎటువంటి పోషకాలని ఏ విధంగా ఇవ్వాలి అనే విషయాన్ని మనం తెలుసుకున్నట్లయితే, ఖరీఫ్ సమయంలో సంకరజాతి రకాలకు ఎకరాకు 80 కిలోల నత్రజని ఎరువులు, అలాగే 25 కిలోల భాస్వరాన్ని చేరువులు, 20 కిలోల పొటాష్ని చేరువులను వేసుకోవాలి. అదే రబీ కాలంలో చూసుకున్నట్లయితే ఎకరానికి 100 కిలోలు నత్రజని ఎరువులు, 35 భాస్వరం, 35 పొటాష్ని చేరువులను వేసుకోవాలి. తీపి మొక్కజొన్న రకంలో చూసుకున్నట్లయితే ఖరీఫ్ సమయంలో ఎకరాకు 75 కిలోల నత్రజని, 25 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాష్ని చేరువులను వేసుకోవాలి. రబీ కాలంలో అయితే 80% ఎకరాకు 80 కిలోలు నత్రజని, 25 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాష్ని చేరువులను వేసుకోవాలి. తర్వాత పేరాల మొక్కజొన్న రకంలో చూసుకున్నట్లయితే ఖరీఫ్ కాలంలో ఎకరాకు 35 కిలోల నత్రజని, 25 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాష్ని చేరువులను వేసుకోవాలి. రబీ కాలంలో చూసుకున్నట్లయితే ఎకరాకు 40 కిలోల నత్రజని, 25 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాష్ని చేరువులను వేసుకోవాలి. తర్వాత బేబీ కార్న్ రకంలో చూసుకున్నట్లయితే ఖరీఫ్ సమయంలో ఎకరాకు 50 కిలోల నత్రజని, 20 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాష్ని చేరువులను వేసుకోవాలి. రబీ కాలంలో అయితే ఎకరాకు 75 కిలోల నత్రజని, 25 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాష్ని చేరువులను వేసుకోవడం వల్ల పంట నుండి మంచి దిగుబడులను పొందటానికి అవకాశం ఉంటుంది. అలాగే కలుపులో యాజమాన్య పద్ధతులను ఏ విధంగా పాటించాలి అంటే, పంట విత్తిన తరువాత 2 నుండి 3 రోజుల్లోపు అట్రజన్ కలుపు మందును తేలిక నేలల్లో ఎకరాకు 800 గ్రాములు, బరువు నేలల్లో అయితే ఎకరాకు 1200 గ్రాములను 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన నేలపై తగినంత తేమ ఉన్నప్పుడు పిచికారీ చేయటం వల్ల వెడల్పాటి అలాగే కొన్ని గడ్డి జాతి కలుపు మొక్కలను 1 నెల వరకు అదుపు చేసుకోవచ్చు. మొక్కజొన్నను పప్పుజాతి పంటలతో అంతర పంటగా వేసినప్పుడు మాత్రం పెండిమిథాలిన్ ను ఎకరాకు 1 లీటరు 2 లీటర్ల నీటిలో కలిపి నాటిన 2 రోజుల్లో పిచికారీ చేయాలి. 15 నుండి 18 రోజుల పంట లేదా కలుపు 4 ఆకుల దశలో ఉన్నప్పుడు, అలాగే 0 టిల్లేజ్ మొక్కజొన్న పంటలో వెడల్పాకు కలుపు మరియు గడ్డిజాతి కలుపును నివారించడానికి టెంబోట్రయోన్ 34.4% ఎస్సీ 115 మిల్లీలీటరు, దాంతోపాటు అట్రజిన్ 50% డబ్ల్యూపీ 400 గ్రాములు మందును, లేదా టోప్రామిజోన్ 33.6% ఎస్సీ 30 మిల్లీలీటర్లు, దాంతోపాటుగా అట్రజిన్ 50% డబ్ల్యూపీ 400 గ్రాములు ఎకరానికి పిచికారీ చేయాలి. లేదా తుంగ ఎక్కువగా ఉంటే కనుక హాలో సల్ఫ్యూరాన్ మిథైల్ 40 గ్రాములు ఎకరానికి 200 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. విత్తిన 4 రోజులకు వెడల్పాటి కలుపు మొక్కలు గమనిస్తే కనుక 2 4D సోడియం సాల్ట్ ఎకరాకు 500 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. అంతర కృషి విషయం గురించి చూసినట్లయితే, విత్తిన 30 నుండి 35 రోజులకు పశువులతో లేదా ట్రాక్టర్తో అంతర కృషి చేస్తే కలుపు మొక్కలను నివారించుకోవచ్చు. తరువాత నత్రజని ఎరువులను వేసి దాని వెంటనే బోధ నాగలని నడిపినచో కలుపు మొక్కల నివారణతో పాటు వేసిన ఎరువు పంట పెరుగుదలకు సక్రమంగా వినియోగపడుతుంది. ఈ విధంగా బోధ నాగలి నడిపినచో మొక్కల కుదుళ్లపై మట్టి చేర్చబడి మొక్కలు పడిపోకుండా ఉంటాయి. తర్వాత నీటి యాజమాన్యం గురించి చూసుకున్నట్లయితే, మొక్కజొన్నకు సుమారు 500 నుండి 800 మిల్లీమీటర్ల నీరు అవసరమవుతుంది. 30 నుండి 40 రోజుల్లోపు ఉన్న లేత పైరుకు అధిక నీరు హానికరం. విత్తిన తర్వాత చేలో నీరు నిలిస్తే విత్తనం మొలకెత్తదు. సాధారణంగా పంట కాలంలో 6 నుండి 8 నీటి తడులు అవసరమవుతాయి. పంట విత్తేటప్పుడు విత్తిన 15 రోజులకు, 30 నుండి 35 రోజులకు పూత దశలో, పూత వచ్చిన 15 రోజులకు, అలాగే గింజ పాలు పోసుకునే దశలో నీటి తడులను తప్పకుండా ఇవ్వాలి. దీర్ఘకాలిక వంగడాలకు 1 నుండి 2 తడులు అధికంగా అవసరమవుతాయి. ముఖ్యంగా ఉదయం వేళలో ఆకులు చుట్టుచుట్టుకున్నట్లు కనిపిస్తే నీటి ఆవశ్యకత ఉన్నట్లుగా గమనించి వెంటనే నీటి తడి ఇవ్వాలి. సాధారణంగా బోదలు కాలువలు పద్ధతిలో తడి కట్టినట్లయితే నీటి ఆదాతో పాటు
కలుపు ఉధృతి తక్కువగా ఉంటుంది. సాగునీటి లభ్యత తక్కువగా ఉన్నప్పుడు లేక జీవతడలు ఇవ్వాల్సి వస్తే కాలువ విడిచి కాలువకు నీరు పెట్టినచో ఎక్కువ విస్తీర్ణంలో పంటకు సాగునీరు అందించవచ్చును. సూక్ష్మనీటి సాగు పద్ధతులైన బిందు సేద్యంలో జంట సాళ్ల పద్ధతిలో కనుక పంటను విత్తుకున్నట్లయితే ఖర్చు తగ్గడమే కాకుండా నీటి ఆదా అలాగే అధిక దిగుబడులు పొందే అవకాశం ఉంటుంది. అలాగే దీనిలో సస్యరక్షణ గురించి చూసుకున్నట్లయితే కాండం తొలచు పురుగులు, కత్తెర పురుగు అలాగే రసం పీల్చే పురుగులు కొన్ని తెగుళ్లు ఆశించే అవకాశం ఉంటుంది. ముందుగా కాండం తొలచు పురుగుల గురించి చూసుకున్నట్లయితే ఇవి రెండు రకాలు. ఒకటి మచ్చలు లేక చారల కాండం తొలిచే పురుగు, రెండవది గులాబీ రంగు కాండం తొలచు పురుగు. దీనిలో మచ్చలు లేదా చారల కాండం తొలిచే పురుగు ఎక్కువగా ఖరీఫ్ పైరును ఆశిస్తుంది. గులాబీ రంగు కాండం తొలచు పురుగు ఎక్కువగా రబీ మొక్కజొన్నను ఆశిస్తుంది. ఇవి పైరు మొలకెత్తిన 10 నుండి 20 రోజులకు ఆశిస్తాయి. పిల్ల పురుగులు మొదట ఆకులపైన పత్రాహారతాన్ని గోకి తింటాయి, తరువాత ముడుచుకుని ఉన్న ఆకు ద్వారా కాండం లోపలికి చేరతాయి. ఈ ఆకులు విచ్చుకున్న తరువాత గుండుసూది మాదిరి రంధ్రాలు లేదా పొడవాటి చిల్లులు వరుస క్రమంలో కనిపిస్తాయి. లార్వాలు ఎదిగే అంకురాన్ని తినడం వలన మొవ్వు చనిపోయి ఎండిపోయినట్టు కనిపిస్తుంది. దీనినే డెడ్ హార్ట్ అంటారు. కాండం లోపల గుండ్రని లేదా ఎస్ ఆకారంలో సొరంగాలను ఏర్పరుస్తుంది. ఇవి పూతను అలాగే కంకిని ఆశించడం వలన దిగుబడులు తగ్గిపోతాయి. దీని నివారణకు గాను పొలంలో కలుపు మొక్కలు అలాగే చెత్తా చెదరం లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలి. పురుగు ఆశించిన మొక్కలను పీక్కి నాశనం చేసుకోవాలి. పొలం చుట్టూ 3 నుండి 4 వరుసల్లో జొన్నను ఎర్రపంటగా వేసి 45 రోజుల తర్వాత తీసివేయాలి. అంతర పంటలుగా అపరాలను సాగు చేయటం వలన సహజ శత్రువుల సంఖ్య పెరుగుతుంది. ట్రైకోగ్రామా కిలోనిస్ పరాణజీవి గుడ్లని ఎకరాకు 2 నుండి 3 ట్రైకోకాట్స్ రూపంలో 2 విడతలుగా 12 నుండి 22 రోజుల పైరుదశలో ఉన్నప్పుడు విడుదల చేసుకోవాలి. ఇమామెక్టిన్ బెంజోయేట్ 5% SG ఎకరానికి 80 గ్రాములు లేదా క్లోరాంట్రనిప్రోల్ ఎకరాకు 60 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటికి కలిపి పైరు మొలకెత్తిన 10 నుండి 12 రోజులకు పిచికారీ చేసుకోవాలి. దీని ఉధృతి ఎక్కువగా ఉంటే గనక కార్బోవ్యూరాన్ 3G గుళికలను ఎకరాకు 3 కిలోల చొప్పున పైరు మొలకెత్తిన 25 నుండి 30 రోజులకు ఆకుల సుడులలో వేసుకోవాలి. అలాగే కత్తెర పురుగు గురించి చూసుకున్నట్లయితే ఇది గొంగళ పురుగు ముఖంపై తిరగబడిన వై ఆకారంలో తెల్లని చారను కలిగి ఉంటుంది. గొంగళి పురుగు ఉదర భాగంలో ఆఖరి ఖండితంపై నల్లటి 4 చుక్కలు చతురస్రాకారంలో ఉంటుంది. దీని మొదటి దశ గొంగళి పురుగులు ఆకులపై పత్రహారతాన్ని గోకి తింటూ ఆకులపై రంధ్రాలను చేస్తుంది. ఇటువంటి రంధ్రాలు ఆకులపై నిలువుగా కనిపిస్తాయి. గొంగళి పురుగు పెరిగే కొద్దీ ఆకుల చివరల నుండి తింటూ ఆకులను కత్తిరించినట్లుగా కనిపిస్తూ ఆకులను పూర్తిగా తినేయటం గమనించవచ్చు. ఆకు సుడులను అలాగే కాండాన్ని కూడా తులసి రంధ్రాలను చేసి పంటను నష్టపరుస్తుంది. మొక్కజొన్న కంకి అలాగే లేత కండె భాగాన్ని కూడా తిని నష్టపరుస్తుంది. దీని సమగ్ర యాజమాన్య పద్ధతులు మనం చూసినట్లయితే లోతు దుక్కులు దున్నుకోవడం వల్ల పురుగు యొక్క కోశస్థ దశలు నాశనమవుతాయి. పంట చుట్టూ 4 వరుసలు నేపియర్ గడ్డిని ఎర్రపంటగా వేసుకోవాలి. ఎకరానికి 4 నుండి 5 లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేసుకోవాలి. గుడ్ల

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఫిట్ ఇండియా స్ఫూర్తితో ఫిట్ శ్రీకాకుళం లక్ష్యాన్ని సాధించేందుకు ప్రతి ఒక్కరూ సమాయత్తం కావాలని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఎకో టూరిజం అభివృద్దికి విస్తృత అవకాశాలున్నాయని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక పురోగతికి అదనపు ఆదాయ వనరులను సమకూర్చుకోవడంపై అన్ని శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క ఆదేశించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో అటవీశాఖ అధికారులతో నిన్న నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, త్వరలో చేపట్టే 2,50,00,000 విత్తన బంతుల పంపిణీ కార్యక్రమం విజయవంతమయ్యేలా చూడాలన్నారు. వచ్చే నెలలో విత్తన బంతులను సిద్ధం చేసి జులై ఆగస్టు నెలల్లో పంపిణీ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉద్యోగుల నుంచి స్వచ్ఛంద సంస్థల వరకు అందరినీ భాగస్వాములు చేయాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఫిట్ ఇండియా స్ఫూర్తితో ఫిట్ శ్రీకాకుళం లక్ష్యాన్ని సాధించేందుకు ప్రతి ఒక్కరూ సమాయత్తం కావాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. ఎర్రన్న క్రీడా ఉత్సవం కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం నగరంలో నిర్వహిస్తున్న ఎంపీ కప్ 2026 క్రికెట్ టోర్నమెంటును ఆయన నిన్న ప్రారంభించారు. అంతకుముందు టోర్నీ లోగోను ఆవిష్కరించిన మంత్రి యువత పెద్ద ఎత్తున పోటీల్లో పాల్గొనాలని కోరారు. టోర్నీ ప్రారంభోత్సవంలో భాగంగా నిర్వహించిన స్నేహపూర్వక మ్యాచ్లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, శాసనసభ్యులు జీ శంకర్ తదితరులతో కలిసి క్రికెట్ ఆడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
1: శ్రీకాకుళం కార్పొరేషన్లో ఎర్రన్న క్రీడా ఉత్సవం ఎంపీ మాక్స్ క్రికెట్ కప్ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం తాలూకు ముఖ్య ఉద్దేశం కూడా క్రీడ అనేది ఒక కంటిన్యూస్ యాక్టివిటీగా ప్రతిరోజు ఉండాలి. ఒక ఫిట్ ఇండియా ఏదైతే మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పిలుపునిచ్చారో ఆ ఫిట్ ఇండియాని మనం సాధించాలి అనంటే, ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి అనంటే, ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఏదో ఒక రకమైనటువంటి క్రీడా కార్యక్రమంలో పాల్గొనాలి. దాన్ని మోటివేట్ చేయడానికి ప్రత్యేకంగా ఈ యొక్క బాక్స్ క్రికెట్ కప్ అనేది కూడా పెట్టడం జరిగింది.
0: రాష్ట్రంలో ఎకో టూరిజం అభివృద్దికి విస్తృత అవకాశాలు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇందుకు అటవీశాఖ, పర్యాటక శాఖ, పంచాయతీరాజ్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో నిన్న నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోని అద్భుతమైన సందర్శనీయ ప్రాంతాలను గుర్తించేందుకు సంబంధిత శాఖల అధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. సుమారు 200 పర్యాటక ప్రాంతాలను గుర్తించి అక్కడ ఉన్న సౌకర్యాలు, వసతులు, అభివృద్ది అవకాశాలపై సమగ్ర వివరాలు సేకరించాలని ఆదేశించారు. ఇందుకు సంబంధించి 5 రోజుల్లోగా పూర్తి నివేదిక సమర్పించాలని అధికారులను కోరారు. పర్యాటకుల భద్రత అత్యంత ముఖ్యమని పేర్కొన్న ఆయన, ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి వచ్చే పర్యాటకులకు పూర్తి రక్షణ కల్పించేందుకు పర్యాటక పోలీసు వ్యవస్థను తీసుకురావాలని ప్రతిపాదించారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. అనంతపురం కలెక్టరేట్లో ఎక్సైజ్ శాఖ అధికారులతో సమీక్షా సమావేశాన్ని ఆయన నిన్న నిర్వహించారు. అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ, నూతన ఇసుక పాలసీతో ఇసుకను ఉచితంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. అనంతపురం జిల్లాలో 3,00,000 టన్నుల ఇసుకను ప్రజలకు అందించామని మంత్రి పేర్కొంటూ,
2: ఫ్రీ శాండ్ పాలసీలో ఎక్కడా కూడా ప్రభుత్వాన్ని ఒక పైసా కూడా ఇందులోంచి తీసుకునే పరిస్థితి లేకుండా కేవలం ట్రాన్స్పోర్టేషన్ పెట్టుకుంటే వాళ్ళకి ఇంటికి వెళ్లే విధంగా ఏర్పాట్లు చేశాం. అనంతపురం జిల్లాలో 3,00,000 టన్నులు శాండ్ని సప్లై చేయడం జరిగింది. అంటే దగ్గర 30 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఆదాయం రాకపోయినా ప్రజలకి అందుబాటులో ఉండాలనే విధంగా శాండ్ పాలసీ అమలు చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని రీచెస్ను ఓపెన్ చేస్తున్నాం. కలెక్టర్స్ ఆధ్వర్యంలో డేలెస్ కమిటీస్ ఏర్పాటు చేసి వాటి ద్వారానే మొత్తం మానిటర్ చేస్తా ఉన్నాం.
0: రాష్ట్ర ఆర్థిక పురోగతిని పరుగులు పెట్టించేందుకు ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అవసరాలకు అనుగుణంగా అదనపు ఆదాయ వనరులను సమకూర్చుకోవడంపై అన్ని శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని

0: తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. హైదరాబాద్లోని సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి అధ్యక్షతన ఆదాయ వనరుల సమీకరణ మంత్రివర్గ ఉప సంఘం సమావేశం నిన్న జరిగింది. ఈ సమావేశానికి కమిటీ సభ్యులైన మంత్రులు ఉత్తమకుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ బడ్జెట్ లక్ష్యాలను చేరుకోవడానికి అధికారులు కృషి చేయాలన్నారు. అందుబాటులో ఉన్న అన్ని రకాల ఆదాయ వనరులను పూర్తి స్థాయిలో అందిపుచ్చుకోవాలని ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజల ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన సంజీవని కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు అమరావతి క్యాంపు ఆఫీసు నుంచి బయలుదేరి చిత్తూరు జిల్లాలోని యాదమర్రి మండలం కండ్రిక గ్రామంలో ప్రజావేదికలో పాల్గొంటారు. అనంతరం సంతగేటు ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి తెలుసుకుంటారు. మధ్యాహ్నం టీడీపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొని కార్యకర్తలకు వివిధ అంశాలపై దిశానిర్దేశం చేస్తారు. సాయంత్రం అమరావతికి చేరుకుంటారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్టకు చేరుకుని శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారిని దర్శించుకుంటారు. అనంతరం పట్టణంలో వేద పాఠశాల నిర్మాణంతో పాటు ఆలయాభివృద్ది పనులకు శంకుస్థాపన చేస్తారు. అదేవిధంగా ముఖ్యమంత్రి అధ్యక్షతన సచివాలయంలో ఈరోజు సాయంత్రం మంత్రివర్గ సమావేశం జరగనుంది. వచ్చే నెల 2వ తేదీన రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా నూతన సంక్షేమ కార్యక్రమాలు, పథకాల ప్రారంభంపై మంత్రివర్గం చర్చించి నిర్ణయాలు తీసుకోనుంది. పలు ఇతర అంశాలపైన ఈ సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800-11780 టోల్ ఫ్రీ నంబర్కు లేదా MyGOV.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 29వ తేదీ వరకు పంపవచ్చు. విద్య, వైద్య రంగాల్లో అభివృద్ది సాధించినప్పుడే వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర లక్ష్యం సాకారమవుతుందని 20 సూత్రాల కార్యక్రమం అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాను అభివృద్దిలో అగ్రగామిగా నిలిపేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అమలాపురంలోని కలెక్టరేట్లో అధికారులతో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరుపై సమీక్షా సమావేశాన్ని ఆయన నిన్న నిర్వహించారు. అనంతరం దినకర్ పాత్రికేయులతో మాట్లాడుతూ,
1: విద్య వైద్యం అనేటటువంటిది వికసిత భారత్కి స్వర్ణాంధ్ర లక్ష్య సాధనలో అత్యంత కీలకము. మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ధ్యేయం స్వర్ణాంధ్ర ఏదైతే ఉందో దాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సంకల్పం వికసిత భారత్ లో భాగస్వామ్యం చేయటం, దానికి విద్యా వైద్య రంగాలు అనేటటువంటిది వాటి ప్రగతి చాలా కీలకం. ఏదైనా ఒక ప్రాంతం యొక్క మానవ వనరుల అభివృద్ధి అనేది విద్యతోటి మాత్రమే సాధ్యం.
0: వాతావరణం. రాష్ట్రంలో ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ఈరోజు 13 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 221 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశముందని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పోలవరం, కాకినాడ, బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 46 నుంచి 48 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందన్నారు. ప్రజలు మధ్యాహ్నం వేళ బయటకు రావద్దని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఫిట్ ఇండియా స్ఫూర్తితో ఫిట్ శ్రీకాకుళం లక్ష్యాన్ని సాధించేందుకు ప్రతి ఒక్కరూ సమాయత్తం కావాలని కేంద్ర మంత్రి కె. రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఎకో టూరిజం అభివృద్దికి విస్తృత అవకాశాలున్నాయని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక పురోగతికి అదనపు ఆదాయ వనరులను సమకూర్చుకోవడంపై అన్ని శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు వింటారు. 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో భగవద్గీత పారాయణం, శ్లోక విశ్లేషణ, సమర్పణ శ్రీ మల్లాది శ్రీరామ ప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. అనంతరం పద్యతోరణం, సుమతీ శతక పద్యపఠనం ధారావాహిక, సమర్పణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. తరువాత శ్రీమతి యామిని కృష్ణమూర్తిగారి స్వీయ కవితలు. అనంతరం దక్షిణాంధ్ర యుగ కవులు, భక్తితత్వం, ఉపకథలు ధారావాహిక, సమర్పణ శ్రీ పశుమర్తి కామేశ్వర శర్మ. ఇంకా లలిత గీతాలు ఉంటాయి. 8:30 అన్నమయ్య జిల్లా సమాచార లేఖ, రచన శ్రీ ఎన్ సుదర్శన్ రెడ్డి. 8:35 చిత్రతరంగిణి. 9:00 కర్ణాటక సంగీత సభా కార్యక్రమంలో శ్రీ టిఎన్ శేషగోపాలన్ గారి గాత్ర కచేరి వింటారు. వాద్య సహకారం వయోలిన్ శ్రీ కందదేవి అలగిరిస్వామి, మృదంగం శ్రీ గురువాయూర్ దొరై. 10:00 ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం సమర్పణ వసుదైక కుటుంబం. అనంతరం రాబోయే అతిథి. 11:00 గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్దభాండాగారం నుండి అందిస్తున్న కార్యక్రమాలలో భాగంగా సినీ నటులు రాజనాల గారితో పరిచయం. పర్యవేక్షణ శ్రీ పి ప్రశాంత్ కిరణ్. 12:10 లాహిరి లాహిరిలో. 12:40 లలిత సంగీతం కార్యక్రమంలో లలిత గీతాల బృందగానం వింటారు. 1:30 వనితావాణి కార్యక్రమంలో ప్రసవం తర్వాత వచ్చే డిప్రెషన్ కారణాలు, చికిత్స గురించి డాక్టర్ పి విజయలక్ష్మి గారితో పరిచయం. అనంతరం లలిత గీతాలు విశేషాలు ఉంటాయి. 2:30 లలిత గీతాలు. 3:00 టీన్ టైం, హిందీ చిత్రగీతాలు. 4:00 యువలయ కార్యక్రమం, క్విజ్ కార్యక్రమం. 4:30 హిందీ పాఠం కార్యక్రమంలో 9వ తరగతి పాఠం విశేషన్. అధ్యాపకులు శ్రీ వి వల్లభరావు, విద్యార్థిని జి ఊర్మిళ. 4:45 జానపద సంగీతం కార్యక్రమంలో శ్రీ వీర్నాల వరప్రసాద్ బృందం ఆలపించిన జానపద గీతాలు. 5:00 చిత్రగీతాలు. 5:30 యువవాణి. 6:30 పల్లెసీమల కార్యక్రమంలో పిల్లలకు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అలవాటు చేసే విధానం, ఈ అంశం గురించి డాక్టర్ బి అనురాధ గారితో పరిచయం. 6:50 వ్యవసాయ సూచనలు. 7:15 పంటసీమల కార్యక్రమంలో ఆయిల్ పామ్ తోటలు నాటే ముందు యాజమాన్యం, ఈ అంశం గురించి డాక్టర్ కె రామచంద్రుడి గారితో పరిచయం. అనంతరం జానపద గీతం, ఇంకా కొబ్బరిలో సేంద్రియ ఎరువుల ప్రాముఖ్యత గురించి విశేషాలు ఉంటాయి. 7:45 తిరిగి 8:00 చిత్రగీతాలు. 8:15 90 వసంతాల ఆకాశవాణితో నా అనుబంధం, డాక్టర్ కప్పగంతుల మధుసూదన్ శాస్త్రి గారితో పరిచయం. ఈ కార్యక్రమం ఆకాశవాణి మార్కాపురం సమర్పణ. 8:40 దేశభక్తి గీతం. 9:30 చిత్ర జగత్, పాత హిందీ చిత్రగీతాలు వింటారు. రాత్రి 10:00 జాతీయ సంగీత కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. మీరింతవరకు ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు విన్నారు.

మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముల్లకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు 19వ రోజ్గర్ మేళాలో వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో కొత్తగా నియమితులైన యువతకు నియామక పత్రాలను అందజేస్తారు. భారత్ సైప్రస్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి ఎదిగాయని రాష్టపతి ద్రౌపది ముర్ము చెప్పారు. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు ప్రజలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా సకాలంలో చేరాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా హైదరాబాద్లో జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుపై హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు 55 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక వార్తల వివరంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఉదయం 19వ రోజ్గర్ మేళాలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో కొత్తగా నియమితులైన 51,000కు పైగా యువతకు నియామక పత్రాలను అందజేస్తారు. 19వ రోజ్గర్ మేళా దేశవ్యాప్తంగా 47 ప్రదేశాలలో జరగనుంది. భారత్లోని అన్ని ప్రాంతాల నుండి ఎంపికైన ఈ కొత్త అభ్యర్థులు రైల్వే, హోం వ్యవహారాలు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఆర్థిక సేవల విభాగం, ఉన్నత విద్యా విభాగం వంటి భారత ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో చేరనున్నారు. ఉద్యోగ కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలన్న ప్రధానమంత్రి దార్శనికతను వాస్తవ రూపంలోకి తీసుకురావడానికి రోజ్గర్ మేళా ఒక ప్రధానమైన కార్యక్రమంగా నిలుస్తోంది. కాగా ఇప్పటి వరకు జరిగిన 18 రోజ్గర్ మేళాల ద్వారా సుమారు 12 లక్షల మందికి నియామక పత్రాలను అందజేశారు. రాష్టపతి ద్రౌపది ముర్ము నిన్న రాష్టపతి భవన్లో సైప్రస్ అధ్యకుడు నికోస్ క్రిస్టో డౌలుడెస్ కు స్వాగతం పలికారు. రాష్టపతి భవన్లో విందు కూడా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాష్టపతి ముర్ము మాట్లాడుతూ, భారత్ సైప్రస్ మధ్య నమ్మకం, సద్భావన ఆధారంగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అన్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి ఎదిగాయని, ఇది భారత్ సైప్రస్ సంబంధాల్లో పెరుగుతున్న పరస్పర విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుందని ముర్ము చెప్పారు. రక్షణ, భద్రత, సాంకేతికత, ఆర్థిక సేవలు, అనుసంధానం, సముద్ర సహకారం వంటి ప్రాధాన్యత రంగాల్లో సహకారం విస్తరించడంతో భారత్ సైప్రస్ సంబంధాలు ఒక కొత్త దశలోకి ప్రవేశిస్తున్నాయని రాష్టపతి ముర్ము సంతోషం వ్యక్తం చేశారు. భారత్లోకి వచ్చే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు సైప్రస్ ప్రధాన వనరుల్లో ఒకటిగా కొనసాగుతుందని రాష్టపతి తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సైప్రస్ అధ్యకుడు నికోస్ క్రిస్టో డౌలుడెస్ ఉగ్రవాద నిర్మూలనకు ఇరు పక్షాల ప్రయత్నాలను బలోపేతం చేయాలని, ఐక్యరాజ్యసమితి ప్రణాళికలో అంతర్జాతీయ ఉగ్రవాదంపై సమగ్ర ఒప్పందాన్ని వేగంగా రూపొందించి ఆమోదించాలని పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో ఇరువురు నాయకుల చర్చల అనంతరం ఒక సంయుక్త ప్రకటనలో 1267 యుఎన్ఎస్సీ ఆంక్షల కమిటీ కింద ఐక్యరాజ్యసమితి, యూరోపియన్ యూనియన్ గుర్తించిన ఉగ్రవాదులు, ఉగ్రవాద సంస్థలన్నింటిపై బలమైన సమన్వయ చర్యలు తీసుకోవాలని నాయకులు నిర్ణయించారు.
1: हम अपने विश्वसनीय संबंधों को एक स्ट्रेटेजिक पार्टनरशिप के रूप में एलिवेट कर रहे हैं. भारत और साइप्रस के बीच यह स्ट्रेटेजिक पार्टनरशिप दोनों देशों के फाइनेंशियल और सर्विसेज हब को जोड़कर कॉमर्स के लिए कैपिटल अनलॉक करेगी, भारतीय कंपनीज के लिए नए अवसर प्रदान करेगी और भारत के तेजी से बढ़ते शिपिंग और मैरिटाइम क्षेत्रों में नया निवेश लेकर आएगी.
0: హింసాత్మక తీవ్రవాదం, రాడికలైజేషన్, ఉగ్రవాదానికి నిధుల సమీకరణ, మనీ లాండరింగ్ను ఎదుర్కోవడానికి, అలాగే ఉగ్రవాద ప్రయోజనాల కోసం అభివృద్ది చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాల దుర్వినియోగాన్ని నిరోధించడానికి సహకారం అవసరమని వారు చెప్పారు. సైబర్ భద్రత, అభివృద్ది చెందుతున్న సాంకేతికతలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తూ రక్షణ పరిశ్రమల్లో భద్రతా సహకారాన్ని బలోపేతం చేయాలని ఇరు పక్షాలు అంగీకరించాయి.
1: साइबर सिक्योरिटी, मैरिटाइम सिक्योरिटी और काउंटर टेररिज्म सहयोग को भी और मजबूत करने का निर्णय लिया है. इतना ही नहीं, हम इंडो पैसिफिक ओशन इनिशिएटिव और इंडिया मिडल ईस्ट यूरोप इकोनॉमिक कॉरिडोर जैसे महत्वपूर्ण पहलों से कनेक्टिविटी सुनिश्चित करने के लिए भी साथ मिलकर काम करेंगे.
0: అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈ రోజు నుంచి 4 రోజుల పాటు భారత్లో పర్యటిస్తారు. ఈ ఉదయం ఆయన కోల్కతాకు చేరుకుని మదర్ థెరిసా సమాధి వద్ద నివాళులర్పిస్తారు. అనంతరం ఆయన న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమవుతారు. రూబియో రేపు విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. న్యూఢిల్లీలోని యుఎస్ ఎంబసీలో జరిగే స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఆయన హాజరవుతారు. సోమవారం నాడు ఆయన ఆగ్రా, జైపూర్లలో పర్యటిస్తారు. ఈ నెల 26వ తేదీన భారత్ ఆతిథ్యం ఇస్తున్న క్వాడ్ సిక్ విదేశాంగ మంత్రుల సమావేశంలో మార్కో రూబియో పాల్గొంటారు. ఈ సమావేశంలో ఇండో పెసిఫిక్ భద్రత, ప్రాంతీయ పరిణామాలపై భారత్, అమెరికా, ఆస్టేలియా, జపాన్ దేశాలు చర్చిస్తాయి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ దొరేట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. భారత్లో పెట్రోల్ డీజిల్ నిల్వలు తగినంతగా అందుబాటులో ఉన్నాయని, దేశవ్యాప్తంగా సరఫరాలు స్థిరంగా కొనసాగుతున్నాయని పెట్రోలియం సహజ వాయువుల మంత్రిత్వ శాఖ తెలిపింది. భయాందోళనలతో కొనుగోలు చేయవద్దని, వాస్తవ అవసరానికి అనుగుణంగా మాత్రమే ఇంధనాన్ని కొనుగోలు చేయాలని మంత్రిత్వ శాఖ ప్రజలకు సూచించింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల ద్వారా నిరంతర సరఫరా పర్యవేక్షణ, సమన్వయ పంపిణీల ద్వారా కొన్ని రీటైల్ అవుట్లెట్లలో తాత్కాలికంగా ఏర్పడిన సమస్యలను పరిష్కరిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రస్తుతం అధిక డిమాండ్ ఉన్న ఈ సమయంలో ప్రజలు బాధ్యతాయుతమైన వినియోగంతో సహకారం అందించాలని మంత్రిత్వ శాఖ కోరింది. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పౌరులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా సకాలంలో చేరాలని కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. న్యూఢిల్లీలో వ్యవసాయం గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖల సీనియర్ అధికారులతో ఆయన నిన్న ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. వ్యవసాయం గ్రామీణాభివృద్ది భూవనరులతో సహా అన్ని సంబంధిత విభాగాలు సంస్థలు ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలను బలోపేతం చేయాలని, వాటిని మరింత సమర్థవంతంగా జవాబుదారీగా బాధ్యతాయుతంగా మార్చాలని మంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో పరిపాలనలో కృత్రిమ మీద సాంకేతిక పరిజ్ఞాన వినియోగంపై దృష్టి సారించారు. ఇప్పటికే అమలు చేసిన సంస్కరణలను సంస్కరణల ఉత్సవం స్ఫూర్తితో ప్రచారం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. నీట్ పరీక్ష పేపర్ లీక్ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ పూణేలో మరో మహిళను అరెస్టు చేసింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిపుణురాలిగా నియమించిన మనీషా హవల్దార్ను నిందితురాలుగా గుర్తించారు. ఈ కేసులో ఇప్పటి వరకు ఢిల్లీ, జైపూర్, గురుగ్రామ్, నాసిక్, పూణే, లాతూర్, అహల్యానగర్లలో 11 మంది నిందితులను అరెస్టు చేశారు. దేశవ్యాప్తంగా పలుచోట్ల సీబీఐ సోదాలు నిర్వహించి నేరానికి సంబంధించిన పత్రాలతో పాటు ల్యాప్టాప్లు, బ్యాంకు ఖాతా వివరాలు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుంది. ఇదిలా ఉండగా ఇదే కేసులో లాతూర్కు చెందిన మరో ఇద్దరు వైద్యులను కూడా సీబీఐ ప్రశ్నించింది. పీవీ కులకర్ణి ద్వారా ఈ ఇద్దరు తమ పిల్లల కోసం లీకైన ప్రశ్నపత్రాన్ని కొనుగోలు చేశారని సీబీఐ అనుమానిస్తోంది. మౌంట్ ఎవరెస్ట్ శిఖరంపై జాతీయ పతాకాన్ని ఎగురవేసిన ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఐటీబీపీ మొట్టమొదటి మహిళా పర్వతారోహణ బృందాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అభినందించారు. అత్యంత కఠినమైన భూభాగం, తీవ్రమైన వాతావరణ పరిస్థితుల్లో ఈ అద్భుతమైన ఘనతను సాధించి దేశం ముందు అనే సూత్రాన్ని ఐటీబీపీ బృందం ప్రతిబింబించిందని సామాజిక మాధ్యమ పోస్టులో అమిత్ షా పేర్కొన్నారు. అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గాబార్డ్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన భర్త అబ్రహం విలియమ్స్కు ఎముకల క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ కావడంతో తాను జూన్ 30వ తేదీ నుండి తన పదవి నుండి తప్పుకోనున్నట్లు గాబర్ట్ తెలియజేశారు. గత 1.5 సంవత్సరాలుగా ఆఫీస్ ఆఫ్ ది డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్కు నాయకత్వం వహించే అవకాశం కల్పించినందుకు అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్కు గాబర్ట్ కృతజ్ఞతలు తెలియజేశారు. భారత్ అధ్యక్షతన సమాచార ప్రసార సాంకేతికతల ఐసీటీ రంగంలో సహకారం కోసం టెలికమ్యూనికేషన్ల శాఖ బ్రిక్స్ వర్కింగ్ గ్రూప్ 2వ సమావేశాన్ని 2026 నిర్వహించింది. వర్చువల్గా జరిగిన ఈ సమావేశం డిజిటల్ సాంకేతికతలు, భవిష్యత్ నెట్వర్క్లు, ఆవిష్కరణల వ్యవస్థలు, డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలు, సుస్థిరమైన సమ్మిళిత సామాజిక ఆర్థిక వృద్ది కోసం సామర్థ్య నిర్మాణం వంటి రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయడానికి బ్రిక్స్ దేశాల నిబద్దతను ప్రతిబింబించింది. ఐసీటీ రంగంలో సహకారాన్ని మరింతగా పెంపొందించడంపై చర్చించడానికి బ్రిక్స్ సభ్య దేశాల ప్రతినిధులను, సీనియర్ అధికారులను ఈ సమావేశం ఒకచోట చేర్చింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి హైదరాబాద్లో జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుపై 55 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేయగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. కాగా ఈరోజు లక్నోలో జరిగే మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ పంజాబ్ కింగ్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ ఈ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు 19వ రోజుగర్ మేళాలో వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో కొత్తగా నియమితులైన యువతకు నియామక పత్రాలు అందజేస్తారు. భారత్ సైప్రస్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి ఎదగాయని రాష్టపతి ద్రౌపది ముర్ము చెప్పారు.

0: ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ మధ్యాహ్నం 12:30 తెలుగులో జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: భగవద్గీత పారాయణం. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. భారతీయ సంస్కృతి వైభవాన్ని, కళలను పరిరక్షిస్తూ ఆర్ష సాహిత్యాన్ని చదివించడం ద్వారా యువత సన్మార్గంలో నడవటానికి ప్రోత్సాహాన్ని అందజేస్తోంది ఆర్ష భారతీ వికాస పరిషత్, సీతానగరం.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం, మోక్ష సన్యాస యోగము, 19వ శ్లోకం.

జ్ఞానము చ జ్ఞాన సాధనము మరియు కర్మ చేయబడే క్రియ మరియు కర్త ఏవ క్రియలను నిర్వర్తించేవాడు ఈ మూడు మాత్రమే. గుణభేదత సత్వాది గుణాలలోని భేదాన్ని బట్టి త్రిధా మూడు రకాలు అని గుణ సంఖ్య అనే కపిల ప్రోక్తమైన సాంఖ్యశాస్త్రంలో ప్రోచ్యతే చెప్పబడుచున్నది. తాని ఆ విశేషాలను అపి కూడా యథావత్ శృణు పూర్తిగా విను.

అర్జున, జ్ఞాన సాధనాలు, వాటి ద్వారా జరిగే క్రియలు, వాటిని నిర్వర్తించి సుఖదుఃఖ ఫలితాలను పొందే కర్త అనే వాటికి మాత్రమే సత్వ రజస్తమో గుణాల వల్ల భేదాలు ఏర్పడుతున్నాయి. కపిల ప్రోక్తమైన సాంఖ్యశాస్త్రం వీటిని చక్కగా వివరించింది. అవన్నీ చెబుతాను, జాగ్రత్తగా విను. ఓం తత్సత్ స్థితి ప్రాప్తికి అనుకూలంగా సాధకుడి యొక్క వివేక బలం పెంచడం కోసం క్రియలు, కారకాలు అంటే చేయించేవి, ఫలితాలు ఇటువంటివన్నీ త్రిగుణాత్మకాలేనని, కనుక వీటితో ఆత్మకు సంబంధం లేదని నిరూపించే ప్రక్రియను ప్రారంభిస్తున్నాడు భగవానుడు. అందుకే ఏవ ఇవి మాత్రమే అనే పదం ద్వారా

0: గుణభేద స్పర్శ జ్ఞాన కర్మ కర్తృత్వానికి మాత్రమే ఉందని, ఆత్మకు లేదని విస్పష్టం చేస్తున్నాడు.
1: జ్ఞానం కర్మ చ కర్తా చ

భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. వివరాలకు సెల్ నంబర్ 7382262736, మరొక సెల్ నంబర్ 9848177714. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

కార్యక్రమంలో ఇప్పుడు పద్యతోరణం శీర్షికన సుమతి శతక పద్యపఠనం ధారావాహిక వింటారు. సమర్పణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు.

ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. సుమతి శతక పద్య పఠనానికి స్వాగతం. ఈ వారం పద్యం కరణము సాధయ్యున్నను కరిమదముడిగినను పాము కరవకయున్నన్ ధరన్ తేలు మీటకున్నను కరము అరుదగు లెక్కగొనరు గదరా సుమతి. కరణము సాధయ్యున్నను కరిమదముడిగినను పాము కరవకయున్నన్ ధరన్ తేలు మీటకున్నను కరము అరుదగు లెక్కగొనరు గదరా సుమతి. అంటే ఎవరెవరి పనులు వారు చేయకపోతే లోకువైపోతారు. ఎలా అంటే, కరణంగారు చాలా సౌమ్యంగా ఉన్నా, ఏనుగు మదంతో లేకున్నా, పాము బుసకొట్టకున్నా, తేలు కొట్టకున్నా ఈ లోకంలో లోకువైపోతారట. ఎలా? ఈ విధంగా కరణము సాధయ్యున్ను. కరణం ఎప్పుడు కటువుగా మాట్లాడాల్సిన లేదు, కానీ లెక్కాపత్రం దగ్గర చాలా నిబద్ధతో ఉండాలి. ఈయన చాలా మంచివాడు, ఈయనకి శిస్తు తక్కువ వేద్దాము, ఆయన చాలా కోపిస్తే ఆయనకి ఎక్కివేద్దాము అని అనుకున్నారనుకోండి, తర్వాత లెక్క డొక్క చూసేవాళ్ళు వస్తారు, జబాబందీ వాళ్ళు. అప్పుడు పట్టుకుని ఈయన శిక్షింపబడతాడు. అంటే ఆయన సాధువుగా ఉండకూడదు. ఆయన పనేమిటి? శిస్తు కట్టించుకోవాలా. ఆ శిస్తు కట్టించుకునే చోట ఈయన సాధువు అంటే చాలా సౌమ్యంగా ఉన్నాడు అనుకోండి, రాజుగారు వచ్చి ఈయన మీద మొట్టుగాలు వేస్తాడు. కాబట్టి ఈయన కఠినంగానే ఉండాలి. ఆ వృత్తి ధర్మం దగ్గరే ఆయన కఠినంగా ఉండాలి. కరణము సాధయ్యున్నను. కరి అంటే ఏనుగు, మదముడిగినను అంటే ఏనుగు మదంతో ఘేంకారంతో ఉండాలి. ఎప్పుడు ఏనుగు ఊసూరు అంటూ ఉంటే ఏనుగుని ఎవరు లెక్క చేస్తారు? కుక్కలు కూడా మీద పడతాయి. కరి మదముడిగినన్ అంటే ఏనుగు మదంతో లేకుండా ఉన్నా, అంటే మదం ఉడిగిపోతుంది అంటే శరీరం వడలిపోయిందంటాం చూడండి, అంటే బలం ఉడిగిపోతే దాన్ని ఎవరు లెక్క చేయరు. పాము కర్వకై ఉన్నను, పాము ఎప్పుడు బుస కొడుతూ ఉండాలి, లేకపోతే పిల్లలు కూడా దాన్ని తోకబెట్టుకుని విసిరేస్తారు. అంటే పాము కరవకపోయినను. తేలు మీటకున్నను, తేలు లక్షణం ఏమిటండి? పట్టుకుంటే కొండేలతో ఒక కాటు వేయాలి, లేకుంటే దాన్ని ఏం చేస్తాయి? తొండలు కూడా ఆడుకుంటాయి దాంతో. కాబట్టి తేలు కుట్టకున్నను, పాము కరవకున్నను, ఏనుగు మదంతో లేకున్నను, కరణము సాధయ్యను, మిక్కిలి ఆశ్చర్యము అంటే చాలా ఆశ్చర్యం కలిగించి, లక్ష్య పెట్టరు కదరా, లక్ష్య పెట్టరు అంటే లెక్కను కొనరు కదరా, అంటే వాళ్ళని ఎవరు లెక్క చేయరు, ఏవా నువ్వేంటి మాకు అంటారు. అలా అనుకోకుండా ఉండాలంటే ఇక్కడ వారి వారి సహజ లక్షణాలని అవలంబిస్తూ ఉండాలి. అభయ్ నువ్వు శిస్తు కడతావా లేదా, లేకపోతే నేను జప్తి చేసేస్తావనేదట్టే ఉండాలి. లేకుంటే ఆయన శిస్తు కట్టడు, ఈయనలోగా తీసుకుని ఆయన ప్రతి సంవత్సరం శిస్తు ఎగ్గొడుతూ ఉంటాడు. రాజుగారు వచ్చి ఈయన్ని శిక్షిస్తూ ఉంటాడు. ఆ శిక్ష నుంచి తప్పించుకోవాలంటే ఈయన సహజ లక్షణంగా ఉండే కాఠిన్యాన్ని ప్రదర్శిస్తూ ఉండాలి. మరి అంత మెత్తగా ఉండకూడదు. ఇక రెండవది కరి మదముడిగినం. ఏనుగు ఈసురో మంట వెళుతుంది అనుకోండి, రోడ్డు వెంబడి ఎవ్వరూ లెక్క చేయరు. ఇక మూడవది పాము కరవకున్నను, పాము బుసకొడుతూ ఉండాలి. ఇప్పుడు ఇక్కడ చిన్న ఉదాహరణ చెప్పాలి. ఒక సాధువు గారు రోడ్డు వెంబడి వెళుతుంటే గ్రామంలో అందరూ ఒక పామును మా ఊరు వస్తుందండి, ఇది రోజు అందరిని కరిచేస్తుంది, మరి దీనికి ఉపాయం చెప్పండి అంటే ఆ సాధువు గారు పిలిచి ఆ పాముని గదమాయిస్తాడు. నువ్వు ఈ ప్రజల మీదకి వెళ్ళకూడదమ్మా, నీ సహజ లక్షణాన్ని మానుకో, అంటే ఎవరిని కరవద్దు, ఈ రోజు నుంచి నువ్వు ఈ ఊరిలో ఎవరిని కరవద్దు, కరిశావో నీ శాపం పెడతాను అని ఆ ఋషి చెప్పి వెళ్ళిపోతాడు. ఆ రోజు నుంచి ఆ పాము ఆ ఊళ్ళో ఎవరిని కరవడం కానీ బుసకొట్టడం కానీ చేయదు. దీంతో ఆ పాము అందరికీ లోకువైపోయి పిల్లలతో సహా దాని మీద రాళ్లు విసిరి కొట్టేస్తూ ఉంటారు. ఓ రోజు ఆ సాధువు గారు అదే గ్రామం వెంబడి పెడుతుంటే పాము బక్క చిక్కిపోయి చీమలు పట్టేసి రోడ్డు వెంబడి పడి ఉంటుంది. సాధువు గారు చూసి ఏమా ఇలా పడి ఉన్నావు అని అడుగుతారు. ఆ పాము అంటుంది, స్వామీజీ నువ్వే కదా ఎవరిని కరవద్దన్నావు, అందుకే ఎవరిని కరవలేదు, చూసావు కదా పర్యవసానం, నన్ను ఇలా చేశారు ఈ గ్రామస్తులు అంటారు. అయ్యయ్యో పిచ్చిదానా, నిన్ను కరవద్దన్నాను కానీ బుసకొట్టొద్దన్నానా అని చెప్తారు. ఇక నుంచి నీ దగ్గరికి ఎవరైనా వస్తే బుసకొట్టు, కరవద్దు అని చెప్పి వెళ్ళిపోతారు. ఆ రోజు నుంచి ఆ పాము ఎవరైనా దగ్గరకు వస్తే బుసకొట్టడే భయపడి దూరంగా పారిపోతారు. దాంతో దాన్ని దాన్ని కాపాడుకుంటూ గ్రామస్తులు కూడా హాని చేయకుండా ఉంటుంది. ఈ కథది ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే, పాము కరవకున్నను, పాము సహజ లక్షణమైన బుసకొట్టకున్నా మనకి ఎట్లా ఉంటుందండి, తాడు, పాము తాడు ఒకటే మనకి, పిల్లలు విసిరి కొడుతూ ఉంటారు. ఇక మూడవది తేలు, తేలు కొట్టకపోయినా మనకు లోకువే, పాము కరగకపోయినా లోకువే, కరణంగారు మెతగ్గా ఉన్న లోకువే, ఏనుగు మదముడిగినా లోకువే. కాబట్టి తమ తమ సహజ లక్షణాలను ఎప్పుడూ అవలంబించుకుంటూ ఉండాలి, లేకుంటే సభ్య సమాజంలో లోకువైపోతాము.
కాబట్టి ఎవరెవరి హావభావాలను అలానే ప్రదర్శించాలి, లేకుంటే లోకువైపోతాం. చివరిగా పద్యం, కరణము సాధయున్నను కరి మదముడిగినను పాము కరవకయున్నన్ ధరన్ తేలు మీటకున్నను కరము అరుదగు లెక్కగొనరు గదరా సుమతి. కరణము సాధయున్నను కరి మదముడిగినను పాము కరవకయున్నన్ ధరన్ తేలు మీటకున్నను కరము అరుదగు లెక్కగొనరు గదరా సుమతి. స్వస్తి.

0: మీరింతవరకు పద్యతోరణం శీర్షికన సుమతి శతక పద్య పఠనం ధారావాహిక విన్నారు. సమర్పణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఇప్పుడు శ్రీమతి యామిని కృష్ణమూర్తి గారి స్వీయ కవితలు వింటారు.
1: కవితా శీర్షిక బలిపీఠం. 89-98 అయ్యేదాకా విసిరేసుకున్న బాల్యం, మార్కుల రేసులో పారేసుకున్న పసిప్రాయం, ఆనందాన్ని అంకెల్లో వెతుక్కునే పేదరికం. 89-98 అయ్యేదాకా విసిరేసుకున్న బాల్యం, మార్కుల రేసులో పారేసుకున్న పసిప్రాయం, ఆనందాన్ని అంకెల్లో వెతుక్కునే పేదరికం. వెలలేని బాల్యానికి మూల్యం విధించిన పెద్దరికం. హోదాల శిలువలపై రక్తసిక్తమైన రంగుల శైశవం. హోదాల శిలువలపై రక్తసిక్తమైన రంగుల శైశవం. మార్కుకో మార్పు, మార్పుకో మార్పు చొప్పున ఏ మార్పు తెలియనివ్వని ఏ మార్పు. మార్కుకో మార్పు, మార్పుకో మార్పు చొప్పున ఏ మార్పు తెలియనివ్వని ఏ మార్పు. మొగ్గ విచ్చకనే విగతజీవులైన బాల విక్రమార్కులు. మొగ్గ విచ్చకనే విగతజీవులైన బాల విక్రమార్కులు. పెద్దల్లారా పారాహుషారు, మీకు పుట్టిన నేరానికి పసితనం దూరం చేస్తున్నందుకు, మార్కుల రేసులో జీవోత్సవాలుగా మారుస్తున్నందుకు, మీకు పుట్టిన నేరానికి పసితనం దూరం చేస్తున్నందుకు, మార్కుల పేరుతో జీవోత్సవాలుగా మారుస్తున్నందుకు, కలలో కూడా కలల్ని కననీయనందుకు, కలలో కూడా కలల్ని కననీయనందుకు, తలకొరివి కోసమైనా దయతలిచి పసివాణ్ణి బతకనివ్వనందుకు. పెద్దల్లారా పారాహుషార్, 89-98 ఎందుకవ్వాలో, వడ్రంగిపిట్ట రెక్కల్లో వర్ణాలెన్నో. 89-98 ఎందుకవ్వాలో, వడ్రంగిపిట్ట రెక్కల్లో వర్ణాలెన్నో. మధ్యకుట్టు పేజీల్లో నెమలీకలెందుకో, చినుకు రాలినప్పుడు చిగురు నవ్వడం ఎందుకో. మధ్యకుట్టు పేజీల్లో నెమలీకలెందుకో, చినుకు రాలినప్పుడు చిగురు నవ్వడం ఎందుకో. నింగినేలకు వానచినుకు చేసిన స్నేహమేమిటో మీ పసివాడికి ఎప్పటికీ చెప్పక్కర్లేదు. పెద్దల్లారా పారాహుషార్, హేమంత వాసంతికల చెలిమేమిటో, చైత్రం ఎప్పుడు తిరిగొస్తుందో. హేమంత వాసంతికల చెలిమేమిటో, చైత్రం ఎప్పుడు తిరిగొస్తుందో. వెన్నెల్లో అమ్మచేతి ముద్దలు ఎంత మధురమో, వెన్నెల్లో అమ్మచేతి ముద్దలెంత మధురమో. సూర్యాస్తమయాలెందుకు అద్భుతమో మీ పసివాడికి ఎప్పటికీ చెప్పక్కర్లేదు. మీ ఆదరవే వారికి ఆధారమని, మీ ఆదరణే వారికి ఆలంబనని, మీ ఆదరవే వారికి ఆధారమని, మీ ఆదరణే వారికి ఆలంబనని. నిజంగా శ్రమించాల్సింది మార్పు కోసం కాదని, మార్పు కోసమని, మానవత్వం కోసమని. పెద్దల్లారా పారాహుషార్, వాడికి ఎప్పటికీ చెప్పక్కర్లేదు. ఆఖరిసారిగా మూసుకుంటున్న ఆ పసివాడి కళ్ళు ఇక ప్రశ్నించవు. ఆఖరిసారిగా మూసుకుంటున్న ఆ పసివాడి కళ్ళు ఇక ప్రశ్నించవు. మరో కవిత నువ్వనే నేను. నువ్వనే నేను తెలుసుండకపోయేదాకనో, నువ్వనే నేను తెలుసుండకపోయేదాకనో, నీ తలపులు మైమరపింపచేసుండకపోయేదాకనో, నాలోకి నా ప్రయాణం ప్రకటించుకున్న ఒంటరి సమరం. నిన్ను గెలుసుకోలేని నిమిషాల్ని వెలివేసేదాకనో, నిన్ను విడిచి నిలవగలిగేదాకనో, నిన్ను గెలుసుకోలేని నిమిషాల్ని వెలివేసేదాకనో, నిన్ను విడిచి నిలవగలిగేదాకనో, నాలోకి నా ప్రయాణం ప్రకటించుకున్న ఒంటరి సమరం. హేమంత సమీరాలు అంత భారం కాకపోయేదాకనో, శ్రావణ మేఘాలు అన్ని నిశ్శబ్ద ప్రళయాల్ని రగల్చకపోయేదాకనో. హేమంత సమీరాలు అంత భారం కాకపోయేదాకనో, శ్రావణ మేఘాలు అన్ని నిశ్శబ్ద ప్రళయాల్ని రగల్చకపోయేదాకనో, నాలోకి నా ప్రయాణం ప్రకటించుకున్న ఒంటరి సమరం. నిట్టూర్పులంత కఠినంగా నిలదీయకపోయేదాకనో, నిజాన్ని నిబ్బరంగా నిగ్రహించగలిగేదాకనో. నిట్టూర్పులు అంత కఠినంగా నిలదీయకపోయేదాకనో, నిజాన్ని నిబ్బరంగా నిగ్రహించగలిగేదాకనో, నాలోకి నా ప్రయాణం ప్రకటించుకున్న ఒంటరి సమరం. వేల శరత్తుల విరహాలు వ్యసనమవ్వకపోయేదాకనో, వేల శరత్తుల విరహాలు వ్యసనమవ్వకపోయేదాకనో, గాఢతెంతో చెప్పలేని అనుభూతులు గాయం చేసుండకపోయేదాకనో, నాలోకి నా ప్రయాణం ప్రకటించుకున్న ఒంటరి సమరం. మరో కవిత సజీవ శిథిరాలు. 5 ఏళ్లుంటాయేమో నాకప్పుడు, పొద్దుటే ప్రేమగా పిలిచే గొంతు, నవ్విస్తూ నీళ్లు పోసిన చేతులు. పొద్దుటే ప్రేమగా పిలిచే గొంతు, నవ్విస్తూ నీళ్లు పోసిన చేతులు. గారాన్ చేస్తూ తినిపించిన గోరుముద్దలు, బడి నుంచి రాగానే సేద తీర్చిన వెచ్చని ఒడి. గారాన్ చేస్తూ తినిపించిన గోరుముద్దలు, బడి నుంచి రాగానే సేద తీర్చిన వెచ్చని ఓడి. ఆ రోజుకేమీ మిగలలేదు. ఒక్క జ్ఞాపకాన్నైనా సజీవంగా మిగుల్చుకోనియని కాలం. ఆ రోజుకేమీ మిగలలేదు. ఒక్క జ్ఞాపకాన్నైనా సజీవంగా మిగుల్చుకోనియని కాలం. ఒక్క అమ్మ ఆపేక్ష తప్ప. ఎవరో అడిగినట్టు గుర్తు. అమ్మ తల దగ్గర దీపం రెపరెపలాడుతున్నప్పుడు, రేపటినుంచి ఎలారా నీకు? ఆ ప్రశ్నైతే రాలేదు నాకప్పటికి. బడి నుంచి రాగానే అమ్మనే అడగాలి. నా పుస్తకాలకు అట్టలేస్తున్నప్పుడు, కథ చెప్తూ వేడనం తినిపిస్తున్నప్పుడు, నా పుస్తకాలకు అంటలేస్తున్నప్పుడు, కథ చెప్తూ వేడనం తినిపిస్తున్నప్పుడు, తిరునాళ్ళలో కొనుక్కున్న బొమ్మలకు బట్టలు కుడుతున్నప్పుడు, నాకు తలదువ్వి దిష్టి తీస్తున్నప్పుడు, తిరునాళ్ళలో కొనుక్కున్న బొమ్మలకు బట్టలు కుడుతున్నప్పుడు, నాకు తలదువ్వి దిష్టి తీస్తున్నప్పుడు, చీకట్లో నడిచేప్పుడు భయపడొద్దని చంకకెత్తుకున్నప్పుడు అడగాలి, రేపటినుంచి ఏది ఎలాను? నాకు జ్వరం వచ్చినప్పుడు, నువ్వు పస్తులున్నప్పుడు, ఎండలో నడిచి నా పాదాలు కందినప్పుడు. నాకు జ్వరం వచ్చినప్పుడు, నువ్వు పస్తులున్నప్పుడు, ఎండలో నడిచి నా పాదాలు కందినప్పుడు, నువ్వు ఏడ్చినప్పుడు, నాన్న కొట్టబోతున్నప్పుడు, నువ్వు అమాంతం నన్నెత్తికెళ్లినప్పుడు, నాన్న కొట్టబోతున్నప్పుడు, నువ్వు అమాంతం నన్నెత్తికెళ్లినప్పుడు, ఆదివారం కాకుండానే బళ్ళో సెలవిచ్చినప్పుడు, నిన్ను చూడ్డానికి ఇంటిదాకా ఆగకుండా పరిగెత్తుకొచ్చినప్పుడు, ఆదివారం కాకుండానే బళ్ళో సెలవిచ్చినప్పుడు, నిన్ను చూడ్డానికి ఇంటిదాకా ఆగకుండా పరిగెత్తుకొచ్చినప్పుడు, ఆరవ పుట్టినరోజున తలంటు పోస్తున్నప్పుడైనా, ఆరవ పుట్టినరోజున తలంటు పోస్తున్నప్పుడైనా అడిగేయాలి మరి, రేపటినుంచి ఎలా అమ్మా అని.
0: మీరింతవరకు శ్రీమతి యామిని కృష్ణమూర్తి గారి స్వీయ కవితలు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు దక్షిణాంధ్ర యుగ కవులు భక్తితత్వం ఉపకథలు ధారావాహిక వింటారు. సమర్పణ శ్రీ పశుమర్తి కామేశ్వర శర్మ.
2: స్తుతిపతి అయిన ఆంధ్రకవి ధూర్జటి పలుకుల కేలగలిగెనో అతులిత మాధురీ మహిమ అని సాహితీ సమరాంగణ సార్వభౌముడు విజయనగర సామ్రాజ్యాధినేతాగ్రగణ్యుడు శ్రీకృష్ణదేవరాయల వారిచే వినుతిగాంచిన మహాకవి ధూర్జటి 16వ శతాబ్దమువాడు అచంచల శివభక్తుడు. ఆయన శ్రీ కాళహస్తీశ్వర మహాత్యం అను మహాప్రబంధాన్ని, శ్రీ కాళహస్తీశ్వర శతకాన్ని అనేటువంటి ఉత్కృష్ట శతకాన్ని రచించిన తెలుగు కవి. శ్రీకృష్ణదేవరాయల ఆస్థానములోని అష్టదిగ్గజములను వివిధ భాషా కవులని ప్రఖ్యాతిగాంచిన 8 మంది కవులలో ధూర్జటి మహాకవి ఒకరు. ధూర్జటి తల్లి సింగమ, తండ్రి జక్కయ్య. శ్రీకాళహస్తి క్షేత్రం దక్షిణ కైలాసముగా ప్రఖ్యాతి చెందింది. పంచభూతములు అనగా పృథ్వీ, జల, అగ్ని, వాయువు, ఆకాశం ఇవి ఈశ్వరాధీనం. పరమశివుడు అష్టమూర్తి. పంచభూతములు సూర్యుడు, చంద్రుడు, జీవుడు, లయకారకుడు శివుడు. ప్రపంచమందలి సర్వమును తనయందు లయం చేసుకునుట చేతనే లింగమును సంకేతం ఏర్పడింది పరమశివుడికి. లీనం గమయతీతి లింగం. పరమశివుని లింగరూపమును అభిషేకించి అర్చించి ఆర్తితో కీర్తించి ఉపాసిస్తారు. నాద తనుమనిషం శంకరం నమామి మే మనసా శిరస. నాదశరీయుడైన శంకర్ని నా మనస్సు శిరస్సు చేతను అనగా త్రికరణశుద్ధిగా, అనిశం అనగా ఎల్లప్పుడూ నమస్కరిస్తున్నాను. నాదాత్మకునిగా పరమశివుణ్ణి లింగరూపంలో ఉపాసించిన వారికి విదళిత కాలం అంటే కాలునికి అనగా యమధర్మరాజుని గురించినటువంటి అనగా మరణము గురించినటువంటి భయము ఉండదు. అమృత స్వరూపులవుతారు. మోదకర నిగమోత్తమ సామవేద సారం వారం వారం. వేదములలో ఉత్తమమైనది, సంతోషమును కలిగించున్నది అయినటువంటి సామవేద సారమైనవాడు పరమశివుడు. పరమశివుని సజ్జోజాత అఘోర ఈశాన తత్పురుష వామదేవములనేటువంటి పంచముఖముల నుండి సరిగమాది సప్తస్వరములు ఆవిర్భవించినాయి. వాటికి మన శరీరమందలి నాభి హృత్కంఠ రసన నాసాదులు నిర్దేశింపబడినై. అందుకే శోభిల్లు సప్తస్వర సుందరుల భజింపవే మనస అన్నాడు చాగయ్య. ఇది నిరాకార శివతత్వారాధన. పరమశివుడు పంచభూతముల స్వరూపుడని చెప్పుకున్నాం గదా. అనగా పృథ్వీ, జలము, అగ్ని, వాయువు, ఆకాశం ఐదు పంచభూతములు. దక్షిణ భారతంలో మన అదృష్టంగా పంచభూతములకు సంకేతముగా పంచభూతస్థల లింగములు స్వయంభూక్షేత్రములు వెలిసినాయి. అవి ఐదు మహాక్షేత్రములు. పంచభూత రూపుడను నేనే అని తెలియజేయటానికే పరమశివుడు ఐదు క్షేత్రములందు ఆవిర్భవించి భక్తుల కోర్కెలను తీరుస్తున్నాడు. శివశబ్దార్థమును చెబుతూ శమ్మంటే నిత్యసుఖం, ఆనందం, ఈకారం పరమపురుషుడు, వకారం అమృతస్వరూపిణి అయిన శక్తి. ఈ మూడింటి సమ్మేళనమే శివా అవుతుంది. అనగా ఆనందమయమైన శివశక్తి సంయోగమే శివశబ్దార్థం. శక్తి లేనిదే శివునికి శక్తి లేదు. శివుణ్ణి ఆలంబన చేసుకుంటేనే శక్తి. వారిద్దరూ ఒకే తత్వానికి సంబంధించినవారు. వారిద్దరిది ఒకే తత్వం. ఈశావాస్యమిదం సర్వం. ప్రపంచమంతా శివస్వరూపం, శివమయం. శివమంటే మంగళకరం, శుభప్రదం. ఈ శరీరంలో ప్రాణం అనగా చైతన్యం ఉన్నంత వరకు శివం, లేకపోతే శవం. పంచభూత రూపుడను నేనే అని తెలియజేయటానికి పరమేశ్వరుడు దక్షిణ భారతదేశంలో ఐదు మూర్తులుగా వెలసి భక్తుల కోర్కెలు తీరుస్తున్నాడు. కాంచీక్షేత్రమున పృథ్వీలింగ రూపంలో వెలసినాడు శివుడు. ఏకామ్రేశ్వర నామమున

వెలసిన పుణ్యక్షేత్రం ఈ కాంచీపురం. అక్కడి జగన్మాత కామాక్షీదేవి. ముత్తుస్వామి దీక్షితుల వారు చింతయ అంటే చింతించుము అంటే స్మరించుము, మాకంద అంటే మన మామిడి చెట్టు కింద వెలసినటువంటి యొక్క శంకరుడు. మాకంద మూలకందం అనగా మా అంటే లక్ష్మీ నివాసమైన మూలస్థానమైన వానిని, శాశ్వత ఆనందమూర్తిని, మోక్ష సామ్రాజ్యాన్ని అనుగ్రహించువానిని, మాణిక్యములతో కూడిన కాంచీపురము గృహముగా గలవాలని, మన్మధుని జయించిన సౌందర్యము గల ఏకాంబ్రేశ్వర పృథ్వీలింగమూర్తిని స్మరించమన్నాడు భైరవిరాగ కీర్తనలో. అద్భుతమైన కీర్తన ఇది. పృథ్వీతత్వానికి సంకేతంగా వెలిసినటువంటి యొక్క శివలింగం. రెండవది జలలింగం. జంబూపతే మాంపాహి నిజానందామృత బోధం. శ్రీరంగ క్షేత్రమునకు 2 కిలోమీటర్ల దూరములో స్వయంభూగా వెలిసిన జలలింగం క్షేత్రం జంబుకేశ్వరం. అమ్మవారు అఖిలాండేశ్వరీమాత ఎదురెదురుగా ఉంటారు. జంబూపతే మాంపాహి అనే యమునా కళ్యాణిరాగ కీర్తనలో స్వయంభూ జలలింగస్వామిని అఖిలాండేశ్వరి అమ్మవారిని అత్యంత భక్తిభావంతో ప్రార్థించాడు ముత్తుస్వామి దీక్షితులు. జగన్మాత అఖిలాండేశ్వరి అమ్మవారి తాటంకముల గూర్చి విశేషంగా చెప్పబడింది. తరువాతది తేజోలింగం అనగా అగ్నిలింగం. స్వయంభూగా తిరువణ్ణామలైలో వెలసిన లింగం అరుణాచలనాథలింగం. జగన్మాత పేరు అపీత కుచాంబాదేవి. గుడిలోకి వెడుతూ ఉంటే వేడిగా ఉంటుంది. కోటి సూర్య సమప్రభ. అరుణాచలం అనగా ఆ కొండే శివాకారంగా ఉంటుంది. కృతయుగం నుండి అనాదిగా వెలసిన తేజోలింగం అరుణాచలనాథం. అరుణాచలనాథం స్మరామి అనిశం అని ప్రార్థించాడు ముత్తుస్వామి దీక్షితులు. అరుణాచలం అనగానే మనకు వెంటనే స్మరణకు వచ్చే మహనీయులు భగవాన్ శ్రీ రమణ మహర్షి వారు, వారి ఆశ్రమం. మరొకటి గిరి ప్రదక్షిణం. అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అని మంచి భక్తి పారవశ్యంతో ప్రార్థించే పాట శ్రీ రమణుల భిక్ష. తరువాతది చిదంబర క్షేత్రంలో వెలిసిన ఆకాశలింగం నటరాజస్వామి. ఆనంద నటన ప్రకాశం చిత్ సభేజం ఆశ్రయామే శివకామవల్లీశం భానుకోటి సంకాశం భక్తి ముక్తి ప్రదదహరాకాశం దీనజన సంరక్షణ జనం దివ్య పతంజలి వ్యాఘ్రపాద దర్శిత కుంచితాబ్జ చరణం అని వేతరాగణమప్రమేయాద్వైత ప్రతిపాద్యం సంగీత వాద్య వినోద తాండవ జాత బహుతర భేదచోద్యం. కేదారరాగంలో నటరాజస్వామి నాట్యానికి అనుగుణంగా హృద్యంగా కీర్తించాడు ముత్తుస్వామి దీక్షితుడు. ప్రదోషకాలంలో, ప్రదోషకాలం అంటే ఏమిటి? దోషము అంటే రాత్రి. రాత్రికి ముందు కాలంలో అంటే అదే ప్రదోషకాలం. ఆకాశతత్వానికి సంకేతమైన నటరాజస్వామి శివతాండవం చేస్తాడు. అది బ్రహ్మాది దేవతలకు కూడా ఆనందాన్ని ఇస్తుంది. కనుక ఆనంద శివతాండవం చేస్తాడు. కైలాసంలో మానస సరోవరానికి ఎదురుగా శివతాండవం జరుగుతూ ఉంటే సరోవరం ఉప్పొంగిపోతుంది. గంగానది పర్వత శ్రేణుల నుండి కిందికి ప్రవహిస్తుంది. అందుకే గంగానదికి అంత పవిత్రత చేకూరింది. దక్షిణ భారతంలో చిదంబరంలో కనక సభామంటపంలో ప్రదోషకాలంలో శివుడు నటరాజస్వామియే నాట్యం చేస్తాడు అని విశ్వాసం. చివరగా వాయులింగం గురించి చెప్పుకుందాం. ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాలోని మహత్తర పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తి. ఆ ప్రసిద్ధ దేవాలయంలోని వాయుతత్వ శివలింగమే శ్రీకాళహస్తీశ్వరుడు. ఈ క్షేత్రం వాయులింగ విశేషాలను భావితరముల వారికి అత్యంత భక్తిభావంతో భక్తిభావాన్ని కలిగిస్తూ రచించినవాడు ధూర్జటి మహాకవి. ఆయన వ్రాసినవి 2 గ్రంథములు. ఒకటి శ్రీకాళహస్తీశ్వర మహాత్యం, రెండవది శ్రీకాళహస్తీశ్వర శతకం. శ్రీకాళహస్తి క్షేత్రం సువర్ణముఖీ నదీ తీరమున వెలిసి దక్షిణ కాశిగా దక్షిణ కైలాసముగా ప్రసిద్ధిగన్నది. వాయులింగ రూపంలో వెలసిల్లిన పరమశివుడు శ్రీకాళహస్తీశ్వరుడుగా పేరుగాంచాడు. శ్రీ

దీక్షలో తన కన్నును అప్పగించి భక్త కన్నప్పుగా సార్థిక నామధేయుడైనాడు. స్వామి అనుగ్రహించి కన్నప్పకు మోక్షాన్ని ప్రసాదించాడు. అటువంటి మహిమాన్వితమైన ఈ శ్రీకాళహస్తీశ్వర క్షేత్రం కృత త్రేత ద్వాపర యుగములందే కాక నేటికీ ప్రసిద్ధిగాంచినది. దీనిని గురించి జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యుల వారు శివానందలహరిలో అద్భుతంగా వర్ణించారు. తెలుగు కవులలో మహాశివకవి ధూర్జటి ఎప్పటికీ నిలిచిపోయే రీతిగా మనకందించాడు ఈ క్షేత్ర మహిమను, మోక్షమునొందిన మహాభక్తుల గురించి. ఈ ఆలయంలో రాహుకేతు సర్పదోష నివారణ పూజలు విశేషంగా జరుగుతాయి. సూర్యచంద్రగ్రహణములు ఏర్పడినప్పుడు కొన్ని గంటల ముందుగానే దేవాలయాన్ని మూసివేస్తారు. గ్రహణానంతరం సంప్రోక్షణ చేసి తెరుస్తారు. గ్రహణకాలములో కూడా తెరిచి ఉంచే ఏకైక దేవాలయం శ్రీకాళహస్తీశ్వరాలయం. చూసారా ఎంత గొప్ప విశేషం ఉన్నదో. శ్రీకాళహస్తీశ్వరాలయంలో పాతాళ గణపతి, శ్రీకాళహస్తీశ్వరుడు, జగన్మాత జ్ఞానప్రసూనాంబ అమ్మవారు, దక్షిణామూర్తి ఒక్కొక్కరూ ఒక్కొక్క దిక్కునకు అభిముఖములై ఉంటారు. పాతాళ గణపతి ఉత్తరాభిముఖుడై ఉంటాడు. జ్ఞానప్రసూనాంబ తూర్పుముఖంగాను, శ్రీకాళహస్తీశ్వర స్వామి పశ్చిమముఖంగాను, దక్షిణామూర్తి దక్షిణముఖంగాను ఉంటారు. అది విశేషం. ధూర్జటి కవితాశైలి గురించి చెప్పుకోవాలంటే అతని అంతరాత్మ అతని శైలిలో ప్రతిఫలిస్తుంది. ఆయన సారస్వత తపస్సు, సర్వతంత్ర స్వతంత్రత ప్రవృత్తి, అల్పాక్షరాల అనల్పార్థ రచన చేయగల ప్రతిభావ్యుత్పత్తులు కలబోసి ఆయన రచనలలో ప్రతిబింబిస్తాయి. శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యంలో ధూర్జటి చేసిన చంద్రోదయ వర్ణన వర్ణనాతీతం. ఉదయగ్రావము పానవట్టం అభిషేకోదప్రవాహంబు అని చంద్రోదయం ధూర్జటి మహాకవికి కేవలం పరమేశ్వర సాక్షాత్కారంగా పొడగట్టింది. పాక్ పర్వతము పానవట్టమట, అబ్ధి అభిషేక జలమట, తారలు పువ్వులట. భగవన్ నిరూపణము ఎంత హృద్యంగా చేశాడో ధూర్జటి. ప్రకృతి సమస్తమూ శివమయం, పరమేశ్వరునికి ధూర్జటి అర్పించిన అక్షరాంజలి. ధూర్జటి మహాకవి క్రాంతదర్శి అయిన మహర్షి, జీవన్ముక్తుడైన యోగీశ్వరేశ్వరుడు, అష్టదిగ్గజ కవులలో అల్లసాని పెద్దన మొదలగు సప్త కవీశ్వరులు శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోనే కవులు. ధూర్జటి మహాకవి అష్టదిగ్గజ కవులలో ఒకడైనా ఆయన జగదీశ్వరుని ఆస్థాన కవి, శ్రీకాళహస్తీశ్వరుని భక్తి సామ్రాజ్య కొలువులో ఒకడు. ధూర్జటి శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యం గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. కృతయుగంలో అది ఒక కొండ, అక్కడ పరమేశ్వరలింగం ఉన్నది. సాలెపురుగు దానినే చలదిపురుగు అంటారు. పూర్వజన్మ వాసన గలది చలదిపురుగు. పూజ చేస్తుంది. ఎలా చేస్తుంది? నోటి నుండి వచ్చే దారాలతో గూళ్లు కట్టటం. శివునికి, ఇతర దేవతలకు గుళ్ళు నిర్మించింది. పరమశివునికి చలదిపురుగుని పరీక్షించాలనిపించింది. మరో విషయం కూడా ఉన్నది. సాలెపురుగు పూర్వజన్మ వృత్తాంతం అంతా ఈశ్వరునికి తెలిసిందే గదా. దానికి శాప విమోచనం సమయం ఆసన్నమైంది. పరమాత్ముని లీలలు మనకి అర్థం కావు. చిన్నగా గాలి వీచింది. స్వామి వాయులింగం గదా, ఆ చిరుగాలికి దారాలు తగినాయి. మళ్లీ వాటిని ముళ్ళు వేసి నిర్మింపజేసింది. ఆలయం లోపల గల దీపాన్ని ఎక్కువగా మండేటట్టు చేశాడు పరమశివుడు. మంటని ప్రజ్వలింపజేసేది కూడా వాయువే గదా. స్వామి వాయులింగమే గదా. మంట పెద్దదైంది. దారాలు అంటుకున్నాయి. గుళ్ళు ఆ మంటలో కాలిపోయినాయి. పాపం సాలెపురుగుకు దారాలతో గుళ్ళు కట్టడానికి కొన్ని ఏళ్లు పట్టింది. దీపము ఇంత పని చేసింది గదా అని దుఃఖం కోపం రెండూ వచ్చినాయి దానికి. జీవితం మీద విరక్తి కూడా కలిగింది. దీపాన్ని మింగేయాలన్న ఆవేశంతో వెళ్ళింది. పరమశివుడు గమనిస్తూనే ఉన్నాడు. ఆ ప్రయత్నం నుండి ఆపాడు. నీ దీక్షకు భక్తికి ఆనందించాను, నీకు ఏం కావాలో కోరుకోమన్నాడు. పునర్జన్మ లేకుండా శివునిలో ఐక్యం చేసుకోమని కోరింది. అనుగ్రహించాడు పరమశివుడు. సాలెపురుగు పూర్వజన్మ వృత్తాంతం చెప్పుకుందాం. విశ్వకర్మ కుమారుడైన ఓర్ణనాథుడికి
బ్రహ్మదేవుని

0: అని ఇలాగా తను కూడా సృష్టి చేయాలనే కోరిక కలిగింది. ప్రతిష్ఠుష్టి నేర్పుగా చేశాడు. బ్రహ్మగారికి ఆగ్రహం కలిగింది. సాలెపురుగుగా ఓర్ణనాథుడిని అనే పేరు తగ్గట్టుగా ఓర్ణనాభంగా జన్మించమని అతనికి శాపమిచ్చాడు. ఓర్ణనాభుడు తను చేసిన పని తప్పని తెలుసుకున్నాడు. పశ్చాత్తాపడ్డాడు. బ్రహ్మగారి కాళ్లమీద పడ్డాడు. అనుగ్రహించమని వేడుకున్నాడు. సృష్టి చేయగలననే అహంకారం కలిగింది. శివదర్శనంతో నీలో ఉన్న అహంకారం నశిస్తుంది. నీవు గజారణ్యంలోకి వెళ్లి అక్కడ సాలెపురుగుగా జన్మించమని చెప్పాడు బ్రహ్మ. వశిష్ఠుడు పూర్వం గజారణ్యంలోనే తపస్సు చేశాడు. ఆయనకు మోక్షాన్నిచ్చేందుకు శివుడు అక్కడ వాయులింగాకారంలో వెలిశాడు. ఒక భక్తుడు రోజూ ఆ శివలింగాన్ని అభిషేకించి అర్చిస్తున్నాడు. సాలెపురుగు మారేడు చెట్టు కొమ్మల్లో గూడు నిర్మించుకుని ఉంటోంది. ఆ భక్తుడు స్వర్ణముఖీ నదిలో స్నానం చేసి నీళ్లు తీసుకుని మారేడు చెట్టు వద్దకు వచ్చి దళాలను కోసుకుని పూలతో పాటు బుట్టలో వేసుకుని ఆ వాయులింగం దగ్గరకు వెళ్లాడు. ఓం హర హర హర నమస్తే స్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలగంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః అంటూ అభిషేకం చేస్తున్నాడు. బిల్వదళాన్ని త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం అంటూ బిల్వదళాన్ని వాయులింగం మీద ఉంచాడు. సాలెపురుగుకు శివదర్శనం అయింది. బ్రహ్మశాపం గుర్తుకు వచ్చింది. శివపూజా విశేషం జ్ఞప్తికి వచ్చింది. శాప విమోచనం జరిగింది. శివుడు సాలెపురుగును తనలో ఐక్యం చేసుకున్నాడు. శాలీయుడు శివునితో ఐక్యాన్ని పొందినట్లుగా ఈనాటికి శ్రీకాళహస్తలింగంలో మనకు దర్శనమిస్తుంది. ఎంత ఎత్తు ఎదిగితే మనిషికి అంత అణకువ ఉండాలి గాని అహంకారం ఉంటే మనిషి పతనం చెందుతాడు అని తెలుపుతుంది ఈ విశేషం. కాళము అనగా సర్పము, ఏనుగు అనగా హస్తి, ఈ వృత్తాంతాలు వచ్చే వారం చెప్పుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు, స్వస్తి.
1: మీరింతవరకు దక్షిణాంధ్ర యుగకవులు భక్తితత్వం ఉపకథలు ధారావాహిక విన్నారు. సమర్పణ శ్రీ పశుమర్తి కామేశ్వర శర్మ. కార్యక్రమం ఇప్పుడు లలిత గీతం వింటారు.

0: మీరు ఇంతవరకు లలిత గీతం విన్నారు.
1: సుప్రభాత వేళ శుభోదయం పలుకుతూ,
2: మంగళ ధ్వనితో మేలుకొలుపుతూ,
1: భక్తి గీతాలతో మనసును పరవశింపచేస్తూ,
2: సూక్తులతో సుధలు పంచుతూ,
1: ప్రతి ఒక్కరి మదిలో ఉదయ రాగాలను పలికిస్తూ,
2: అలనాటి సినీ సాహిత్య సంగీత ప్రముఖుల పరిచయాలను నేటి తరానికి అందిస్తూ,
1: సినీ గీతాలతో మనసును మైమరిపిస్తూ,
2: వనితల వికాసానికి తమ వాణిని వినిపిస్తూ,
1: కర్షక కార్మికులకు వెన్నుముకగా నిలుస్తూ,
2: ఆరోగ్య పరంగా వయోధికులకు సూచనలు ఇస్తూ,
1: ప్రపంచ వార్తా సమాచారాన్ని ప్రజలకు చేరువ చేస్తూ,
2: నాటి ఇంటి రేడియో నుండి నేటి చరవాణి వరకు శ్రవణానందాన్ని కలిగిస్తోంది 97 ఘన చరిత్ర కలిగిన ప్రజావాణి, మన ఆకాశవాణి.

వర్షాధార ప్రాంత అభివృద్ధి పథకం కింద 47 మంది రైతులకు మంజూరైన పనిముట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాయచోటి ప్రాంతానికి గోదావరి కృష్ణా జలాలను తీసుకువచ్చి 25,000 ఎకరాలను కొత్తగా సాగులేకి తెచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. త్వరలోనే 350 కోట్లతో ఆంజనేయ ప్రాజెక్టు పనులను ప్రారంభిస్తామన్నారు. పేదల సొంతింటి కల సాకారం చేసే లక్ష్యంతో ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకాన్ని ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తుందని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. రాయచోటి రూరల్ మండలం దిగువ అబ్బవరం ఎన్టీఆర్ హౌసింగ్ లేఅవుట్లో లబ్ధిదారులతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. ఇళ్ల నిర్మాణంలో ఎదురవుతున్న సమస్యలను తెలుసుకుని వాటికి పరిష్కార మార్గాలను సూచించారు. జిల్లాలో 66,360 ఇళ్ల నిర్మాణాలను లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇప్పటి వరకు 42,326 ఇళ్లను పూర్తి చేశామన్నారు. ఇందుకోసం ప్రభుత్వము 884 కోట్ల రూపాయలను ఖర్చు చేసిందని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. జిల్లాలో వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో అక్రమాలు జరిగితే ఆ మార్కెట్ కమిటీ కార్యదర్శులను సస్పెండ్ చేస్తానని జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ హెచ్చరించారు. మార్కెట్ యార్డ్ కార్యదర్శులతో ఏర్పాటు చేసిన మీటింగ్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మదనపల్లె మార్కెట్లో 15 కిలోల ట్రేలు అమలవుతున్నాయా? గుర్రంకొండ మొలకల చెరువు మార్కెట్లలో వివాదాలు ఎందుకు పరిష్కారం కాలేదని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు. అన్ని మార్కెట్లలో ఒకే విధానం కొనసాగించాలన్నారు. జిల్లాను మత్తు రహితంగా మార్చేందుకు సమిష్టిగా కృషి చేయాలని కలెక్టర్ నిశాంత్ కుమార్, ఎస్పీ ధీరజ్ అధికారులను కోరారు. ఎస్పీ మాట్లాడుతూ, గంజాయి తరలిస్తున్న ముఠాలపై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. కార్డన్ సర్చ్ ఆపరేషన్లలో పత్రాలు సరిగా లేని 500 వాహనాలను సీజ్ చేసినట్లు చెప్పారు. డ్రగ్స్ వినియోగదారులను గుర్తించడానికి వీలుగా 1,000 టెస్ట్ కిట్లను పోలీస్ శాఖకు అందించాలని వైద్య ఆరోగ్య శాఖను కలెక్టర్ ఆదేశించారు. మైనర్లకు మత్తు పదార్థాలు అమ్మినట్లు తెలిస్తే దుకాణాల ట్రేడ్ లైసెన్సులను రద్దు చేయాలన్నారు. నిర్మానుష ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు ద్వారా ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేయాలని పోలీసులకు కలెక్టర్ తెలిపారు. మదనపల్లె పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడమే ధ్యేయంగా పనిచేయాలని మున్సిపల్ ప్రత్యేక అధికారి శివనారాయణ శర్మ పారిశుద్ధ్య కార్మికులకు సూచించారు. మార్నింగ్ విజిట్లో భాగంగా మున్సిపాలిటీలోని పలు రోడ్లపై వేకువజామున ఆయన పర్యటించారు. మున్సిపల్ కార్యాలయము, రామారావు కాలనీ, ఇందిరానగర్లోని మస్టర్ నమోదు కేంద్రాలకు వెళ్లి కార్మికుల హాజరును పరిశీలించారు. కోమటివాని చెరువు, బాహుదా నది, బుగ్గ కాలువ, ముగ్గురాల వంక, ఆర్టీసీ బస్టాండ్ తదితర ప్రాంతాల్లో పనుల ప్రగతిని పరిశీలించి కార్మికులతో మాట్లాడారు. మహిళల భద్రతకు పెద్దపీట వేయాలని కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ అధికారులను ఆదేశించారు. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా పోలీస్ యంత్రాంగంతో ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. మహిళలను కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదన్నారు. పాత నేరస్తులు, రౌడీ షీటర్ల కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచాలని జిల్లా పోలీస్ అధికారులను ఆదేశించారు. పెద్దమన్యం మండలం వెలిగల్లు ప్రభుత్వ పాఠశాలలో 2వ తరగతి చదువుతూ ముంబైలో నిర్వహించిన నేషనల్ స్పెల్లింగ్ బీ పోటీల్లో ద్వితీయ స్థానం సాధించిన శైలేష్ గౌడ్ను కలెక్టర్ నిశాంత్ కుమార్ అభినందించారు. కలెక్టరేట్కు వచ్చి తనను కలిసిన చిన్నారిని కొన్ని ప్రశ్నలు అడిగి కలెక్టర్ సమాధానాలు విన్నారు. చిన్న వయసులోనే అసాధారణ ప్రతిభ చూపిన విద్యార్థిని తీర్చిదిద్దిన ఉపాధ్యాయులను కలెక్టర్ ఈ సందర్భంగా అభినందించారు. ఇది ఈ నెల సమాచార లేఖ. వచ్చే నెల సమాచార లేఖలో మళ్ళీ కలుసుకుందాం. వ్యాఖ్యానం సుదర్శన్ రెడ్డి, అన్నమయ్య జిల్లా, పీటీసీ. సమర్పణ ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రతరంగిణి చిత్రగీతాలు వింటారు. ముందుగా వాణిజ్య ప్రకటనలు.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుకనా?
3: చిక్కుకున్నాడు.
4: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
5: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
0: కార్యక్రమంలో ముందుగా రమ్యా బెహ్రా పడిన ఓం నమో వెంకటేశాయ చిత్రం నుంచి పాట, సంగీతం ఎంఎం కీరవాణి, సాహిత్యం వేదవ్యాస.

0: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలియకనా?
1: చిక్కుకున్నాడు.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది,
1: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
3: కార్యక్రమం ఇప్పుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కల్పన పడిన అంజీ చిత్రం నుంచి ఈ పాట. గీత రచన భువనచంద్ర.

0: 90 సంవత్సరాలుగా పల్లె నుంచి పట్టణం వరకు ప్రతి ఇంటిలో పలికిన ఆప్యాయగానం ఆకాశవాణి. సుప్రభాతం నుండి సంగీత విభావరి వరకు ప్రతి తరంగం ఒక అనుభూతిగా భారతదేశ మనసులో మాటయింది. రాగాల మధురిమ, నమ్మకమైన వార్తలు, మనసును తాకే కథలు, నాటకాలు, కాలం మారిన మధుర స్వరంగా అమరగాథగా సంతోషంలోనూ అవసరంలోనూ మీ వెన్నంటి ఉండే నేస్తం. తొంభై సంవత్సరాల మధురవాణి, మీ ఆకాశవాణి.
1: ఏమండో భోజనానికి వస్తారా? మళ్ళీ ఒకటిన్నర అయితే నేను ఆకాశవాణి వనితావాణిలో ఉమెన్ ఎంటర్ప్రీనర్స్ తో ఇంటర్వ్యూ వినాలండి. టైం 4 అయిపోతుంది, నేను ఆకాశవాణి యువలయలో పార్టిసిపేట్ చేయాలి.
2: అమ్మా ఇంకా పడుకోలేదా?
3: లేదురా అబ్బాయి, 10 గంటలకు ఆకాశవాణిలో హరికథ గానం వింటే కాని నిద్ర పట్టదాయే నాకు.
2: ఏంటో, ఇంట్లో ఉన్న 3 తరాల వాళ్ళు ఆకాశవాణికి ఫ్యాన్ అయిపోయారు, ఇక నన్ను పట్టించుకునేదెవరు?
1: అవును మరి, అన్ని తరాల వాళ్ళని అలరించే శ్రోతల హృదయ స్పందన శబ్దవాణి మన 90 సంవత్సరాల ఆకాశవాణి.
4: కార్యక్రమంలో చివరిగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం హరిణి పాడిన నరసింహ చిత్రం నుంచి ఈ పాట. సంగీతం ఏఆర్ రెహమాన్.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఈనాటి కర్ణాటక సంగీత సభ కార్యక్రమంలో శ్రీ టిఎన్ శేషగోపాలన్ గారి గాత్ర కచేరి వింటారు. వాద్య సహకారం వయోలిన్ శ్రీ కందదేవి ఆలగిరిస్వామి, మృదంగం శ్రీ గురువాయూర్ దొరై. కార్యక్రమంలో ముందుగా అపరాధములన్నీయు లతాంగి రాగం ఆదితాళం పట్నం సుబ్రహ్మణ్య అయ్యర్ గారి రచన వినండి.

శ్రోతలు, కర్ణాటక సంగీత సభ కార్యక్రమంలో శ్రీ టిఎన్ శేషగోపాలన్ గారి గాత్ర కచేరి వింటున్నారు. ఇప్పుడు ఇవన్నారో కాంబోజీ రాగం, మిశ్రచాపుతాళం, కవికుంజర భారతి గారి రచన వినండి.

0: మీరింతవరకు శ్రీ టిఎన్ శేషగోపాలన్ గారి గాత్రకచేరి విన్నారు. వాద్య సహకారం వయోలిన్ శ్రీ కందదేవి ఆలగిరిస్వామి, మృదంగం శ్రీ గురువాయూర్ దొరై. ఈనాటి కర్ణాటక సంగీత సభ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి
1: ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం. ఆఫ్రికా దేశమైన కాంగోలో ఎబోలా వైరస్ గత కొద్ది రోజులుగా వేగంగా వ్యాప్తి చెందుతోంది. ప్రమాద అంచనాకు మించి ప్రాంతీయంగా ఈ వైరస్ వ్యాప్తి చెందే అవకాశం అధికంగానే ఉందని, ప్రపంచ స్థాయిలో మాత్రం తక్కువగానే ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO చీఫ్ టెడ్రోస్ అథనోమ్ తెలిపారు. ప్రస్తుతం కాంగోలో దాదాపు 750 ఎబోలా అనుమానిత కేసులున్నాయని, ఈ వైరస్ కారణంగా 177 మంది ప్రాణాలు కోల్పోయారని వెల్లడించారు. కాంగోలో ఎబోలా వ్యాప్తి తీవ్ర ఆందోళనకరంగా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ధృవీకరించిన గణాంకాల కంటే దీని తీవ్రత చాలా ఎక్కువగా ఉండే అవకాశముందని ఆయన హెచ్చరించారు. కాంగో పొరుగుదేశమైన ఉగాండాలో మాత్రం పరిస్థితి కొంతమేర స్థిరంగానే ఉందని చెప్పారు. ఆ దేశంలో ఈ వ్యాధితో ఒకరు మరణించారని, మరో 2 కేసులు నిర్ధారణ అయ్యాయని స్పష్టం చేశారు. నిరంతర పర్యవేక్షణ, పరీక్షలు పెంచడంతో వైరస్ గణాంకాలు మారుతూనే ఉన్నాయని చెప్పారు. కానీ కొన్ని చోట్ల హింసాత్మక సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని, వైరస్తో పాటు తప్పుడు సమాచార వ్యాప్తి అక్కడ ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతోందన్నారు. ఈ వైరస్ కారణంగా చనిపోయిన ఒక మృతదేహాన్ని అప్పగించలేదని ఎబోలా చికిత్సా కేంద్రానికి స్థానికులు నిప్పంటించిన ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇటువంటి ఘటనలు సహాయక చర్యలకు ఆటంకం కలిగిస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎబోలా వైరస్ వ్యాప్తికి కేంద్ర బిందువైన ఇటూరి ప్రావిన్స్ కు అక్కడి బాధితులకు అందే సహాయక చర్యలను సమన్వయం చేయడానికి

0: అదనంగా మరికొంతమంది డబ్ల్యూహెచ్ఓ సిబ్బందిని పంపినట్లు ఆయన తెలియజేశారు.
1: The Ebola outbreak in the Democratic Republic of the Congo is spreading rapidly. Previously, WHO assessed the risk as high at the national and regional levels and low at global levels. We are now revising our risk assessment to very high at the national level, high at the regional level, and low at global level. So far, 82 cases have been confirmed in DRC with 7 confirmed deaths. But we know the epidemic in DRC is much larger. There are now almost 750 suspected cases and 177 suspected deaths. The situation in Uganda is stable, with 2 cases confirmed in people who traveled from DRC with 1 death. The measures taken in Uganda, including intense contact tracing and cancelling the Martyrs' Day commemoration, appear to have been effective in preventing the further spread of the virus. An American national who was working in DRC has also been confirmed positive and transferred to Germany for care. We are also aware of reports today about another American national who is a high-risk contact who has been transferred to the Czech Republic.
0: కాంగో ఉగాండా దేశాల్లో ఈ ఎబోలా వైరస్ ఉధృతి కొనసాగుతుండటంతో డబ్ల్యూహెచ్ఓ ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే భారత ప్రభుత్వం కూడా అప్రమత్తమై నిఘా ఆసుపత్రుల సన్నద్దత, అంతర్జాతీయ ప్రయాణికుల స్క్రీనింగ్ ను ముమ్మరం చేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. అదేవిధంగా న్యూఢిల్లీ వేదికగా ఈ నెల 28 నుండి 31 వరకు జరగాల్సిన ఇండియా ఆఫ్రికా ఫోరం సమ్మిట్ కూడా వాయిదా పడింది. భారత్ ఆఫ్రికన్ యూనియన్ కలిసి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మధ్యప్రాచ్యంలో ప్రాంతీయ ఉద్రిక్తతలు ఆదివారం మరింత పెరిగాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని అల్దఫ్రా ప్రాంతంలో ఉన్న బరాకా అణు విద్యుత్ కేంద్రంపై డ్రోన్ దాడి జరిగినట్లు యుఏఈ ప్రకటించింది. ఈ ఘటనలో అగ్ని ప్రమాదం సంభవించినప్పటికీ రేడియేషన్ లీక్ కాలేదని అధికారులు తెలిపారు. అదే సమయంలో యుఏఈ 3 డ్రోన్లను అడ్డుకున్నట్లు వెల్లడించింది. ఈ అగ్ని ప్రమాదానికి ఇరాన్ మద్దతు గల డ్రోన్ కారణమై ఉండొచ్చని ఆరోపించింది. సౌదీ అరేబియా కూడా ఇరాక్ వైపు నుంచి వచ్చిన 3 డ్రోన్లను కూల్చివేసినట్లు ప్రకటించింది. ఇక మరోవైపు అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ కు హెచ్చరికలు జారీ చేశారు. శాంతి ఒప్పందం విషయంలో ఇరాన్ త్వరగా నిర్ణయం తీసుకోవాలని, సమయం చాలా తక్కువగా ఉందని పేర్కొన్నారు. ఇరాన్ త్వరగా నిర్ణయం తీసుకోకపోతే భారీ దాడులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. దీనికి స్పందించిన ఇరాన్ అమెరికా మళ్లీ దాడులు చేస్తే యుద్దం మధ్యప్రాచ్యాన్ని దాటి విస్తరిస్తుందని హెచ్చరించింది. అమెరికా సెనేట్లో యుద్దాన్ని నిలిపివేయాలని కోరుతూ బుధవారం ఒక తీర్మానంపై చర్చ జరిగింది. ఇరాన్తో కొనసాగుతున్న యుద్దాన్ని నియంత్రించడానికి అమెరికన్ కాంగ్రెస్ అనుమతి లేకుండా సైనిక చర్యలు చేపట్టకుండా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ను అడ్డుకోవడానికి సెనెట్ ఈ ముఖ్యమైన తీర్మానంపై చర్చ చేపట్టింది. ఇక ఇరాన్ ప్రభుత్వం హార్మో జలసంధిలో నియంత్రిత సముద్ర మండలం ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. కొత్తగా ఏర్పాటైన పర్షియన్ గల్ఫ్ స్ట్రైట్ అథారిటీ అనుమతి లేకుండా నౌకలు ప్రయాణించలేవని స్పష్టం చేసింది. ఇప్పటికే 26 కార్గో నౌకలు, ఆయిల్ ట్యాంకర్లకు భద్రత కల్పించినట్లు, హార్మోజ్ను దాటే నౌకల నుంచి 18 కోట్ల రూపాయల చొప్పున టోల్ వసూలు చేసినట్లు ఇరాన్ ప్రభుత్వం వెల్లడించింది. ఇందులో భాగంగా నౌకల యజమానులు అందులో ఉన్న సరుకు, అవి చేరుకోవాల్సిన గమ్యస్థానాల గురించి పూర్తి సమాచారాన్ని తమ అధికారులకు ముందే అందించాల్సి ఉంటుందని ఇరాన్ తెలిపింది. అయితే హార్మో జలసంధిలో నియంత్రిత సముద్ర మండలంపై ఒమన్ మధ్యవర్తిత్వంలో చర్చలు జరుగుతున్నాయి. ఇరాన్ తీసుకువచ్చిన ఈ టోల్ వ్యవస్థ చట్టవిరుద్దమని, వీటిని ఏ దేశమూ అంగీకరించకూడదని అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియో పిలుపునిచ్చారు. అంతర్జాతీయ నౌకా రవాణా మార్గంలో రాకపోకలను నిర్ణయించే హక్కు ఏ దేశానికి ఉండదన్నారు. ఎవరూ నౌకాయాన స్వేచ్ఛకు భంగం కలిగించలేరని పేర్కొన్నారు. అంతర్జాతీయ జలాల్లో స్వేచ్ఛా నౌకాయానానికి రాజీ పడకూడదని, ఇటువంటి చర్యలు అమెరికా ఇరాన్ శాంతి చర్చలను మరింత సంక్లిష్టం చేస్తాయన్నారు.
2: We've always said a tolling system in the straits would be unacceptable, but we don't just say that, the world has said that. We have a resolution right now in the United Nations. We're trying to take it to the Security Council. It's sponsored by Bahrain. It has over 100 something. It has the highest number of co-sponsors in the history of the Security Council have signed on to our resolution. We were in China last week. We mentioned this about the tolling. They're against it. No one in the world is in favor of a tolling system. It can't happen. It would be unacceptable. It would make a diplomatic deal unfeasible if they were to continue to pursue that. So it's a threat to the world if they were to try to do that. And it's completely illegal, by the way.
0: అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్పై ప్రణాళికాబద్దమైన దాడులను తాత్కాలికంగా వాయిదా వేయడానికి సిద్దంగా ఉన్నట్లు తెలిపారు. ఇరాన్ నుంచి వచ్చిన తాజా శాంతి ప్రతిపాదనను పరిశీలిస్తున్నామని వెల్లడించారు. అయితే ఇరాన్ అణు కార్యక్రమంపై అమెరికాతో జరుగుతున్న చర్చల్లో కొంత పురోగతి కనిపిస్తున్నట్లు అమెరికా ఉపాధ్యకుడు

0: జేడీ వ్యాన్స్ తెలిపారు. ఒకవేళ చర్చలు కనుక విఫలమైతే మళ్లీ దాడులకు సిద్ధంగా ఉన్నామని కూడా ఆయన తెలిపారు.
1: It's sometimes hard to figure out exactly what it is that the Iranians want to accomplish out of the negotiation. So what we've done is tried to be as clear as possible. What are our red lines? What are the things that we're willing to be accommodating on? And what are the things that we absolutely must have? And as the president has said ad nauseum, and I think I've said it a lot too, Iran cannot have a nuclear weapon. We want to see not just the commitment to not have a nuclear weapon, but the commitment to work with us on a process to ensure that not just now, not just when Donald Trump is president, but years down the road, that the Iranians are not rebuilding that nuclear capability. And that's what we're trying to accomplish in the negotiations.
0: మరోవైపు ఇరాన్ ప్రభుత్వం కాల్పులు విరమణ ప్రతిపాదనను అమెరికాకు పంపినట్లు ధృవీకరించింది. ఇందులో అమెరికా దళాల ఉపసంహరణ, ఆంక్షల ఎత్తివేత వంటి అంశాలున్నాయని తెలిపింది. ఇజ్రాయెల్ సైన్యం లెబనాన్లోని జ్వాయా, తయర్డబా, తయర్ ఫెల్సే ప్రాంతాలపై ఆదివారం వైమానిక దాడులు జరిపింది. ఈ దాడుల్లో 8 మంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు గాజా ప్రాంతంలోని ఖాన్ యూనిస్, దైర్ అల్ బలహా ప్రాంతాల్లో జరిగిన దాడుల్లో 5 మృతి చెందారని వెల్లడించారు. వీరిలో హమాస్కు చెందిన అల్ కసాం బ్రిగేడ్స్ కమాండర్ ఇజ్ అల్ దిన్ అల్ హదాద్ కూడా మరణించారని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ నాటో విదేశాంగ మంత్రుల సమావేశం స్వీడన్ లోని హెల్సింగ్ బోర్గ్ నగరం వేదికగా గురు శుక్రవారంలో జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా రాబోయే అంకారా సమ్మిట్ కు సంబంధించిన చర్చలతో పాటు ప్రస్తుత ప్రపంచ రాజకీయాలకు సంబంధించిన పలు సమకాలీన అంశాలు చర్చకు వచ్చాయి. ముఖ్యంగా రష్యా యుక్రెయిన్ యుద్దం, ఐరోపా ఆర్కిటిక్ ప్రాంతాల భద్రత, నాటో రక్షణ వ్యయం పెంపు వంటి అంశాలు ఈ సమావేశంలో కీలకంగా నిలిచాయి. టర్కీ రాజధాని అంకారాలో జరగబోయే ప్రధాన నాటో సమ్మిట్ కు దీనిని సన్నాహక సమావేశంగా సభ్యదేశాలు భావిస్తున్నాయి. ఈ సమావేశంలో ప్రధానంగా యుక్రెయిన్ కు మరింత మద్దతు అందించడంపై చర్చించారు. రష్యా దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో యుక్రెయిన్ కు ఆయుధాలు, గగనతల రక్షణ వ్యవస్థలు, ఆర్థిక సహాయం పెంచాలని సభ్యదేశాలు చర్చించాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బుధవారం చైనాలో పర్యటించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల చైనాలో పర్యటించిన వారం రోజులకే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా చైనాకు వెళ్లడంతో అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ పర్యటన సందర్భంగా చైనా రష్యా దేశాలు ఒక ఉమ్మడి ప్రకటన చేశాయి. ప్రపంచంపై ఆధిపత్యం సాధించడం కోసం అమెరికా చేస్తున్నది ఆటవిక న్యాయమని, ఇటువంటి ఏకచక్రాధిపత్యం తగదని, ప్రపంచం బహుధ్రువంగా ఉండాలని ఆ ప్రకటనలో పేర్కొన్నాయి. దీనికి సంబంధించి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో పాటు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ బహుధ్రువ ప్రపంచ ప్రకటనపై సంతకాలు చేశారు. అమెరికా గుత్తాధిపత్యాన్ని తిరస్కరించి దానిని అడ్డుకునేందుకు దీర్ఘకాలం పాటు కలిసి పనిచేయాలని ఇరువురు నేతలు అంగీకరించారు. ప్రపంచ అధికార వికేంద్రీకరణకు తమ కట్టుబాటును ఇరువురు నాయకులు పునరుద్ఘాటించారు. అదేవిధంగా పరస్పర గౌరవం, సమానత్వం, విశ్వాసం, ఇరుపక్షాలకు లబ్ది కలిగించే సహకారం అనే అంశాలతో చైనా రష్యా అనుబంధం కొనసాగుతోందని ఇరువురు నాయకులు పేర్కొన్నారు. ప్రపంచంలో మారుతున్న పరిణామాల్లో చరిత్రాత్మక అవకాశాలను ఒడిసిపట్టేందుకు ప్రతిజ్ఞ చేస్తున్నట్లు తెలిపారు. బాధ్యతాయుతమైన గొప్ప శక్తిగా పాశ్చాత్య దేశాలు వ్యవహరించడం లేదని, ఏకపక్ష చర్యలకు ఉడిగడుతున్నాయని జిన్పింగ్ ఆరోపించారు. ఈ చర్యలు కలిగించిన నష్టం అపారమని, ప్రపంచాన్ని మళ్లీ ఆటవిక రాజ్యంలోకి తీసుకువెళ్లేలా ఇవి ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఇక అమెరికా ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై చేస్తున్న యుద్దాన్ని ఇరువురు నేతలు వ్యతిరేకించారు. ఈ దాడులు పశ్చిమాసియా స్థిరత్వాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని ఆ సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. పశ్చిమాసియాలో సంక్షోభానికి వెంటనే తెరపడాలని జిన్పింగ్ చెప్పారు. నార్వే రాజధాని ఓస్లో నగరం వేదికగా 3వ భారత నార్డిక్ సదస్సు మంగళవారం జరిగింది. ఈ సదస్సుకు హాజరైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నార్డిక్ దేశాలైన స్వీడన్, నార్వే, ఫిన్లాండ్, డెన్మార్క్, ఐస్లాండ్ దేశాల నాయకులతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అదేవిధంగా ఈ 5 దేశాలతో భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ భారత నార్డిక్ సదస్సునుద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ భారత నార్డిక్ దేశాల మధ్య సంబంధాలు స్వర్ణయుగంలోకి ప్రవేశిస్తున్నాయని పేర్కొన్నారు. ఇటీవల కుదిరిన వాణిజ్య ఒప్పందాలు, సాంకేతిక భాగస్వామ్యాలు 2 ప్రాంతాల అభివృద్దికి దోహదపడతాయని చెప్పారు.
2: एंड इनोवेशन स्ट्रेटेजिक पार्टनरशिप का स्वरूप देने का निर्णय लिया है. इस ग्रीन टेक्नोलॉजी पार्टनरशिप से हम आइसलैंड की जियो थर्मल और फिशरीज, नॉर्वे की ब्लू इकोनॉमी और आर्कटिक, और सभी नॉर्डिक देशों की मैरिटाइम और सेंसिटिविटी में एक्सपर्टीज को, सस्टेनेबिलिटी की एक्सपर्टीज को भारत के स्केल के साथ जोड़

0: पूरे विश्व के लिए एक बेहतर भविष्य सुनिश्चित करेंगे.
1: Topics on the international agenda. I think this meeting is a matter we really need.
2: ముఖ్యంగా ఈ సదస్సులో భారత నార్డిక్ దేశాలు వ్యూహాత్మక హరిత భాగస్వామ్యాన్ని ప్రకటించాయి. పునరుత్పాదక శక్తి, కార్బన్ ఉద్గారాల తగ్గింపు, వాతావరణ మార్పులపై సంయుక్త చర్యలు తీసుకోవాలని నిర్ణయించాయి. అదేవిధంగా భవిష్యత్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అయిన 6G అభివృద్దిపై భారత నార్డిక్ దేశాలు సంయుక్త పరిశోధనలకు అంగీకరించాయి. స్టెమ్ రంగాల్లో విద్యా శాస్త్రీయ సహకారాన్ని కూడా విస్తరించాలని నిర్ణయించాయి. ఆర్కిటిక్ ప్రాంతంలో పెరుగుతున్న భౌగోళిక ప్రాధాన్యత నేపథ్యంలో భారత్ తన ఉనికిని బలోపేతం చేసేందుకు నార్డిక్ దేశాలతో ఆర్కిటిక్ పరిశోధనలు, సముద్ర భద్రత, వాతావరణ అధ్యయనాల్లో భాగస్వామ్యాన్ని విస్తరించాలని నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా ఇండో పసిఫిక్ ప్రాంత భద్రత, బ్లూ ఎకానమీ, నౌకాయన రంగాల్లో కూడా ఇరుపక్షాలు సహకారం చేసుకునేందుకు అంగీకరించాయి. రక్షణ తయారీ రంగంలో నార్డిక్ కంపెనీలకు భారత్లో అవకాశాలు కల్పించేందుకు సుముఖత వ్యక్తం చేసింది. ఈ సదస్సు ద్వారా భారత నార్డిక్ సంబంధాలు కేవలం వాణిజ్యానికే పరిమితం కాకుండా వాతావరణ మార్పులు, ప్రపంచ భద్రత, సాంకేతిక భవిష్యత్తు, ఆర్కిటిక్ వ్యూహాల వరకు విస్తరించినట్లు స్పష్టమైంది. ఇప్పటి వరకు మీరు ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు. రచన వ్యాఖ్యానం డివి సత్యనారాయణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రాబోయే అతిథి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకునే చిత్రగీతాలు వింటారు. ముందుగా ఘంటసాల పాడిన వెలుగు నీడలు చిత్రం నుంచి ఈ పాట. గీత రచన శ్రీశ్రీ. ఈ పాటను కోరుతున్న శ్రోతలు సరిపల్లి నుంచి రాచర్ల సుబ్రహ్మణ్యం గారు, అలాగే వెంకట సుబ్బారావు గారు, శ్రీదేవి గారు కాజా నుంచి. వీరి కోసం ఈ పాట.

ఇప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పడిన ప్రేమ చిత్ర నుంచి పాట, గీత రచన ఆత్రేయ. ఈ పాటను కోరుతున్న శ్రోతలు ఎం ప్రతాప్ గారు విశాఖపట్నం నుంచి. మీకోసం ఈ పాట అండి.

కార్యక్రమంలో ఇప్పుడు ఉదిత్ నారాయణ్, ఎస్పి శైలజ పాడిన మురుగరాజు చిత్రం నుంచి పాట, గీత రచన వేటూరి. ఈ పాటను కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయ, ఇంకా వారి కుటుంబ సభ్యులు. వీరి కోసం ఈ పాట.

ఇప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పడిన గజదొంగ చిత్ర నుంచి పాట, గీత రచన వేటూరి. ఈ పాటను కోరుతున్న శ్రోతలు అనంతపురం జిల్లా నుంచి ధనంజయ్ గారు, సంజీవులు, అనంతమ్మ, చంద్రకళ, ఆంజనేయులు, ఓబులమ్మ, అన్నం వెంకటేష్, నాగభూషణ, చౌడమ్మ, వరలక్ష్మి, శైలజ, శంకర్, రామ్మూర్తి, యంగముని, బాలాజీ, హేమంత్ సాయి, వీరి కోసం ఈ పాట.

ఇదంతా ఒక కళ, పీడ కళ. ఫర్గటెట్. యుగ యుగాలుగా ఆడది చేసే తగ పేరు ప్రేమ. మనసు నేరమై మమత పాపమై పడే శిక్ష ప్రేమ. రాజ్యాలెన్నో కూల్చిన ప్రేమ, రక్త

0: నగ మార్చే ప్రేమ, నీతి మరటియే మార్చే ప్రేమ, ఇదేనా ప్రేమ.
1: కార్యక్రమంలో ఇప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన శుభ సంకల్పం చిత్ర నుంచి పాట, గీత రచన వేటూరి. ఈ పాటను కోరుతున్న శ్రోతలు హైదరాబాద్ నుంచి సంతోష్ సుప్రియ, వీరి కోసం ఈ పాట.

శ్రోతలు రాబోయే అతిథి కార్యక్రమంలో వాట్సాప్ ద్వారా కోరుకునే చిత్రగీతాలు వింటున్నారు. ఇప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రపడిన అల్లరి ప్రియుడు చిత్రం నుంచి ఈ పాట. ఈ పాటను కోరుతున్న శ్రోతలు అద్దంకి నుంచి అద్దంకి కామేశ్వరి గారు, శ్రీ తులసి అమలాపురం నుంచి. వీరి కోసం ఈ పాట.

ఇప్పుడు కార్తిక్ పాడిన వానాచిత్ర నుంచి పాట, గీతరచన సిరివెన్నెల. ఈ పాటను కోరుతున్న శ్రోతలు విశాఖపట్నం నుంచి లక్ష్మీ విశాల్, వీరి కోసం ఈ పాట.

కార్యక్రమం ఇప్పుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన యముడికి మొగుడు చిత్రం నుంచి పాట, గీత రచన వేటూరి. ఈ పాటను కోరుతున్న శ్రోతలు అవనిగడ్డ నుంచి ఎస్వి సుబ్రహ్మణ్యం గారు.

0: The voice that awakens the nation. The voice that witnessed a freedom struggle. The voice which have been touching our hearts and memories. The voice that reminds us our history. The voice connecting different languages across India. The voice preserving our arts and traditions. And this voice have been echoing through generations. This voice isn't just the waves being transmitted, but the bonds being transformed since 90 years. Come, let's celebrate 90 years of Akashvani, voice of the nation.
1: ఒక మధురమైన స్వరం 90 ఏళ్లుగా పొద్దున్నే లేచింది మొదలు పడుకునేదాకా ఒక స్వరం మనతోనే ఉంది. అమ్మ లాలిపాట లాంటిది, నాన్న చెప్పే కథలాంటిది, స్నేహితుడి పలకరింపు లాంటిది. 1936లో మొదలైన ఆ మధురమైన స్వరం 2026 నాటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అవునండి, మన ఆకాశవాణి విజయవాడ కృష్ణమ్మ వడిలో కనకదుర్గమ్మ ఆశీస్సులతో 90 ఏళ్లుగా మీ ఇంట్లో ఒక మనిషిలా, ఇంకా ఎన్నో ఏళ్ళు మీ చెంతనే, మీకోసమే ఎప్పటికీ మీ ఆకాశవాణి.
2: కార్యక్రమంలో చివరిగా పి సుశీల పాడిన శారదా చిత్ర నుంచి ఈ పాట, గీతరచన వేటూరి. ఈ పాటను కోరుతున్న శ్రోతలు పెడన నుంచి వీర కనకారావు పార్వతి, వీరి కోసం ఈ పాట.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్దభాండాగారం నుండి అందిస్తున్న కార్యక్రమాలలో సినీ నటుడు రాజనాల గారితో పరిచయం మీరిప్పుడు వింటారు. పర్యవేక్షణ శ్రీ పి ప్రశాంత్ కిరణ్.
1: అంటే గత 36 ఏళ్ళుగా తెలుగు సినీ రంగంలో ఉత్తమ దుష్టుడుగా, అంటే విలన్ పాత్రలో పేరు ప్రఖ్యాత గడించి ప్రేక్షకుల ప్రశంసలు పొందారు కదా. మీ పూర్తి పేరు, మరి ఎంతవరకు చదువుకున్నారు, ఉద్యోగం ఏమైనా చేశారా, ఈ వివరాలు పూర్తిగా చెప్తారా?
2: భలే చిక్కు ప్రశ్న వేశారండి
1: అయ్యా.
2: నా పూర్తి పేరు రాజనాల కాళేశ్వరరావు.
1: ఓహో.
2: కానీ నేను బ్రిటిష్ గవర్నమెంట్ టైంలో సమ్మర్స్టేట్ గా వరకు వచ్చేసానండి. ఆ టైంలో గవర్నమెంట్ సర్వీస్ కండక్ట్ రూల్స్ చాలా స్ట్రిక్ట్ గా ఉండే, అందుకని రాజనాల పేరుతో నాటకాలు వేసుకుంటుండేవాడిని. అక్కడ మాత్రం ఆర్ కాళేశ్వరరావు అనే ఉండేది. సినిమా ఫీల్డ్కి వచ్చిన తర్వాత కూడా హెచ్ఎం రెడ్డి గారు రవికుమార్ పెడదాం ఉన్నారు, ఎందుకు సార్ నా ఇంటి పేరు ఉంది అని చెప్పి రాజనాలతోనే చేరామని అవుతున్నాను. ఆయన నన్ను అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా తీర్చిదిద్దారు. తర్వాత మొదట పిక్చర్ ప్రతిజ్ఞ తమిళ్లో వంజం, ఆ సంవత్సరం 3 పిక్చర్లు తీశారు డబుల్ వర్షన్స్ లో, 1952 ప్రతిజ్ఞ వంజం, ఏవై నాస్తి బీదరాస్తి, వద్దంటే డబ్బు పణం పడతాం పాడు. ప్రతిజ్ఞలో టీఎల్ కాంతారావు గారు హీరో వేశారు, నేను విలన్ వేశాను. బీదరాస్తిలో జగయ్ గారు హీరో వేశారు, నేను విలన్ వేశాను. వద్దంటే డబ్బులో శ్రీ ఎన్టీ రామారావు గారు హీరో వేశారు, నేను విలన్ కాదండి, కామెడీ అని కుక్కల రాజా వేశాను. మామ వేషం అప్పటి నుంచి మామాజీ అని ఇప్పటికీ ఆయన పిలుస్తూనే ఉంటారు నన్ను. ఆ రోజుల్లో డబుల్ వర్షన్ ట్రిపుల్ వర్షన్ కూడా తీసేవాళ్ళు అండి. మూడిట్లో నేనుండేవాడిని, మరి డబ్బింగ్ లేదు. మిగతా వాటిలో కన్నడ వాళ్ళని అర వాళ్ళని పెట్టేవాళ్ళు. నన్ను మాత్రం నా మీద విశ్వాసము లేక నేను బాగా మాట్లాడతానేమో నన్ను పెట్టేవాళ్ళు. ఏదో ఇప్పటికీ 985 పిక్చర్లు 20 పిక్చర్లు అయినాయండి.

0: రైల్వేలో చేరాలని చెప్పి ఇన్నోసార్లు వచ్చినాయి. మిలిటరీలో కేసీఓకి లండన్ రమ్మని ఇంటర్వ్యూ వచ్చింది. నేను అప్పుడే యుద్ధంలో చేసి చచ్చిపోయినట్టు మా వాళ్ళందరూ ఆడవడం మొదలెట్టారు. అందుకని అది పోయింది.
1: తర్వాత మీరు సినిమాల్లోకి వెళ్ళక పూర్వం రంగస్థల అనుభవం ఏమైనా ఉందండి?
0: అయ్యో, నా కన్న తల్లి స్టేజ్ అండి, సినిమా వచ్చి సవతి తల్లి నాకు. ఆ స్టేజ్ మీదనే ప్రజల దగ్గర రాళ్ళ దెబ్బలు తింటాను, చెప్పు దెబ్బలు తింటాను, పుష్పాలతో విసిరేస్తారు, డైరెక్ట్ టచ్ ఇక్కడ 18 టేకులో 50 టేకులో 100 టేకులో తీసుకుంటే కరెక్ట్ అయిన టేకే కదండి ఇక్కడ మీకు చూపించేది. కాబట్టి ఎన్నో వేల నాటకాలు ఆడానండి. సినిమా ఫీల్డ్ కు వచ్చి కూడా ఈ రోజుకి రంగస్థలం మానలేదు.
1: ఏ నాటకాలు వేసారో చెప్పగలరా సుమారుగా?
0: అంటే ఫస్ట్ నాటకం ఇదా ప్రపంచం, కన్నశ్రీ రాశాడు. తర్వాత ఆత్రేయ నాటకాలు ఇవన్నీ కూడా వేసేవాళ్ళు. చాలా నాటకాలు, ముఖ్యంగా మైసభ. ఎందుకంటే పద్యాలు ఇప్పుడు పాడలేనండి, అందుకని మైసభ 2 సీన్లు. మాయలు ఫస్ట్ నేను సొంతంగా రాసుకునే 2 సీన్లు మాత్రమే మొన్నటి వరకు ఆడాను. ఇప్పుడు దానికి ఓపిక తగ్గిపోయింది. పైన నాటక రంగం పోయింది కదండి, సినిమాలు వీడియోలు అవి వచ్చిన తర్వాత.
1: అవును, మరి సినిమాల్లో ఎలా ప్రవేశించారండి?
0: చాలా ప్రశ్న కరెక్టేనండి. నేను సమ్మర్సెట్ గా చేస్తున్నప్పుడు ఎక్కడ హెడ్క్వార్టర్స్ అని నెల్లూరుకి వచ్చేవాడిని డ్రామా రిహార్సల్స్. అలా శనివారాలు వచ్చేవాడిని. మా శిష్యుడు అంతా సైకిల్ వేసుకుని రొప్పుతూ ట్రంక్ రోడ్డుకు వచ్చారు. గురువు గారు హెచ్ఎం రెడ్డి గారు నిన్ను రమ్మని రాశారు అని నేను నమ్మలేదండి. ఎవడో నన్ను తమాషా చేయడానికి ఆ రకంగా ఇచ్చాడు. ఈ లోపల పోస్ట్ మీద సైకిల్ వేసుకొని పరిగెత్తారు. అప్పుడే డిఎన్ రాజు గారు రాసిన నాటకం రిహార్సల్ చేసి అప్పుడే కాఫీ తాగడానికి వచ్చాను ట్రంక్ రోడ్డుకి. వాళ్ళు వచ్చారు. అదే నిజం చెప్పంటారు, మీకు కావాలంటే 10 రూపాయలు ఇస్తాను, నా మీద జోక్స్ వేయద్దు అన్న. గురువు గారు ప్రమాణికాలు చేసి దేశాద్ మెడ్రాస్ నుంచి వచ్చింది. హెచ్ఎం రెడ్డి గారు నన్నెందుకు పిలవాలి? ఓ, బహుశా ఏదైనా కథలు అయ్యి ఏమన్నా ఉంటుంది అని ఆ 3 రోజులు తాళిగాని బయలుదేరలేదండి. ఆ కథలని కూడా ఎందుకన్నానంటే, నేను అప్పటి 11వ ఏటనే నేను భగవద్గీతకు భాష్యాలు ఎవరికైనా డౌట్స్ ఉంటే చెప్పేవాడిని. అప్పటి నుంచే కుస్తీలు గిస్తీలు, ఆంజనేయుడిని పూజించడం ఇది చేసేవాడిని. అని ఎన్నో పుస్తకాలు చదివానండి.
1: జ్యోతిష్యం కూడా ఏదో కొద్దిగా వస్తాను విన్నాను నేను.
0: అంటే అది హాబీగా నేర్చుకున్నాను నేను, దాని మీద బ్రతకడం లేదు. ఎవరి దగ్గర దానికి వసూలు చేయను.
1: సరే, మరి అన్నిట్లోనూ ఈ దుష్టపాత్రలేనా లేకపోతే హీరోగా కానీ తండ్రిగా కానీ? ఇందాక మీరు చెప్పారు హాస్యపాత్రలు కానీ ఏమన్నా ధరించారా?
0: అయ్యా, ముందు బౌ బ్రిగేడ్ అని పిక్చర్ తీశారు హెచ్ఎం రెడ్డి గారు, అందులో నేను సైన్ చేసింది హీరో. దాన్నే ప్రతిజ్ఞ ఇది కాని పోతే ఇంతటి పర్సనాలిటీ ఇంతటి ఇది ఉన్నాడు హీరో వేస్తే విలన్ ఎవరు అని అక్కడ వాళ్ళందరు నేనేస్తాను. ఆయన ఒకటే అన్నాడు, అర్థంలో చూసుకుని నాతో మాట్లాడాను రా అని అందరినీ. సార్, నేను వెళ్ళిపోయా. ఆయన అన్నాడు, సార్ రాజనల ఇస్ అ స్పోర్ట్స్ మన్, మీరు పిలిచి అడగండి విలన్ వేస్తాడు సార్. అంటే ఎట్లప్పా, సైన్ చేశాడు కదా హీరో. అంటే లేదు సార్, నేను చెప్తున్నాను మీరు పిలవండి అంటే ఆయన పిలిపించాడు. వచ్చాను. మిస్టర్ నెల్లూరు జెంటిల్మన్, నా పేరు గుర్తుంది ఆయన కొత్త కదండి. విలన్ పాత్ర ఏమని అందరూ అడుగుతున్నారు, వేస్తారా అన్న. సార్, నేను హీరో వేయడానికి రాలా విలన్ వేయడానికి రాలా? మీరు అడిగారు, మీరు లీవ్ గ్రాంట్ చేయించారు కాబట్టి గివ్ మీ ఎ డాగ్స్ రోల్ ఐ విల్ బార్క్ అన్నాను. దాంతో ఆయన పకా నవ్వి దట్ ఈస్ ద స్పిరిట్ అన్నారండి. అప్పుడు నన్ను విలన్ చేసి మరి కథ మార్చేశారండి. మరి అంటే ఏంటి, కథ నా చుట్టూ తిరుగుతుంది. ఏంటి పాపాజీ ఈ రకం చేశారన్న? ఏమయ్యా, ప్రతి నాయకుడు లేకపోతే నాయకుడికి ఏముంది, రావణేశ్వరుడు లేకపోతే రాముడికి గొప్ప ఉందా, జరాసంధుడు శిశుపాలుడు కంసుడు లేకపోతే కృష్ణుడికి గొప్ప ఉందా, కాబట్టి కథ నడిపేది వీరు అని ఆయన జవాబు చెప్పారు. అసిస్టెంట్ డైరెక్టర్ కూడా చేశారని చెప్పాను కదా. అట్లా ఈ లెవెల్కి వచ్చానండి, వారి పుణ్య దైవలనే.
1: అంటే దుష్టపాత్రలతో పాటుగా ఇతర రకాల పాత్రలు కూడా వేశాను అంటే?
0: అయ్యో స్వామి, మీరు చూడలేదన్నా ఆంజనేయ పాత్ర, ఇందుడు వేశాను. అయితే అన్నిట్లో ఫైటింగ్సే, ఒంటిన్న గాయాలు చూడండి ఒకసారి, అన్నిట్లో యుద్ధమేనా? 6 ఆంజనేయ పాత్రలు వేశాను అక్కడ, ఇంద్రుడు వేశాను, దుర్యోధనుడు వేశాను, ఏ దేంట్లో ఫైట్ అయ్యే ముందు.
1: మరి ఏ ఏ భాషా చిత్రాల్లో నటించారు మీరు?
0: తెలుగు, తమిళం, కన్నడ, హిందీ, ఇంగ్లీషు, మలయాళం తెలుగు మాత్రం పోలే. ఎందుకంటే అర్థం చేసుకోగలను, మాట్లాడగలను, చదవను రాయను నాకు రాదు. సరస్వతి ద్రోహం చేయదలుచుకోవాలి అందరు పిలిచినా కూడా.
1: అది తర్వాత సుమారు ఎన్ని చిత్రాల్లో నటించుంటారు ఇంతవరకు?
0: 1985 సరిగ్గా గుర్తులేదండి.
1: మరి ఈ దుష్టపాత్రలు వేసినందువల్ల మీకు ఏ విధమైన తృప్తి ఉంటుండేది?
0: ఏమండి, మన సమాజంలో అనుకోండి, చారిత్రకంగా తీసుకోండి, ఏదన్నా తీసుకోండి, మగువ అంటే స్త్రీ

0: ధనం రాజ్య కాంక్షల వల్లనే యుద్ధాలు వచ్చాయి. నా పిక్చర్ లో అయ్యి దానికి తగ్గట్టు డైలాగులు మార్చి కూడా చెప్పేవాడిని. అంటే మీరు జీవితంలో ఏమేమి చేయకూడదు అవి చేసి చూపించేవాడిని నేను. లాస్ట్ వరకు ప్రతిదాంట్లో ఎత్తులు వేస్తుంటే హీరో పై ఎత్తులు వేయలేక చిత్తు అయిపోతుండేవాడు. ఫైనల్ గో సంతల కుక్కందన్నట్టు నన్ను అనేవాడు. అంటే ధర్మం జయించింది, అధర్మం ఓడిపోయింది. అసలు పిక్చర్ సక్సెస్ కావాలన్నా మీరు 4 సార్లు చూడాలన్నా కథ ముఖ్యమని. మీరు అది కార్టూన్స్ తో తీయండి, కుక్కలు గాడ్లు ఇట్లాచారి గారి మరి కోతులు గీతులు భల్లుకాలు పెట్టి తీయండి, కథ అనేది ఉంటే ఆర్టిస్ట్కి ఏమి పెద్ద మోసం రాదండి ప్రొడక్షన్ కి. నా వరకు నేను ఎందుకంటే ఎన్నో పిక్చర్లకు డైరెక్ట్ చేస్తున్నాను, మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాను, డాన్స్ చేస్తున్నాను. నాకు డాన్స్ మాస్టర్ లేడండి, ఏ పిక్చర్ లో ఫైటింగ్ మాస్టర్ లేడండి, నేనే అన్ని. అది పేరు మాత్రం నాది, ఆర్టిస్ట్ ఇష్టం మాత్రమే వస్తుంది రాజనారా, హీరో తర్వాత నాది వస్తుంది.
1: తర్వాత ఇప్పుడు మీరు ఏదో ప్రొడక్షన్స్ లోను వాటిలోనూ ప్రారంభించాలని అనుకుంటున్నారు కదా, మరి సాంకేతిక పరంగా కానీ దర్శకత్వం పరంగా కానీ అనుభవం సంపాదించారా బాగా?
0: నేను చెప్పాను కదా స్వామి, ఇట్లా అసిస్టెంట్ డైరెక్టర్ హెచ్ఎం రెడ్డి చేశారు, ఎన్నో పిక్చర్ డైరెక్ట్ చేసిన నా పేరు చేసుకోను. మ్యూజిక్ ఇప్పుడు రామ అనే శబ్దం ఉంది, దాని యొక్క వైశిష్ట ఏది అంటే ఆయన చెప్పాడు త్యాగయ్య, ఎవరని నిన్నయించేదిరా నిన్నేట్లారాధించేరురా నరవరులు ఎవరని.

0: కమలాభవుడవు పరబ్రహ్మవో. అది కాదండి, ఇంకా పాడబోయేది ముఖ్యం. శివమంత్రము రాజీవము మాధవ మంత్రము మా జీవము వివరము తెలిపిన ఘనులకు కదా వితరణ గుణ త్యాగ రాజనుత అని రాజీవము మాజీవము రామ అన్నాడు. రా ఈజ్ కాస్మస్, మా ఈజ్ భూమి. రామ అంటే ఈ ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ మీకు వశవర్తి అవుతారు, అంటే మీరంటే ఒక గౌరవం ఒక ఇది వస్తుంది. అందుకనే రామదాస్ గాని ఏది కాని నేను ఆంజనేయుడు అని చెప్పాను, రామ నువ్వు నన్నేం చేయలేవు, నీకన్నా ముందు భార్గవరాముడు ఉన్నాడు, నీ తర్వాత బలరాముడు రాబోతున్నాడు, కాని రామ శబ్దం వల్ల నాకు ఆంజనేయుడిగా నాకు శక్తి వచ్చింది, కాని నువ్వు ఇచ్చే బాణం నన్నేం చేయలేదు రామనామం నేను జపించినంత వరకు అని చెప్పి.
1: తర్వాత మీకు సంగీతం పాడుతున్నారు కదా, ఏమైనా సంగీతంలో కూడా ప్రవేశం ఉందా, ఏమైనా నేర్చుకున్నారా?
0: ఏదో అక్కడక్కడ విని విన్నవారి వల్ల కన్నవారి వల్ల అన్నట్టుగా కొంచెం కొంచెం ఏదో రాగాలు పద్యాలు పాటలు, అంటే స్టేజ్ మీద చాలా పద్యాలు పాడాను అనుకోండి ఇప్పుడు మానేశాను, ఎందుకంటే ప్లేబ్యాక్ గాయకులు వచ్చి ఉన్నారు, వాళ్ళ గడ్డ నేను ఎందుకు వెళ్ళాలి. పిక్చర్స్ లో కూడా ట్యూన్ అంతా కట్టిన తర్వాత ఒకసారి కేరెడ్డి గారు ఎప్పుడు పెట్టుకుందాం మిస్టర్ రాజనాల రికార్డింగ్ అన్న, నేను పాడేది ఏంటి సార్ వెంకటేశ్వరరావు పిలిపిద్దాం అన్న, అంటే ఘంటసారి వెంకటేశ్వరరావు గారు ఆయన హీరోస్ కి పాడేవాడు, మిగతా మాధవ పెద్దకి మిగతా వాళ్ళకంతా వాళ్ళకి ఇచ్చేసేవాడు ఛాన్స్. ఘంటసారి గారు వచ్చి, గురుగారు మీరు బాగా పాడతారు కదా మళ్ళీ నేనెందుకు, ఘంటసారి గారు రాగం తానం పల్లవి డైలాగ్స్ వరకే నేను తాళం ప్రకారం డైలాగ్స్ చెప్పగలను, మీరు ఇంత పొడుగు దీర్ఘం తీయకుండా ఆలాపనలు అవి పాట మధ్యలోనో పద్యం మధ్యలోనో చేర్చగల తాహత్తు ఆ శక్తి మీకుంది మాకు లేదండి అని పైన ఒప్పించాను.
1: తర్వాత క్షమించాలి, వచ్చిందా ప్రశ్న అడుగుతాను.
0: అడగండి సార్.
1: చాలా మంది ప్రేక్షకులు పూర్వం వచ్చిన సినిమాలను ఒకటి రెండు సార్లు చూసి ఆనందిస్తున్నారు, ఇంకా చూడాలని కుతూహల పడుతున్నారు, కానీ ఇప్పుడు వచ్చే సినిమాల మీద అంత ఇష్టత కనిపించట్లేదు వాళ్ళకి, కారణం ఏమిటంటారు?
0: నేను ఇందానే చెప్పాను కథ ముఖ్యమన్నాను, ఆ కథ మీద కాన్సన్ట్రేట్ చేసి నెల కాదు 6 నెలలు తీసుకొని ఆ తర్వాత కథ ప్రకారం మీ నటీనటులని డైరెక్టర్స్ వెళ్ళని ఎన్నుకోండి, అప్పుడు ఎందుకు చూడరు? ఇంటికి వెళ్ళి తర్వాత నాన్న కథ ఏంటి అని అడిగారు అనుకోండి బిడ్డలు, ఏంటన్నమ్మా నేల మీద దొరి రెండు పాటలు పాడారు ఎందుకు కొట్టుకున్నారో నాకే తెలియదు, అయిపోయింది అన్నారు లేచి వచ్చాను అసలు ఎందుకు పోయానో నాకే తెలియదు ఎందుకు పోయాను మానే బిడ్డను అడగాల్సి వస్తుంది ఈ రోజు తండ్రి.
1: సరే, మీ జ్ఞాపకం ఉంటే మీరు నటించిన పాత్రలో ఏదైనా ఒక పాత్ర కాస్త అని మాకు వినిపిస్తారా?
0: నటించిన

0: రాత్రులు అంటే
1: ఏదైనా మీ ఇష్టం వచ్చింది.
0: ఇప్పుడు మయసభ ఉంది, దుర్యోధన చూశాను కదా, దాంట్లో ఒక్క సెంటెన్స్ చెప్తాను. నవఖండ భూమండలాధిప మొగట తతఘటిత మణిఘుణి నిరంతర నీరాజు సంజయ పాద సంకేరి ఉండనై సింధురా చతుష్ట ప్రవేశిత వసుంధరా భార్దూరం ఉండనై ధనరాజ మృతసంహరణ భీకర భుజావల సముగ్రుండనై అభిమాన ధనుండనై దుంగీక్షుండనై మధురాకు భూనమ్ములు ఒక్క పెట్ట ఎత్తి వచ్చినను ఉక్కడి పొందారు ప్రచండ ప్రతాప ప్రభావి భాసులకు నూర్గురు సోదరులకు అగ్రజుండనై చండతన పరాక్రమోజ్వలమై నిరంత విశ్రాంత సత్యశోభితమై అభిమాన వల్లరీ బందీకృతమై నిష్కళంకమై జగమ్మున పేరెన్నిక గన్న సుక్షత్రియ వంశంలో జన్మించి అనేక అక్షోహిణీ చమూసంహోళంకు అధినాదుండనగు నాకు ఈ ప్రపంచం అయ్యది అసాధ్యం. ఒకే సెంటెన్స్ సార్.
1: అది బాగుందండి. పోతే ఏదైనా లలిత సంగీతం అన్నా మరి ప్రవేశం ఉంటే కాస్త వినిపిస్తారా?
0: ఆనాటి నావోడు చందురుడా అలిగిరాలేదోయి చందురుడా ఎంకి మనమీ ధరమి ఎవరో దన్నాడు ఈ

0: కూడా మంచిదా పోయేవు చందురుడా. ఇంకోటండి, ఆరిపేయల దీపము వెలుగులో నీ మీది నిలపలేని మనస్సు అని రాశాండి. నేను అనుపలో నుంచి తీస్తున్నా. ఎలుగులో నీ మీద నిలపలేని మనసు ఆరిపేయవే దీపము జీవుమంట తోట చీకటైపోవాలి చీకట్లో చూడాలి నీ కళ్ళ తల తలలు. వెలుతురు లోపల చీకటి ఉందండి, చీకటి గర్భాన వెలుతురు ఉందండి, అది చూడగలగాలండి మనిషి.
1: మీ దైనందిన జీవితంలో మీకు వేదాంత పరంగా ఏమైనా ఉత్సాహం ఉందా?
0: ఉందండి. అదే ఇందాక చెప్పినట్టు హాబీగా తీసుకున్నాను, బికాజ్ ఎంఏ ఫిలాసఫీ కదా నేను, కాబట్టి అస్ట్రానమీ, అస్ట్రాలజీ, న్యూమరాలజీ, అరిచే పామిస్ట్రీ, లగ్గిస్ట్రీ అని కూడా ఉందండి. ఇప్పుడు ఒకటి పాదాల్లో, ఇప్పుడు నా కుడి పదం ఉందండి, రేఖామయద్భజ సుధాకల శాతపత్ర వజ్రాంకుశాంబురుహ కల్పక శంఖ చక్రై అని అవన్నీ ఉన్నాయి.
1: మరి లిటరేచర్ ఏమైనా చదివారా దీనికి సంబంధించింది?
0: చాలా చదివానండి. ముందు 100 పుస్తకాలు చదివి, అబ్బా 100 పుస్తకాలు చదివాను అనుకున్నాను. 1000 పుస్తకాలు చదివింది రాజనాథరావు కాదండి, బాగా చదివాను అనుకున్నా. 1,00,000 పుస్తకాలు చదివాను. అయ్యా బాబో ఇంకెన్ని కోట్లు ఉన్నాయో పుస్తకాలన్నీ నేను ఎత్తిని చేపెట్టుకున్నాను. ఒక జీవితంలో జరిగేది చదివేది కాదండి ఈ గ్రంథాలన్నీ కూడా, చాలా జీవితాలు కావాలి.
1: మంచి విషయాలు చెప్పారండి. నమస్కారం అండి.
0: చాలా థ్యాంక్స్ అండి.
2: మీరింతవరకు ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్దభాండాగారం నుండి అందిస్తున్న కార్యక్రమాలలో భాగంగా సినీ నటుడు రాజనాల గారితో పరిచయం విన్నారు. పర్యవేక్షణ శ్రీ పి. ప్రశాంత్ కిరణ్.

0: अभी आप माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी द्वारा वीडियो कॉन्फ्रेंस के माध्यम से देश भर के 47 स्थानों पर आयोजित 19 रोजगार मेले के अंतर्गत 51,000 से अधिक युवाओं को रोजगार पत्र वितरित करने के अवसर पर आयोजित समारोह और माननीय प्रधानमंत्री का संबोधन सुन रहे थे।
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. మీరింతవరకు ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన రోజ్గార్ మేళా 2026 కార్యక్రమంలో గౌరవ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి ప్రసంగం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమయ్యింది.

ఆకాశవాణి విజయవాడ, స్టిల్ ద వాయిస్ ఆఫ్ ద నేషన్. 90 glorious years, 1936 టు 2026. ఇట్స్ ఎ సిక్సర్. ఆకాశవాణి 90 ఇయర్స్, నాట్ అవుట్. ఆకాశవాణి విజయవాడ, కృష్ణమ్మ సాక్షిగా, స్టిల్ బ్యాటింగ్ ఫర్ యూ ఫర్ ఎవర్.

కార్యక్రమంలో తరువాత అరవింద సమేత వీరరాఘవ ఈ చిత్రానికి కాలభైరవ పాడిన పాట వింటారు. గీతరచన రామజోగయ్య శాస్త్రి.

0: ఆకాశవాణి
1: 90 సంవత్సరాల గౌరవప్రదమైన ప్రయాణం.
0: మన భారతదేశం విన్న తొలి స్వరం
1: ఆకాశవాణి.
0: కోట్ల హృదయాలను ఏకం చేస్తూ,
1: కోట్లాది గుండెల చప్పుడుగా,
0: కేవలం ఒక ప్రసార సేవ మాత్రమే కాదు
1: సమాజ స్వరం
0: మన ఆకాశవాణి.
1: సమాచారాన్ని అందించడమే కాదు,
0: భారతదేశాన్ని ఏకతాటిపైకి తీసుకువచ్చిన శక్తివంతమైన వేదిక.
1: 9 దశాబ్దాల విశ్వసనీయత,
0: 90 ఏళ్ల అనుబంధం,
1: యుద్ధాలప్పుడు ధైర్యం చెప్పింది,
0: విపత్తులప్పుడు తోడుగా నిలిచింది.
1: గ్రామం నుంచి నగరం వరకు
0: సమాచారం,
1: వినోదం,
0: విజ్ఞానాన్ని అందిస్తూ
1: సంస్కృతికి అద్దం పట్టింది.
0: మారుతున్న కాలంతో పాటు
1: సరికొత్త సాంకేతికతతో
0: మీ ముందుకు సరికొత్తగా
1: ఆకాశవాణి. వినండి,
0: ఆస్వాదించండి. కార్యక్రమంలో చివరిగా భద్రం బీ కేర్ఫుల్ బ్రదరు, ఈ చిత్రానికి హైమత్ సత్యయామిని పాడిన పాట, గీత రచన కరుణాకర్.

0: మీరింతవరకు లాహిరి లాహిరిలో కార్యక్రమంలో చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తాప్రసారం హైదరాబాద్ కేంద్రం నుండి రిలే వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. భారతదేశ ప్రగతి ప్రయాణంలో భాగస్వాములు కావడానికి ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో 4 రోజుల భారత పర్యటన నిమిత్తం ఈ ఉదయం కోల్కతా చేరుకున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను 2,86,000 కోట్ల రూపాయల మిగులు నిధులను కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు లక్నోలో జరిగే మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ పంజాబ్ కింగ్స్తో తలపడుతుంది. ఇక వార్తలు వివరంగా. భారతదేశ ప్రగతి ప్రయాణంలో భాగస్వాములు కావడానికి ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 19వ రోజ్గార్ మేళాను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగించారు. దేశ యువతకు అవకాశాలు, ఉపాధి, అంతర్జాతీయ అనుభవాన్ని అందించే లక్ష్యంతో భారత్ ప్రపంచంలోని వివిధ దేశాలతో భాగస్వామ్యం కుదుర్చుకుంటుందని మోదీ తెలియజేశారు. ప్రపంచవ్యాప్తంగా భారత్ అత్యంత విశ్వసనీయమైన సప్లై చైన్ భాగస్వామిగా ఎదుగుతోందని మోదీ హర్షం వ్యక్తం చేశారు.
2: दुनिया भारत के युवाओं और भारत की टेक्नोलॉजिकल प्रोग्रेस को लेकर बहुत उत्साहित है. आज दुनिया भारत की विकास यात्रा का हिस्सा बनना चाहती है. भारत भी दुनिया के अलग अलग देशों के साथ पार्टनरशिप कर रहा है. इसका उद्देश्य यही है कि भारत के युवाओं को अवसर मिले, रोजगार मिले, उनका सामर्थ्य खिल उठे. साथ साथ मैं चाहता हूं मेरे देश के नौजवानों को ग्लोबल एक्सपोजर भी मिले.
1: 2047 నాటికి భారత్ను వికసిత్ భారత్గా మార్చాలనే నిబద్ధతతో ప్రతి భారతీయుడు శ్రమిస్తున్నారని, ఈ లక్ష్య సాధన కోసం దేశం పలు రంగాల్లో పెట్టుబడులు పెడుతుందని మోదీ తెలిపారు. దేశ యువత కోసం సరికొత్త ఉపాధి అవకాశాలు సృష్టిస్తున్నామని మోదీ తెలియజేశారు.
2: आज हर भारतीय एक बड़े संकल्प के साथ आगे बढ़ रहा है. ये संकल्प 2047 तक विकसित भारत के निर्माण का संकल्प है. इस लक्ष्य की प्राप्ति के लिए आज देश अलग अलग सेक्टर्स में निवेश कर रहा है और इस निवेश से देश के युवाओं के लिए रोजगार के लाखों नए अवसर बन रहे हैं. जिसे आज भारत में सेमीकंडक्टर मैन्युफैक्चरिंग की पूरी सप्लाई चेन तैयार की जा रही है.
1: ఈ రోజు జరిగిన 19వ రోజ్గార్ మేళాలో వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో కొత్తగా ఎంపికైన 51,000కు పైగా యువతకు నియామక పత్రాలు అందజేశారు. దేశవ్యాప్తంగా 47 ప్రాంతాల్లో ఈ రోజ్గార్ మేళా నిర్వహించారు. ఎంపికైన ఈ కొత్త అభ్యర్థులు రైల్వే మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ,

0: ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఉన్నత విద్యాశాఖతో పాటు పలు విభాగాల్లో చేరనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచనల నుంచి పుట్టిన రోజ్గార్ మహిళా ద్వారా లక్షలాది మందికి ఉపాధి లభిస్తుందని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. సికింద్రాబాద్లోని రైల్ కళారంగ్లో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన రోజ్గార్ మేళా కార్యక్రమంలో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పాల్గొన్నారు. ఈ సందర్బంగా వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన 218 మంది యువతి యువకులకు ఆయన స్వయంగా ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ,
1: మోడీ గారి నేతృత్వంలో అనేక శాఖలు, అది పిఎస్సీలు గాని గవర్నమెంట్ సెక్టార్ లో పనిచేసేటువంటి వివిధ ప్రభుత్వ శాఖలు గాని అన్నిట్లో కూడా ఖాళీలు లేకుండా సాధ్యమైనంత వరకు నిరుద్యోగ యువతకు ప్రభుత్వం ద్వారా దేశానికి సేవ చేసే అవకాశం కల్పించాలి, ప్రభుత్వ ఉద్యోగాల ద్వారా ఆయా కుటుంబాలకు అండగా నిలబడాలనేటువంటి ప్రమాణమైనటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది.
0: అనంతరం దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ మాట్లాడుతూ, ఈ నియామక పత్రం కేవలం కాగితం మాత్రమే కాదని, వికసిత్ భారత్ నిర్మాణంలో భాగస్వామ్యమయ్యే ఒక సంకల్ప పత్రమని అభివర్ణించారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో 4 రోజుల భారత పర్యటన నిమిత్తం ఈ ఉదయం కోల్కతాకు చేరుకున్నారు. కాగా భారత్లో మార్కో రూబియో పర్యటించడం ఇదే తొలిసారి. ఈ సందర్బంగా భారత్ అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడం, వాణిజ్యం, రక్షణ, ఇంధన భద్రత, సాంకేతికత, ఇండో పెసిఫిక్ వ్యూహంలో సహకారం విస్తరించడంపై ఆయన కీలక చర్చలు జరుపుతారు. భారత్లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ కోల్కతా విమానాశ్రయంలో రూబియోకు స్వాగతం పలికారు. రూబియో కోల్కతాలోని మదర్ హౌస్, సెయింట్ తెరీసా మిషనరీస్ ఆఫ్ చారిటీ ప్రధాన కార్యాలయం, చిల్డ్రన్స్ హోంను ఈ సందర్బంగా సందర్శించారు. ఈ సాయంత్రం ఆయన న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమవుతారని సోషల్ మీడియా పోస్టులో గోర్ తెలియజేశారు. ఈ పర్యటనలో రూబియో ప్రధానంగా రక్షణ భాగస్వామ్యాలు, అధునాతన సాంకేతికతలు, వాణిజ్య సంబంధాలు, క్వాడ్ ప్రణాళికలో సహకారంతో సహా కీలక వ్యూహాత్మక రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయడంపై చర్చిస్తారు. రూబియో రేపు విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్తో చర్చలు జరిపి యుఎస్ ఎంబసీలో జరిగే స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరవుతారు. భారత్ ఆతిథ్యమిస్తున్న క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో ఆయన పాల్గొంటారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ దొరేట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను 286,000 కోట్ల రూపాయల మిగులు నిధులను కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ఆమోదం తెలిపింది. కేంద్ర బ్యాంక్ చేసిన అత్యధిక డివిడెండ్ చెల్లింపుల్లో ఇది ఒకటిగా నిలిచింది. నిన్న ముంబైలో ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అధ్యక్షత జరిగిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా గత ఏడాదితో పోలిస్తే 2025-26 ఆర్థిక సంవత్సరంలో తమ స్థూల ఆదాయం 26.42% పెరిగిందని ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. భారత్లో పెట్రోల్ డీజిల్ నిల్వలు తగినంతగా అందుబాటులో ఉన్నాయని, దేశవ్యాప్తంగా సరఫరాలు స్థిరంగా కొనసాగుతున్నాయని పెట్రోలియం సహజవాయువు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. భయాందోళనలతో కొనుగోలు చేయవద్దని, వాస్తవ అవసరానికి అనుగుణంగా మాత్రమే ఇంధనాన్ని కొనుగోలు చేయాలని మంత్రిత్వ శాఖ ప్రజలకు సూచించింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల ద్వారా నిరంతర సరఫరా పర్యవేక్షణ, సమన్వయ పంపిణీ ద్వారా కొన్ని రీటైల్ అవుట్లెట్లలో తాత్కాలికంగా ఏర్పడిన సమస్యలను పరిష్కరిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలో పెట్రోల్ డీజిల్ ధరలు ఈరోజు లీటర్కు 91 పైసల వరకు పెరిగాయి. ఇరాన్ ఉద్రిక్తలు, హార్మోజ్ జలసంధిలో అంతరాయాల కారణంగా అంతర్జాతీయ ముడి చమురు ధరలు పెరగడంతో ఇంధన ధరలు గత 10 రోజుల్లో దాదాపు 5 రూపాయలు పెరిగాయి. మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఉమ్మడి పౌరస్మృతి దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ నిన్న సచివాలయంలో ucc.mp.gov.in వెబ్సైట్ను ప్రారంభించారు. ఈ పోర్టల్ ద్వారా పౌరులు, రాజకీయ పార్టీలు, సామాజిక సంస్థలు ప్రతిపాదిత యూసీసీపై తమ అభిప్రాయాలను, సూచనలను జూన్ 15వ తేదీలోపు తెలియజేయవచ్చు. కాగా అంతకుముందు ఏప్రిల్లో ఉమ్మడి పౌరస్మృతి అమలు అంశాలను పరిశీలించేందుకు రాష్ట ప్రభుత్వం 6 సభ్యులతో కూడిన ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ రంజన ప్రకాష్ దేశాయ్ నేతృత్వం వహిస్తున్నారు. నీట్ పరీక్ష పేపర్ లీక్ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ పూణేలో మరో మహిళను అరెస్టు చేసింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిపుణురాలిగా నియమించిన మనీషా హవల్దార్ను నిందితురాలిగా గుర్తించారు. ఈ కేసులో ఇప్పటివరకు ఢిల్లీ, జైపూర్, గురుగ్రామ్, నాసిక్, పూణే, లాతూర్, అహల్యానగర్లలో 11 మంది నిందితులను అరెస్టు చేశారు. దేశవ్యాప్తంగా పలుచోట్ల సీబీఐ సోదాలు నిర్వహించి నేరానికి సంబంధించిన

0: పత్రాలతో పాటు ల్యాప్టాప్లు, బ్యాంకు ఖాతా వివరాలు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుంది. భారత్ అధ్యక్షతన కేంద్ర మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ 2వ బ్రిక్స్ మహిళల కార్యవర్గపు సమాపేశాన్ని నిర్వహించింది. ఈ సమాపేశానికి మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ కార్యదర్శి అనిల్ మాలిక్ నిన్న వర్చువల్ గా అధ్యక్షత వహించారు. ఈ సమాపేశంలో బ్రిక్స్ సభ్య దేశాల మధ్య ప్రాధాన్యత గల రంగాల్లో పురోగతి, సహకారంపై అనిల్ మాలిక్ చర్చించారు. మౌంట్ ఎవరెస్ట్ శిఖరంపై జాతీయ పతాకాన్ని ఎగురవేసిన ఇండో టెబిటియన్ బార్డర్ పోలీస్ ఐటీబీపీ మొట్టమొదటి మహిళా పర్వతారోహణ బృందాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అభినందించారు. అత్యంత కఠినమైన భూభాగం, తీవ్రమైన వాతావరణ పరిస్థితుల్లో ఈ అద్భుతమైన ఘనతను సాధించి దేశం ముందు అనే సూత్రాన్ని ఐటీబీపీ బృందం ప్రతిబింబించిందని సామాజిక మాధ్యమ పోస్టులో అమిత్ షా ప్రశంసించారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు లక్నోలో జరిగే మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ పంజాబ్ కింగ్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ ఈ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. కాగా నిన్న రాత్రి హైదరాబాద్లో జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుపై 55 తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 255 చేయగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 200 చేసింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. భారతదేశ ప్రగతి ప్రయాణంలో భాగస్వాములు కావడానికి ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కు రూబియో 4 రోజుల భారత పర్యటన నిమిత్తం ఈ ఉదయం కోల్కతా చేరుకున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను 2,86,000 కోట్ల రూపాయల మిగులు నిధులను కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుసుకుందాం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం లలిత సంగీత కార్యక్రమంలో లలిత గీతాల బృందగానం వింటారు.

ఈ స్వరం కేవలం ఒక ట్యూన్ కాదు, కోట్ల మంది భారతీయుల ఉదయపు పలకరింపు. 1936లో మొదలైన ఒక మధుర ప్రయాణం నేటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ లేని కాలం నుండి అరచేతిలో ప్రపంచం ఉన్న నేటి డిజిటల్ కాలం వరకు అలుపెరగని మీ నేస్తం మీ ఆకాశవాణి. వార్తలు, విజ్ఞానం, వినోదం, మన భాష, మన సంస్కృతి, 90 ఏళ్ల మీ నమ్మకానికి నిదర్శనం ఈ విశ్వసనీయ స్వరం ఆకాశవాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రగీతాలు. ముందుగా సితార చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాట, గీత రచన వేటూరి

0: 90 ఇయర్స్ ఆఫ్ సెలబ్రేషన్, 90 ఇయర్స్ ఆల్ ఇండియా రేడియో, కోట్లాది మంది గుండె చప్పుడు ఆకాశవాణి.
1: ఓ ఆకాశవాణి, టైమ్లెస్ ఫ్లేమ్, ఈచ్ నోట్ యు సెండ్ స్టిల్ స్పీక్స్ అవర్ నేమ్, అండ్ ఇన్ యువర్ సాంగ్ వి హియర్ అవర్ ఓన్ ఎ కంట్రీస్ హార్ట్ ఇన్ ఎయిర్ వేవ్స్ సోన్.
0: మారుతున్న కాలంతో పాటు సరికొత్త సాంకేతికతతో
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా ఈ తరం జెన్ జీ కిడ్స్ కూడా ఆకాశవాణిని ఎంజాయ్ చేస్తున్నారు.

మీరు వింటున్న పాట స్వర్ణకమలం చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం చేశారు. గీత రచన సిరివెన్నెల సీతారామశాస్త్రి.

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 1:20 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. సంక్షేమంతో పాటు ప్రజల ఆరోగ్యం కూడా ముఖ్యమని, అందులో భాగమే సంజీవని కార్యక్రమమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. యువత దేశ అభివృద్దిలో భాగస్వాములు కావాలని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి పిలుపునిచ్చారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర మంత్రి పెంబసాని చంద్రశేఖర్ తెలిపారు. స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు. వార్తల వివరాలు. సంక్షేమంతో పాటు ప్రజల ఆరోగ్యం కూడా ముఖ్యమని, అందులో భాగమే సంజీవని కార్యక్రమమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా యాదమర్రి మండలం కండ్రిగ గ్రామంలో ప్రజల ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన సంజీవని కార్యక్రమంలో ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించారు. సంజీవని పథకం కింద 74 రకాల వైద్య పరీక్షలు ఇంటి నుంచే చేయించుకోవచ్చని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొంటూ,
1: ప్రభుత్వానికి సంక్షేమంతో పాటు ప్రజల ఆరోగ్యం కూడా ముఖ్యమే, అందులో భాగమే సంజీవని. ఈ ఏడాది ఆగస్టు 15 లోపు రాష్ట్ర వ్యాప్తంగా సంజీవని ప్రాజెక్టు పూర్తి స్థాయిలో అమలు చేస్తాం. సంజీవనితో సమగ్ర వైద్య సేవలు లభిస్తాయి. సంజీవని వల్ల కలిగే ప్రయోజనం గురించి ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి. భవిష్యత్తులో 42 పరీక్షలు మీ గ్రామంలో మీ ఇంటి దగ్గర చేయించే బాధ్యత ఈ ప్రభుత్వానిది.
0: యువత దేశ అభివృద్దిలో భాగస్వాములు కావాలని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పాలసముద్రంలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్లో ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారుల పాసింగ్ అవుట్ పరేడ్ ఈరోజు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, ప్రతి సివిల్ సర్వీస్ అధికారి సేవాభావం, దేశభక్తితో విధులు నిర్వర్తించాలని చెప్పారు. భవిష్యత్తులో మరింత మంది సమర్థత కలిగిన అధికారులు దేశానికి సేవలందించేందుకు ఈ అకాడమీ ఎంతో దోహదపడుతుందని కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి పేర్కొంటూ,
2: ప్రధానమంత్రి నరేంద్ర మోదీజీకే దూరదర్శి నేతృత్వం భారత్ 2047 తక్ ఏక వికసిత భారత్ నిర్మాణ సంకల్ప ఆగే బ వికసిత ఆత్మనిర్భర తకనీకీ రూప సే ఉన్నత ఔర్ విశ్వ స్తర పర్ సమ్మానిత రాష్ట్ర बनते हुए हम सब देख रहे हैं. पद्म पुरस्कार हो, अब धर्म, जाति और क्षेत्र या भाषा के भेदभाव से ऊपर उठ चुके हैं.
0: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర 2026 పేరుతో నిర్వహించనుంది. జూన్ 7వ తేదీ నుంచి 20వ తేదీ వరకు 14 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు, ప్రచారాలు నిర్వహించి జూన్ 21వ తేదీన అమరావతిలో 25,000 మందితో రాష్టస్థాయి యోగా కార్యక్రమం నిర్వహించనుంది. గ్రామాల నుంచి జిల్లా కేంద్రాల వరకు యోగా కార్యక్రమంలో కోటి మందిని భాగస్వాములను చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది.

0: యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఈ రోజు జరిగిన 19వ జాతీయ రోజ్గార్ మేళాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 51,000కు పైగా నియామక పత్రాలను ఢిల్లీ నుంచి దృశ్య మాధ్యమ విధానంలో పాల్గొని అందజేశారు. గుంటూరులో జరిగిన రోజ్గార్ మేళాలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొని నియామక పత్రాలు అందజేశారు. ప్రభుత్వ వ్యవస్థలను మార్చగలిగే శక్తి యువతకు ఉందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొంటూ,
1: దేశాన్ని ముందుకు తీసుకువెళ్ళడంలో ప్రతి ఒక్కళ్ళు గనక పాత్ర పోషిస్తే మనం కూడా ఒక డెవలప్డ్ నేషన్ గా అవుతుంది. మీ అందరినీ ఒక తాటి మీద తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ రోజు ఇటువంటి రోజ్గార్ మేళాలు పెడతా ఉన్నారు. అదేవిధంగా డెవలప్మెంట్ చూసుకోండి, ఓవరాల్ గా ఒక సిస్టమేటిక్ గా కంట్రీని డెవలప్ చేస్తా ఉన్నారు. నేషనల్ హైవేస్ అన్నింటిని ఇంప్రూవ్ చేశారు, కనెక్టివిటీ వచ్చే విధంగా. సామాన్యులు ప్రయాణించే రైల్వే స్టేషన్స్ అన్నింటినీ కూడా అమృత్ భారత్ స్టేషన్స్ అని వాటిని మోడర్నైజ్ చేస్తా వస్తా ఉన్నారు.
0: విశాఖపట్నంలో జరిగిన రోజ్గార్ మేళాలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు, అనంతపురంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పాల్గొని నియామక పత్రాలు అభ్యర్థులకు అందజేశారు. యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం రోజ్గార్ మేళాను ప్రవేశపెట్టినట్లు కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలియజేస్తూ,
2: దేశవ్యాప్తంగా దాదాపు 51,000 మందికి ఈ రోజు ఉత్తర్వులు ఇస్తున్నాం, నియామక పత్రాలు ఇస్తున్నాం. ఈ గుంటకల్లోనే ఇది 3వ రోజుగా 136 మంది ఈరోజు స్టేట్ నుంచి నియామక పత్రాలు తీసుకుంటున్నారు. కార్యక్రమం నిరంతరం కొనసాగించాలని చెప్పి మోడీ గారు చూస్తున్నారు. ఈ దేశాన్ని శక్తివంతమైన నిర్మాణం చేయాలని చెప్పి ఒక ఆలోచనతో మోడీ గారి సంకల్పం తీసుకొని పనిచేస్తున్నారు. దానికి అనుగుణంగా నెక్స్ట్ మీ ఆలోచన కూడా అక్కడ ఉండాల్సిన అవసరం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. బక్రీద్ సెలవును ఈ నెల 28వ తేదీకి రాష్ట ప్రభుత్వం మార్పు చేయడంతో ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లోనూ మార్పులు చేసినట్లు ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యదర్శి రంజిత్ బాషా ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 28వ తేదీన జరగాల్సిన ప్రథమ సంవత్సరం ఆర్థిక శాస్త్రం, వృత్తి విద్య, బ్రిడ్జి కోర్సు గణితం, జీవశాస్త్రం పరీక్షలను జూన్ 5వ తేదీన ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ద్వితీయ సంవత్సరం గణితం, వృత్తి విద్య, బ్రిడ్జి కోర్సు గణితం, జీవశాస్త్రం పరీక్షలను అదే రోజు మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు నిర్వహించనున్నట్లు వివరించారు. స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ అన్నారు. ఈ రోజు నుంచి ఒక రాష్టం ఒకే తీరులో పరిశుభ్రతే లక్ష్యం నినాదంతో రాష్ట వ్యాప్తంగా ఆపరేషన్ క్లీన్ స్వీప్కు ప్రభుత్వం పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. రాష్టంలో 4 వారాల పాటు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మంత్రి నారాయణ తెలియజేస్తూ,
3: శానిటేషన్ బాగుండాలంటే కేవలం ప్రభుత్వం ఒకటే కాదు, ప్రజల భాగస్వామ్యం కావాలి, ప్రజలందరూ ఇన్వాల్వ్ కావాలని ముఖ్యమంత్రి గారే స్వచ్ఛంద కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. ఒక్కొక్క నెల ఒక్కొక్క జిల్లాకు పోవటం, ఆ జిల్లాలో ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. స్వచ్ఛాంధ్రాన్ని సాధించాలంటే ఖచ్చితంగా సిటిజన్స్ పార్టిసిపేట్ చేయాలి. అందరూ పార్టిసిపేట్ చేస్తేనే స్వచ్ఛాంధ్రాన్ని సాధించగలం. స్వచ్ఛాంధ్రాన్ని సాధించినప్పుడు ప్రజల యొక్క ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుంది.
0: రాష్ట్రంలో క్లీన్ అండ్ గ్రీన్ కి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. మార్కాపురం జిల్లా కనిగిరిలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో ఆయన పాల్గొని పరిసరాలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ,
4: ప్రతి నెల 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం కింద క్లీన్ అండ్ క్లీన్ కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు వినూత్నంగా ఒక 4 రోజుల పాటు క్లీన్ అండ్ స్వీప్ అనే ప్రోగ్రామ్ తీసుకుని పట్టణాలు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. కంప్లీట్ గా డ్రైన్స్ క్లీనేజ్ కావచ్చు, రోడ్లు క్లీనింగ్ కావచ్చు, ఎక్కడైనా కానీ కార్నర్ ప్లేస్ లో ఉన్నటువంటి చెత్తను కూడా మొత్తం వెలికితీసి బయటకు తరలించి ఈ ప్రతి నగరాన్ని గ్రామాలను కూడా శుభ్రంగా చేయాలని ఒక 4 రోజుల కార్యక్రమం తీసుకోవడం జరిగింది.
0: పరిశ్రమల ఏర్పాట్లో వేగవంతమైన కార్యాచరణ స్పీడ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్లో రాష్ట్రం ముందున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని టీ కొండూరులో 600 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ ప్రారంభోత్సవం సందర్భంగా సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 3,000 కోట్ల రూపాయల పెట్టుబడితో కేవలం 11 నెలల రికార్డు సమయంలో ఈ ప్రాజెక్టు పూర్తి కావడం రాష్ట ప్రభుత్వ వేగవంత

0: ప్రభావవంతమైన కార్యాచరణకు నిదర్శనమని వెల్లడించారు. రికార్డు సమయంలోగా ప్రాజెక్టును పూర్తి చేసిన యాజమాన్యానికి ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. రాష్టంలో ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ఈరోజు 13 మండలాల్లో తీవ్రస్థాయిలోనూ, 221 మండలాల్లో ఒక మోస్తరుగానూ వడగాల్పులు ప్రభావం చూపే అవకాశముందని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సంక్షేమంతో పాటు ప్రజల ఆరోగ్యం కూడా ముఖ్యమని, అందులో భాగమే సంజీవని కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. యువత దేశ అభివృద్దిలో భాగస్వాములు కావాలని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి పిలుపునిచ్చారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర మంత్రి పిమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: వనితావాణి మహిళల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా వాణిజ్య ప్రకటనలు.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటోంది
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
0: ఈనాటి కార్యక్రమంలో ప్రసవం తర్వాత వచ్చే డిప్రెషన్ కారణాలు చికిత్స, ఈ అంశం గురించి డాక్టర్ పి విజయలక్ష్మి గారితో పరిచయం వింటారు.
5: ప్రసవం తర్వాత పండంటి బిడ్డను చూసి ఆనందించాల్సిన తల్లి నిరాశకు నిస్పృహలకు గురికావడం కుటుంబ సభ్యులకి అలాగే చూసేవాళ్లకు కూడా ఎంతో ఆందోళన కలిగించే విషయం. మరి ఈ ప్రసవం తర్వాత వచ్చే డిప్రెషన్కి గల కారణాలు చికిత్స గురించి మాట్లాడడానికి మనతో సైకియాట్రిస్ట్ డాక్టర్ పి విజయలక్ష్మి గారు ఉన్నారు. వారిని పరిచయం చేసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు.
6: నమస్కారం అండి.
5: డాక్టర్ గారు, మనం జనవాడకంలో ప్రసూతి వైరాగ్యం అనే మాట వింటూ ఉంటామండి, నిజంగా ప్రసవం తర్వాత వైరాగ్యం వస్తుందా?
6: ప్రసవం తర్వాత వైరాగ్యం అనేది మునుపు వచ్చేదండి, ఎందుకంటే నార్మల్ డెలివరీలో ఆ పెయిన్ వలన, ఆ బాధ వలన వాళ్ళకి వచ్చే అవకాశం బాగా ఉండేది. కానీ ఇప్పుడు ఎపిడ్యూరల్ ఎనెస్థీషియా అనే టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇచ్చేసి ఆ పెయిన్లెస్ లేబర్ అనేది ఉంది. సో కాన్పయ్యేటప్పుడు వాళ్ళకి అసలు పెయినే తెలియదు, నొప్పి కూడా ఉండదు. సో అలాంటి డెలివరీ ఉండటం వలన వాళ్ళకి మళ్ళీ ఇంకోసారి కనాలా అనే డౌట్ కూడా ఉండదు, వాళ్ళు చాలా హ్యాపీగానే ఉంటారు. సో వైరాగ్యం కన్నా ఈ టైంలో వాళ్ళకి మానసిక బాధ లేకపోతే మానసిక డిప్రెషన్ అనేది గురయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి.
5: అంటే మీరు చెప్పేది ఏంటంటే ఇది నొప్పుల భరించలేక వచ్చే నిరాశ నిస్పృహలు కావు ఇవి, నొప్పి లేకుండా ఆపరేషన్ ద్వారా ప్రసవం అయినా కూడా అప్పుడు కూడా ఈ డిప్రెషన్ వచ్చే అవకాశం ఉంటుందండి?
6: అవునండి, డిప్రెషన్ అనేది అది మానసికంగా సంబంధించిన స్టేట్. అది ఎందుకు వస్తుంది అని అంటే చాలా కారణాలు ఉన్నాయి దానికి. ఫస్ట్ అనేది లేడీ లేకపోతే ఆ ప్రసవించిన వ్యక్తి వాళ్ళ పర్సనాలిటీ బట్టి కూడా ఉంటుంది. అంటే ఒకవేళ చాలా సెన్సిటివ్ పర్సనాలిటీ అనుకోండి, చిన్న విషయాల్ని బాగా ఆలోచించడం, అలాంటి పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అలాగే వాళ్ళకి ఫ్యామిలీ హిస్టరీ ఉందనుకోండి, అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఇంకెవరికైనా డిప్రెషన్ ఉండే ఛాన్స్ ఉంది, లేకపోతే వాళ్ళ తల్లికి కూడా ఇలాంటి సమస్య వచ్చింది. సో అలాంటి వాళ్ళకి కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా చుట్టుపక్కల పరిసరాల వలన కూడా వాళ్ళకి డిప్రెషన్ వచ్చే ఛాన్సెస్ ఉంది. అంటే చాలా సపోర్టివ్గా లేకపోతే, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేకపోతే వాళ్ళ హస్బెండ్ సైడ్ కానీ ఎవరు సపోర్టివ్గా లేకపోయినా తను దాని గురించి ఎక్కువ వరి అవుతారు. అంతేకాకుండా ఈ మధ్య డిప్రెషన్ అనేది ఎందుకు పెరుగుతుంది అని అంటే, ఇప్పుడు చాలా ఎడ్యుకేటెడ్ లేడీస్ ఉన్నారు, వాళ్ళు వెంటనే వెళ్ళి చూసేసుకుని డెలివరీ తర్వాత ఇవన్నీ రావచ్చు, ఇవన్నీ వచ్చే అవకాశం ఉంది, బేబీని ఎలా చూసుకోవాలి అని ముందే వాళ్ళు టెన్షన్ ఫీల్ అవుతూ బాగా ప్లాన్ చేస్తూ ఉంటారు. సో దానివల్ల చిన్న విషయాన్ని కూడా వాళ్ళు తొందరగా వరి అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా చాలా కారణాలండి. అంతేకాకుండా ఈ టైంలో మైండ్ సెట్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది, డెలివరీ అయిన వెంటనే కొన్ని హార్మోన్స్ సడన్గా తగ్గిపోతాయి. సో దానివల్ల కూడా డిప్రెషన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి.
5: ఈ ప్రసవం తర్వాత డిప్రెషన్ అనేది మనం ఎంత తరచుగా చూస్తూ ఉంటాం?
6: చాలా ఫ్రీక్వెంట్గా ఉంటుందండి. అంటే దీంట్లో కూడా రకాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే పోస్ట్ పార్టమ్ బ్లూజ్ అంటారు, అది చాలా కామన్గా ఉంటుంది, ఆల్మోస్ట్ 60% వాళ్ళకు కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. పోస్ట్ పార్టమ్ బ్లూజ్ అని అంటే డెలివరీ తర్వాత ఏ కారణం లేకుండా డల్గా ఫీల్ అవ్వటం, ఎక్కువసేపు ఏడవటం, ఇలాంటిది ఒక 1 వీక్ ఉంటుంది డెలివరీ తర్వాత. తర్వాత అదే తగ్గిపోతుంది, ఏమి చేయకుండా ఏమి మందులు లేకుండానే తగ్గిపోతుంది. దానికన్నా కొద్దిగా సివియర్ ఫామ్ పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అంటారు. పోస్ట్ పార్టమ్ డిప్రెషన్లో ఏమవుతుంది అని అంటే వాళ్ళు చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటారు. అంతేకాకుండా వాళ్ళకి సూసైడల్ ఐడియాస్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, చనిపోదాము అని అట్లాంటి ఆలోచనలు రావటం, లేకపోతే నేను మంచి మదర్ని కాను అనే ఫీలింగ్ ఉండటం, నేను ఆ బేబీని చూసుకోలేను అనే ఎక్కువ ఫీల్ అయిపోయి బేబీని చంపేయాలి అని కూడా ఆలోచనలు రావటం. అంత సివియర్గా వెళ్తే దాన్ని పోస్ట్ పార్టమ్ సైకోసిస్ అంటారండి. అంటే ఇంకా బేబీని కూడా చంపేద్దాము, లేకపోతే కొంతమందికి ఏమన్నా మాటలు వినిపిస్తూ ఉంటాయి, బేబీని చంపేసేయను, అసలు బాగా చూసుకోలేవు బేబీని అని. సో ఇలాంటి హాలుసినేషన్స్ అంటారు. సో దాని వల్ల కూడా అది చాలా సివియర్ ఫార్మ్ ఆఫ్ మెంటల్ ఇల్నెస్ వస్తుంది.
5: డాక్టర్ గారు, మరి ఈ పోస్ట్ పార్టం డిప్రెషన్కి గల కారణాలు ఏంటండి?
6: పోస్ట్ పార్టం డిప్రెషన్కి కారణాలు నేను కొద్ది ఇదివరకే చెప్పాను కదండి. అంటే వాళ్ళకి ఒకటి హెరిడిటరీ, రెండోది అంటే వంశపరంపరంగా రావచ్చు. నెక్స్ట్ వాళ్ళ పర్సనాలిటీ బట్టి కూడా ఉంటుంది. సో పర్సనాలిటీ చాలా సెన్సిటివ్ పర్సనాలిటీ అలా ఉంటే వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. తర్వాత ఈ హార్మోన్స్ చేంజెస్ వలన అది జనరల్గా అందరికీ ఒక రిస్క్, అది అందరికీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ పర్సనాలిటీ చాలా స్ట్రాంగ్గా ఉండి అన్నీ చాలా లైట్గా తీసుకునే మెంటాలిటీ ఉంటే వాళ్ళకు వచ్చే ఛాన్సెస్ తక్కువ. ప్లస్ ఫ్యామిలీ సపోర్ట్ కూడా బాగా ఉంటే వాళ్ళకు వచ్చే ఛాన్సెస్ కూడా తక్కువ ఉంటుంది.
5: డాక్టర్ గారు, ప్రసవం తర్వాత అందరికీ కూడా ఈ డిప్రెషన్ అనేది రాదు కదండి. మనం గుర్తించడానికి వీలవుతుందండి, వీళ్ళకి రావడానికి అవకాశం ఉంది అని మనం ఎవరి గురించి అయినా చెప్పొచ్చా?
6: వీళ్ళకి అని అంటే ఫస్ట్ మనం తెలుసుకోవడానికి వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికన్నా ఉందా అనేది ముందు తెలుసుకోవాలి ఒకటి. రెండోది ఏంటనంటే నార్మల్గా పీరియడ్స్ అయ్యేటప్పుడు పీరియడ్స్ కన్నా ముందు ఆ అమ్మాయికి ఏమన్నా మూడ్ చేంజెస్ అట్లా ఉండేదా లేదా అనేది కనుక్కోవచ్చు. దాన్ని ప్రీమెన్స్ట్రువల్ టెన్షన్ అని కూడా అంటారు. ఇప్పుడు చాలా ఫెమిలియర్గా అందరికీ ఇప్పుడు ఈ విషయం తెలిసిన విషయమే. సో అలాంటి వాళ్ళకు కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ప్లస్ వాళ్ళ పర్సనాలిటీ ఎట్లాంటి పర్సనాలిటీ, డిపెండెంట్ పర్సనాలిటీ అనేది ఉంది. అంటే వాళ్ళు ఎక్కువ ఇంకొకళ్ళ మీద డిపెండ్ అయిపోయే వాళ్ళు ఉంటారు. లేకపోతే హిస్టరీయానిక్ పర్సనాలిటీ అనేది ఉంటుంది. అంటే వాళ్ళు ఎక్కువ అందరి ముందు హిస్టరికల్గా కానీ షో చేయడానికి ట్రై చేస్తున్నారు. సో అలాంటి వాళ్ళకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కొంతమందికి ఏంటనంటే బాగా ఒబ్సెసివ్ పర్సనాలిటీస్ అంటారు. అంటే వాళ్ళు అంతా నీట్గా పెట్టుకోవడం, అన్ని ఇలాగే జరగాలి, పద్ధతిగానే ఉండాలి అట్లాంటి వాళ్ళకి. సో అలాంటి వాళ్ళు కూడా వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఇది మనం వాళ్ళలో గుర్తిస్తే, ప్లస్ వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ని కూడా చూడాలి. ఉదాహరణకి నాకు ఒక పేషెంట్ వచ్చారు, అంటే తనది లవ్ మ్యారేజ్, వాళ్ళ హస్బెండ్ సైడ్కి ఇంట్రెస్ట్ లేదు, వాళ్ళు అంగీకరించలేదు ఆ మ్యారేజ్ని. కానీ వాళ్ళ మదర్ సైడ్ వాళ్ళంతా చాలా సపోర్టివ్గా ఉండేవాళ్ళు. కానీ ఈ అమ్మాయికి సడన్గా ప్రెగ్నెన్సీ వచ్చేటప్పుడు బాగా గాబరా అనిపించింది. సో తనకి ప్రెగ్నెన్సీ నుండే డిప్రెషన్ ఉండింది. సో తనకి ప్రెగ్నెన్సీ టైం నుంచి అంటే నేను చూసుకోలేను, నేను దేనికి పనికిరాను, నేను సూసైడ్ చేసుకుంటే బెటర్ ఇలాంటి ఆలోచనలు వచ్చేది. ఎందుకంటే తన మెయిన్ ఫియర్ ఏంటి అని అంటే వాళ్ళ హస్బెండ్ సైడ్ వాళ్ళు యాక్సెప్ట్ చేయరేమో తన్ని, ఒకవేళ బాయ్ అయితే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు, గర్ల్ అయితే యాక్సెప్ట్ చేయకపోవచ్చు. ఇలాంటి టెన్షన్స్ తను బాగా మనసులో పెట్టుకుని చాలా సివియర్గా వచ్చింది. తను మెడిసిన్స్ వాడాల్సి వచ్చింది ఎందుకంటే దానికి అంత సివియర్గా ఉండింది. సో ప్రెగ్నెన్సీలో కూడా యాంటీ డిప్రెసెన్స్ వాడింది. డెలివరీ అయ్యేటప్పుడు కూడా కంటిన్యూ చేయాల్సి వచ్చింది ఎందుకంటే ఛాన్సెస్ ఇంకా ఎక్కువ ఉంది తనకి డిప్రెషన్ వచ్చే ఛాన్సెస్. మనం ఆపేస్తే మందులు డిప్రెషన్ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మేము కంటిన్యూ చేయాల్సి వచ్చింది. కానీ బేబీ ఫీడ్స్కి మేము అదే చెప్పాల్సి వచ్చింది, నువ్వు చూస్తూ ఉండు, బేబీ ఎక్కువ నిద్రపోతూ ఉంటే నీ ఫీడ్స్ ఆపేసి బయట ఫీడ్స్ ఇవ్వాలి నువ్వు అని కూడా చెప్పాము ఆమెకి. తను ఇప్పుడు తను బాగానే ఉంది, అంటే షీ హాజ్ రికవర్డ్. సో మందులు ఒక 1 ఇయర్ తర్వాత మెల్లగా తగ్గించి స్టాప్ చేసాము. కానీ తనకి ఏం చెప్పానంటే రెండోసారి కూడా వచ్చే ఛాన్స్ ఉంది, నువ్వు ఒకవేళ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నావు అనుకో, నీకు రెండోసారి కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి ఆమెకి ఎక్స్ప్లెయిన్ చేశాము. కానీ ఇప్పుడు సడన్గా అన్ఎక్స్పెక్టెడ్గా మళ్ళీ ప్రెగ్నెన్సీతో తను వచ్చింది. సో ఇప్పుడు మేమేం చేస్తున్నాం అంటే జస్ట్ వెయిట్ అండ్ వాచ్ పాలసీ, అంటే తను అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. అంటే తనకి ఏమైనా సింటమ్స్ వస్తున్నాయి

0: లేదా అనేది. కానీ ఇప్పుడు ప్రస్తుతం వరకు షీఈస్ డూయింగ్ ఫైన్.
1: డాక్టర్ గారు, మరి ప్రసవం తర్వాత వచ్చే డిప్రెషన్ లక్షణాలు అనేవి ఎలా ఉంటాయండి?
0: లక్షణాలు అంటే ఎక్కువ ఏడుస్తూ ఉండటం, తర్వాత నేను దేనికి పనికిరాను అనే ఫీలింగ్స్ రావటం, లేకపోతే నేను బేబీని చూసుకోలేను, లేకపోతే బేబీని చంపేస్తాను, నేను బేబీ నాతో ఉండకూడదు, ఇంకొకళ్ళు ఎవరో తీసేసుకోండి, నేను బేబీని సరిగ్గా చూసుకోలేను అనే ఆలోచన ఉండటం, సూసైడల్ ఐడియాస్ ఉండటం, నేను బ్రతకూడదు, నేను చనిపోవాలి అని. కొంతమంది అయితే వదిలేసి బేబీని కూడా వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటివి మనం పేపర్లో కూడా చదువుతూ ఉంటాం, బేబీని వదిలేసి వెళ్ళిపోయారు అని. మనం ఏమనుకుంటాం, మేబీ గర్ల్ బేబీయా బాయ్ బేబీ అని, కానీ నిజంగా తన సైకియాట్రిక్ కండిషన్ ఎలా ఉంది అనేది మనకి తెలియదు. సో అలాంటి వాళ్ళు కూడా ఉండొచ్చు.
1: డాక్టర్ గారు, సహజంగా అప్పుడే పుట్టిన బిడ్డ పట్ల చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది, మరి తల్లి గనుక ఇలా డిప్రెషన్లో ఉంటే మరి ఆ పాపను జాగ్రత్తగా చూసుకోవడం అనేది కష్టం అవుతుంది, మరి ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యుల సహకారం అనేది ఎలా ఉండాలండి?
0: మన సంప్రదాయం ప్రకారం ఎలా ఉండేదనంటే మదర్ని చాలా బాగా చూసుకునేవాళ్ళు, మంచి ఫుడ్స్ ఇవ్వాలి అనేది మనకి తెలుసు. సో ఆ టైంలో హ్యాపీగా ఉండాలి అని చెప్తాము, అదే మంచి మాటలు వినాలి, మంచి ఆలోచనలు పెట్టుకోవాలి. కొంతమంది అయితే ఒక బేబీ ఫోటో పెట్టి నువ్వు అదే ఆలోచిస్తూ ఉండు, నీకు అలాంటి బాబే పుడతారు అని కూడా చెప్తారు. సో వాళ్ళతో మాట్లాడేటప్పుడు కూడా చాలా స్వీట్గా అరుస్తూ అట్లా మాట్లాడకుండా చాలా బాగా మాట్లాడాలి, మంచి ఆహారం కూడా ఇవ్వాలి అట్లాంటి వాళ్ళకి. అలాగ చూసుకుంటూ సపోర్టివ్గా ఉంటే తనకి, ప్లస్ తనకి ఎక్సర్సైజ్ వాకింగ్ అనేది ఉండాలి. అంటే ప్రెగ్నెన్సీ వస్తే ఇంకేం పనులు చేయకూడదు అని కూర్చోపెట్టకుండా లైట్ వర్క్ తను చేయొచ్చు, హెవీ బిందెలు మోయడం అట్లాంటిది లేకుండా లైట్ వర్క్ తను చేయొచ్చు. తను ఎంత యాక్టివ్గా ఉంటే తన డెలివరీ అంత స్మూత్గా అవుతుంది, తన మానసిక స్టెబిలిటీ కూడా అంత బాగా ఉంటుంది.
1: డాక్టర్ గారు, ఎవరికైనా ప్రసవం తర్వాత ఈ డిప్రెషన్ అనేది వస్తే దానికి చికిత్స అనేది ఎలా ఉంటుందండి?
0: చికిత్సలు రకరకాలు ఉన్నాయండి. యూజువల్గా మనం చేసేది పోస్ట్ పార్టమ్ బ్లూస్కి అయితే ఏమి అక్కర్లేదు, అట్లాగే వదిలేస్తాం, ఎందుకంటే అది గ్రాడ్యువల్గా తగ్గిపోయేది, అది 1 వీక్లో తగ్గిపోతుంది. పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అనేది వస్తే మనం యాంటీ డిప్రెషన్స్ వాడాల్సి వస్తుంది, అది ఒక కోర్స్ లాగా తీసుకోవాలి. అంతేకాని తగ్గిపోయింది ఇప్పుడు బాగానే ఉంది అని చెప్పేసి మానేయటం కాదు, అది కంటిన్యూస్గా వాడాల్సి వస్తుంది. ఉదాహరణకి నా దగ్గరకు వచ్చిన పేషెంట్ ఏమైంది అంటే, తనకి డెలివరీ చాలా కష్టపడి అంటే చాలా ప్రిమెచ్యూర్ డెలివరీ అయింది. ప్రిమెచ్యూర్ డెలివరీ వలన సడన్ గా తనకి డిప్రెషన్ స్టార్ట్ అయింది, అంటే నేను చూసుకోలేనేమో ఈ బేబీని అనే ఫీలింగ్ స్టార్ట్ అయింది. కానీ తనకి మెడిసిన్ స్టార్ట్ చేసిన 1 మంత్కి తను బాగా ఉంది, సో వెంటనే ఆపేసింది మెడిసిన్స్. అన్ఫార్చునేట్లీ ఆ బేబీ కూడా చనిపోయింది, సో ఇంకా తన డిప్రెషన్ సివియర్ అయిపోయి మళ్ళీ వచ్చింది. ఎప్పుడు ఒక అడ్వైజ్ నేను ఇచ్చేది ఏంటంటే, డాక్టర్ గారు ఎవరి దగ్గర మీరు సంప్రదిస్తూ ఉంటారు అక్కడ వాళ్ళు కోర్స్ చెప్పేంత వరకు మీరు కంటిన్యూ చేయాలి, అంతేకాని కోర్స్ మధ్యలో ఆపేస్తే ఈ జబ్బు అనేది తిరిగి వచ్చే అవకాశం ఉంది, అంటే ప్రతి డెలివరీకి కూడా వచ్చే అవకాశం ఉంది. సో అక్కడ జాగ్రత్త పడాల్సి వస్తుంది.
1: డాక్టర్ గారు, మరి ఎంతకాలం పడుతుందండి నయం కావడానికి సహజంగా?
0: యూజువలీ 4 to 6 weeks కంప్లీట్గా నార్మల్కి వచ్చేస్తారు, కానీ మళ్ళీ మళ్ళీ రాకుండా అట్లీస్ట్ 1 ఇయర్ అన్నా వాడాల్సి వస్తుంది వాళ్ళ మందులు.
1: డాక్టర్ గారు, సహజంగా మన సమాజంలో చూసుకున్నట్లయితే మానసిక సమస్యలతో బాధపడే వాళ్ళ పట్ల వివక్ష అనేది చూస్తూ ఉంటాం, కొంతమందికి అసలు అర్థం కూడా చేసుకోలేకపోవచ్చు ఈ రకమైన సమస్యతో బాధపడుతున్నారని. మరి ఈ నేపథ్యంతో ప్రసవం తర్వాత ఎవరైనా ఇలా బాధపడుతుంటే కుటుంబ సభ్యులకు కానీ చుట్టుపక్కల వాళ్ళకి కానీ అర్థం చేసుకునేంత అవగాహన ఉందా డాక్టర్ గారు?
0: ఇప్పుడు కొద్దిగా అవగాహన న్యూస్ పేపర్స్ వలన కానీ, లేకపోతే ఇట్లాంటి టాక్స్ వలన కానీ, టీవీలో కూడా రావడం వలన ఇప్పుడు చాలా మందికి అర్థం అవుతుంది ఏంటంటే, డెలివరీ తర్వాత ఇలాంటి వచ్చే అవకాశం ఉంది అనేది. కానీ ఇంకా కొద్దిగా ఎక్కువ అవేర్నెస్ రావాలి, అంటే ఇలాంటి జబ్బులు వస్తాయి అనేది. సో దానికి లక్షణాలను చూస్తూ ఉండాలి, చుట్టుపక్కల వాళ్ళు సపోర్ట్ చేసే వాళ్ళు కూడా లక్షణాలను చూస్తూ ఉండాలి. ఎక్కువ మౌనంగా ఉండటం ఆ వ్యక్తి, అలా ఉంటే వాళ్ళు తెలుసుకోవాలి. లేకపోతే ఏ కారణం లేకుండా చిన్న చిన్న విషయాలకి ఎక్కువ ఏడవటం, అలా ఉన్నా కూడా వాళ్ళు తెలుసుకోవాలి. లేకపోతే బేబీ పట్ల తనకి ఎక్కువ టెన్షన్, నేను చూసుకోలేనేమో అని కంగారుగా ఉండటం, అలాంటిది ఏదైనా ఉంటే, లేకపోతే తను ఒంటరిగా కూర్చొని ఏదో పుస్తకాలు చదువుకోవడం, లేకపోతే ఏదో డైరీ రాసుకోవడం అట్లాంటిది ఎక్కువ చేస్తూ ఉంది ఈ డెలివరీ తర్వాత, అంటే ఈ లక్షణాలు చూసి మనకు ఏం కనుక్కోవాలి అంటే, మేబీ తను డిప్రెషన్లోకి వెళ్తుంది అనేది కనుక్కోవాలి మనం.
1: డాక్టర్ గారు, చివరగా గర్భవతిగా ఉన్న మహిళ మానసిక ఆరోగ్యం బాగుండాలంటే ప్రసవం ముందు కానివ్వండి, ప్రసవం తర్వాత కానివ్వండి, కుటుంబ సభ్యులు లేదా భర్త సహాయ సహకారాలు అనేవి ఎలా ఉండాలండి?
0: సహాయ సహకారాలు అంటే ఇప్పుడు వాళ్ళు మెయిన్గా ఆ వ్యక్తి మీద డిపెండ్ అవుతుందండి. అంటే స్త్రీ తను ధైర్యంగా ఉండటం అనేది నేర్చుకోవాలి, అంటే ఏది జరిగేది జరుగుతుంది అనే కాన్ఫిడెన్స్ అనేది తనకు ఉండాలి. అంతేకాని ఇప్పుడు ఎక్కువ ఆలోచించడం అలా చేయకుండా తనకి ఏదన్నా డౌట్స్ వస్తే వెంటనే డాక్టర్ని అడగాలి. తర్వాత చుట్టుపక్కల కూడా ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏంటనంటే వాళ్ళకి కొన్ని రూల్స్ ఉంటాయి, ఇలా ఉండాలి అలా ఉండాలి అని. తనకి నచ్చకపోవచ్చు, కానీ ఆ వే ఆఫ్ లైఫ్, అంటే ఇప్పుడు ఇండియన్ పద్ధతి అని అంటారు. మనం

0: అంతా వెస్టర్న్ ది ఫాలో అవుతూ వస్తున్నాం, లేదు ఏం పర్వాలేదు ఇలా చేయొచ్చు అలా చేయొచ్చు అని ఈ డాక్టర్ అలా చెప్పారు అని. కానీ వాళ్ళు ఏదో వాళ్ళకి తెలిసిన ఫుడ్స్, కొంత పథ్యం ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు. అది కూడా ఫాలో అవుతే మంచిది, ఎందుకంటే వాళ్ళు చెప్పే దాంట్లో కూడా మనం ఇంకా రీసెర్చ్ చేయలేదు. కానీ ఇదివరకు ఏం తెలుస్తుంది అని అంటే, పాత వాళ్ళు చెప్పిందంతా చాలా వరకు నిజం అనేది, అట్లాంటి ఫుడ్ తింటేనే మంచిది అనేది ఇప్పుడు రీసెర్చ్ ద్వారా మనకి తెలుస్తుంది. అలాగే ఇప్పుడు ఆ పథ్యం కూడా మేబీ ఫ్యూచర్లో ఆ రీసెర్చ్ వల్ల తెలిసి వస్తుందేమో మనకి ఆ పథ్యం మంచిది అని. సో అందుకని వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పిన పథ్యం కూడా ఫాలో అవుతూ దాంతోపాటు మంచి ఫుడ్ తీసుకుంటూ హెల్దీగా ఆలోచిస్తూ ఉంటే డెఫినెట్గా తన డెలివరీ నార్మల్గా ఉంటుంది. అంతేకాకుండా చుట్టుపక్కల వాళ్ళు కూడా తనని బాగా సపోర్ట్ చేయాలి. అంటే తను ఏదైనా చెప్తూ ఉంటే, తనకి ఏదైనా కావాలి అని అడిగినా చిన్న విషయాలు అది ఉంటే ఈజీగా తన్ని మాట వినాలి. అంతేకాని అక్కడ మొండి పట్టుబడి లేదు ఇలా ఉండకూడదు అని అలా చెప్పడం వల్ల ఇంకా టెన్షన్ ఎక్కువ అవుతుంది. తను ఎక్కడ హ్యాపీగా ఉంటుంది అంతే. ఒకవేళ తను వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళాలనుకుంటుంది, పంపిస్తే ఇంకా మంచిది, ఎందుకంటే తను అక్కడ కొద్దిగా ఫ్రీగా ఉండగలుగుతుంది. సో అలాంటి పరిస్థితి కూడా ఉంటే చాలా బాగుంటుంది.
1: కొత్తగా తల్లైన వాళ్లలో కనిపించే మానసిక సమస్యలు మరి దానికి గల కారణాలు చికిత్స గురించి చాలా చక్కగా వివరించారు సైకియాట్రిస్ట్ డాక్టర్ పి విజయలక్ష్మి గారు. ధన్యవాదాలండి. నమస్కారం.
0: నమస్కారం అండి. థ్యాంక్ యూ.
2: మీరింతవరకు ప్రసవం తరువాత వచ్చే డిప్రెషన్ కారణాలు చికిత్స ఈ అంశం గురించి డాక్టర్ పి విజయలక్ష్మి గారితో పరిచయం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక లలిత గీతం.

0: తెలుసుకుందాం. వైద్య పరిభాషలో ఆబ్స్టెట్రిక్ ఫిస్టుల అంటే ప్రసవ సమయంలో తలెత్తే ఒక తీవ్రమైన శారీరక రుగ్మత. గర్భవతిగా ఉన్న స్త్రీకి తగిన సమయంలో వైద్య సహాయం అందకపోయినా, ప్రసవ వేదన చాలా గంటలు లేదా రోజుల తరబడి సాగినప్పుడు ఇది సంభవిస్తుంది. ఆ సమయంలో నవజాత శిశువు తల తల్లి అంతర్గత అవయవాలపై తీవ్రమైన ఒత్తిడిని కలిగిస్తుంది. ఫలితంగా రక్తప్రసరణ ఆగిపోయి కణజాలాలు దెబ్బతింటాయి. దీనివల్ల మూత్రాశయానికి లేదా మలద్వారానికి మరియు జననేంద్రియానికి మధ్య ఒక అసాధారణ రంధ్రం ఏర్పడుతుంది. దీని పరిణామాలు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. ఈ సమస్య బారిన పడిన మహిళలు తమ నియంత్రణ లేకుండానే నిరంతరం మూత్రాన్ని లేదా మలాన్ని విసర్జిస్తూ ఉంటారు. శారీరక వేదనతో పాటు నిరంతర దుర్వాసన కారణంగా వీరు సమాజంలోనూ చివరికి తమ కుటుంబాల్లోనూ సరిగా కలవలేరు. తీవ్రమైన మానసిక క్షోభను అనుభవిస్తూ ఒంటరి జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO నివేదికల ప్రకారం ఈ వ్యాధి పూర్తిగా నివారించదగినది మరియు కేవలం ఒక చిన్న శస్త్రచికిత్స ద్వారా పూర్తిగా నయం చేయదగినది. 2026 మే 23న అంతర్జాతీయ సమాజం ఫిస్టులా రహిత ప్రపంచం కోసం మళ్లీ ఒకసారి సంకల్పం పూనుతోంది. అవగాహన లోపం, పేదరికం, వైద్య సదుపాయాల కొరత కారణంగా ఏ మహిళా కూడా ఇలాంటి నరకయాత్రను అనుభవించకూడదు. సురక్షిత ప్రసవాలను ప్రోత్సహిద్దాం, మహిళల ఆరోగ్య హక్కులను కాపాడుకుందాం.
1: ఇప్పుడు ఒక లలిత గీతం వింటారు.

0: అవసరాలు అభిరుచులు అందరిది ఒక్కటే వాణి ఆకాశవాణి.
1: శబ్ద తరంగాలపై పయనం, ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి మీ తోడు, మీ నీడ.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 2 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో అనంతరం హిందీలో వార్తా ప్రసారం వింటారు ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి 90 వసంతాల స్వర ప్రయాణం.
1: తరం మారినా, టెక్నాలజీ మారినా,
0: ప్రతి ఇంటి గుండెలో నిలిచిన ఆ మధుర స్వరం
1: ఆకాశవాణి.
0: వార్తల్లో నమ్మకం, సంగీతంలో సంస్కృతి, మాటల్లో మానవత్వం,
1: నిత్య జీవితంలో కర్షక కార్మిక ఆలంబన.
0: ఆరోగ్యానికి, విజ్ఞానానికి బాసట.
1: ఇది కేవలం రేడియో కాదు, కోట్ల హృదయాల అనుబంధం.
0: 90 సంవత్సరాలుగా భారత స్వరానికి చిరునామాగా నిలిచిన ఆకాశవాణికి హృదయపూర్వక వందనాలు.
1: ఆకాశవాణి, ప్రతి స్వరం శ్రోతల కోసమే.

మీ వెంట మీ యాపులో ఉంటా అంటూ కొత్తగా సరికొత్తగా మీ యాప్ తలుపు తడుతూ తన వాణితో శ్రవణానందం కలిగిస్తూ శ్రోతల హృదయాపులను స్పృశిస్తున్న 16 అణాల 90 యవ్వన 90 వసంతాల వాణి మన ఆకాశవాణి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం టీన్ టైమ్ కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వింటారు. కామ్యాబ్ చిత్రానికి ఈ పాట మీకోసం.

ఆన్ మిలో సజ్నా. ఈ చిత్రానికి ఆశా భోస్లే పాడిన పాట వింటారు.

టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు వింటున్నారు. బంటీ ఔర్ బబ్లీ చిత్రం నుంచి ఈ పాట మీకోసం.

0: Don't you love me, baby?
1: మీరింతవరకు టీన్ టైం కార్యక్రమంలో హిందీ చిత్రగీతాలు విన్నారు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ కార్యక్రమానికి స్వాగతం. మరి ఈనాటి మన యువలయ కార్యక్రమానికి శ్రోతలందరూ రెడీగా ఉన్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? ఈనాటి మన కార్యక్రమాన్ని క్వశ్చన్స్తో స్టార్ట్ చేద్దాం. నేను అడగబోయే ప్రశ్నలకి 0866-24888 ఈ నంబర్కి వాట్సాప్ ద్వారా మీ సందేశాన్ని పంపించండి. మరి మొదటి ప్రశ్న విందామా? భారత ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు బాధ్యతలు నిర్వహిస్తున్నారు? క్షమించాలి, భారత ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు బాధ్యతలు నిర్వహిస్తున్నారు? ప్రశ్న విన్నారు కదా, మరి ఇంకెందుకు ఆలస్యం? సమాధానం తెలిస్తే 0866-24888 ఈ నంబర్కి సందేశాన్ని పంపించండి. ఈలోగా మనం సన్ ఆఫ్ సత్యమూర్తి ఈ చిత్రం నుంచి ఒక పాట విందాం.

ఓకే అండి, మరి ఆన్సర్స్ వచ్చేసినాయి మనకి. ప్రశ్న మరొకసారి రిపీట్ చేస్తున్నాను. భారత ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు బాధ్యతలు నిర్వహిస్తున్నారు? ఈ ప్రశ్నకి కరెక్ట్ సమాధానంతో ముందుగా మనకి వాట్సప్ చేశారు ప్రసాద్, ఎల్ఐసి కాలనీ నెల్లూరు హరినాథ్పురం నుంచి. కంగ్రాచులేషన్స్ అండి, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ శ్యామ్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. ఇంకొల్లు నుంచి హుస్సేన్ దాదా, అక్రమ్, అన్నారం, వినయ్ కుమార్, కరీముల్లా, తయ్యూబ్, ఇంకా వారి కుటుంబ సభ్యులు, వీరందరూ కూడా మనకి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ శేషాద్రి నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. అనంతపురం హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి రమేష్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. విజయ్, కైలాష్, సాయి శ్రీనివాస్, పవన్, కృతిక, మారుతీనగర్, అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహమూబ్ సుభాని కరెక్ట్ ఆన్సర్ అండి. పెడెన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత వారణాసి నుంచి రెంటచింతల లక్ష్మి, కామేశ్వరి, శ్రీనివాస్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంత టౌన్షిప్ నుంచి మధుసూదన్ రెడ్డి గారు కరెక్ట్ ఆన్సర్ అండి. మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కె రవీంద్రారెడ్డి సర్వేపల్లి

నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కడప వినయ్ కుమార్, శ్రీదేవి, శైలజ వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రామ్మూర్తి ఒరవకొండ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వెంకీ ఫ్రమ్ తణుకు కరెక్ట్ ఆన్సర్ అండి. గణేష్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. ఫకీరుద్దీన్ ఫైజా అనంతపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సిహెచ్ డేవిడ్ దోనకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సుబ్రమణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భూమేష్ చిత్తూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నంద్యాల నుంచి రామచంద్ర, సువర్ణ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. డి వెంకటేశ్వరరావు మారుతి టౌన్షిప్ నంద్యాల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వీర కనకారావు పార్వతి వీరభద్రాపురం నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. బత్తిని రవికుమార్ శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కందేరి గోపీనాథ్ సుధారాణి తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ బాను జైనుద్దీన్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పాలెం పోలయ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి, అహోబిలం వెంకటేశ్వర్లు, రామకృష్ణయ్య, మస్తాన్ బాషా, నారాయణ, పెంచలయ్య ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరందరూ కూడా మరి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పుట్టపర్తి గోకులం నుంచి రేణుకాబాయి, బాబూరావు, వాసుదేవరావు, ప్రసన్న, జశ్వంత్ ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. విజయశేఖర్, రమణారెడ్డి, ప్రసాద్ నంద్యాల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భారతీ కిషోర్ అనంతపురం నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్ అండి. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. కుంచి రామ్మూర్తి కుంచివానిపేట నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హంపాపురం గ్రామం నుంచి నాగభూషణ, శివయ్య, ముంతా పెద్దన్న వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుంచి వెంకటేష్, శ్యామల, అయాన్స్, సియోన, నాగటిపండు, అశోక్ బాబు ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరందరూ కూడా మరి కరెక్ట్ ఆన్సర్ పంపించారు మనకి. హైదరాబాద్ నుంచి కానుగుల గోపాల్ కరెక్ట్ ఆన్సర్ అండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని కరెక్ట్ ఆన్సర్. నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి కరెక్ట్ ఆన్సర్ అండి. ఫణిరాజ్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాదతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. లతా సుహాస్ హోస్కోట్ నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. హైదరాబాద్ నుంచి సంతోష్, సుప్రియ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎన్ పార్థసారథి భరత్ నగర్ సిద్దిపేట నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. మహేంద్ర తెనాలి నుంచి కరెక్ట్ ఆన్సర్. రాచర్ల సుబ్రహ్మణ్యం సరిపల్లె పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దొడ్డిపట్ల కోటేశ్వరరావు అత్తిలి నుంచి కరెక్ట్ ఆన్సర్. పాపినిపాలెం సూర్యనారాయణ, సిద్దయ్య, ఆదన్న వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆత్మూరి మురళీలక్ష్మి బట్టిప్రోల్ నుంచి కరెక్ట్ ఆన్సర్. నార్కట్పల్లి నెమ్మాణి నుంచి వెంకటేశం, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్ వీరంతా కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. లతా ఉయ్యూరు నుంచి కరెక్ట్ ఆన్సర్.
చిలుక నారాయణ, అనసూయ, యమున, జాన్కంపేట్ నిజామాబాద్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాధగారు ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్. సత్యనారాయణ, శిరీష, మను, రాజోలు రాజమహేంద్రవరం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వేదాంతం, జానకి, శ్రీనివాస్ మచిలీపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. క్వశ్చన్ ప్లీజ్ అంటున్నారు హైదరాబాద్ నుంచి పద్మశ్రీ శ్యామ్ గారు. భారత ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు బాధ్యతలు నిర్వహిస్తున్నారు? అది ప్రశ్న. ఓకేనా? రఘువీర్ సింగ్ సుగుణాబాయి ఏలూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. డాక్టర్ కేవీ రావు తణుకు నుంచి కరెక్ట్ ఆన్సర్.

రాసిన వారు తిరిగి పంపించవద్దు, ఓకేనా? ఉరవకొండ నుండి ఈశ్వరయ్య, కరెక్ట్ ఆన్సర్ అండి. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ నుంచి ప్రవళ్ళిక, కరెక్ట్ ఆన్సర్ అండి. ఎం ప్రతాప్, ఐటీఏ జంక్షన్ విశాఖపట్నం నుంచి, కరెక్ట్ ఆన్సర్. చిన్న తిరుపతి నుంచి ప్రకాష్ శ్యామల, కరెక్ట్ ఆన్సర్ అండి. శ్రీకాకుళం నుండి భాస్కర్ రావు, కరెక్ట్ ఆన్సర్. నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల నుంచి దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, మధుసూదనాచారి, శ్రీవాణి, రవీంద్రాచారి, ఇంకా వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా మరి కరెక్ట్ ఆన్సర్ పంపించారు మనకి. తర్వాత న్యూఢిల్లీ నుంచి కళాధర్ శారద, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. కొత్తగూడెం నుంచి యాకూబ్ పాషా, నూర్జహాన్, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ, సతీష్, శివశరణ్య, రాజు, సరిత, ఇంకా వారి కుటుంబ సభ్యులు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నాగమణి ఒంగోలు నుంచి, కరెక్ట్ ఆన్సర్ అండి. నెల్లూరు వేదాయపాలెం నుంచి మనోజ్, తనోజ్, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. జాప భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక్, వెల్లుల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. హంపాపురం గ్రామం నుంచి నాగభూషణ, శివయ్య, ముంతా పెద్దన్న, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకీరాజు, కరెక్ట్ ఆన్సర్ అండి. ఆర్ఎన్వీఎన్ మూర్తి, శ్రీదేవి, సత్యనారాయణ, లక్ష్మీ, సౌమ్య, మహాలక్ష్మి, గీతిక, ఇంకా వారి కుటుంబ సభ్యులు లక్కవరం, ఏలూరు జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మధు నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాంబాబు, సుశీల, రాజా, నర్సాపురం, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వేటపాలెం రామానగర్ నుంచి బాలసుబ్రహ్మణ్యం, దేవాంగ, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద, పంపించిన వారు తిరిగి పంపించొద్దండి, ఓకేనా? మనకి టైం సరిపోదు కదా అందరి పేర్లు చదవాలంటే, అందుకని. హ్యాపీ హోమ్స్ కాలనీ నుంచి త్రివేణి, చిన్మయి, ప్రీతం, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. చిత్తూరు నుంచి నరేంద్రారెడ్డి, స్వరూప, సాయి పూజ, కరెక్ట్ ఆన్సర్ అండి. రంగారెడ్డి జిల్లా ఎల్బీ నగర్ నుంచి శివకుమార్ గారు, కరెక్ట్ ఆన్సర్. చిత్యాల రామకృష్ణ, వరంగల్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నల్గొండ జిల్లా నుంచి భిక్షం, వెంకటి, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఓకే అండి, మరి ఆన్సర్ చూసేద్దామా? లాస్ట్గా ఒక పేరు వచ్చింది, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ బాను జైనుద్దీన్, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఓకే, మరి ఆన్సర్ చూద్దాము. భారత ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎవరు బాధ్యతలు నిర్వహిస్తున్నారు అన్నాను కదా, జస్టిస్ సూర్యకాంత్. ఈయన 2025 నవంబర్ 24న

ఈ పదవిని స్వీకరించారు. ఓకేనా? మరి మన రెండవ ప్రశ్న చూద్దాం. ప్రధాని నరేంద్ర మోదీ గారు రీసెంట్గా విదేశీ పర్యటనను విజయవంతంగా పూర్తి చేసుకుని నిన్న న్యూఢిల్లీకి వచ్చారు కదా, మరి ఈయన ఎన్ని దేశాలను పర్యటించి వచ్చారు? ఓకేనా? ఆ నెంబర్ మెన్షన్ చేయండి చాలు, లేదు మీకు ఆ ప్లేసెస్ తెలిస్తే అవి కూడా మెన్షన్ చేయొచ్చు. ఓకేనా? ప్రధాని నరేంద్ర మోదీ గారు ఎన్ని దేశాలను పర్యటించి వచ్చారు? ఓకేనా? ఈలోగా మనం కార్తికేయ చిత్రం నుంచి ఒక పాట విందాం.

ఓకే అండి, మరి నేను అడిగిన ప్రశ్న, ప్రధాని నరేంద్ర మోదీ గారు రీసెంట్గా ఎన్ని దేశాలను పర్యటించి వచ్చారు అని అడిగాను కదా. నేను ప్రశ్న అడుగుతూ ఉండగానే లలిత మల్లిక్ సత్తుపల్లి గారు టైప్ చేసేసారు ఆన్సరు ఇందాక. ఓకే, వెరీ గుడ్ అండి, కంగ్రాచ్యులేషన్స్, కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ శ్యామ్ నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. విజయ్ కైలాష్, సాయి శ్రీనివాస్, పవన్, కృతిక, మార్తీనగర్, అనంతపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ కళాధర్ శారద, న్యూఢిల్లీ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ప్రసాద్, ఎల్ఐసి కాలనీ, నెల్లూరు, హరినాథపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. నేను ఎన్ని దేశాలు అంటే ఆయన పదవిలోకి వచ్చినప్పటి నుంచి అని అడగలేదండి, రీసెంట్గా నిన్న వచ్చారు పర్యటించి, ఆ దేశాల నెంబర్ మాత్రమే నేను మెన్షన్ చేయమన్నాను. ఓకేనా? మరి నెక్స్ట్ ఎవరు పంపించారంటే, అనంతపురం హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి రమేష్ గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్ అండి. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహమూబ్ సుభాని కరెక్ట్ ఆన్సర్. భూమేష్, కొత్తపల్లి మిట్ట నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ఫణిరాజ్, నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్.

వేటపాలెం రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవాంగ, వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. సుబ్రమణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. నాగమణి గారు ఒంగోలు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మహేంద్ర తెనాలి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. డాక్టర్ కేవీ రావు తణుకు నుంచి కరెక్ట్ ఆన్సర్. కందేరి గోపీనాథ్, కందేరి సుధారాణి తిరుపతి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. గణేష్ గారు నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. తిరుపతి నుంచి వినయ్, యాంటోనీ, సురేష్ కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారండి. నెక్స్ట్ అనంత టౌన్షిప్ నుండి మధుసూదన్ రెడ్డి గారు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్ అండి. వెంకీ ఫ్రమ్ తన్కు కరెక్ట్ ఆన్సర్. భారతి అనంతపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆర్ఎన్వీఎన్ మూర్తి, శ్రీదేవి, సత్యనారాయణ, లక్ష్మీ, సౌమ్య ఇంకా వారి కుటుంబ సభ్యులు, వీరందరూ కూడా లక్కవరం ఏలూరు జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. లతా, సుహాస్ హోస్కోట్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ఏకలవ్యనగర్ నుంచి బిజిలి, వెంకటేష్, శ్యామల, అయాన్సి, సియోనా, నాగర్ పండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి ప్రకాష్, సుష్మా వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నల్గొండ జిల్లా చందంపేట నుండి దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శ్రీనివాసరావు, సూర్యతేజ, మను, రాజమహేంద్రవరం తూర్పుగోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఐ రామకృష్ణ శ్రీకాకుళం నుంచి కరెక్ట్ ఆన్సర్. బదరి విశాల నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. విజయశేఖర్, రమణారెడ్డి, ప్రసాద్, సుబ్బరాయుడు నాయక్ వీరందరూ కూడా నంద్యాల నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మిడతల రామూర్తి ఉరవకొండ నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి, యశోద, జానకిరాజు కరెక్ట్ ఆన్సర్ పంపించారు. రాధగారు ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వారణాసి నుంచి రెంటచింతల లక్ష్మీ, కామేశ్వరి, శ్రీనివాస్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నార్కట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుంచి వెంకటేశం, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ గుండుగొలను కొనకల్ల రమేష్, రామోజీ, శ్రీనివాస్ బాబు, సత్యనారాయణ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆత్మూరి మురళీలక్ష్మి బట్టిప్రోలు నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. వైసిహెచ్ డేవిడ్ దోనకొండ నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నంద్యాల నుంచి రమేష్ వర్మ కరెక్ట్ ఆన్సర్ అండి. హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి, నాగభూషణ, శివయ్య, ముంతాపెద్దన్న వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. వీరా కనకావరావు, పార్వతి వీరభద్రాపురం నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఎన్ పార్థసారథి భరత్ నగర్ సిద్దిపేట నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మోహన్ కృష్ణ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు పావులూరు నుండి. నెక్స్ట్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి సూరిబాబు వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ పాలెం పోలయ్య, ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి వెంకటేశ్వర్లు, నరేంద్రారెడ్డి, రామకృష్ణయ్య, మస్తాన్ బాషా, ముంతా పెద్దన్న వీరందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తర్వాత రాంబాబు, సుశీల, రాజా నర్సాపురం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోష్ని కరెక్ట్ ఆన్సర్ అండి. చిట్యాల రామకృష్ణ, శ్రీదేవి, తేజస్విని, సహజ కరీమాబాద్, వరంగల్ నుండి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దైద భిక్షం, వెంకటి, గాంధీనగర్, మిర్యాలగూడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయకుమార్ రెడ్డి గారు.

కరెక్ట్ ఆన్సర్ అండి. రాధాప్రకాష్ ఖమ్మం నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. కె రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుంచి కరెక్ట్ ఆన్సర్. కర్ణాటక స్టేట్ చిన్న తిరుపతి నుంచి శ్యామల ప్రకాష్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. చిత్తూరు నుండి నరేంద్రారెడ్డి స్వరూప సాయి పూజ దిలీప్ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఫకూరుద్దీన్ ఫైజా అనంతపూర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నల్గొండ నుంచి త్రివేణి చిన్మయి ప్రీతం కరెక్ట్ ఆన్సర్ అండి. ఎం ప్రతాప్ ఐటీఏ జంక్షన్ విశాఖపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. శేషాద్రి నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. డి వెంకటేశ్వరరావు మారుతి టౌన్షిప్ నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. మహమ్మద్ ఇనాయతుల్లా ఇష్రతుల్లా ఇబాదతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ రఘువీర్ సింగ్ సుగుణాభాయి ఏలూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. జానకి శ్రీనివాస్ మచిలీపట్నం నుంచి కరెక్ట్ ఆన్సర్. జాప భూమేశ్వర్ భూలక్ష్మి శ్రీశాంక్ వెల్లూళ్ళ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుండి రామకృష్ణయ్య సుభాషిణి శ్రీవిష్ణు కైలాష్ మనోజ్ తనోజ్ కరెక్ట్ ఆన్సర్ అండి. నాగేంద్రప్ప మొలకల్మూరు తాలూకా కర్ణాటక నుంచి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. యాడికి హాస్పిటల్ నుంచి చిదంబర్రావు సరస్వతి సాయి జ్యోతి భానుతేజ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ కడప శ్రీదేవి శైలజ రెడ్డమ్మ ఉమా నిఖిత సృజన స్వరూప వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. చిలుకా నారాయణ అనసూయ యమున జాన్కంపేట్ నిజామాబాద్ జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. నంద్యాల నుంచి రామచంద్ర సువర్ణ కరెక్ట్ ఆన్సర్. హైదరాబాద్ బౌరంపేట్ నుంచి సంతోష్ సుప్రియ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఆన్సర్ పంపించలేదు, పేర్లు మాత్రమే పంపించారు, ఒకసారి సరి చూసుకోండి. నెక్స్ట్ రమేష్ దొంతి గగన్ పెరుమాళ్ళ అనంతపురం నుండి కరెక్ట్ ఆన్సర్. వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ సతీష్ శివశరణ్య రాజు సరిత సురేష్ రుక్మిణి ఇంకా వారి కుటుంబ సభ్యులు వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. తరువాత కుంచి రామూర్తి కుంచివానిపేట నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. దస్తగిరి సంధ్య యాస్మిన్ సాదియా ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. దంపూరు బలరాం రెడ్డి సుగుణమ్మ సౌదామిని వసుంధర ఇనమడుగు నుంచి తుమ్మ పద్మావతి వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మధు నెల్లూరు నుంచి కరెక్ట్ ఆన్సర్ అండి. హైదరాబాద్ నుంచి బృందావన్ పద్మశ్రీ శ్యామ్ భావని చిరంజీవి సాయిరామ్ తనూజ వీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించారు. అనంత టౌన్షిప్ నుండి మధుసూదన్ రెడ్డి గారు కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే అండి, మరి ఆన్సర్ చూద్దామా. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు రీసెంట్గా 5 దేశాలను పర్యటించి నిన్న వచ్చారు. నేను అడిగింది రీసెంట్గా అండి, అంతేగాని 80 దేశాలు 60 దేశాలు ఇలా పంపించారు కొంతమంది. ఓకేనా, కరెక్ట్ ఆన్సర్ వచ్చి 5 దేశాలు. కరెక్ట్ సమాధానం పంపించిన వారందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఇంకా కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ కూడా అభినందనలు. మరి ఈనాటి మన యువలయ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిద్దాం. తిరిగి రేపటి యువలయలో కలుసుకుందాం.

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి హిందీ పాఠం. ఈనాటి కార్యక్రమంలో విశేషన్ 9వ తరగతికి హిందీ పాఠం. ఉపాధ్యాయులు శ్రీ వి వల్లభరావు, విద్యార్థిని జి ఊర్మిళ. వినండి విశేషన్ 9వ తరగతికి

0: హిందీ పాఠం.
1: నమస్తే అధ్యాపక్ జీ.
2: నమస్తే. ఆవో ఊర్మిలా బైఠో. ఆజ్ మై తుమ్హే వ్యాకరణ పఢౌంగా. క్యా తుమ్నే కభీ విశేషణ్ శబ్ద సునా?
1: హా అధ్యాపక్ జీ, అంగ్రేజీ మే ఇసే ఆడ్జెక్టివ్ కహతే హై నా.
2: ఠీక్ కహా తుమ్నే. అబ్ మై కుచ్ వాక్య బతాతా హూం, ఉన్మే విశేషణ శబ్దోం కో పెహచానో. కాలా ఘోడా ఘాస్ చర్ రహా హై.
1: ఇస్ వాక్య మే కాలా విశేషణ శబ్ద హై.
2: ఔర్ ఏక్ వాక్య, గీతా సుందర్ లడ్కీ హై, మోటా బచ్చా మక్ఖన్ ఖా రహా హై.
1: ఇన్ వాక్యం మే సుందర్ ఔర్ మోటా విశేషణ శబ్ద హై అధ్యాపక్ జీ.
2: సహీ కహా. లడ్కా లంగడా హై, గందే ఆద్మీ సే సభీ దూర్ భాగ్తే హై. ఇన్ వాక్యం మే లంగడా గందే విశేషణ శబ్ద హై. ఇన్ వాక్యం మే కాలా శబ్ద ఘోడే కే రంగ కా సూచక హై, సుందర్ శబ్ద లడ్కీ కే రూప్ కో సూచన దేతా హై, మోటా బచ్చే కీ లంగడా లడ్కే కీ ఔర్ గందే శబ్ద ఆద్మీ కీ విశేషత బతా రహా హై. అర్థాత్ విశేషత బతానే వాలే శబ్ద కో విశేషణ్ కహా జాతా హై.
1: అంటే విశిష్టతని తెలియజెప్పే పదాన్ని విశేషణ్ అంటారు కదా మాస్టారు.
2: సరిగా చెప్పావు. విశేషణ్ కి నిర్వచనం చెప్తాను, రాసుకో. నిర్వచనాన్ని హిందీలో పరిభాష అంటారు, రాసుకో. సంజ్ఞ అథవా సర్వనామ్ కే,
1: సంజ్ఞ అథవా సర్వనామ్ కే,
2: గుణ దోష్,
1: గుణ దోష్,
2: సంఖ్యా,
1: సంఖ్యా,
2: పరిమాణ్ సంబంధీ,
1: పరిమాణ్ సంబంధీ,
2: విశేషత ప్రకట్ కర్నే వాలే,
1: విశేషత ప్రకట్ కర్నే వాలే
2: శబ్దోం కో,
1: శబ్దోం కో
2: విశేషణ్ కహా జాతా హై,
1: విశేషణ్ కహా జాతా హై.
2: సంజ్ఞ అంటే నామవాచకం, సర్వనామ్ అంటే సర్వనామం అని అర్థం. నామవాచకము లేక సర్వనామము యొక్క గుణ దోష సంబంధమైన, సంఖ్యాపరమైన లేక పరిమాణ సంబంధమైన విశిష్టతను వ్యక్తపరిచే పదాన్ని విశేషణ్ అంటారు. జిస్ సంజ్ఞ ఏ సర్వనామ్ కి విశేషత బతాయి జాయే ఉసే విశేష్య కేతే హై.
1: అంటే ఇప్పుడు మీరు చెప్పిన వాక్యాల్లో గోడ, లడకి, బచ్చా, లడక, ఆద్మీ మొదలైన పదాలు విశేష అని పిలువబడతాయన్నమాట, అంతేనా మాస్టారు?
2: సరిగా చెప్పావమ్మా. ఇంకొక విషయం, విశేషణ శబ్దం కా ప్రయోగ్ విశేష్యకే పూర్వ్ ఆర్ విశేష్యకే బాద్ దోనో రూపమే హో సక్తా హై. విశేషణం విశేష్య పదానికి ముందుగాని తర్వాత గాని ప్రయోగింపబడవచ్చు. ఉదాహరణకి ఏక్ మీటర్ కపడా లావో. ఈ వాక్యంలో విశేషణ్ విశేష్యకి ముందు వచ్చింది, అంటే ఏక్ మీటర్ అనేది విశేషణ్ అనమాట. ఆమ్ మీఠా హై. ఈ వాక్యంలో విశేషణ్ అంటే ఆమ్ అనే సంజ్ఞా శబ్దానికి మీఠా అనేది విశేషణ్ అనమాట. అది సంజ్ఞా శబ్దానికి వెనుక వచ్చింది, తర్వాత వచ్చింది అనమాట. విశేషణ్ కే కితనే భేద్ యా ప్రకార హై క్యా తుమ్ బతా సక్తి హో ఉర్మిలా?
1: జీ నహీ అధ్యాపక్ జీ, ఆప్ బతాయియే.
2: అచ్చా, ధ్యాన్ సే సునో. విశేషణ్ కే చార్ భేద్ హై. ఏక్ గుణవాచక్ విశేషణ్ కో క్వాలిటేటివ్ అడ్జెక్టివ్ కేతే హై, సంఖ్యావాచక్ విశేషణ్ కో న్యూమరల్ అడ్జెక్టివ్, పరిమాణవాచక్ విశేషణ్ కో క్వాంటిటేటివ్ అడ్జెక్టివ్ ఆర్ సార్వనామిక్ విశేషణ్ కో డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్ కేతే హై. మొదట గుణవాచక్ విశేషణ్ కి నిర్వచనం చెప్తాను, రాసుకో. జిస్ శబ్ద సే,
1: జిస్ శబ్ద సే
2: సంజ్ఞ అథవా సర్వనామ్ కే,
1: సంజ్ఞ అథవా సర్వనామ్ కే
2: గుణ దోష్,
1: గుణ దోష్
2: అర్థాత్,
1: అర్థాత్
2: రంగ్రూప్,
1: రంగ్రూప్
2: స్వాద్,
1: స్వాద్
2: సమయ్,
1: సమయ్
2: స్థాన్,
1: స్థాన్
2: దశ,
1: దశ
2: అవస్థ,
1: అవస్థ
2: గంధ్ ఆది కా బోధ్ హో,
1: గంధ్ ఆది కా బోధ్ హో
2: ఉసే,
1: ఉసే
2: గుణవాచక్ విశేషణ్ కహతే హై,
1: గుణవాచక్ విశేషణ్ కహతే హై.
2: గుణ దోష సంబంధి కుచ్ విశేషణ శబ్ద బతావో.
1: అచ్చా, బురా, బహదూర్, బహాదు.

0: డర్పోక్, సిస్ట్, అసిస్ట్, సత్యవాది, జూటా, ఉదార్, కంజూస్, దాని, లోబీ, ఈమాందార్, బేఈమాన్.
1: అచ్చా, అబ్ మై కుచ్ ఔర్ గుణవాచక్ విశేషణ్ శబ్దం కో బతాతా హూం, ధ్యాన్ సే సునో. నీలా, లాల్, కాలా, పీలా, హరా, సఫేద్ ఆది రంగ్ కీ సూచనా దేనే వాలే శబ్ద గుణవాచక్ విశేషణ్ హై. ప్రాతకాలీన్, సంధ్యాకాలీన్, దుపహర్ ఆది సమయ కో సూచిత్ కర్నే వాలే శబ్ద భీ గుణవాచక్ విశేషణ్ హై. దేశీ, విదేశీ, బాహరీ, భీతరీ, గ్రామీణ్, భారతీయ, రూసీ, పంజాబీ, బనారసీ ఆది స్థాన్ సంబంధీ శబ్ద భీ గుణవాచక్ విశేషణ్ హై. ఛోటా, బడా, ఊంచా, లంబా, టేఢా మేడా, గోల్, నుకీలా, చౌడా ఆది రూప్ యా ఆకార్ కో బతానే వాలే శబ్ద భీ గుణవాచక్ విశేషణ్ హై. యువా, బూఢా, తరుణ్ ఆది ఉమ్ర్ యా అవస్థా కో సూచిత్ కర్నే వాలే శబ్ద భీ గుణవాచక్ విశేషణ్ హై. పూర్వీ, పశ్చిమీ, దక్షిణీ, ఉత్తరీ, పూర్వోత్తరీ ఆది దిశావం కో సూచిత్ కర్నే వాలే శబ్ద భీ గుణవాచక్ విశేషణ్ హై. సుగంధిత్, ఖుష్బుదార్, దుర్గంధపూర్ణ జైసే గంధ్ కో సూచనా దేనే వాలే శబ్ద భీ గుణవాచక్ విశేషణ్ హై. కడవా, మీఠా, ఖట్టా ఆది స్వాద్ కో బతానే వాలే శబ్ద భీ గుణవాచక్ విశేషణ్ హై. ఇన్ విశేషణ్ శబ్దో సే తుమ్ దో తీన్ వాక్య బనాకర్ సునావో.
0: ముజే మీఠా అనార్ దో, సఫేద్ గోడా దౌడ్ రహా హై, విదేశీ వస్తువం కా ప్రయోగ్ మత్ కరో.
1: అబ్ సంఖ్యావాచక్ విశేషణ్ కి పరిభాష బతాతా హూ, లిఖ్ లో. జిస్ శబ్ద సే సంజ్ఞా అథవా సర్వనామ్ కి,
0: సంజ్ఞా అథవా సర్వనామ్ కి
1: సంఖ్యా కా బోధ్ హో,
0: సంఖ్యా కా బోధ్ హో
1: ఉసే సంఖ్యావాచక్ విశేషణ్ కహతే హై.
0: సంఖ్యావాచక్ విశేషణ్ కహతే హై.
1: ఉదాహరణ్, కక్షా మే 10 లడకే బైఠే హై, 5 రూపే దీజియే, హమ్నే కయీ పుస్తకే పఢీ, ముజే కుచ్ మోతీ దో. ఇన్ వాక్యం మే క్రమశః 10, 5, కయీ, కుచ్ ఆది శబ్ద లడకే, రూపయే, పుస్తకే, మోతీ ఆది సంజ్ఞా శబ్దోం కి సంఖ్యా బతాతే హై. అతః ఐసే శబ్దోం కో సంఖ్యావాచక్ విశేషణ్ కహతే హై. సంఖ్యావాచక్ విశేషణ్ ఉపయోగించి ఏవైనా రెండు వాక్యాలు చెప్పమ్మా.
0: హమే రోజ్ 4 కిలోమీటర్ చల్నా పడతా హై, సర్కస్ మే 8 హాతీ హై.
1: సంఖ్యావాచక్ విశేషణ్ కే దో భేద్ హై. ఏక్ నిశ్చిత సంఖ్యావాచక్ విశేషణ్ ఔర్ దో అనిశ్చిత సంఖ్యావాచక్ విశేషణ్. అంటే ఈ నిశ్చిత సంఖ్యావాచక్ విశేషణ్ అంటే ఏంటంటే, జిస్ విశేషణ్ శబ్ద సే నిశ్చిత సంఖ్యా కా బోధ్ హోతా హై ఉసే నిశ్చిత సంఖ్యావాచక్ విశేషణ్ కహతే హై. అంటే ఏ విశేషణ పదం వల్ల అయితే సంఖ్య ఇదిమిద్దంగా ఖచ్చితంగా ఇంత అని తెలియజేయబడుతుందో దాన్ని నిశ్చిత సంఖ్యావాచక్ విశేషణ్ అంటారు. ఉదాహరణ్, 18 పురాణ్, 4 వేద్, 11 పాఠ్, 5 దిన్, తీసరా పెహర్, చౌగునా మాల్, తీనో సన్యాసి, హర్ ఏక్ ఆద్మీ, ప్రత్యేక్ సిపాహి, హర్ రవివార్, వీటన్నింటిలో సంఖ్య ఇదిమిద్దంగా ఖచ్చితంగా ఇంత అని తెలియజెప్పబడింది. ఇలాంటి వాటిని నిశ్చిత సంఖ్యావాచక్ విశేషణ్ అంటారు. ఇక రెండోది, జిస్ విశేషణ్ శబ్దస్తే నిశ్చిత సంఖ్యా కా బోధ్ నా హో ఉసే అనిశ్చిత సంఖ్యావాచక్ విశేషణ్ కహతే హై. ఉదాహరణ చూడు, కుచ్ ఫల్, ఆ కుచ్ అనేవి ఎన్నో ఖచ్చితంగా తెలియదు. థోడే దిన్, కొన్ని రోజులు, కొద్ది రోజులు. కయి వస్తుయే, అన్గినత రత్న, ఇలాంటివన్నీ దీంట్లో కుచ్, థోడే, కయి, అన్గినత్ అనే దాంట్లో సంఖ్య ఇదిమిద్దంగా తెలియదు కాబట్టి అనిశ్చిత సంఖ్యావాచక్ విశేషణ్ అంటారు. అబ్మై పరిమాణవాచక్ విశేషణ్ కి పరిభాష బతాకర్ ఉసే సమ్జాతా హూ. జిస్ విశేషణ్ శబ్ద సే కిసీ వస్తువుకి మాత్ర

తెలుగు సాహితీ మణిదీపాలు. తెలుగు కవుల సాహిత్య పరిచయం ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై 53 వారాలు 53 మంది తెలుగు కవుల సాహిత్య పరిచయం. గుర్తుంచుకోండి, ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై తెలుగు సాహితీ మణిదీపాలు.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఈనాటి జానపద గీతాలు కార్యక్రమంలో శ్రీ వీర్నాల వరప్రసాద్ బృందం ఆలపించిన జానపద గీతాలు వింటారు.

0: కొమ్మల సింత సిగురు అంజయ్య, వండి పెడతా వైపు తిరుగు
1: తిరుగుతా తిరుగుతా.

0: ఎర్ర చీర కట్టుకొని వెళ్ళిపోతున్న పిల్ల. ఎవరమ్మా నీవెవరమ్మా
1: చెప్పమ్మా చెప్పు.
0: అరే ఏ ఊరు నుండి పిల్ల మా ఊరికొచ్చినావు ఎందుకమ్మా జర చెప్పవమ్మా. ఎర్ర చీర కట్టుకొని

మీరింతవరకు శ్రీ వీర్నాల వరప్రసాద్ బృందం ఆలపించిన జానపద గీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. చిత్రగీతాలు

0: ఎదిగి ఒదిగి పయనిస్తూ కాలంతో పాటు పరుగెడుతూ గలగలపారే సెలయేరులా ఉరకలేస్తూ వస్తున్న ప్రవాహంలా సమయమే తానై ప్రతి ఇంటా శుభోదయంతో తన వారినందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ మనోరంజితంగా సాగిపోతూ చరిత్ర పుటల్లో తన స్థానం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా నిత్య మంగళధ్వనులతో నిరంతరాయంగా నిత్య యవ్వనంగా ఉర్రూతలూగిస్తున్న 90 వసంతాల నిత్య యవ్వనవాణి మన ఆకాశవాణి.
1: కార్యక్రమంలో తరువాత ఇంద్ర ఈ చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మల్లికార్జున ఆలపించిన సిరివెన్నెల గీతం.

0: కాలగర్భంలో పుట్టిన స్వరం, కాలాన్ని దాటి తరాలను తాకిన నాదం.
1: పల్లె పొలిమేరల నుంచి పట్టణ ప్రాంగణాల వరకు ప్రతి హృదయంలో ప్రతిధ్వనించిన ఆత్మీయ పలుకు
0: ఆకాశవాణి. తొంభై ఏళ్ల ఈ ప్రస్థానం కేవలం ప్రసారాల పరంపర కాదు, దేశపు జ్ఞాపకాలను మోసుకొచ్చిన కాల సాక్ష్యం.
1: వార్తగా విజ్ఞానాన్ని వెలిగించి, సంగీతంగా మనసుల్ని మురిపించి,
0: సాహిత్యంగా సంస్కృతిని పరిరక్షించి, జాతి స్వరంగా నిలిచిన మహోన్నత వేదిక.
1: అనేక భాషల హారంలో భారత ఆత్మను మోగించిన నాద బ్రహ్మ
0: ఆకాశవాణి. తరాలు మారినా, కాలం మారినా ప్రజల గుండెల్లో నిలిచే ఆ స్వరం చిరంజీవి.
1: భాషల్ని, భావాల్ని, సంస్కృతుల్ని కలిపిన జీవనధార
0: ఆకాశవాణి. తొంభై ఏళ్ల ఈ మహాప్రస్థానం కాలపుటల్లో చెరిగిపోని చరిత్ర,
1: ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే జ్ఞాపకం.
0: స్వరం వినిపించిన ప్రతిసారి దేశం ఒక్కటై పలికిన పేరు ఆకాశవాణి.
2: చిత్రగీతాల కార్యక్రమంలో వినబోతున్న పాట చందమామ. ఈ చిత్రం నుండి రాజేష్ పాడిన గీతం. ఈ పాటకు సంగీతం కెఎం రాధాకృష్ణన్.

కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట అరుంధతి. ఈ చిత్రం నుండి సందీప్, శ్రీకృష్ణ, ఖుషీ, మురళి, నాగా పాడిన గీతం. గీతరచన అనంత శ్రీరామ్.

చిత్రగీతాల కార్యక్రమంలో చివరిగా మీరు వినబోతున్న పాట పరుగు. ఈ చిత్రం నుండి సాకే తాళపించిన గీతం. అనంత శ్రీరామ్ రచనకు మణిశర్మ సంగీతం.

0: మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు.
1: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.

0: అమరవీరుల త్యాగఫలం ఈనాటి మన దేశ స్వాతంత్ర్యం.
1: ప్రగతి పరుగులో వడివడిగా అడుగులేస్తూ ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
0: కాని ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులెన్నో విజృంభిస్తున్నాయి.
1: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
0: బాపు బాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
1: భారతీయ ఆత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం.
0: నినదిద్దాం.

కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో ముందుగా ప్రపంచ తాబేలు దినోత్సవం గురించి తెలుసుకుందాం. మనందరం చిన్నప్పుడు పాఠ్య పుస్తకాలలో తాబేలు కుందేలు కథ వినే ఉంటాం. వేగంగా పరుగెత్తే కుందేలు తనపై అతిగా నమ్మకం పెట్టుకొని మధ్యలో కాసేపు విశ్రాంతి తీసుకుంటుంది. అయితే నిదానంగా పట్టుదలతో ముందుకు సాగిన తాబేలు చివరికి గెలుస్తుంది. ఆ కథ వినటానికి చిన్న కథే కావచ్చు, ఆ చిన్న కథ మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది. నిదానమైనా సరే పట్టుదలతో సహనంతో ఉంటే దేంట్లోనైనా విజయం సాధించవచ్చని తాబేలు మనకు నేర్పించింది. అలాంటివి కేవలం మనం వినే కథలో మాత్రమే కాదు, నిజ జీవితంలో కూడా మనకు కనిపిస్తుంది. ప్రకృతి మనకు ఎన్నో అద్భుతమైన జీవరాశులను అందించింది, వాటిలో తాబేలు కూడా ఒకటి. కొన్ని కోట్ల సంవత్సరాలుగా భూమిపై జీవిస్తున్న ఈ జీవి ప్రకృతి సమతుల్యాన్ని కాపాడటంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఒకప్పుడు చెరువులు, కాలువలు, నదుల దగ్గర తాబేళ్లు ఎక్కువ శాతం కనిపించేవి. కాని నేటి కాలంలో గమనిస్తే తాబేళ్ల సంఖ్య చాలా తగ్గిపోయింది. ఎక్కువగా నీటి కాలుష్యం, అడవులను నరకడం కారణంగా వాటి సహజ నివాసాలు క్రమంగా మాయమవుతున్నాయి. అలాగే సముద్ర తీరాల్లో ప్లాస్టిక్ వ్యర్థాలు పెరగడం వల్ల సముద్రంలో బ్రతికే తాబేళ్లు తీవ్ర ప్రమాదంలో పడుతున్నాయి. ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో మాత్రమే తాబేళ్లు కనిపిస్తున్నాయి. భవిష్యత్తులో తాబేళ్ల సంఖ్య పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదం ఉందని ఇటీవలి కాలంలో పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే ఇప్పటి నుంచే వాటి సంరక్షణపై మనందరికీ ఓ ప్రత్యేకమైన శ్రద్ధ అవసరం. మరి ఈ ప్రపంచ తాబేళ్లు దినోత్సవాన్ని ఎప్పుడు ప్రారంభించారు, ఎవరు ప్రారంభించారన్న విషయం కూడా తెలుసుకుందాం. తాబేళ్ల సంరక్షణపై ప్రజల్లో అవగాహన తెచ్చేందుకు ప్రతి సంవత్సరం మే 23వ తేదీన ప్రపంచ తాబేళ్లు దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ దినోత్సవాన్ని మొట్టమొదటిసారిగా 2000 సంవత్సరంలో అమెరికాలోని అమెరికన్ టాటాయిస్ రెస్క్యూ అనే సంస్థ ప్రారంభించింది. ప్రపంచవ్యాప్తంగా తాబేళ్లు అంతరించిపోతున్నాయని గుర్తించిన ఈ సంస్థ వాటి సంరక్షణపై ప్రత్యేకంగా ఈ దినోత్సవాన్ని ప్రారంభించింది. మరి అప్పటి నుండి ఈ సంవత్సరం వరకు ప్రపంచవ్యాప్తంగా ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. నేటి కాలంలో ప్రజలు, ముఖ్యంగా యువత, ప్రకృతి సంరక్షణ గురించి తెలుసుకోవాలి. తాబేళ్లను కాపాడటమంటే ప్రకృతిని కాపాడటమే అని యువత గ్రహించాలి. ముఖ్యంగా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం, చెరువులు, సముద్ర తీరాలను పరిశుభ్రంగా ఉంచడం, పర్యావరణ కార్యక్రమాలు పాల్గొనడం వంటి వాటిల్లో యువత ముందంజలో ఉండాలి. యువతకు ఎక్కడైనా గాయపడిన తాబేలు కనిపిస్తే వెనువెంటనే అటవీ శాఖకు సమాచారం అందించాలి. అలాగే ఈ దినోత్సవం సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పలు అవగాహన కార్యక్రమాలు చేపడుతుంది. అందులో ముఖ్యంగా అటవీ శాఖ ఆధ్వర్యంలో సదరు విద్యార్థులకు ప్రకృతి సంరక్షణపై ప్రత్యేక కార్యక్రమాలు చేపడతారు. అలాగే తాబేలు గుడ్లను రక్షించేందుకు ప్రత్యేకమైన సంరక్షణ కేంద్రాలు కూడా ఏర్పాటు చేస్తారు. కాబట్టి తాబేలు చిన్నజీవి అయినప్పటికీ ప్రకృతి సమతుల్యతలో దాని పాత్ర ఎంతో గొప్పది. ఈ ప్రపంచ తాబేలు దినోత్సవం సందర్భంగా మనందరం కలిసి ప్రకృతిని ప్రేమిద్దాం, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గిద్దాం, తాబేలను సంరక్షిద్దాం. కార్యక్రమంలో మరొక అంశం గురించి వినబోయే ముందు ప్రియమైన నీకు చిత్రానికి సిరివెన్నెల సాహిత్యంతో ఎస్పి బాలు పాడిన పాట మీకోసం. వింటూ ఆనందించండి.

మనసును మైమరిపించే ఒక మంచి పాట వినేశారు కదా. ఇక ఆలస్యం చేయకుండా ఇంకొక అంశంలోకి వెళ్ళిపోదాం. ఇంతటి అందమైన ప్రపంచాన్ని చూడటానికి మనకు దేవుడిచ్చిన అద్భుతమైన వరం మన కళ్ళు. మనం తల్లిదండ్రుల ప్రేమ చూడాలన్నా, ప్రకృతి అందాలను మనసారా ఆస్వాదించాలన్నా, లేదా మంచిగా చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరాలన్నా మన కంటిచూపు అనేది ఎంతో ముఖ్యం. కానీ నేటి ఆధునిక కాలంలో గమనిస్తే సాంకేతిక పరిజ్ఞానం పెరిగే కొద్దీ కంటి సమస్యలు కూడా అంతే వేగంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ కంటి సమస్య చిన్నపిల్లల్లో, యువతలో ఎక్కువగా కనిపిస్తుంది. మరి ఈ కంటి సమస్య పేరే మయోపియా. మయోపియాను తెలుగులో హ్రస్వదృష్టి లేదా సమీప దృష్టి లోపమని పిలుస్తారు. ఈ కంటి సమస్య ఉన్నవాళ్ళకి దగ్గరలో ఉండే వస్తువులు స్పష్టంగా కనిపిస్తాయి, కానీ దూరంలో ఉండే వస్తువులు, మనుషులు మాత్రం మసకబారినట్టుగా కనిపిస్తాయి. ఒకప్పుడు ఈ కంటి సమస్య చాలా అరుదుగా కనిపించేది, కానీ ఇప్పుడైతే చిన్న వయసులోనే పిల్లలకు కళ్లద్దాలు ధరించే పరిస్థితి వచ్చేసింది. అందుకేనండి ప్రజల్లో సరైన అవగాహన కల్పించేందుకు ప్రపంచవ్యాప్తంగా మయోపియా అవగాహన వారోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం మే మాసంలో ఈ మయోపియా అవగాహన వారాన్ని జరుపుకుంటారు. మరి ఈ సంవత్సరం కూడా మే 18వ తారీఖు నుండి మే 24వ తారీఖు వరకు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న మయోపియా సమస్యపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు ఈ వారోత్సవాన్ని సరిగ్గా 2018లో ఆస్ట్రేలియాకు చెందిన బ్రియన్ హోల్డెన్ విజన్ ఇన్స్టిట్యూట్ అనే సంస్థ ఈ వారోత్సవాన్ని ప్రారంభించింది. ఇటు చిన్నపిల్లల్లో అటు యువతలో పెరుగుతున్న కంటి సమస్యలను తగ్గించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. తదుపరి కాలంలో పలు ఆరోగ్య సంస్థలు, పాఠశాలలు, ప్రభుత్వాలు ఇవన్నీ సంయుక్తంగా కలిసి ఈ వారోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరించాయి. నేడు మన భారతదేశంలో కూడా ఈ మయోపియా అవగాహన వారోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. నేటి ఆధునిక కాలంలో గమనిస్తే మరి ముఖ్యంగా విద్యార్థులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు, మొబైల్ ఫోన్ ఎక్కువగా ఉపయోగించే యువతలో ఈ వ్యాధి ఎక్కువగా కనిపిస్తుంది. ఇప్పటి కాలంలో చిన్నపిల్లలు కూడా వయసుతో సంబంధం లేకుండా గంటల తరబడి మొబైల్ ఫోన్లు చూస్తున్నారు. అలాగే రాత్రిపూట కూడా ఫోన్ అధికంగా వాడటం వల్ల కళ్లపై తీవ్రమైన ఒత్తిడి పడుతుంది. అందుకేనండి యువత యుక్త వయసు నుండే సరైన జాగ్రత్తలు తీసుకోవాలి. మయోపియా నుండి మనల్ని మనమే రక్షించుకోవాలంటే కొన్ని ఆరోగ్య నియమాలు కూడా తప్పనిసరిగా పాటించాలి. రోజుకు కనీసం 2 గంటల సేపైనా సరే బయట ప్రకృతి వెలుతురులో గడపాలి. మొబైల్ ఫోన్, కంప్యూటర్, టీవీ వాడకాన్ని పరిమితం చేయాలి. సంవత్సరానికి ఒక్కసారైనా వైద్యుని సంప్రదించి కంటి పరీక్షలు చేయించుకోవాలి. అలాగే కంటి నరాలు ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాహారం కూడా చాలా అవసరం. అందులో ముఖ్యంగా క్యారెట్, బీట్రూట్, గుడ్లు, పాలు, చేపలు, మరి ముఖ్యంగా ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. వీటిలో ఉండే విటమిన్ ఏ కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఎంతగానో సహాయపడుతుంది. ఈ మయోపియా అవగాహన వారోత్సవం సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రత్యేక అవగాహన శిబిరాలు ఏర్పాటు చేస్తారు. ఇందులో భాగంగా విద్యార్థులకు, వృద్ధులకు ఉచిత కంటి పరీక్షలు చేసి ఉచితంగా కళ్లద్దాలు కూడా ఇస్తారు. చివరిగా ప్రజలు ఒక్క విషయాన్ని గమనించాలి. మన ఇంట్లో ఏదైనా వస్తువు పోతే తిరిగి ఆ వస్తువుని డబ్బుతో సంపాదించుకోవచ్చు. కానీ దేవుడు మనకిచ్చిన విలువైన నేత్రాలు కనిపించకపోతే ఆ నేత్రాలను ఎక్కడా సంపాదించలేం. అందుకనే మన విలువైన కళ్ళను సేఫ్టీగా చూసుకుందాం. కార్యక్రమంలో చివరి అంశం గురించి వినబోయే ముందు లాహిరి లాహిరి లాహిరిలో చిత్రానికి సిరివెనల సాహిత్యం, ఎంఎం కీరవాణి సంగీతంతో ఉదిత్ నారాయణ్ చిత్ర పాడిన పాట మీకోసం. వింటూ ఆనందించండి.

కార్యక్రమంలో చివరి అంశం గురించి వినబోయే ముందు, రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ చిత్రానికి రామజోగ శాస్త్రి సాహిత్యంతో, లియోన్ జేమ్స్ సంగీతంతో శ్రీనిషా శరత్ ఆలపించిన మంచి పాట మీకోసం.

కార్యక్రమంలో చివరిగా వేసవికాలంలో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. వేసవికాలం అంటేనే అమ్మమ్మ వాళ్ళ ఊరు గుర్తొస్తుంది. పల్లెటూరి మట్టి వాసనలు, మామిడి తోటల్లో పరుగులు, చెట్టు నీడలో ఉయ్యాలలు, మధ్యాహ్నం వేళ అమ్మమ్మ చేతితో గోరుముద్దలు, రాత్రివేళ మేడమీద చల్లని గాలిలో తాత చెప్పే కథలు, అబ్బబ్బో వేసవి సెలవులంటేనే చిన్ననాటి మధురమైన జ్ఞాపకాల పండుగ. కాలక్రమేణా ప్రకృతి కూడా మారిపోయింది. ఎక్కడ చూసినా మండే ఎండలు పెరిగిపోతున్నాయి. అందుకే ఈ వేసవికాలంలో మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా వేసవికాలంలో రోజుకు కనీసం 5 నుండి 6 లీటర్ల వరకు నీరు తీసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే వేసవికాలంలో ఎక్కువగా చెమట రూపంలో శరీరంలోని నీరు బయటకు పోతూ ఉంటుంది. దీనివల్ల శరీరంలో తేమ తగ్గి శరీరం బలహీనపడడం లేదా నీరసించిపోవడం జరుగుతుంది. అందువల్ల నీరును తరచూ త్రాగాలి. అలాగే నీళ్లతో పాటు మజ్జిగ, నిమ్మరసం, కొబ్బరి నీరు, గ్లూకోజ్ వాటర్ వంటి సహజ పానీయాలు తీసుకుంటే ఎండాకాలంలో మన శరీరానికి చల్లదనం లభిస్తుంది. ఈ వేసవికాలంలో వృద్ధులు, చిన్నపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి అంత ఇమ్యూనిటీ శక్తి ఉండదు. అలాగే వేసవికాలంలో ఆహార విషయానికి వస్తే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కువ మసాలా, వేయించిన పదార్థాలు తగ్గించి తేలికపాటి ఆహారం తీసుకోవాలి. అలాగే ఈ వేసవికాలంలో పాలు త్రాగి పసికందుల విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లల గొంతు తడి ఆరిపోకుండా, అంటే అక్కిలు ఎండిపోకుండా తల్లి తరచూ పాలు పట్టిస్తూ ఉండాలి. వేసవికాలం అనేది మన జీవితంలో ఒక సహజమైన ఋతువు. మండే ఎండలు ఎంత తీవ్రంగా ఉన్నా మనం సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఈ కాలాన్ని గడపవచ్చు. కాబట్టి ఈ వేసవికాలంలో మీరు ఆరోగ్యంగా ఉంటూ మీ కుటుంబాన్ని ఆరోగ్యంగా ఉంచండి. కార్యక్రమంలో మీ అందరి కోసం చివరి పాట సీతారామయ్య గారి మనవరాలు చిత్రానికి వేటూరి సాహిత్యం, ఎంఎం కీరవాణి సంగీతంతో ఎస్పి బాలు చిత్ర పాడిన పాట మీకోసం. వింటూ ఆనందించండి.

ఈనాటి యువవాణి కార్యక్రమంలో ఎన్నో మంచి విషయాల గురించి తెలుసుకున్నారు. మరి ఈనాటి యువవాణి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి యువవాణి కార్యక్రమంలో మరిన్ని అంశాలతో కలుద్దాం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. ప్రజలకు ప్రపంచస్థాయి వైద్య సేవలను అందించి వారి ఆరోగ్యాన్ని పరిరక్షించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. దేశాభివృద్ధిలో యువశక్తిని భాగస్వామ్యం చేయడమే రోజ్గార్ మేళా లక్ష్యమని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు. ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలన్న లక్ష్యంతో ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ను నిర్వహిస్తున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలియజేశారు. మున్సిపాలిటీలను పూర్తిస్థాయిలో పరిశుభ్రంగా మార్చే లక్ష్యంతో చేపట్టిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని మంత్రి పి నారాయణ కోరారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో రేపు తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.

0: వివరాలు. ప్రజలకు ప్రపంచ స్థాయి వైద్య సేవలను అందించి వారి ఆరోగ్యాన్ని పరిరక్షించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. చిత్తూరు జిల్లా యాదమరి మండలం కండ్రిగ గ్రామంలో ఈరోజు నిర్వహించిన సంజీవని కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి, ప్రజల సంక్షేమంతో పాటు ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు. గత ఏడాది జూలై 3న కుప్పంలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమైన సంజీవని కార్యక్రమాన్ని ప్రస్తుతం చిత్తూరు జిల్లా వ్యాప్తంగా విస్తరించామని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా సుమారు 1975,000 మంది ప్రజల ఆరోగ్య పరిరక్షణ బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంజీవని కార్యక్రమాన్ని ఆగస్టు 15 నాటికి పూర్తి స్థాయిలో అమలు చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. గ్రామ స్థాయిలోనే 42 రకాల వైద్య పరీక్షలు నిర్వహించేలా చర్యలు చేపట్టామని చెప్పారు. ప్రతి పౌరుడికి డిజిటల్ హెల్త్ రికార్డు రూపొందించడంతో పాటు కుటుంబానికి డిజిటల్ హెల్త్ కార్డు అందించే ప్రక్రియ కొనసాగుతోందన్నారు. ప్రిడిక్టివ్, ప్రివెంటివ్, క్యూరేటివ్ విధానాలతో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని వెల్లడించారు. భవిష్యత్తులో ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థను అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. అలాగే ఆరోగ్య బీమా సదుపాయం కూడా కల్పిస్తున్నామని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: భగవంతుడు మనందరికీ 120 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు. మనం చేసుకునే పనుల వల్ల 50, 60, 70 సంవత్సరాలు చనిపోతున్నాం. మీ యొక్క ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది. ఆరోగ్యంగా ఉండడమే కాదు, ఆనందంగా ఉండాలి. క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇస్ ఇంపార్టెంట్. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మీ చేతుల్లో ఉంది. దానికి పూర్తిగా సహకరించే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికి హామీ ఇస్తున్నా.
0: దేశవ్యాప్తంగా ఈరోజు జరిగిన 19వ రోజుగార్ మేళాను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్గా ప్రసంగించారు. దీనిలో భాగంగా గుంటూరులోని రైల్వే భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొని ప్రధాని ప్రసంగాన్ని వీక్షించారు. అనంతరం ఉద్యోగ నియామక పత్రాలు అందుకున్న ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇవ్వడం అనేది ఆనాదిగా జరుగుతున్న ప్రభుత్వ ప్రక్రియ అని, దీనిని ప్రధానమంత్రి నేరుగా పరిశీలిస్తూ ఉద్యోగ ప్రక్రియను ఎప్పటికప్పుడు అభివృద్ధి పరుస్తూ ప్రణాళికాబద్ధంగా ఉద్యోగాల కల్పన రూపొందించడం అనేది అరుదైన అంశమన్నారు. యువత ఆశయాలకు ఉద్యోగ రూపమిచ్చి దేశాభివృద్ధికి యువశక్తిని భాగస్వామ్యం చేయడమే రోజుగార్ మేళా నిజమైన లక్ష్యమని చెప్పారు. ఈ రోజుగార్ మేళాలు కేవలం ఉద్యోగ నియామకాల కార్యక్రమాలు మాత్రమే కాదని, దేశ నిర్మాణానికి అంకితమయ్యే యువతకు బాధ్యతలను అప్పగించే ప్రక్రియ అని చంద్రశేఖర్ పేర్కొంటూ,
2: ఈరోజు ఉద్యోగం తీసుకుంటా ఉన్నారు, ఏదైనా సరే గవర్నమెంట్ వ్యవస్థలో మార్చాలన్నా కూడా యువకులు మీ వల్లే అవుతుంది. ఎందుకంటే జనరేషన్లు జనరేషన్లు మారిపోతా ఉన్నాయి. ఒక వ్యవస్థలోకి వెళ్ళినప్పుడు ఆ వ్యవస్థలో మీరు ఇరుక్కుపోతారా, ఆ వ్యవస్థని మార్చగలుగుతారా అనేది మీరు చేసే పని మీద, మీ శక్తి మీద ఆధారపడి ఉంటుంది. భారతదేశంలో యావరేజ్ ఏజ్ 29 సంవత్సరాలు. మీరుండే స్కిల్, మీరు చేసేటువంటిదే ఈ భారతదేశాన్ని ముందుకు తీసుకువెళ్ళినా, ఆపేసినా, వెనక్కి తీసుకెళ్ళినా కూడా జరిగేటువంటిది.
0: అదేవిధంగా రైల్వే సదుపాయాల కల్పన గురించి మంత్రి చెబుతూ, దేశంలో జాతీయ రహదారులన్నింటినీ సమన్వయం చేస్తున్నారని, రైల్వే స్టేషన్లను అభివృద్ధి పరుస్తున్నారని తెలిపారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం ద్వారా మరిన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారని తెలిపారు. 2026-27 బడ్జెట్లో ఒక్క ఆంధ్రప్రదేశ్కు మాత్రమే 10,000 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ కేటాయించడం ఎన్డీఏ కూటమి ప్రభుత్వ అభివృద్ధి ప్రక్రియలకు నిదర్శనమని పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలన్న ప్రభుత్వ లక్ష్యం మేరకు ఎంఎస్ఎంఈ పనిచేస్తుందని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ నెల 25న ముఖ్యమంత్రి అధ్యక్షతన విజయవాడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళావేదికలో జరగనున్న ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ కార్యక్రమం ఏర్పాట్లను మంత్రి ఈరోజు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ఎంఎస్ఎంఈ ద్వారా ఎన్నో వినూత్న కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహిస్తోందన్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న గ్రోత్ సమ్మిట్ను అన్ని శాఖల అధికారులు విజయవంతం చేయాలని మంత్రి సూచించారు. ఈ గ్రోత్ సమ్మిట్ విషయంలో తీసుకోవాల్సిన పలు జాగ్రత్తలను అధికారులకు కొండపల్లి శ్రీనివాస్ దిశానిర్దేశం చేశారు. రాష్ట్రాన్ని పరిశుభ్రంగా, డంప్యార్డ్ రహితంగా తీర్చిదిద్దే లక్ష్యంతో పురపాలక శాఖ 4 వారాల ప్రత్యేక స్వచ్ఛాంద్ర కార్యక్రమాన్ని అమలు చేస్తోందని ఆ శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. విజయవాడలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ ప్రారంభ కార్యక్రమాన్ని మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ, ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన పెంపొందించేందుకు ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమం మొదటి వారంలో రోడ్లు, పబ్లిక్ ప్రదేశాల శుభ్రత చేపడతారని చెప్పారు. రెండో వారంలో ప్రజల భాగస్వామ్యంతో కాలువల క్లీనింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తారని, మూడో వారంలో ఇల్లు, వ్యాపార సంస్థల వద్ద చెత్త వర్గీకరణ, సెగ్రిగేషన్పై అవగాహన కల్పిస్తారని తెలిపారు. నాలుగో వారంలో పబ్లిక్ టాయిలెట్ల శుభ్రత కార్యక్రమాలు నిర్వహించనున్నారని చెప్పారు. రాష్ట్రంలో చెత్తను విద్యుత్గా మార్చే వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్టులకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని, ప్రస్తుతం విశాఖపట్నం, గుంటూరు ప్రాంతాల్లో ప్లాంట్లు పనిచేస్తుండగా మరో 6 ప్లాంట్ల నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయని చెప్పారు. ఇవి రాబోయే 2 ఏళ్లలో పూర్తయి చెత్త నుండి విద్యుత్ను ఉత్పత్తి చేయనున్నారని తెలిపారు. అలాగే ప్లాంట్లు లేని మిగిలిన 123 మున్సిపాలిటీల్లో చెత్తను ఎప్పటికప్పుడు ప్రాసెస్ చేసే విధంగా టెండర్లు పిలిచామని చెప్పారు. జూన్ చివరి నాటికి ఈ ప్రక్రియ పూర్తవుతుందని, భవిష్యత్తులో డంప్ యార్డ్స్ లేకుండా చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి వెల్లడించారు. ప్రభుత్వంతో పాటు ప్రజల భాగస్వామ్యం కూడా ఉండాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారని మంత్రి నారాయణ వెల్లడిస్తూ,
3: శానిటేషన్ బాగుండాలంటే కేవలం ప్రభుత్వం ఒకటే కాదు, ప్రజల భాగస్వామ్యం కావాలి. స్వయాన మన ముఖ్యమంత్రి గారే స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించి 2024 అక్టోబర్ 2వ తేదీ మచిలీపట్నంలో స్టార్ట్ చేశారు. దానిలో భాగంగానే ఈ నెల అంటే వచ్చే నెల 20వ తేదీ వరకు ఈ కార్యక్రమం 4 వారాల పాటు జరగాలని 123 మున్సిపాలిటీస్లో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు.
0: రాష్ట్రంలో ఎండ తీవ్రత కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈరోజు కృష్ణా జిల్లా కానుమూలులో 45.8 డిగ్రీలు, అనకాపల్లి జిల్లా మాకవరపాలెంలో 45.5 డిగ్రీలు నమోదైందన్నారు. అలాగే రాష్ట్రంలోని 13 జిల్లాల పరిధిలోని 95 మండలాల్లో 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వెల్లడించారు. ప్రజలు వీలైనంత వరకు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించారు. తప్పనిసరి ప్రయాణాల్లో మంచినీరు, మజ్జిగ, కొబ్బరి నీరు వంటివి తీసుకోవాలన్నారు. అలాగే రేపు 21 మండలాల్లో తీవ్ర వడగాలులు, 214 మండలాల్లో వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. అల్లూరు సీతారామరాజు జిల్లా ఒడిశా సరిహద్దులోని మాచ్కండ్ జల విద్యుత్ ప్రాజెక్టు వద్ద ఈరోజు భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పవర్హౌస్ సమీపంలోని ట్రాన్స్ఫార్మర్ యార్డ్లో ఒక్కసారిగా మంటలు చెలరేగి దట్టమైన పొగ అలుముకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజలకు ప్రపంచస్థాయి వైద్య సేవలను అందించి వారి ఆరోగ్యాన్ని పరిరక్షించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. దేశాభివృద్ధిలో యువశక్తిని భాగస్వామ్యం చేయడమే రోజుగార్ మేళా లక్ష్యమని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు. ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలన్న లక్ష్యంతో MSME గ్రోత్ సమ్మిట్ను నిర్వహిస్తున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలియజేశారు. మున్సిపాలిటీలను పూర్తిస్థాయిలో పరిశుభ్రంగా మార్చే లక్ష్యంతో చేపట్టిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని మంత్రి పి నారాయణ కోరారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో రేపు తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
4: సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః లలిత్ మోహనః తివారీ. ఆదౌ ముఖ్య వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 21వ తమే ఆజీవికా మేళకే అద్య ప్రశాసనస్య విభిన్న విభాగేషు సంస్థాసు చ నవనియుక్తేభ్య 150,000 యువకేభ్యః నవనియుక్తిపత్రాణి ప్రదత్తాని. బీహార ప్రశాసనేన ఘోషితం యత్ ఆగామిషు 5 వర్షేషు రాజ్య 1,00,000 శిక్షకాణాం నియుక్తిః భవిష్యతి. కేంద్రీయ మాధ్యమిక శిక్షా పరిషద్ ఇత్తినేన్ ద్వాదశీ కక్షాయాః వార్షిక పరీక్షాయాః ఉత్తర పుస్తికానాం ప్రతిలిపిం ప్రాప్తుం ఆవేదనస్య అంతిమా తిథి 1 దివస పర్యంతం వర్ధిత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తథా అమెరికా దేశస్య విదేశ మంత్రి మార్కో రూబియో చో భారత అమెరికా వ్యాపక వైశ్విక రణనీతిక సంధిం సుదృఢయితుం చర్చాం కృతవంతౌ. విశ్వ స్వాస్థ్య సంఘటనేన డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో దేశే ఎబోలా సంక్రమణస్య బుంది బుగ్యు ప్రభేదస్య సార్వజనిక స్వాస్థ్య సంకటం రాష్ట్రీయస్తరే ఉచ్చతః అతి ఉచ్చస్తరే వర్ధితం. అపి చ IPL 20 ప్రతి 20 క్రికెట్ క్రీడా స్పర్ధాయాం అద్య లక్నౌ సూపర్ జాయింట్స్ పంజాబ్ కింగ్స్ దళయో మధ్యే లక్నౌ నగరే స్పర్ధా భవిష్యతి. అథ వార్తాః విస్తరేణ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 21వ

0: ఈనాటి పల్లెసీమలు కార్యక్రమంలో పిల్లలకు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అలవాటు చేసే విధానం, ఈ అంశం గురించి డాక్టర్ బి అనురాధ గారితో పరిచయ కార్యక్రమం వింటారు.
1: బి అనురాధ గారు నమస్కారం అండి.
2: నమస్కారం అండి.
1: మీరు గృహ విజ్ఞాన కళాశాలలో టీచింగ్ అసోసియేట్ గా పనిచేస్తున్నారు కదండి.
2: అవునండి.
1: మరి ఇప్పుడు మనం ఆహారం అనేది అన్ని వయసులు వాళ్ళము ఒకే రకంగా తీసుకోం కదండి.
2: అవునండి.
1: అంటే పిల్లలకి మనం ఇప్పుడు ఆహారం అలవాటు చేయాలంటే ఒక పద్ధతి అంటూ ఉంటుంది, అది వాళ్ళు సరిగా తిన్నారా లేదా, సరైన పోషక విలువలు అందాయా లేదా, ఇలా చూసుకొని మనం ఫస్ట్ పిల్లలకి అలా గనక ఆహారాన్ని అలవాటు చేస్తే వాళ్ళు కొంచెం పెద్ద అయ్యేసరికి మంచి శరీర సౌష్ఠవం కలిగి ఉంటారు కదండి. మరి ఈ రోజు మనం పిల్లలకు పౌష్టికాహారంతో కూడిన ఆహారాన్ని అలవాటు చేసే విధానం గురించి తెలుసుకుందామండి.
2: తప్పకుండా అండి. పిల్లల్లో పౌష్టికాహారంతో కూడిన ఆహారాన్ని అలవాటు చేసే విధానం అనేది చాలా ముఖ్యమైన ప్రక్రియ అండి. ఎందుకంటే పిల్లలు చిన్నతనం నుండి ఆరోగ్యంగా ఉంటే భావితరం వారు దేశ ఉత్పాదకతను పెంచే శక్తి సామర్థ్యాలు కలిగి మంచి పౌరులుగా శారీరక మానసిక ఆరోగ్యంతో దృఢంగా ఉంటారు. ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి వారి సౌభాగ్యమే దేశ సమగ్రాభివృద్ధికి దోహదం చేస్తుంది. మరి ఇది సాధించాలి అంటే పిల్లలు ఆరోగ్యంగా జబ్బులు బారిన పడకుండా సరైనటువంటి పోషకాహారం తీసుకోవాలి. సాధారణంగా బడికి వెళ్లే పిల్లల్లో 6 నుండి 12 సంవత్సరములు వయసులో పెరుగుదల ఎక్కువగా ఉంటుంది. అందువలన వాళ్ల పెరుగుదల దృష్టిలో పెట్టుకుని తల్లిదండ్రులు పిల్లలకు సరైనటువంటి ఆహారం ఇవ్వడం ఎంతైనా అవసరం. ఈ వయసులో పిల్లలకు చదువుకోవడానికి కానీ ఆడటానికి కానీ పరిగెత్తడానికి కానీ వ్యాయామానికి కానీ మొదలగు వాటికి అధిక శక్తి అవసరమవుతూ ఉంటుంది. అధిక శక్తి అవసరం ఉంటుందండి. అంతేగాక ఈ వయసులో పిల్లలు ఆటల్లో ఎక్కువగా చురుకుగా పాల్గొంటారు. కాబట్టి బడికి వెళ్లే పిల్లలకు అధిక శక్తికి పెరుగుదలకు ప్రోటీన్లు ఉన్నటువంటి ఆహారాన్ని ఇవ్వాల్సి ఉంటుందన్నమాట ఎక్కువగా. అయితే ప్రతి పిల్లవాడు కూడా సమతుల ఆహారం తీసుకోవాలి. దీనికంటే ముందుగా పౌష్టికాహారం అంటే ఏంటి?
1: మరి పోషకాహారానికి పౌష్టికాహారానికి తేడా ఉంటుంది కదండి. పౌష్టికాహారం అంటే ఏంటండి?
2: పౌష్టికాహారం అంటే సమతుల ఆహారం అని అంటాము. అంతేకాకుండా పోషకాలు సమృద్ధిగా కలిగినటువంటి ఆహారాన్ని పౌష్టికాహారం అని పిలుస్తారు. దీనిలో పోషకాలు అంటే 2 రకాలుగా ఉంటాయండి, సూక్ష్మ పోషకాలు స్థూల పోషకాలు. సూక్ష్మ పోషకాలు అంటే ఖనిజ లవణాలు విటమిన్లు. స్థూల పోషకాలు అంటే కార్బోహైడ్రేట్స్ అంటే శక్తినిచ్చేటువంటివి, మాంసకృత్తులు శరీర నిర్మాణానికి ఉపయోగపడేటువంటివి, ఇనుము ఆక్సిజన్ సప్లైకి అంటే రవాణా చేయడానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇలాంటి పెద్ద పెద్ద విటమిన్లను సూక్ష్మ స్థూల పోషకాలు అని పిలుస్తూ ఉంటాం. అయితే పిల్లల యొక్క ఎదుగుదలకు శక్తి ఎంత అవసరమో మాంసకృత్తులు కూడా, శరీరం పెరుగుదలకు కూడా మాంసకృత్తులు అంతే అవసరమవుతూ ఉంటుంది. ఈ మాంసకృత్తులు అనేవి కండరాల ఏర్పాటుకు, కణజాల నిర్మాణాలకు, ఇంకా ఏదైనా మరమ్మత్తులకు ఉపయోగపడుతూ ఉంటాయి. మాంసకృత్తులు సాధారణంగా మన శరీరంలో 60% ఉంటాయండి. కణజాలు 20% ఉంటాయి, ఎముకల్లో 10% ఉంటాయి చర్మములతో సహా. అయితే ఇవి గుడ్లు, చేపలు, మాంసము వీటిలో ఎక్కువగా, తృణధాన్యాలు, పప్పుధాన్యాలు వీటిల్లో ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అందుకంటే ముందుగా ఈ పోషకాలన్నీ కలిపి అసలు బడి పిల్లలకు కానీ పిల్లలకు కానీ ఏ వయసులో వారికి ఎంతంత రోజుకి అవసరం,
1: ఎంతంత
2: మోతాదు అవసరం అనేది మనం ముందుగా తెలుసుకోవాలి. దానికి సాధారణంగా శక్తి కిలో క్యాలరీలతో కొలుస్తామండి. అవి 1700 నుంచి 2000 కిలో క్యాలరీల శక్తి అవసరమవుతుంది. ఎక్కువగా ఎందులో లభిస్తాయి అంటే ఈ శక్తి అనేది పప్పుధాన్యాలు, నూనె, నెయ్యి, చక్కెర మొదలగు వాటిల్లో ఎక్కువగా శక్తి, దుంపలు కూడా శక్తినిచ్చే పదార్థాలండి. రెండవది చూసుకున్నట్లయితే మాంసకృత్తులు. ఇవి 6 నుండి 12 సంవత్సరాల వయసు ఉన్న పిల్లల్లో 30 నుంచి 40 గ్రాముల వరకు తీసుకోవాలండి. ఇవి ఎక్కువగా మాంసము, చేపలు, గ్రుడ్లు, పప్పులు, పాలు మొదలగునవి తీసుకోవాలి. క్రొవ్వులు కూడా అండి 20-25% తీసుకోవాల్సి వస్తుందండి. ఇది కూడా గ్రాములు. ఇవి ఎందులో లభిస్తాయి అంటే నూనెలు, వెన్న, నెయ్యి మొదలగు పదార్థాల్లో లభిస్తూ ఉంటుందండి. అంతేకాకుండా ఎముకల నిర్మాణానికి, ఎముకలు పటిష్టంగా ఉండటానికి కాల్షియం కూడా చాలా అవసరం. ఎందుకంటే ఆ వయసులో పెరుగుదల ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ ఎముకలు నిర్మాణం జరుగుతూ ఉంటుంది.
1: పిల్లలకు పాలు అనేవి తప్పనిసరిగా
2: పట్టించాలండి. అది కూడా రోజుకి వచ్చేసి 400-500 మిల్లీగ్రాముల వరకే పాలు ఇవ్వాల్సి వస్తుంది. పాలతో పాటుగా ఆకుకూరలు ఇవ్వాల్సి వస్తుంది, చిరుధాన్యాలు, తర్వాత పాలు పదార్థాలు, పాలతో చేసినటువంటి పదార్థాలు, జున్ను కానీ, వెన్న కానీ, నెయ్యి కానీ, పెరుగు కానీ, వీటిల్లో ఎక్కువగా కాల్షియం ఎక్కువగా ఉంటుంది. కనుక ఖచ్చితంగా పిల్లలకి కాల్షియం అందాలి అంటే పాలు తప్పనిసరి అయి ఉంటుందండి. అంతేకాకుండా ఇనుము కూడా అంతే అవసరం అవుతుందండి. ఇనుము ఎక్కువగా 10-20 గ్రాములు అవసరం అవుతుంది. వీటిలో పప్పుల్లో ఉంటుంది, ఆకుకూరలో ఎక్కువగా ఉంటుందండి. చిరుధాన్యాలైనా కానీ రాగుల్లో ఎక్కువగా ఉంటుంది, కాలేయంలో ఎక్కువగా ఉంటుందండి. దాంతో పాటుగా సూక్ష్మ పోషకాలు అయినటువంటి విటమిన్ ఏ కానీ, విటమిన్ B1 కానీ, విటమిన్ B2 కానీ, విటమిన్ C కానీ, ఇవి కూడా తీసుకోవాల్సి వస్తుందండి. ఎందుకంటే ఇవి సి విటమిన్ తీసుకున్నట్లయితే వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. అలాగే ఏ విటమిన్ ఉన్నట్లయితే ఆ వయసు పిల్లకి, ఇప్పుడు పిల్లలు చాలా ఎక్కువగా స్ట్రెయిన్ అవుతున్నారు, బడికి వెళ్ళి సాయంత్రం దాకా అక్కడే ఉంటున్నారు కాబట్టి కంటి చూపు కూడా చిన్నపిల్లలు మనం చూసినట్లయితే కళ్ళజోడు ఎక్కువగా వాడుతూ ఉంటున్నారు ఇప్పుడు. ఎందుకు అంటే రేచిక్కటి ఉంటుంది, కొంతమందికి మసక ఎక్కువగా ఉంటుంది. దానివల్ల వైటమిన్ ఏ అనేది తక్కువగా తీసుకోవటం వల్ల ఈ యొక్క సైట్ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉన్నాయండి. దాన్ని నివారించడానికి ఖచ్చితంగా విటమిన్ ఏ ఉన్నటువంటి పదార్థాలు తీసుకోవాలి. అవి ఎక్కువగా క్యారెట్లో, ఆకుకూరలో ఎక్కువగా ఉంటుంది. అవి ఖచ్చితంగా తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుందండి పిల్లలు. ఈ విధంగా రోజుకు కావాల్సినటువంటి పిల్లలకు సంబంధించినటువంటి మోతాదుగా మనం ఇచ్చినట్లయితే ఖచ్చితంగా పిల్లలు పోషకాహార లోపం లేకుండా ఉంటారు. ఉదాహరణకి కాల్షియం తక్కువైంది అనుకోండి, రికెట్స్ అనే వ్యాధి వస్తుంది. విటమిన్ సి తక్కువైంది అనుకోండి, స్కర్వీ అనే వ్యాధి వస్తుంది. దానివల్ల చిగుళ్ళు పగలటం కానీ, నోటి పూత కానీ, పొయ్యడం కానీ, గొంతు వాపు సమస్యలు కానీ, ఇలాంటివన్నీ వస్తూ ఉంటుంది. అలాగే ఇనుము తక్కువైంది అనుకోండి, రక్తహీనత వస్తుంది. ప్రోటీన్స్ తక్కువైనాయి అనుకోండి పిల్లల్లో, చిన్నపిల్లలు ఎక్కువగా మనకు చూసేటువంటివి ఏంటంటే క్వాషియర్కర్ అనేది వ్యాధి వస్తుంది. దీనివల్ల బరువు పెరగరు, ఆకలి తక్కువగా ఉంటుంది, శరీరం అంతా కూడా పొలుసులుగా వచ్చేస్తుంది, తర్వాత కళ్ళు లోపలికి వెళ్ళిపోయి ముఖం అంతా కూడా ఉబ్బి మూన్ షేప్ వస్తుంది, అంటే చంద్రుడి ఆకారంలో వస్తుంది. చాలా డల్గా ఉంటారు పిల్లలు. కనుక మాంసకృత్తు లోపం అనేది ఒకవేళ వచ్చినట్లయితే పిల్లలకి అది చాలా భయంకరమైనటువంటి వ్యాధి. అది రాకుండా పిల్లలకి జాగ్రత్త తీసుకోవటం అనేది తల్లిదండ్రుల యొక్క బాధ్యత. అలాగే కార్బోహైడ్రేట్స్, శక్తి కనుక మనం సాధారణంగా ఆహారం అన్నము ఎక్కువగా తింటాం కాబట్టి దాంతోపాటుగా దుంపకూరలు కానీ, నెయ్యి కానీ, వెన్న కానీ తీసుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ కార్బోహైడ్రేట్స్ వల్ల, శక్తి లోపం వల్ల వచ్చేటువంటి మెరాస్మస్ అనే వ్యాధి కూడా రాకుండా మనం నివారించుకోవచ్చు. ఈ విధంగా పిల్లలకి చిన్న వయసులోనే ఎలాంటి వ్యాధులు రాకుండా ఉండాలి అంటే వాళ్ళకి పౌష్టిక ఆహారంతో కూడినటువంటి ఆహారాన్ని ఇచ్చేటువంటి బాధ్యత మన తల్లిదండ్రుల మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే చురుకుగా ఉంటారు, ఎక్కువగా శారీరక శ్రమ ఉంటుంది, ఎక్కువగా చదువుకోవాల్సి వస్తుంది, స్కూల్కి వెళ్ళి ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా ఎక్కువగా అలసిట అనేది ఉంటుంది. అందుకని ఇనుముతో కూడిన పదార్థాలు కూడా ఎక్కువగా ఉండాలి. రక్తహీనత వచ్చిందనుకోండి అలసట ఎక్కువగా ఉంటుంది, దానివల్ల చదువు సరిగా చదవకుండా ఉంటారు. అలాగే కంటి సమస్యలు వచ్చినాయి అనుకోండి,
1: బోర్డు మీద ఉండే అక్షరాలను కూడా
2: గమనించలేకపోతూ ఉంటారు. ఇదంతా కూడా తల్లిదండ్రులుగా మనం గమనించాల్సిన పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది, మన మీద ఉంటుంది అది.
1: కొంతమంది పిల్లలు పేచీ పెడుతూ ఉంటారు కదండి, ఆహారం తీసుకోకుండా అట్లా మారం చేస్తూ ఉంటారు కదా, మరి వాళ్ళు ఆహారాన్ని ఇష్టపడేలాగా మనం ఎలా చేయాలండి?
2: మంచి ప్రశ్న అడిగారండి. పిల్లలు సరిగా ఆహారం తీసుకోనప్పుడు తల్లిదండ్రులుగా ఆందోళన చెందటం అనేది సహజం. అంతేకాకుండా పిల్లలు చిన్న వయసులో బరువు బాగా పెరగాలి కాబట్టి అధికంగా క్యాలరీలు, మాంసకృత్తులు అవసరమవుతాయి. మొదటి 6 సంవత్సరాల్లో అలవర్చుకున్నటువంటి ఆహారపు అలవాట్లు మొత్తం జీవిత కాలం పాటు కొనసాగుతాయండి. ఎందుకంటే పిల్లలు వివిధ వయసులో వివిధ రకాలుగా పెరుగుతారు, అది కూడా స్త్రీ పురుష లింగ భేదాలను బట్టి పెరుగుదల మారుతూ ఉంటుంది. కాబట్టి ఆహారపు అవసరాలు అందరిలోనూ ఒకేలాగా ఉండవు, అవసరాన్ని బట్టి పోషకాలను మనం వాళ్ళకి అందచేయవలసి ఉంటుంది. కనుక ఆహారం కానీ తీసుకునే విషయంలో ఖచ్చితంగా మనం ఒక సమయ పాలన అనేది చాలా ముఖ్యమండి. చిరుతిండ్లు ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లలు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. బయట దొరికేటువంటివి ఎక్కువగా పిల్లలకు మనం ఇవ్వడం మంచిది కాదు. కనుక చిన్నపిల్లలు తినేటువంటి ఆహారం అప్పుడప్పుడు మనం ఇంట్లోనే చేసుకొని వాళ్ళకి ఇవ్వటం అనేది మంచి అలవాటు. కొన్నిసార్లు చిన్నపిల్లలు ఆహారం తినకపోయినా ఒకవేళ అధికంగా తీసుకున్నా కానీ ఆందోళన పడకూడదు మనం. ఇది మామూలుగా జరిగేటువంటి, కొన్నిసార్లు ఆకలి అవుతుంది, కొన్నిసార్లు ఆకలి అవ్వదు, కొన్నిసార్లు స్నాక్స్ రూపంలో ఇచ్చేటువంటి కానీ పాలు ఇవ్వడం వల్ల కానీ ఆకలి మందగించడం కానీ కొన్నిసార్లు జరుగుతూ ఉంటుంది. డైజెషన్

0: వాళ్ళకి ఒకసారి
1: తినరు,
0: అలా కంగారు పడదు,
1: అలా కంగారు పడకూడదు, ఎటువంటి పరిస్థితుల్లో కంగారు పడకూడదు. ఎందుకంటే రోజు ఒకే రకమైన ఆహారాన్ని వాళ్ళకి ఇవ్వటం వల్ల కూడా కొన్నిసార్లు ఇష్టం తప్పిపోతుంటుంది. అందుకని మెను ఎప్పుడు కూడా వాళ్ళకి మార్చుతూ ఉండాలన్నమాట. సాధారణంగా వారం రోజుల్లో ఒక 3 రోజులు కానీ 4 రోజులు కానీ సాధారణంగా ఇవ్వచ్చు, మరొక 3 రోజులు కానీ 4 రోజులు కానీ వాళ్ళకి మెను మార్చుతూ ఉండాలి. అలాగే ఆ రోజు మార్చి రోజు చేసి పెడుతూ ఖచ్చితంగా ఉండాలి. అప్పుడే వాళ్ళకి ఆహారం మీద ఇంట్రెస్ట్ అనేది కలుగుతూ ఉంటుంది. అంతేకాకుండా ఆహారాన్ని ఎక్కువగా ఇష్టపడటానికి సుగంధ ద్రవ్యాలు కలపటం కానీ, సహజమైనటువంటివి ఆకర్షణీయంగా వాళ్ళని తయారు చేసి పెట్టడం కానీ తల్లిదండ్రులు చేసి పెట్టాలి. అందుకని కొత్తగా ఏదైనా ఒక ఆహారాన్ని పిల్లలకు అలవాటు చేసేటప్పుడు కొద్ది మొత్తంలో ప్రారంభించాల్సి వస్తుందండి. ఎందుకంటే అంతవరకు తినని ఒక కొత్త రకము లేకపోతే వెరైటీ వాళ్ళకి ఇచ్చినప్పుడు, ఆహారం పిల్లలు పెట్టాలి అనుకున్నప్పుడు, భోజన ప్రారంభంలోనే ఎక్కువ ఆకలితో ఉన్నప్పుడు కనుక పెట్టినట్లయితే తప్పనిసరిగా వాళ్ళు ఆకలి మీద ఎక్కువ తినడానికి అవసరం అవుతుంది, ఖచ్చితంగా తింటారు. అదే పెట్టాలి. మనం మామూలు అన్నం సాధారణమైనటువంటిది పెట్టి తర్వాత ఈ కొత్త రకం వంటకం పెట్టామంటే అప్పటికే ఆకలి తీరిన మీదట ఇది తినడానికి ఇష్టపడరు. అందుకని మొదటగానే వాళ్ళకి ఆకర్షణీయంగా తయారు చేసి కొత్త రకం వంటకం మనం పెట్టినట్లయితే ముందు అది తిని తర్వాత రెండవది తినడానికి అవకాశం ఉంటుంది. పిల్లలకు పౌష్టిక ఆహారంతో కూడిన ఆహారాన్ని అలవాటు చేసే ప్రక్రియ చాలా ముఖ్యమైనది. ఎందుకంటే మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగా పిల్లలకు శక్తినిచ్చేటువంటి ఆహార పదార్థాలు ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకంటే చురుకుగా పనిచేస్తుంది కాబట్టి శరీరం వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. దాంట్లో మొట్టమొదటిగా మనం చెప్పుకోవాల్సింది అన్నము ఎక్కువగా మనం వాడుకుంటాం కాబట్టి దాంతో పాటుగా కూరలు. కూరలు కూడా ఎక్కువగా సాధారణంగా చేసేటువంటివి కాకుండా వాటికి మిల్క్ ప్రోటీన్ యాడ్ చేసేటువంటి జోడించినట్లటువంటివి, అంటే సాధారణంగా ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే పన్నీరు, జున్ను ఇష్టపడతారు పిల్లలు. ఇప్పుడు పాలకూర ఉన్నదనుకోండి, పాలకూరలో పన్నీరు వేసి చేసినట్లయితే పిల్లలు ఇష్టంగా తింటారు. అంటే పాలకూరలో ఉన్నటువంటి విటమిన్లు, పన్నీరులో ఉన్నటువంటి కాల్షియము, విటమిన్ ఏ, సి, ఫోలిక్ యాసిడ్ ఇవన్నీ కూడా పిల్లలకి అందుతాయి అన్నమాట. అది ఇష్టంగా కూడా ఎక్కువ మోతాదులు తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మరొక విధంగా చూసినట్లయితే మాంసకృతులు కూడా ఇవ్వాలి అనుకున్నాం కదా, రోజుకి ఒక కోడిగుడ్డు ఉడకపెట్టి ఇచ్చినట్లయితే వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. వారం రోజులు అదే ఇవ్వకుండా కొన్నిసార్లు దాన్ని స్క్రాంబుల్ చేసుకొని ఉడకపెట్టి కొంచెం పెప్పర్ కలిపేసి క్యారెట్ కలిపేసి పెట్టినట్లయితే కొంచెం ఆకర్షణీయంగా ఉంటుంది కాబట్టి అది కూడా తినడానికి అవకాశం ఉంటుంది. అసలు ఈ మాంసకృత్తులు అనేవి పిల్లలలో ఆడపిల్లలకు వేరుగా మగపిల్లలకి వేరుగా ఉంటుందండి. 10 నుంచి 12 సంవత్సరాల పిల్లలకి ఖచ్చితంగా 40 గ్రాముల వరకే ఇవ్వాల్సి వస్తుంది. అదే ఆడపిల్లలకైతే 35 గ్రాముల వరకే ఇవ్వాల్సి వస్తుంది. కనుక ఈ మోతాదుని మించకుండా ఖచ్చితమైనటువంటి మోతాదులు మనం ఇచ్చినట్లయితే వాళ్ళ యొక్క శరీరం పెరుగు, అంటే చాలామంది పిల్లలు హైట్ పెరగట్లేదు అని అంటారు. కనుక బాడీ ఎక్కువగా పెరగాలి అంటే మాంసకృత్తులు తప్పనిసరిగా
0: మోతాదులు
1: ఇవ్వాలండి ఖచ్చితంగా. దానికి మనం ఆహార పదార్థాలు దోహదం చేస్తాయండి. అంతేకాకుండా ఈ పిల్లలకి ఎక్కువ క్యాలరీలు ఇవ్వకూడదు. అంతేకాకుండా ఈ క్యాలరీలు ఎంత అందుతాయి అనేది మనం తయారు చేసే పదార్థం మీద ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకి ఎక్కువగా ఫ్రైస్ పెట్టామనుకోండి, అదే ఎక్కువ క్యాలరీలు వస్తుంది. అదే సలాడ్స్ రూపంలో పెట్టామనుకోండి తక్కువ క్యాలరీలు వస్తాయి. పచ్చిగా కూడా ఇవ్వకూడదు, ఉడికించి ఇవ్వాలి. అలాగే చిరుధాన్యాలు ఉన్నాయి అనుకోండి, చిరుధాన్యాలు అంటే పెసలు, రాగులు, జొన్నలు, కొర్రలు ఇవన్నీ కూడా, ఇవి సగం వరకు ఉడికించేసి పిల్లలకి పెట్టినట్లయితే అది కూడా సలాడ్ రూపంలో ఇవ్వచ్చు. అంతేకాకుండా కూరగాయలు కూడా సగం ఉడికించేసి, చిక్కుడు జాతి కూరగాయలు కానీ, తర్వాత దొండకాయలు కానీ, తర్వాత బంగాళదుంపలు కానీ, ఇవి కూడా సగం వరకు ఉడికించేసి దానిలో కొంచెం మిరియాల పొడి, క్యారెట్ తురుము, బీట్రూట్ తురుము వేసి పిల్లలకి ఆకర్షణీయంగా చూడటానికి ఉంటుంది. అంతేకాకుండా దానిలో ఉన్నటువంటి సహజ పోషక లక్షణాలు పిల్లలకి డైరెక్ట్గా శరీరానికి అందుతూ ఉంటాయి. అంతేకాకుండా శరీరము లైట్గా కూడా ఉంటుంది, బరువు కూడా లేకుండా,
0: బరువు పెరగకుండా ఇటు ఆహారంలో ఉండే పోషకాలన్నీ
1: అందుతాయండి. దానివల్ల మెదడు చురుకుగా పనిచేస్తుంది, బాగా చదువుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఈ విధంగా మాంసకృత్తులతో కూడినటువంటివి, శక్తితో కూడినటువంటివి, విటమిన్లతో కూడినటువంటి ఆహారాన్ని తప్పక

0: బడికి వెళ్ళే పిల్లలకి ఇవ్వాల్సి ఉంటుందండి.
1: కూరగాయలు చెప్పారు కదండి ఇప్పుడు దాకా, ఇక
0: అవునండి
1: ఆకుకూరల విషయానికి వస్తే ఏ ఆకుకూరలో ఎంతెంత ఉంటాయండి, ఫోలిక్ యాసిడ్
0: అవునండి.
1: కానీ ఇవన్నీ?
0: ఆకుకూరల విషయానికి వస్తే ఎక్కువగా మనం పాలకూర తీసుకోవచ్చండి. పాలకూరలో కాల్షియం ఎక్కువ ఉంటుంది, ఫోలిక్ యాసిడ్ ఎక్కువ ఉంటుంది, బి కాంప్లెక్స్ విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. మనం పాలకూర చపాతి చేసినట్లయితే పాలకూరలో కలిపి చపాతి చేసి ఇవ్వచ్చు. మనం రోజువారి పద్ధతిలో చేసేటువంటి చపాతి కంటే కూడా పాలకూరతో చేసినప్పుడు దానిలో ఆ గ్రీన్ కలరు పచ్చదనం ఆ చపాతీకి వచ్చి చూడటానికి ఆకర్షణీయంగా ఉంటుంది, పిల్లలు ఇష్టంగా తింటారండి. అంతేకాకుండా బచ్చలి కూర, బచ్చలి కూరలో కూడా మనం పన్నీరు వేసుకుని చేసేయచ్చు. అంతేకాకుండా పప్పు ధాన్యాలు కూడా వేయచ్చండి, బచ్చలి కూర పప్పు కానీ మునగాకు పప్పు. మునగాకు పప్పు పిల్లలకి చాలామంది అలవాటు చేయట్లేదు, కానీ మునగాకు తీసుకున్నట్లయితే దానిలో విటమిన్ ఏ ఉంటుంది, విటమిన్ బి ఉంటుంది, విటమిన్ సి ఉంటుంది, విటమిన్ కే ఉంటుంది, బి కాంప్లెక్స్ విటమిన్స్ చాలా ఉంటాయి దాంట్లో. అంతేకాకుండా ఈ మునగాకు అనేది పిల్లలకి ఒక నారింజ్ కంటే 4 రెట్లు ఎక్కువగా పెట్టినట్టుంటుంది. విటమిన్ సి అనేది నారింజలు ఎంతైతే ఉంటుందో దానికంటే 4 రెట్లు మునగాకులో ఉంటుంది. విటమిన్ ఏ అనేది క్యారెట్లో ఎంతైతే ఉంటుందో దానికంటే 3 రెట్లు ఎక్కువగా మునగాకులో ఉంటుంది. కనుక మునగాకు పప్పు ఎక్కువగా వారంలో 2-3 రోజులు అలవాటు చేసినట్లయితే పిల్లలకి కంటి చూపు సమస్య రాకుండా ఉంటుంది. మెంతికూర కూడా చెప్పుకోదగ్గినటువంటిదండి. మెంతికూర చూడటానికి కానీ రుచికి కానీ కొంచెం ఎదుగా ఉంటుంది, కానీ దానిలో మనం మెంతికూర పప్పు చేసిన చపాతీలో వేసిన లేకపోతే పిల్లలకి పెసరపప్పులో కలిపి వాడినా కానీ మెంతికూర ఆ చేదుతనం పోయి చక్కగా తినడానికి కూడా అవకాశం ఉంటుందండి మెంతికూర. కనుక బచ్చలి కూర, పాలకూర, మెంతికూర ఇవి అన్నీ కూడా పిల్లలకి తప్పనిసరిగా పప్పు ధాన్యాలు వేసి ఇవ్వాల్సిన పరిస్థితి. పిల్లలు కూడా ఇంకా పౌష్టికార లోపంతో కనుక ఉన్నట్లయితే పండ్లు కూడా తినిపించాల్సి వస్తుంది. దానిలో ముఖ్యంగా జామ, జామకాయ విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, పీచు పదార్థం, దానివల్ల విరోచన సమస్యలు లేకుండా ఉంటుంది. ఎక్కువగా ఆకలి కాకుండా ఉంటుంది, ఎక్కువసేపు ఉండగలరు. ఆకలి అయినప్పుడు ఒక జామకాయ కానీ పిల్లలకి ఇచ్చినట్లయితే దాన్ని సలాడ్ రూపంలో కానీ లేకపోతే గోవా జామ్ చేసి కానీ ఒక చపాతీలు కానీ బ్రెడ్తో కలిపి కానీ ఇచ్చినట్లయితే దానిలోని పోషకాలు పిల్లలకి అందుతాయండి.
1: నమస్కారం అండి అనురాధ గారు.
0: నమస్కారం అండి.
2: మీరింతవరకు పిల్లలకు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అలవాటు చేసే విధానం, ఈ అంశం గురించి డాక్టర్ బి అనురాధ గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. ఈనాటి పల్లె సీమలు కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. ఆకాశవాణి వ్యవసాయ సూచనలు.
1: సపోటా పంట సాగు గురించి తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సపోటా సుమారుగా 25,215 ఎకరాల విస్తీర్ణంలో సాగు చేపడుతూ 131,464 టన్నులను ఉత్పత్తినిస్తుంది. ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో అధికంగా సాగు చేపడుతూ ఉంది. ఈ పంటను ఆశించే తెగుళ్లు, చీడలు తక్కువ కాబట్టి తోటలను తక్కువ పెట్టుబడితో పెంచి ఎక్కువ లాభాలను కడించవచ్చు. అంతేకాకుండా సపోటా పండ్లు అధిక శక్తిని, కాల్షియం, విటమిన్లను శరీరానికి అందజేస్తాయి. పిల్లలకు ఈ పండు చాలా మంచి ఆహారం. సపోటా ఉష్ణమండలపు పంట కనుక మన రాష్ట్రంలో అన్ని జిల్లాలకు అనువైనదిగా చెప్పుకోవచ్చు. ఈ పంట నీటి ఎద్దడిని తట్టుకుంటుంది కాబట్టి వర్షాధార పంటగా కూడా అనువైనదిగా చెప్పుకోవచ్చు. గాలిలో తేమ ఎక్కువగా ఉండే సముద్ర తీర ప్రాంతాల్లో దిగుబడి ఎక్కువగా ఉంటుంది. ఈ సపోటా పంటలను నీరు ఇంకే అన్ని రకాల నేలల్లోనూ పండించుకోవచ్చు. తేలిక నేలల్లో త్వరగా ఎదిగి మంచి ఫలసాయాన్ని ఇస్తుంది. ఇసుక భూములు, అధిక చౌడు ఉన్న నేలలు, ఉప్పు నేలలు కూడా నాటడానికి పనికి వస్తాయి. ఉదజన సూచిక మామూలు కన్నా ఎక్కువగా, అంటే 8.5 నుండి 9 కన్నా ఎక్కువగా ఉన్న భూములు కూడా ఈ పంటకు అనుకూలంగా చెప్పుకోవచ్చు. నీటి ఎద్దడిని తట్టుకునే స్వభావం ఉండటం వల్ల కొండ ప్రాంతాలు, లోతు తక్కువ నేలల్లో కూడా సాగు చేసుకోవచ్చు.

మనం చూసుకున్నట్లయితే ఈ ద్వారపూడి రకం పండ్లు క్రికెట్ బాల్ ఆకారంలో ఉండి చిన్న పరిమాణంలో ఉంటాయి. కండ బాగా రవ్వలుగా ఉంటుంది. తర్వాత కీర్తిభర్తి రకం గురించి మనం చూసుకున్నట్లయితే పండ్లు అండాకారంలో ఉంటాయి. పై తోలు మందంగా ఉండి కండ తీయగా ఉంటుంది. కాలిపత్తి రకం గురించి మనం చూసుకున్నట్లయితే ఈ రకం పండు కోలగా పరిమాణం మధ్యస్థంగా ఉంటుంది. తోలు మందంగా ఉండి కండ తీయగా రుచిగా ఉంటుంది. నిలువకు రవాణాకు ఎగుమతికి చాలా అనుకూలంగా చెప్పుకోవచ్చు. అధికంగా దిగుబడినిచ్చే రకంగా కూడా ఈ కాలిపత్తి రకాన్ని చెప్పుకోవచ్చు. తర్వాత PKM1 ఈ రకం చెట్టు గుబురుగా పొట్టిగా ఉండటం వల్ల అధిక సాంద్రతలో నాటడానికి అనుకూలంగా ఉంటుంది. పండు కోలగా ఉండి పరిమాణం మధ్యస్థంగా ఉంటుంది. ఈ పండు తోలు పలచగా ఉండి మెత్తటి కండతో తీయగా ఉంటుంది. దిగుబడి ఎక్కువగా వస్తుంది. PKM3 ఈ రకం కోస్తాంధ్ర ప్రాంతంలో సాగుకు సిఫారసు చేయబడిన రకంగా చెప్పుకుంటాము. పండు కోలగా ఉండి పరిమాణంలో మధ్యస్థం నుండి పెద్దదిగా ఉంటుంది. రుచిగా ఉంటుంది. అలాగే చెట్టు నిలువుగా పెరగటం వల్ల కొబ్బరి వంటి తోటల్లో అంతర పంటగా సాగు చేయటానికి అనుకూలంగా ఉంటుంది. దీనికి దిగుబడి అధికంగానే ఉంటుంది. తర్వాత DHS-1 రకాన్ని మనం గమనించుకున్నట్లయితే ఈ రకం యొక్క కాయలు కోలగా ఉండి పెద్దవిగా అలాగే తీయగా ఉంటాయి. ఇవే కాక సింగపూర్, విరుద్నగర్, తరంగపూడి, గుత్తి, గవరయ్య వంటి రకాలు కూడా సాగుకు అనుకూలంగా చెప్పుకోవచ్చు. సపోటాను నాటిన తర్వాత 50 నుండి 60 సంవత్సరాల వరకు పంటనిస్తుంది. కాబట్టి సరైన రకాన్ని ఎంపిక చేసుకోకపోతే తరువాత కాలంలో బాగా నష్టపోవలసి ఉంటుంది. సపోటా పంటను కొమ్మ అంటు పద్ధతి ద్వారా ప్రవర్ధనం చేయబడిన అంటు మొక్కలను ఎంపిక చేసుకోవాలి. 7 నుండి 2 సంవత్సరముల వయసు ఉండే అంట్లను ఎంపిక చేసుకోవాలి. ఎక్కువ వయసు గల అంటు మొక్కలైతే వేరు వ్యవస్థ గుండ్రంగా చుట్టుకుపోయి పొలంలో నిలదొక్కుకొనుటకు ఎక్కువగా సమయం తీసుకుంటుంది. అలాగే ఈ పంటని నాటుకోవటానికి అనుకూలమైన సమయాల్ని మనం గమనించుకున్నట్లయితే జూలై నుండి ఫిబ్రవరి వరకు నాటడానికి అనుకూలంగా చెప్పుకోవచ్చు. ఎంపిక చేసిన రకాన్ని ఎటు చూసినా 10 మీటర్ల దూరంలో ఎకరానికి 40 మొక్కల చొప్పున నాటుకోవాలి. లేదా ఎటు చూసినా 5 మీటర్ల దూరంలో ఎకరాకు 160 మొక్కల చొప్పున నాటినట్లయితే 15 సంవత్సరాల వరకు అధిక దిగుబడిని తీసుకుని తరువాత ప్రతి 2వ మొక్కను తీసివేసి ఎకరాకు 40 మొక్కల చొప్పున ఉంచుకోవాలి. ఈ మొక్కను నాటుకోవటానికి ఎటు చూసినా 1 మీటర్ ఉండేట్టు గుంతలను తీసుకోవాలి. అంటే 1 మీటర్ వెడల్పు, 1 మీటర్ ఎత్తు, 1 మీటర్ లోతు ఉండేటట్టుగా గుంతలు తీసి తవ్విన మట్టికి 30 కిలోల బాగా చివికిన పశువుల ఎరువు, దాంతోపాటుగా 2 కిలోల సూపర్ ఫాస్ఫేట్, 200 గ్రాముల 2% మిథైల్ పెరాథియాన్ పొడిమందుని కలిపి గుంతలను నింపుకోవాలి. ఈ గుంతలను నింపేటప్పుడు 1 అడుగు లోతున 10 నుండి 15 కిలోల కొబ్బరి పొట్టును పోసుకోవాలి. కొబ్బరి పొట్టు వేసవిలో ఎక్కువ నీరు నిల్వ చేసుకుని మొక్కలకు నీటి ఎద్దడిని రానివ్వదు. అలాగే కుళ్ళిన తర్వాత మంచి సేంద్రీయ ఎరువు కూడా మారి చెట్టుకు బాగా ఉపయోగకరంగా తయారవుతుంది. అలాగే అంట్లను గుంత మధ్యలో ఉంచి అంటు భాగం భూమిపైకి ఉండే విధంగా నాటుకోవాలి. నాటిన మొక్కలకు పాదులు చేసి నీరు పోసి మొక్కలు గాలికి ఉరికిపోకుండా కర్రపాతి ఊతాన్ని ఇవ్వాలి. వేరుమూలం నుండి పెరిగే పక్క కొమ్మలను ఎప్పటికప్పుడు తొలగించుకోవాలి. అలాగే ఈ పంటలో ఎరువుల విషయాన్ని మనం గమనించుకున్నట్లయితే తొలకరిలో తోటలను ఇరువైపులా దుక్కిదున్ని చెట్లకు పాదులు చేసి ఎరువులను వేసుకోవాలి. ఈ ఎరువులను చెట్టు చుట్టూ 1.5 మీటర్ల దూరంలో పాదంతా సమంగా వేసి మట్టిలో కలిపి ఎరువులు కరగటానికి సరిపడేంత తేలికపాటి తడిలను ఇచ్చుకోవాలి. సపోటా చెట్లు నీటి ఎద్దడిని ఎక్కువగా తట్టుకుంటాయి. మొక్కలు నాటిన 2 సంవత్సరాల వరకు వేసవిలో నీటి ఎద్దడి రాకుండా ప్రతి 15 రోజులకొకసారి తడి ఇవ్వాలి. ఎదిగిన చెట్లకు వేసవిలో 30 రోజులకొకసారి తడి ఇవ్వాలి. డ్రిప్ పద్ధతిలో నీరు ఇచ్చినట్లయితే ప్రతి చెట్టుకు వాతావరణాన్ని బట్టి 60 నుండి 100 లీటర్ల నీటిని ప్రతిరోజు ఇవ్వాలి. ఈ పంటలో కలుపు నివారణ, అంతర సేద్యం గురించి మనం గమనించినట్లయితే తొలకరిలో నేలను దున్ని పాదుల్లో ఖాళీగా ఉన్న భూముల్లో పచ్చిరొట్ట పైర్లు వేసి 45 రోజుల తర్వాత భూమిలో కలయదున్నుకోవాలి. దానివలన కలుపు నిర్మూలన, భూమి సారవంతమవడమే కాకుండా నీటి నిల్వ సామర్థ్యం కూడా పెరుగుతుంది. తరువాత అవసరమైతే 1 లేక 2 సార్లు నేలను దున్నటం ద్వారా కలుపును సమర్థవంతంగా నిర్మూలించుకోవచ్చు. అలాగే అంతర సేద్యంగా మనం చూసుకున్నట్లయితే లేత తోటల్లో కానీ కాపుకొచ్చిన తోటల్లో కానీ వేరుశనగ, అపరాలు, కాయగూరలను సాగు చేసి ఆదాయాన్ని పెంచుకోవచ్చు.
గడ్డిజాతి కలుపు మొక్కలు నివారణ

0: మనకు గ్లైఫోసేట్ కలుపు మందును లీటర్ నీటికి 5 నుండి 8 మిల్లీలీటర్ చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. సపోటాలో ప్రత్యేకంగా కొమ్మల కత్తిరింపులు అవసరం ఉండదు. ఎదిగే మొక్కలకు 3 అడుగులలోపు ప్రధాన కాండం మీద ఉన్న కొమ్మలను తొలగించి ఆ తరువాత 4 నుండి 5 కొమ్మలను ఉంచితే చాలు. ప్రతి సంవత్సరం ఎండిన కొమ్మలను, లోపలి భాగంలో గుబురుగా పెరిగిన కొమ్మలను, నేలను తాకే కింది కొమ్మలను కత్తిరించుకుంటూ ఉండాలి. 4 గేళ్ల వరకు పూతను తొలగించి 5 లేక 6 ఏట నుండి కాయలను కోసుకోవచ్చు. ముదరని కాయలను కోయటం వలన సరిగా పండవు. అందువలన పక్వానికి వచ్చిన కాయలనే కోయాలి. కాయలను ఒకేసారి కోయకుండా 3 నుండి 4 కోతల్లో కాయలు కోయటం మంచిది. పక్వానికి వచ్చిన కాయలపై ఉన్న పొట్టు వంటి పదార్థం రాలిపోయి కాయ బంగాళదుంప వలె కనపడతాయి. అటువంటి కాయల చర్మాన్ని గోకినప్పుడు కండ పైభాగం ఆకుపచ్చగా కాకుండా పసుపచ్చ రంగులోకి ఉంటుంది. పక్వానికి వచ్చిన కాయల చివర నున్న సన్నటి ముళ్ళు చేతితో తాకగానే ఊడిపోతుంది. ఈ కాయలను కోసినప్పుడు తక్కువ పాలు కారుతాయి. ఈ విధంగా పక్వదశను చూసుకుని కాయలు కోసుకోవటం వల్ల మంచి దిగుబడి లాభాలను పొందవచ్చు. కాయలను తొడుముతో సహా కోయాలి. కోసిన కాయలను నీడలో ఉంచాలి. కోత అనంతరం సరైన జాగ్రత్త పాటించినట్లయితే కాయలు నిల్వ ఉంచినప్పుడు కుళ్లే ప్రమాదం అంతగా ఉండదు. పండిన సపోటాలను రవాణా చేయటం కష్టం కాబట్టి పక్వానికి వచ్చిన కాయలను కోసి రవాణా చేయటానికి ముందు 1000 ppm ఎథైల్ 1 మిల్లీలీటరు లీటర్ నీటి ద్రావణంలో ముంచటం గాని లేదా ఆ కాయలపై పిచికారీ చేయటం గాని చేయటం వల్ల కాయలు కుళ్లిపోకుండా నలిగిపోకుండా మంచి పక్వదశలో ఉంటాయి. ఈ విధంగా చేయటం వల్ల కాయలు 4 రోజుల్లో పండుతాయి. సాధారణంగా 10 సంవత్సరాలు ఉన్న చెట్లకు 1000 నుండి 1500 కాయలు, 25 సంవత్సరాలు ఉన్న చెట్లకు 2000 నుండి 2500 కాయలు, 25 సంవత్సరాలు పైబడిన చెట్లకు 3000 కాయల వరకు ప్రతి సంవత్సరం పొందవచ్చు.
1: మీరింతవరకు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు వింటారు. 7:15 పంట సీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో ఆయిల్ ఫామ్ తోటలు నాటే ముందు యాజమాన్యం, ఈ అంశం గురించి డాక్టర్ కె రామచంద్రుడు గారితో పరిచయ కార్యక్రమం, అనంతరం జానపద గీతం, ఇంకా కొబ్బరిలో సేంద్రియ ఎరువుల ప్రాముఖ్యతను గురించిన విశేషాలు వింటారు ఈనాటి పంట సీమలు కార్యక్రమంలో. 7:45 చిత్రగీతాలు

8:15 90 వసంతాల ఆకాశవాణితో నానుబంధం డాక్టర్ కప్పగంతుల మధుసూదన శాస్త్రి గారితో పరిచయ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి మార్కాపురం కేంద్ర సమర్పణలో. 8:40 దేశభక్తి గీతం ప్రసారమవుతుంది. 9:15 స్పాట్ లైట్ ఈ కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 9:30 చిత్ర జగత్ శీర్షికన పాత హిందీ చిత్రగీతాలు వింటారు. ఇక రాత్రి 10:00 జాతీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం. మీరింతవరకు ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు విన్నారు.

విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.

0: ఆకాశవాణి వ్యాసమహర్షి విరచిత మహాభారతంలోని భగవద్గీతా పారాయణం 18 అధ్యాయాలు 700 శ్లోకాలు 700 రోజులు. ప్రతిరోజు ఉదయం 7:15 ఉదయరేఖల కార్యక్రమంలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం. ప్రతిరోజు భగవద్గీతలోని ఒక శ్లోకం, దాని భావం వింటారు.
1: శ్రీమద్ భగవద్గీత

0: ఎవరు అనన్యప్రేమికులైన నా భక్తులై పరమేశ్వరుడనగు నన్ను నిరంతరము స్మరించుచు నిష్కామభావముతో భజించుచుందురో, నిరంతరము చింతించుచుందురో, అట్టివారల యోగక్షేమములను నేనే స్వయముగా ప్రాప్తింపజేయుదును.
1: గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు.
3: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈరోజు భారత్ అమెరికా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంలో సాధిస్తున్న నిరంతర ప్రగతితో పాటు ప్రాంతీయ ప్రపంచ శాంతి భద్రతలకు సంబంధించిన అంశాలపై చర్చించారు. దేశ పౌరుల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ప్రభుత్వ ఉద్యోగాలు ఒక ముఖ్యమైన సాధనంగా ఉపయోగపడతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. బీబీ గ్రామ్జీత్ చట్టం 2025 కింద ప్రభుత్వ ముసాయిదా నిబంధనలపై ప్రజలు తమ అభిప్రాయాలు సూచనలు తెలియజేయాలని ప్రభుత్వం కోరింది. నైరుతి రుతుపవనాలు ఈరోజు నైరుతి ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరిన్ని ప్రాంతాలకు, నైరుతి ఆగ్నేయ బంగాళాఖాతంలో మరిన్ని ప్రాంతాలకు విస్తరించాయి. ఐపీఎల్ క్రికెట్లో ఇంకొద్దిసేపట్లో ప్రారంభమయ్యే మ్యాచ్లో పంజాబ్ కింగ్స్తో లక్నో సూపర్ జైంట్స్ తలపడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈరోజు భారత్ అమెరికా సమగ్ర భౌగోళిక వ్యూహాత్మక భాగస్వామ్యంలో సాధిస్తున్న నిరంతర పురోగతి గురించి చర్చించారు. ప్రాంతీయ ప్రపంచ శాంతి భద్రతలకు సంబంధించిన అంశాలపై కూడా వారు చర్చించారు. అమెరికా విదేశాంగ మంత్రి రూబియో ఈ మధ్యాహ్నం న్యూఢిల్లీలోని సేవాతీర్థలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలుసుకున్నారు. ప్రపంచ సంక్షేమం కోసం భారత్ అమెరికాలు కలిసికట్టుగా పనిచేయడం కొనసాగిస్తాయని ప్రధానమంత్రి మోదీ ఈ సందర్భంగా సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఈ సమావేశంలో విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా పాల్గొన్నారు. రక్షణ వ్యూహాత్మక సాంకేతికతలు, వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధన భద్రత, కనెక్టివిటీ, విద్య, పౌర సంబంధాలతో సహా విస్తృత శ్రేణి రంగాల్లో ద్వైపాక్షిక సహకారంలో సాధిస్తున్న నిరంతర ప్రగతిని అమెరికా విదేశాంగ మంత్రి ప్రధానమంత్రికి వివరించినట్లు ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలియజేసింది. పశ్చిమాసియాలోని పరిస్థితులతో సహా వివిధ ప్రాంతీయ అంతర్జాతీయ అంశాలపై అమెరికా దృక్పథాన్ని కూడా రూబియో పంచుకున్నారు. శాంతి ప్రయత్నాలకు భారత్ ఎల్లప్పుడూ మద్దతు ఇస్తుందని మోదీ పునరుద్ఘాటించారు. చర్చలు, దౌత్యం ద్వారా వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని ఆయన మరోసారి పిలుపునిచ్చారు. తాము తమ చర్చను ఇలాగే కొనసాగించడానికి

0: చేస్తున్నామని కూడా ఆయన రూబియోకి తెలియజేశారు. ఈ నెల 26వ తేదీన జరగనున్న క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు మార్కో రూబియో 4 రోజుల పర్యటన నిమిత్తం భారతదేశానికి వచ్చారు. ఈ ఉదయం అమెరికా నుంచి ఆయన కోల్కతా చేరుకున్నారు. అక్కడ ఆయన మిషనరీస్ ఆఫ్ చారిటీని సందర్శించి మదర్ టెరీసా వారసత్వానికి నివాళులర్పించారు. విదేశాంగ మంత్రి రూబియో రేపు ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఈ పర్యటన భారత్ అమెరికా సమగ్ర భౌగోళిక వ్యూహాత్మక భాగస్వామ్యానికి మరింత బలం చేకూరుస్తుందని భావిస్తున్నారు. దేశ పౌరుల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు వారి జీవితాలను సులభతరం చేయడానికి ప్రభుత్వ ఉద్యోగాలు ఒక ముఖ్యమైన సాధనంగా ఉపయోగపడతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన 19వ రోజ్గార్ మేళాను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆయన, దేశం తన కర్మయోగులపై ఎంతో నమ్మకం ఉంచిందని, ఇప్పుడు వారు తమ అంకితభావం, ప్రవర్తన, రోజువారీ చర్యల ద్వారా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ మరింత బలోపేతం చేయవలసిన బాధ్యత వారిపైనే ఉందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
1: 51,000 యువాఓ కో సర్కారీ నౌకరీ కా నియుక్తి పత్ర మిలా హై. ఆజ్ ఆప్ సభీ దేశ్ కీ వికాస్ యాత్రా మే అహమ్ భాగీదార్ బన్ రహే హై, జిమ్మేవార్ భాగీదార్ బన్ రహే హై. రైల్వే, బ్యాంకింగ్, డిఫెన్స్, హెల్త్, ఎడ్యుకేషన్ ఆర్ దూసరే కై క్షేత్రో మే ఆప్ సభీ నయీ జిమ్మేదారియా సంభాల్నే జా రహే హై. ఆనే వాలే వర్షో మే వికసిత్ భారత్ కే సంకల్ప్ కో సిద్ధ కర్నే మే ఆప్ సభీ మహత్వపూర్ణ భూమికా నిభానే వాలే హై.
0: ఈరోజు జరిగిన 19వ రోజ్గార్ మేళాలో భాగంగా వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో కొత్తగా ఎంపికైన యువతకు 51,000కు పైగా నియామక పత్రాలను అందజేశారు. దేశవ్యాప్తంగా 47 ప్రాంతాల్లో ఈ రోజుగార్ మేళా నిర్వహించారు. రైల్వే మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఉన్నత విద్యాశాఖతో పాటు పలు ఇతర మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో వారు చేరనున్నారు. మన దేశ అభివృద్ది పయనంలో భాగస్వాములు కావడానికి ప్రపంచం ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తోందని నరేంద్ర మోదీ ఈ సందర్భంగా చెప్పారు. దేశంలోని యువతకు మరిన్ని అవకాశాలు, ఉపాధి, అంతర్జాతీయ అనుభవాన్ని అందించే లక్ష్యంతో ప్రపంచంలోని వివిధ దేశాలతో మన దేశం భాగస్వామ్యం కుదుర్చుకుంటోందని ప్రధానమంత్రి చెప్పారు.
1: దునియా భారత్ కే యువాఓ ఔర్ భారత్ కీ టెక్నాలజికల్ ప్రోగ్రెస్ కో లేకర్ బహుత్ ఉత్సాహిత హై. ఆజ్ దునియా భారత్ కి వికాస్ యాత్రా కా హిస్సా బన్నా చాహతీ హై. భారత్ భీ దునియా కే అలగ్ అలగ్ దేశో కే సాథ్ పార్ట్నర్షిప్ కర్ రహా హై. ఇస్కా ఉద్దేశ్ యహీ హై కి భారత్ కే యువాఓ కో అవసర్ మిలే, రోజ్గార్ మిలే, ఉన్కా సామర్థ్య ఖిల్ ఉఠే. సాథ్ సాథ్ మే చాహతా హూ మేరే దేశ్ కే నౌజవానో కో గ్లోబల్ ఎక్స్పోజర్ భీ మిలే.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. విస్తృత ప్రజా సంప్రదింపుల కోసం వీబీ గ్రామ్జీ చట్టం 2025 కింద ప్రభుత్వం ముసాయిదా నిబంధనలను ప్రచురించింది. ఏ వ్యక్తి అయినా భాగస్వామ్య పక్షాలు, సంస్థలు లేదా విద్యా సంస్థలు తమ అభ్యంతరాలు లేదా సూచనలను వచ్చే నెల 21వ తేదీ లోపు పరిశీలన కోసం సమర్పించవచ్చునని గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ తెలియజేసింది. వికసిత్ భారత్ గ్రామ్జీ చట్టం 20 సంవత్సరాల నాటి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005 స్థానంలో అమలు కానుంది. కొత్త చట్టం ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో చట్టబద్దమైన ఉపాధి హామీని 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచడం దీని ముఖ్య లక్ష్యం. గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ ఈ విషయం తెలియజేస్తూ, ఈ ముసాయిదా నిబంధనలు చట్టంలోని సెక్షన్ 33 ఇతర సంబంధిత నిబంధనలకు అనుగుణంగా రూపొందించినట్లు తెలియజేసింది. ఈ సంవత్సరం జూలై 1వ తేదీ నుంచి అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో అమలు చేయడానికి వీలుగా ఈ నెల 11వ తేదీన వీబీ గ్రామ్జీ చట్టం 2025 నోటిఫై చేశారు. ఢిల్లీలోని జామియా నగర్లో ఒక దళిత మహిళపై జరిగినట్లుగా ఆరోపణలొస్తున్న కిడ్నాప్, సామూహిక అత్యాచారం, బలవంతపు మత మార్పిడి గురించిన మీడియా కథనాలపై జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా స్పందించింది. ఎన్సీడబ్ల్యూ చైర్పర్సన్ విజయ రాహత్కర్ ఢిల్లీ పోలీస్ కమిషనర్కు ఇందుకు సంబంధించి ఒక లేఖ రాశారు. ఈ ఘటనపై తక్షణ కఠినమైన నిర్దిష్ట కాల పరిమితితో కూడిన చర్యలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు. అలాగే యాక్షన్ టేకెన్ రిపోర్టును కూడా 7 రోజుల్లోగా సమర్పించాలన్నారు. ఈ కేసులో నమోదైన ఎఫ్ఐఆర్ భారతీయ న్యాయ సంహిత, ఎస్సీ ఎస్టీ చట్టం కింద చేర్చిన సెక్షన్లు, నిందితులందరి అరెస్ట్, పోలీసులు నిర్వహించిన వైద్య ఫోరెన్సిక్ పరీక్షలు, మ్యాజిస్ట్రేట్ ముందు బాధితురాలి స్టేట్మెంట్ రికార్డింగ్, ఆమెకు భద్రత, రక్షణ, గోప్యత, కౌన్సిలింగ్, పునరావాసం కల్పించడానికి తీసుకున్న చర్యల వివరాలను నివేదికలో తెలియజేయాలని విజయ రాహత్కర్ ఆదేశించారు. సామూహిక అత్యాచారం, కుల ఆధారిత హింస, బలవంతపు మత మార్పిడి వంటి ఆరోపణలు అత్యంత తీవ్ర

0: అవసరమైనవని, వీటిని నిష్పక్షపాతంగా తక్షణ అవసరంగా విచారించాలని కమిషన్ ఆదేశించింది. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ భారత వ్యాపార ప్రముఖుల ప్రతినిధులతో కలిసి ఈ నెల 25వ తేదీ నుంచి 3 రోజుల పాటు కెనడాలో పర్యటిస్తారు. వాణిజ్యం, పెట్టుబడులు, సిపా చర్చలను ముందుకు తీసుకెళ్లడానికి మంత్రి గోయల్ ఒటావా, టొరంటోల్లో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారని వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. భారత కెనడా సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందమైన సిపా చర్చలను వేగవంతం చేయడమే ఈ పర్యటన ప్రధాన లక్ష్యం. ఈ నెల 27వ తేదీ వరకు కేరళంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. ఇందులో భాగంగా ఈరోజు రాష్ట్రంలోని 9 జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ యెల్లో అలర్ట్ రేపు 6 జిల్లాల్లోనూ, సోమవారం నాడు 9 జిల్లాల్లోనూ కొనసాగుతుంది. నైరుతి రుతుపవనాలు ఈరోజు నైరుతి అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలకు, ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరిన్ని ప్రాంతాలకు, కొమరిన్ ప్రాంతం, నైరుతి, ఆగ్నేయ, తూర్పు మధ్య బంగాళాఖాతంతో పాటు అండమాన్ సముద్రంలోని చాలా ప్రాంతాలకు మరింత విస్తరించాయి. ఈ నెల 27వ తేదీ వరకు కేరళ, కర్ణాటక, లక్షద్వీప్ తీరాల వెంబడి మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. దేశంలో నైరుతి రుతుపవనాలు సకాలంలో ప్రవేశించి విస్తరించేందుకు వాతావరణం అనుకూలంగా ఉన్నట్లు వాతావరణ శాఖ తెలియజేసింది. ఐపీఎల్ క్రికెట్ లో ఈ సాయంత్రం లక్నోలోని భారత్ రత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి ఏకానా క్రికెట్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ తో లక్నో సూపర్ జైంట్స్ తలపడుతుంది. రాత్రి 7:30 ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. నిన్న రాత్రి హైదరాబాద్ లో జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై సన్ రైజర్స్ హైదరాబాద్ 55 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయినప్పటికీ పాయింట్ల పట్టికలో హైదరాబాద్ జట్టు 3వ స్థానంలో కొనసాగుతోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ మెరుగైన పాయింట్ల కారణంగా అగ్రస్థానంలో నిలిచింది. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈరోజు భారత్ అమెరికా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం గురించి చర్చలు జరిపారు. బీబీ గ్రామ్జీ చట్టం 2025 కింద ప్రభుత్వం ముసాయిదా నిబంధనలపై ప్రజల అభిప్రాయాలు, సూచనలు కోరింది. నైరుతి రుతుపవనాలు ఈరోజు అరేబియా సముద్రంలో బంగాళాఖాతంలో మరింతగా విస్తరించాయి. ఐపీఎల్ క్రికెట్లో ఇంకొద్దిసేపట్లో ప్రారంభమయ్యే మ్యాచ్లో పంజాబ్ కింగ్స్తో లక్నో సూపర్ జైంట్స్ తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఈనాటి పంటసిములు కార్యక్రమంలో ఆయిల్ పామ్ తోటలు నాటే ముందు చేయవలసిన యాజమాన్య పద్ధతులు, ఈ అంశం గురించి డాక్టర్ కె రామచంద్రుడు గారితో పరిచయ కార్యక్రమం వింటారు.
1: రామచంద్ర గారు నమస్కారం అండి.
2: నమస్కారం.
1: మీరు ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లాలోని పెద్దవేగిలో ఉన్నటువంటి ఆయిల్ పామ్ పరిశోధన స్థానంలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు కదండి.
2: అవునండి.
1: ఇప్పుడు ఆయిల్ పామ్ అనేసరికి అది మనకి దీర్ఘకాలిక పంట కదండి, ఎన్నో సంవత్సరాల పాటు మనకి అది పొలంలోనే ఉండే పంట.
2: అవునండి.
1: కాబట్టి అంటే నాటే ముందు నుంచే మంచి జాగ్రత్తలు తీసుకుని నాటుకున్నట్టయితే గనక మనం దాని ద్వారా మంచి నాణ్యమైన అధిక దిగుబడి సాధించడానికి కూడా అవకాశం ఉంటుంది కదండి. అంటే మొక్కల ఎంపిక దగ్గర నుంచి, రకాల ఎంపిక దగ్గర నుంచి, నేలల తయారీ దగ్గర నుంచి కూడా మనం జాగ్రత్తలు తీసుకుంటే అవి భవిష్యత్తులో మంచి చెట్లుగా తయారయ్యి మంచి దిగుబడి ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది మనకి. ఇప్పుడు ఆయిల్ పామ్ నాటుకునే రైతులకి అసలు ఎటువంటి నేలలు అనుకూలంగా ఉంటాయండి?
2: ముఖ్యంగా ఆయిల్ పామ్ కు ఒండ్రు నేలలు, ఎర్ర నేలలు, గరప నేలలు మరియు రేగడి నేలలు అనుకూలంగా ఉంటాయి. అంటే వీటిల్లో మరి

0: సారవంతమైన ఒండ్రు నేలలు, అధిక శాతం సేంద్రియ పదార్థం కలిగిన నేలలు చాలా అనుకూలంగా ఉంటాయి. ఉదయన సూచిక 4.5 నుంచి 7.5 వరకు ఉండాలి. మనకు ఒండ్రు నేలల్లో ఈ రకమైన ఉదయని కనిపిస్తూ ఉంటుంది.
1: కాబట్టి
0: ఇటువంటి నేలలు చాలా అనుకూలంగా ఉంటాయి. కాకపోతే సముద్రపోటు నుండి ఇసుక నేలలు, చారగుణం కలిగిన నేలలు, అదేవిధంగా ఉప్పు శాతం కలిగిన నేలలు, మురుగునీరు పోనటువంటి నేలలు వీటికి పనికిరావు.
1: మరి ఆయిల్ పామ్ నాటాలి అనుకుంటే అసలు ఏ పంట నాటాలి అనుకున్నా కూడా భూసార పరీక్షలు చేసి ఆ సిఫారసుల మేరకు ఎరువులు వాడుకోవాలి, మన నేలలో పోషకాలు ఎంత మోతాదులో ఉన్నాయి తెలుస్తుందని చెప్తూ ఉంటారు కదండి. ఇక్కడ మట్టి విశ్లేషణ అనేది మనకి ఎలా ఉండాలంటారు?
0: ఖచ్చితంగా చేయించుకోవాలండి. కొత్తగా వేసుకున్న రైతులు నాటుకునే ముందు మట్టి విశ్లేషణ చేయించుకున్నట్లయితే వాళ్ళ పొలం గురించి వాళ్లకు అవగాహన ముందునే ఏర్పడుతుందండి. అంటే ఆ పొలంలో ఆ మట్టిలో ఎంత ఉదజని సూచిక ఎంత ఉంది, అలాగే క్షార స్వభావం ఎలా ఉంది, నత్రజని, తర్వాత భాస్వరం, పొటాషియం, మైక్రోన్యూట్రియంట్స్, అంటే వాటి లభ్యత ఎలా ఉంది, పోషకాల లభ్యత ఎలా ఉంది అనేది వాళ్లకు క్లియర్ గా తెలిసిపోతుందండి. సో అది చేయించుకుంటే చాలా మంచిగా ఉంటుంది.
1: మరి ఇక్కడ నేలను ఎలా తయారు చేసుకుంటారండి?
0: పంట వేసుకోవాలి అని నిర్ణయించుకున్నప్పుడు 2 సార్లు ట్రాక్టర్ తో దున్నాలి. దున్ని తర్వాత 3వ సారి మన పొలాన్ని నీట్ గా లెవెల్ చేసుకుని తయారు చేసి పెట్టుకోవాలి.
1: మరి అలా తయారు చేసుకున్నప్పుడు ఏమన్నా పసుపులు ఎరువు అలాంటి వేసుకోవాలంటారా?
0: అప్పుడు అవసరం లేదండి. మనం నేలను చదును చేసుకున్న తర్వాత మార్కింగ్ చేసుకోవాలి. అంటే పొలం ఒక సైడ్ నుంచి ఒక డైరెక్షన్ లో మనము గట్టు నుంచి 4.5 మీటర్ల స్థలాన్ని వదిలేసి మనం మార్కింగ్ చేసుకోవాల్సి వస్తుంది. మార్కింగ్ కూడా మనం 2 రకాలుగా చేసుకోవచ్చు. మొదటిది వచ్చేసి త్రిభుజాకార పద్ధతిలో మనం మార్కింగ్ చేసుకోవాలి. అంటే మొక్కల మధ్య దూరము 9 మీటర్లు పెట్టుకోవాలి.
1: అదేవిధంగా
0: చూసినా కూడా 9 మీటర్లు ఉండాలి. అదేవిధంగా చతురస్రంలో కూడా మొక్కలు నాటుకోవచ్చు. అంటే ఇంతకుముందు రైతులు ఓన్లీ త్రిభుజాకారంలోనే నాటుకునే వాళ్ళు ప్రస్తుతము చతురస్రంలో కూడా నాటుకోవచ్చు అని గవర్నమెంట్ వారు సిఫారసు చేశారు. అంటే మనం త్రిభుజాకారంలో నాటుకున్నట్లయితే 1 హెక్టార్ కి 143 మొక్కలు పడతాయి. అదే చతురస్రంలో అయితే 123 మొక్కలు మనం వేసుకోవచ్చు.
1: త్రిభుజాకారంలోనే ఎక్కువ మొక్కలు పడతాయి.
0: ఎక్కువ మొక్కలు పడతాయి. కాకపోతే ఇప్పుడు ఏమంటే చతురస్రంలో వేసుకుంటే వాటి వల్ల మనకు కలిగే ఉపయోగాలు ఏమిటంటే ముదురు తోటల్లో అంతర పంటలు వేసుకోవడానికి బాగా అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే చతురస్రంలో వేసుకుంటే ముఖ్యంగా మనకు కాంతి ప్రసరణ అనేది తోటలో ఎక్కువ అవుతుంది. త్రిభుజాకారము తోటలతో పోల్చినట్లయితే చతురస్రపు తోటల్లో 10 నుంచి 15% కాంతి ప్రసరణ ఎక్కువగా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో అంతర పంటల యొక్క ఉత్పాదకత, ముఖ్యంగా ముదురు తోటల్లో అంతర పంటగా కోకోను పండిస్తున్న రైతులు, కాకపోతే అక్కడ దిగుబడి చాలా తక్కువగా ఉంది. కొబ్బరి తోటల్లో పోల్చుకున్నట్లయితే ఇక్కడ ఆయిల్ పామ్ తోటల్లో దిగుబడి చాలా తక్కువగా ఉంటుంది. కోకో దిగుబడి అక్కడ 2 కిలోలు వస్తుందంటే ఇక్కడ మనకు 1 కిలో వస్తుంది. అంటే మనం చతురస్రం వేసుకున్నట్లయితే 2 కిలోలు దిగుబడి తీయడానికి కూడా ఆస్కారం ఉంటుంది. అందుకే ఇప్పుడు చాలా మంది రైతులు చతురస్రంలో వేసుకోవడానికి మొగ్గు చూపుతున్నారు.
1: మార్కింగ్ అన్నారు కదా, ఎలా చేసుకోవాలండి?
0: మార్కింగ్ మనము పొలం గట్టు నుంచి 4.5 మీటర్లు వదిలేసి పొలము పొడవున తాడుతో గాని లేకపోతే వైర్తో గాని కట్టేసుకుని తర్వాత మనము త్రిభుజాకారంలో ఒక తాడుతో గాని లేకపోతే వైర్తో త్రిభుజాన్ని తయారు చేసుకోవాలి. చేసుకుని మొత్తం పొలాన్నంతా మనం మార్కింగ్ చేసుకుంటూ పోవాలి. అలా చేసుకుని మనం తర్వాత గుంతలను మనం తవ్వుకోవాలి.
1: గుంతల్ని ఎలా తవ్వుకోవాలండి?
0: గుంతల పరిమాణం వచ్చేసి ఇక్కడ మామూలు నేలలు, ఇప్పుడు ఒండ్రు నేలలు, ఎర్ర నేలల్లో మనము 2 అడుగుల లోతు, 2 అడుగుల వెడల్పు, 2 అడుగుల పొడవుతో మనం గుంతలు తవ్వుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతము పోక్లైన్ల ద్వారా రైతులు గుంతలు తవ్విస్తున్నారు. ఇంతకుముందు మనసు ద్వారా తవ్వించేవాళ్లు. పోక్లైన్ ద్వారా తవ్విస్తున్నప్పుడు ముఖ్యంగా ఈ బంక శాతం కలిగిన నేలలు, అంటే గరప నేలలు కానివ్వండి లేకపోతే రేగడి నేలల్లో, వాటిలో మనం పోక్లైన్ ద్వారా పొడవును వెడల్పును పెంచుకుంటే సరిపోతుంది. 1 మీటర్ వెడల్పు, 1 మీటర్ పొడవు, తర్వాత 2 అడుగుల లోతుతో మనము గుంతలు తవ్వించుకుని పెట్టుకోవాలి.
1: అలా గుంతలు తవ్వుకున్న తర్వాత మొక్కల్ని తెచ్చుకోవాలి కదండి. మరి
0: మొక్కల ఎన్నిక ఎలా ఉండాలంటే ఆయిల్ పామ్ నర్సరీ నుంచి 12 నెలలు వయసు గల మొక్కలను మనం తెచ్చుకోవాలి. తెచ్చుకున్న వెంటనే మనం తయారు చేసుకున్న గుంతల్లో వాటిని నాటుకోవాలి.
1: గుంతలు తవ్వుకునేటప్పుడు కూడా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలండి?
0: గుంతలు తవ్వుకునేటప్పుడు మనము ప్రతి గుంటకి 50 కిలోల బాగా చీకిన పసుపు పేడను వేసుకోవాలి. తర్వాత మొక్క తెచ్చుకున్న తర్వాత మనం మొక్కలు నాటేటప్పుడు గుంతల నుంచి తోడేసిన మట్టిలో ఈ పసుల పేడను, తర్వాత ప్రతి గుంటకి 400 గ్రాముల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ లేకపోతే 250 గ్రాముల డైమోనియం ఫాస్ఫేట్ ను కలపాలి. అదేవిధంగా 50 గ్రాముల 4-8 గుల్కలను కలపాలి. ఈ 4-8 గుల్కలు ఎందుకు కలపాలంటే నేలలో క్రిమి కీటకాలు చెట్టును ఆశించకుండా చేయటానికి ఇవి ఉపయోగపడతాయి. అదేవిధంగా

0: మనం ఫాస్ఫరస్ కానీ లైమోనోఫాస్ఫేట్ కానీ ఎందుకు అప్లై చేసుకోవాలనుకుంటే, ఫాస్ఫరస్ అప్లై చేసుకోవటం వల్ల మనకు చెట్టు యొక్క వేరు వ్యవస్థ బలంగా తయారవుతుంది. అందుకే సూపర్ గానీ డైమోనోఫాస్ఫేట్ గానీ వేసుకోవాలని చెప్తాము.
1: మరి నాటే సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
0: మామూలుగా మొక్కలు మనం సంవత్సరం పొడుగునా నాటుకోవచ్చు అండి. కాకపోతే బాగా అనుకూలమైన సీజన్ వచ్చేసి వర్షాకాలము, ఆ సీజన్లో నాటుకున్నట్లయితే మొక్కలు చనిపోవడం అనేది జరగదు. మిగతా కాలంలో కూడా నాటుకోవచ్చు. కొంతమంది ఈవెన్ ఎండాకాలంలో కూడా నాటుతూ ఉంటారు. కాకపోతే ఎండాకాలంలో నాటితే ఇబ్బంది ఏంటంటే, సరిపడా నీరు పెట్టినప్పటికీ మొక్కలు చనిపోవడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుకు వస్తుందంటే, ఈ పరిస్థితి ఆయిల్ పామ్ నర్సరీ నుంచి మొక్కలను తీసుకొచ్చేటప్పుడు ఈ మొక్కల్ని పాలిథిన్ సంచుల్లో పెంచుతుంటారండి. అది 9 నెలల తర్వాత నర్సరీలో ఆ వేరు అనేది, ఆ వేరు వ్యవస్థ భూమి లోపల పోతుంది. ఈ మొక్కను మనము రైతులకు వాళ్ళు
1: తీసిచ్చేటప్పుడు
0: ఆ వేరంతా కట్ అయిపోతుంది. అంటే భూమి లోపల పోయిన వేరంతా కట్ అయిపోతుంది. అంటే ఏంది, అప్పుడు షాక్ అనేది ఉంటుంది మొక్కకి. దాన్ని మనం వెంటనే తీసుకొచ్చి మన పొలంలో నాటినప్పుడు మొత్తం ఆకులన్నీ, మూవు ఆకు తప్ప ప్రతి ఆకు ఎండిపోవడానికి ఆస్కారం ఉంటుందండి. అంటే అప్పుడు రైతులు ఆందోళన గురవుతారు. అదే ఏంటి, మొక్క చనిపోతుంది అన్నట్టు వాళ్ళు ఆందోళన గురవుతారు. ఆ పరిస్థితి రాకుండా వాళ్ళు చేసుకోవచ్చు. ఏప్రిల్ మే నెల ఆ 2 మాసాలు వదిలేసి ఏ నెలలో అయినా మొక్కలు నాటుకోవచ్చు.
1: అలాగా వర్షాలు పడ్డ తర్వాత ఈ మొక్కలు నాటుకున్నట్టయితే ఇప్పుడు మీరు చెప్పిన ఇబ్బంది అనేది ఉండదండి?
0: ఇబ్బంది ఉండదండి, మొక్కలు కూడా చనిపోవు. ఇలా నాటుకున్న తర్వాత మనం నాటేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, మనం 2 అడుగుల లోతు వరకు గుంటను తీసుకున్నాము. ఆ గుంటలో ఇప్పుడు మనము చెప్పాం కదండి, రసాయనిక ఎరువు, ఈ 4-8 గుళికలు, తర్వాత చీకిన పసుల పేడ, ఈ మూడింటిని ఈ మట్టితో బాగా కలిపేసి ఆ గుంతలో 25% మనము వీటితో కప్పాలి. తర్వాత సంచిలో ఉండే మొక్కను, దాని ఆ బ్యాగ్ ను కట్ చేసేసి మట్టితో సహా ఆ మొక్కని గుంట మధ్యలో పెట్టాలి. పెట్టిన తర్వాత మిగిలిన మట్టితో ఆ సైడ్ లకు, తర్వాత పైన కప్పెట్టాలి. ఇక్కడ ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏమిటంటే, మొక్క యొక్క తల భాగము పూడిపోకూడదు. అంటే ఆ పూడిపోకుండా మనం జాగ్రత్త తీసుకోవాలి, ఎత్తులో నాటుకోవాలి. తర్వాత మనం నీరు పెట్టినప్పుడు ఆ ఎత్తు కొద్దిగా తగ్గిపోతుంది, కుంగిపోతుంది. కుంగిపోయినప్పుడు ఈ తలభాగము, ఆ నేల ఉపరితలము రెండు సమాంతరంగా ఉంటాయి. సో కాబట్టి ఏ రకమైన ఇబ్బంది ఉండదు.
1: మరి ఇక్కడ పాదులు ఎలా చేసుకోవాలండి?
0: ఇక్కడ మొక్క నాటిన తర్వాత మనం చేసుకోవాల్సిన పని వచ్చేసి పాదులను తయారు చేసుకోవాలి. ఇవి ఎలా చేసుకోవాలి? మొదటి సంవత్సరంలో మనము 1 మీటర్ వ్యాసార్థంతో పాదులు తయారు చేసుకోవాలి. అదే 2వ సంవత్సరం అయితే 2 మీటర్ల వ్యాసార్థము, 3వ సంవత్సరం నుంచి 3 మీటర్ల వ్యాసార్థంతో పాదులు చేసుకోవాలి. ఈ పాదులు ఎందుకు చేసుకోవాలంటే, నీటిని కాలువ ద్వారా పెట్టుకోవటానికి చేసుకోవాల్సి వస్తుంది. అంతేగాని ఇది ఖచ్చితంగా చేసుకోవాల్సిన ప్రక్రియ అయితే కాదు. నీటిని మనము బిందు పద్ధతి ద్వారా గాని లేక తుంపర పద్ధతి ద్వారా గాని ఇచ్చినప్పుడు మనకు ఈ పాదుల ఆవశ్యకత ఉండదు. కాలువ ద్వారా పెట్టుకోవటానికి ఇది చాలా అనుకూలంగా ఉంటుంది.
1: మరి ఈ ఆయిల్ పామ్ తోటల్లో నీటి యాజమాన్యం ఎలా చేయాలి?
0: నీటి యాజమాన్యం రైతులు ముఖ్యంగా 3 రకాలుగా నీరు అందిస్తూ ఉంటారండి. ప్రధానంగా అంటే మొదటి 3 సంవత్సరాల్లో రైతులు కాలువ ద్వారానే నీరు పెడుతూ ఉంటారు. అందుకే వాళ్ళు పాదులు చేసుకుంటారు. కొంతమంది రైతులు బిందు పద్ధతి ద్వారా ఇస్తూ ఉంటారు. మరి కొంతమంది తుంపర పద్ధతి, అంటే దీన్నే మైక్రోజెట్ సిస్టమ్ అంటారు, ఆ పద్ధతి ద్వారా చెట్టుకు నీరు అందిస్తూ ఉంటారు. కాకపోతే ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే, ఎంత పరిమాణంలో పెట్టుకోవాలి, ఎంత మోతాదులో పెట్టుకోవాలి నీరు అనేది. కాలువ ద్వారా పెట్టుకున్నట్లయితే వారానికి ఒకసారి, అంటే ఇది వాతావరణాన్ని బట్టి, అంటే సీజన్ బట్టి మారుతూ ఉంటుంది. మనము ఎండాకాలం తీసుకున్నట్లయితే 1 వారం రోజులకు ఒకసారి పెట్టుకోవాలి. అంటే ఎంత మోతాదులో పెట్టుకోవాలి, కనీసము 300 నుంచి 350 లీటర్లు పెట్టుకోవాలి కాలువ ద్వారా పెట్టినప్పుడు. అదే మనకు బిందు పద్ధతి గాని తుంపర పద్ధతి ద్వారా మనం వాటర్ పెట్టుకున్నప్పుడు రోజుకు 1 మొక్కకి 50 లీటర్లు నీరు పెట్టాలి.
1: ఆ విధంగా నీటి యాజమాన్యం,
0: నీటి యాజమాన్యం చేసుకుంటే మొక్క ఎదుగుదల బాగుంటుంది.
1: ఇప్పుడు డ్రిప్ ద్వారా నీరు పెట్టుకోవచ్చు అని చెప్తున్నారు కదండి. ఇప్పుడు ఫెర్టిగేషన్ అంటూ ఉంటారు కదా, అంటే డ్రిప్ ద్వారానే ఎరువుల్ని కూడా పంపించి నీటితో పాటు అందిస్తూ ఉంటారు కదా?
0: అవునండి.
1: ఆ రకానికి కూడా అనుకూలంగా ఉంటుందంటారా?
0: ఆ రకానికి కూడా ఖచ్చితంగా మనం 2 పద్ధతుల ద్వారా పెట్టుకోవచ్చు అండి. బిందు పద్ధతి ద్వారా పెట్టుకోవచ్చు, అదేవిధంగా మైక్రోజెట్ సిస్టమ్ ద్వారా కూడా మనం
1: ఎరువులు
0: రసాయనిక ఎరువులని ద్రావణ రూపంలో మనం మొక్కకు అందించవచ్చు. ఇలా చేసుకోవటం వల్ల మనకు బాగా కలిగే ప్రయోజనం ఏంటంటే, మనం 50% ఫర్టిలైజర్స్ మనము ఆదా చేసుకోవచ్చు.
1: ఎరువులు ఆదా అవుతాయి, నీరు కూడా ఆదా,
0: నీరు కూడా ఆదా అయిపోతుందండి. అంటే చెట్టుకు సరిపడ మనం నీరు ఇవ్వడం జరుగుతుంది.
1: వృధా
0: అనేది తగ్గిపోతుంది. చెట్టుకు కావాల్సిన పోషకాలు, అదేవిధంగా సరిపడ నీరు మనం ఈ పద్ధతుల ద్వారా అందించవచ్చు.
1: మరి ఇక్కడ ఎరువుల యాజమాన్యం ఎలా చేయాలండి?
0: ఎరువుల యాజమాన్యము, మనం మొక్క వేసేటప్పుడు 50 కిలోల పసుల పేడ వేసాము, అది మనకు ఆ సంవత్సరానికి సరిపోతుంది.

0: దీనితో పాటు అంటే మనము సూపర్ కూడా వేసాం, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ 400 గ్రాములు వేయడం జరిగింది. అంటే అంటే ఇమ్మీడియట్ గా అంటే వెంటనే మనం మొక్కలు నాటిన వెంటనే ఎరువులు వేసుకోవాల్సిన అవసరము ఇక్కడ ఉండదు. కాకపోతే గుంతల్లో వేసాం కాబట్టి అది 3 నెలల వరకు సరిపోతుంది. అంటే 4వ నెలలో రసాయనిక ఎరువులు అందించాలి మొక్కకు, ఏ మోతాదులో అందించాలి. మనము ఎరువుల రూపంలో చెప్పుకున్నట్లయితే యూరియా వచ్చేసేసి ఒక మొక్కకి అంటే మొదటి సంవత్సరంలో ఉండే మొక్కకి 850 గ్రాముల యూరియా ఇవ్వాలి, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ 1250 గ్రాములు, అదేవిధంగా మిరేటా పొటాష్ 700 గ్రాములు చెట్టుకు ఇవ్వాలి. అంటే దీన్ని మనం ఒకేసారి అందించకూడదు, అంటే 3 నెలల వ్యవధితో 3 సార్లు వేసుకోవాలి.
1: 3 సమభాగాలుగా
0: చేసుకుని చెట్లకు అందించాలి, విభజించి వేసుకోవాలి. అదే మనకు 2వ సంవత్సరం అయినట్టయితే ఈ మోతాదుని మనం రెట్టింపు చేసుకోవాలి. అంటే యూరియా వచ్చేసేసి 1750 గ్రాములు వేసుకోవాలి, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ 2.5 కేజీలు, మిరేడా పొటాష్ వచ్చేసేసి 1350 గ్రాములు వేసుకోవాలండి. 2వ సంవత్సరంలో వీటిని 4 సమభాగాలుగా చేసుకుని 3 నెలల వ్యవధిలో ఇచ్చుకోవాలి. అదేవిధంగా 3వ సంవత్సరం నుంచి ఈ ఎరువులని 4 దఫాలుగా అందించాలి, సమభాగాలుగా విడగొట్టుకుని 4 దఫాలుగా ఇవ్వాలి. ఇక్కడ వచ్చేసేసి మోతాదు యూరియా వచ్చేసేసి 2.5 కిలోలు ఒక చెట్టుకు వేసుకోవాలి, అదేవిధంగా సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ 4 కిలోలు, మిరేడా పొటాష్ వచ్చేసేసి 2 కిలోలు వేసుకోవాలి.
1: సంవత్సరం పెరిగే కొద్దీ కూడా ఎరువుల
0: మోతాదు పెరుగుతుంది, అదేవిధంగా నీటి అవసరం కూడా ఎక్కువ అవుతుంది,
1: నీరు కూడా ఎక్కువగా అందించాల్సి
0: అవసరం ఉంటుంది.
1: ఇప్పుడు రసాయన ఎరువుల గురించి మీరు చెప్పారు కదండి, అది కాకుండా పచ్చిరొట్టె ఎరువులు, సేంద్రియ ఎరువులు అవి కూడా వేస్తూ ఉంటారు కదా ఆయిల్ పంప్ కి, అవి వేసుకోవచ్చు అంటారు.
0: ముఖ్యంగా పచ్చిరొట్టె ఎరువుల ఆవశ్యకత మొదటి సంవత్సరంలో ఉంటుందండి. మొక్క నాటిన వెంటనే మనము 1 మీటర్ పాదులు చేసుకుంటాము. ఆ చేసుకున్న పాదుల్లో జనుము గింజలు గాని, పిల్లి పెసర గాని, లేకపోతే గడ్డి జాతికి చెందిన అలసందలను మనం చల్లుకున్నట్లయితే అవి మనకు దాదాపు అంటే 1 పాదులో మనకు దాదాపు 100 కిలోల పచ్చిరొట్ట లభ్యత అనేది జరుగుతుంది. వీటిని మనము ఈ పచ్చిరొట్ట పంటలు పూత దశకు వచ్చినప్పుడు వాటిని మనం కోసేసి ఆ పాదులోనే వేసుకోవాలి. అట్లా వేసుకున్నట్లయితే అది మల్చింగ్ గా ఉపయోగపడుతుంది. అది అంటే ఆ మల్చింగ్ వల్ల మనకు కలిగే ఉపయోగాలు ఏంటంటే, మల్చింగ్ అనేది అంటే దీని వ్యర్థం ఆ పచ్చిరొట్ట అనేది మనకు మనం పాదులో పెట్టే నీటిని ఆవిరవ్వకుండా ఆదా చేస్తుంది, అదేవిధంగా కలుపు రాకుండా నివారిస్తుంది, నేల యొక్క స్వభావాన్ని అంటే చెట్టుకు అనుకూలంగా మారుస్తుంది, నేల యొక్క ఉష్ణోగ్రతను కూడా క్రమబద్ధీకరిస్తుంది. వీటితో పాటు లోపల నేల లోపల ఉండే సూక్ష్మజీవుల అభివృద్ధి కానివ్వండి, అదేవిధంగా అంటే ఇప్పుడు మనం ఈ పచ్చిరొట్ట అనేది 4-5 నెలలకి కాంపోస్ట్ గా మారిపోతుంది. ఆ కాంపోస్ట్ లో చెట్టుకు కావాల్సిన పోషకాలన్నీ ఉంటాయి. అంటే ఖచ్చితంగా మనకు చెట్టు యొక్క అభివృద్ధి ఖచ్చితంగా ఎక్కువగా ఉంటుంది. వీటి వల్ల మనం మొదటి సంవత్సరంలో పచ్చిరొట్ట పంటలు వేసుకోవచ్చు, 2వ సంవత్సరం 3వ సంవత్సరంలో మనము మల్చింగ్ చేసుకోవాలి. మల్చింగ్ ఎలా చేసుకోవాలి అంటే చెట్టు 1 సంవత్సరం అయిన తర్వాత ఎలాగూ సహజంగా కింద ఉండే ఆకులు ఎండిపోవటం గాని, లేకపోతే ఏదైనా రోగాల బెడన పడిన మొక్కల్లో కొన్ని ఆకులు ఎండిపోతా ఉంటాయి, మనం ఆ ఆకులు నీట్ గా కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని మనం పాదులో పరిచేసుకోవాలి. అలా చేయటం వల్ల మనకు అవి ఆ మట్టలు మనకు మల్చింగ్ గా ఉపయోగపడుతుంది.
1: వేరే సేంద్రియ పదార్థం ఏమి వేయకుండా తోట నుండి వచ్చేవే మనం తోటకి వినియోగించుకోవచ్చు.
0: తోట నుంచి వచ్చే తోటకు వినియోగించుకోవచ్చు. దాంతో పాటు మనం వర్షాకాలంలో అంటే మనకు వర్షాలు మొదలయ్యే దశలో ప్రతి చెట్టుకు 50 కిలోల పసుల పేడ వేసుకోవాలి, చీకిన పసుల పేడ వేసుకోవాలి. అదే 3వ సంవత్సరంలో కూడా మనకు వానాకాలంలో మనము 50 కిలోల పసుల పేడ వేసుకోవాలి. వాటితో పాటు ఆయిల్ పామ్ యొక్క ఆకులు, ఎండిపోయిన ఆకులు కూడా మనం చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని మనం మల్చింగ్ గా వాడుకోవచ్చు.
1: మరి ఈ ఆయిల్ పామ్ తోటల్లో అబ్లేషన్ అని అంటూ ఉంటారు కదండి, అసలు అబ్లేషన్ అంటే ఏంటండి?
0: అవునండి, ఇది ఖచ్చితంగా చేయవలసిన ప్రక్రియ. మనము మొక్క నాటిన తర్వాత అంటే 2వ సంవత్సరంలో అంటే నాటిన 14 నెలల కొన్ని వంగడాల్లో, అదేవిధంగా కొన్ని వంగడాల్లో 18 నెలలకి పూత దశ మొదలవుతుంది. అంటే ఇక్కడ 2 రకాల పూత గెలలు వస్తూ ఉంటాయి, ఆడ మగ అనేది సపరేట్ సపరేట్ గా ఉంటాయి, ఇవి రావడం జరుగుతుంది. అవేమంటే అవి వచ్చినప్పుడు వెనువెంటనే మనము వాటిని తీసేస్తూ ఉండాలి. ఇలా తీయటం వల్ల మొక్క యొక్క ఎదుగుదల బాగా ఉంటుంది, అందుకే ఈ ప్రక్రియను ఖచ్చితంగా చేయాలని మేము రైతులకి సిఫారసు చేస్తూ
1: ఉంటాం.
0: వాటిని 1 సంవత్సరం వరకు చేయాలండి. అంటే ఇది 2వ సంవత్సరంలో మొదలు పెట్టాలి, 2.5 సంవత్సరం వరకు అంటే 1 సంవత్సరం వరకు చేయాల్సి ఉంటుంది.
1: అంటే వచ్చిన పూతను
0: వచ్చినట్టు తీస్తూ ఉండాలి. ఆ గెలలు కూడా ఆ పూల పూగుత్తులను కూడా మనము మల్చింగ్ గా వాడుకోవచ్చు.

0: దాదాపు మనకు సంవత్సరానికి 10-12 గెల్లు వస్తూ ఉంటాయి, వాటి మనం మల్చింగ్ వాడుకోవచ్చు.
1: మరి అబ్లేషన్ చేయడానికి ప్రత్యేకమైన పరికరం అంటే ఉంటుందండి?
0: ఇప్పుడు మా సంస్థ వారు ఒక పరికరాన్ని తయారు చేశారు. మామూలుగా రైతులు ఈ అబ్లేషన్ అనే దాన్ని కొడవల ద్వారా గానీ లేకపోతే అది అంటే లేత దశలో ఉన్నప్పుడు, అంటే మనకు పువ్వు గెల కనిపించినప్పుడు అది చాలా సున్నితంగా ఉంటుంది, ఆ దశలో మనం జస్ట్ చేత్తో కూడా మనం వాటిని తీసేయచ్చు. అలాగని పక్షంలో అంటే ఆలస్యం చేసినట్లయితే వాటిలో పీచు ఏర్పడుతుంది, అలాంటప్పుడు మనం చేత్తో వాటిని తీయడం కష్టంగా ఉంటుంది. అప్పుడు ఈ పనిముట్టు మనం వాడి వాటి ద్వారా మనం వాటిని తీసివేయవచ్చు.
1: ఈ అబ్లేషన్ అనేది చేయాలన్నమాట?
0: కంపల్సరీ చేయాలండి. చేసుకున్నట్లయితే చెట్టు యొక్క ఎదుగుదల బాగుంటుంది, తర్వాత వాటి ఉత్పాదకత కూడా పెరుగుతుంది.
1: ఇంకా ఈ ఆయిల్ పామ్ తోటలను సాగు చేసేటప్పుడు మొదటి 3-4 సంవత్సరాలకు కూడా రైతు ఆదాయం అనేది ఏది రాదు కదండి దాని ద్వారా?
0: అవునండి.
1: కాబట్టి అంటే ఖాళీ స్థలం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అంతర పంటలు సాగు చేయడానికి కూడా రైతుకు అవకాశం అనేది ఉంటుంది.
0: అవునండి.
1: ఇలా సాగు చేయాలి అనుకుంటున్నప్పుడు అసలు ఎటువంటి అంతర పంటలు సాగు చేయొచ్చు, ఎలా సాగు చేసుకోవాలి?
0: ముఖ్యంగా రైతు తోటలో నీరు సమృద్ధిగా ఉన్నప్పుడు తను అంతర పంటలు వేసుకోవచ్చు అండి. ఒకవేళ నీరు సమృద్ధిగా లేని పక్షంలో అతను అంతర పంటల గురించి ఆలోచించకూడదు. నీరు సమృద్ధిగా ఉన్నప్పుడు వరి తప్ప ఏకవార్షికాలైన అన్ని రకాల పంటలను అంతర పంటగా వేసుకోవచ్చు. ఇవే కాకుండా ద్వివార్షికాలైన అరటి కానివ్వండి, చెరుకును కానివ్వండి, రైతులు అంతర పంటలుగా వేసుకోవచ్చు. అంటే వీటిని మనం మొదటి 3 సంవత్సరాల్లోనే మనం పండించుకోవాలి, 4వ సంవత్సరం నుంచి పండించుకోకూడదు. ఎందుకంటే 4వ సంవత్సరం వచ్చేటప్పటికి చెట్ల మధ్యలో ఉండే ఆకులు ఒకదానికొకటి కలవటం అనేది జరుగుతుంది, అప్పుడు మనకు అంతర పంటలు సాగు చేసుకోవడానికి ఇబ్బందికరంగా ఉంటుంది. సో మొదటి 3 సంవత్సరాల్లో వాళ్ళు నేను ఇప్పుడు చెప్పిన ప్రకారము అంతర పంటలు పండించుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ముఖ్యంగా గమనించవలసిన జాగ్రత్తలు, సర్వసాధారణంగా చేసే తప్పులను చెప్పొచ్చు. రైతులు అంతర పంటల కొరకు ఆయిల్ పామ్ మొక్క యొక్క ఆకులను కట్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా చెట్టును అంటే ఆకులను దగ్గరగా చేర్చి వాటిని తాడుతో కట్టేస్తుంటారు. తర్వాత ఆ చెట్టు పాదు కూడా చేయకుండా, ఒకవేళ పాదు చేసినా కూడా చెట్టును ఆనుకునే దున్నటం జరుగుతుంటుంది. చేసుకున్న పాదులు కూడా ఈ అంతర పంటలు వేయడం జరుగుతుంటుంది. ఈ 4 రకాలు అసలు ఖచ్చితంగా మనం చేయకూడదు. ఈ చేసినట్లయితే ఖచ్చితంగా చెట్టు యొక్క ఎదుగుదల తగ్గిపోతుంది, తర్వాత ఫ్యూచర్ లో మనకు దాని దిగుబడి కూడా మనకు అంత అనుకున్నట్టుగా ఉండదు. ఒకవేళ ఇప్పుడు మనం అరటి పెట్టుకున్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లో అరటి యొక్క నీడ మన ఆయిల్ పామ్ మొక్క మీద పడకుండా చూసుకోవాలి, అలా జాగ్రత్త వహించాలి.
1: ప్రధాన పంటకి ఎటువంటి
0: ఇబ్బంది కలగకూడదు. కొంతమంది ఇప్పుడు అరటి వేసుకున్న తోటల్లో ఏమవుతుందంటే, అంటే పాదుల్లో నాటుకోవటం వల్ల అది ఆయిల్ పామ్ చెందాల్సిన అంటే ఆయిల్ పామ్ తీసుకున్న పోషకాలన్నింటినీ ఈ అంతర పంటలు తీసేసుకోవటం వల్ల మనకు ఒకసారి ఏమవుతుందంటే దిగుబడి అనేది 1 సంవత్సరము ఆలస్యం అవుతుందండి. మామూలుగా అయితే మనకు రైతులు 4వ సంవత్సరంలో మొదలు పెడతారు గెలలు కోసుకోవటం అనేది. ఈ అంతర పంటలను వాళ్ళు ఇష్టం వచ్చినట్లు వేసుకున్నట్లయితే ఖచ్చితంగా 1 సంవత్సరము ఆలస్యం అవుతుంటుంది.
1: కాబట్టి ఇవి మాత్రం గమనించాలి,
0: గమనించాలి, ఖచ్చితంగా గమనించాలి.
1: మరి ఇక్కడ కలుపు సమస్య ఉంటుందండి?
0: కలుపు సమస్య కూడా ఖచ్చితంగా ఉంటుందండి. 3 రకాలుగా చేసుకోవచ్చు. ఒకటి ఆల్రెడీ మనము మల్చింగ్ అని చెప్పుకున్నాం, మల్చింగ్ చేసుకుంటే కలుపు మొక్కలు పెరగడానికి ఆస్కారం ఉండదు. తర్వాత సర్వసాధారణంగా చేసుకునే పద్ధతి వచ్చేసి మనుషుల ద్వారా పీకెచ్చుటాలు. తర్వాత 3వ పద్ధతి వచ్చేసి రసాయనిక మందులు, ముఖ్యంగా గ్లైఫోసైట్ లేకపోతే గ్రామాక్జోన్. దీన్నే అంటే గ్లైఫోసైట్ నే రౌండప్ అంటుంటారు, అదేవిధంగా గ్రామాక్జోన్ పారాక్వాట్ అని అంటుంటారు. ఈ రెండింటిని ఒకదాని తర్వాత ఒకటి లేకపోతే ఒక్కోసారి రెండింటిని కలిపి కూడా మనము కలుపు నివారించుకోవడానికి మనం పిచికారీ చేసుకోవచ్చు. దీన్ని ఎంత మోతాదులో వేసుకోవాలి, 2.5 మిల్లీమీటర్లు 1 లీటర్ నీటిలో కలిపి మనము ఆ ద్రావణాన్ని పిచికారీ చేసుకోవాలి. ఇలా చేసుకున్నట్లయితే మనం అంటే ఇట్లా సంవత్సరంలో 3 సార్లు చేసుకున్నట్లయితే మనం కలుపును పూర్తిగా నివారించుకోవచ్చు.
1: కాబట్టి రామచంద్ర గారు, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఈ ఆయిల్ పామ్ తోటలు కనుక కొత్తగా నాటుకోవాలనుకుంటున్న రైతులందరూ కూడా ముందుగా భూసార పరీక్షలు అవి చేయించుకుని, తర్వాత నేలను బాగా చదునుగా దున్నుకోవడం, తర్వాత మీరు చెప్పిన త్రిభుజాకార పద్దతిలో గానీ చతురస్రాకార పద్దతిలో గాని మొక్కలను నాటుకున్నట్లయితే బాగుంటుందని, ఆ రకంగా మార్కింగ్ అది చేసుకుని వాళ్ళు మొక్కలను నాటుకుని గుంటలను తవ్వేటప్పుడు కూడా పశువుల ఎరువుని వేసుకుంటూ పచ్చిరొట్ట ఎరువులను పెంచుకుని, అదే నాటే సమయం కూడా ఇక్కడ కీలకమైంది కాబట్టి వర్షాకాలంలో నాటుకుంటే మొక్కలు బాగా నిలదొక్కుని బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ సమయాన్ని కూడా చూసుకుని ఇక నీటి యాజమాన్యం, ఎరువుల యాజమాన్యం, కలుపు యాజమాన్యం ఇవన్నీ కూడా సక్రమంగా చేసుకుని అబ్లేషన్ అని కూడా చాలా ముఖ్యమైన ప్రక్రియ అని చెప్పారు ఇందులో. అంటే మొదటి 3 సంవత్సరాల వరకు కూడా వచ్చిన గెలల్ని ఎప్పటికప్పుడు తీసేస్తూ 4వ సంవత్సరం నుంచి గనక ఉంచినట్లయితే గనక మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది అన్నారు. కాబట్టి ఇటువంటి ప్రక్రియలన్నీ కూడా వాళ్లు పాటిస్తూ ఇంకా అంతర పంటల్ని కూడా సాగు చేసుకున్నట్టయితే గనక మంచి ఆదాయం, మంచి నాణ్యమైన దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుందంటారు. నమస్కారం అండి.
0: నమస్కారం.
2: ఆయిల్ పామ్ తోటలు నాటే ముందు చేయవలసిన యాజమాన్య పద్ధతులు, ఈ అంశం గురించి డాక్టర్ కె రామచంద్రుడు గారితో పరిచయ కార్యక్రమం మీరెంతవరకు విన్నారు? ఇప్పుడు జానపద గీతం వింటారు.
3: ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా.

0: జానపద గీతం విన్నారు. చివరిగా కొబ్బరిలో సేంద్రియ ఎరువుల ప్రాముఖ్యత గురించిన విశేషాలు వింటారు.
1: కొబ్బరిలో సేంద్రియ ఎరువుల ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. కొబ్బరి మొక్క నేల నుండి అనేక ముఖ్య పోషకాలను, అంటే పొటాషియం, నత్రజని, భాస్వరం, కాల్షియం ఇంకా మెగ్నీషియం ఇలాంటి పోషకాలను ఎక్కువ మోతాదులో గ్రహించుకుంటుంది. కొబ్బరి తోటల్లో దిగుబడి స్థిరంగా ఉండటానికి సేంద్రియ ఎరువులు ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ ఎరువులు మట్టిలో మెల్లగా కుళ్ళి పోషకాలను విడుదల చేస్తాయి. చాలా రకాల సేంద్రియ ఎరువులను రైతులు తక్కువ పెట్టుబడితో సులభంగా వారే వారి తోటల్లో తయారు చేసుకోవచ్చు. ఒక హెక్టారు కొబ్బరి తోటల నుండి ఉత్పత్తి అయిన సుమారు 16 టన్నుల సేంద్రియ పదార్థాలు, అంటే కొబ్బరి ఆకు, డొలకలు, డొక్క ఇలా మొదలైన వాటన్నిటినీ కలుపుకుని కంపోస్టుగా మార్చుకుని చక్కని సేంద్రియ ఎరువుగా తయారు చేసుకోవచ్చు. సేంద్రియపు ఎరువులు వాడుతూ సిఫార్సు చేసిన మందులను 50% రసాయనిక ఎరువులు వాడితే సరిపోతుంది. ఈ సేంద్రియ ఎరువుల వలన ఉపయోగాలు మనం గమనించినట్లయితే, ముఖ్యంగా తేలిక నేలల్లో తేమను ఎక్కువ కాలం నిల్వ ఉంచేటట్లు చేస్తుంది. భూమిలో ముఖ్య పదార్థమైన సేంద్రియ కర్బనంను ఎక్కువగా అయ్యేటట్లు చేస్తుంది. భూమిలో సూక్ష్మజీవుల సంతతి పెంచి తద్వారా మట్టిలో మొక్కల వేర్లకు పోషకాల లభ్యత ఎక్కువగా అందేలాగా చేస్తుంది. భూమిలో అధిక మోతాదులో ఉన్న లవణాలను, అలాగే చౌడును తగ్గిస్తుంది. భూమి యొక్క భౌతిక లక్షణాలను అభివృద్ధిపరచుకుని సేంద్రియపు ఎరువులను కొబ్బరి తోటల్లో ప్రతి సంవత్సరం వాడటం వల్ల భూమిలో లభ్యమగు పోషకాలు క్రమేపీ పెరిగి మొక్కలు బాగా పెరగటానికి సహాయపడుతుంది. తద్వారా భూమి యొక్క ఆరోగ్యాన్ని కూడా మనం కాపాడిన వాళ్ళం అవుతాము. కొబ్బరి తోటల్లో ఈ సేంద్రియ ఎరువులను 5 రకాలుగా మనం చేసుకోవచ్చు. అవి వర్మికంపో

0: కంపోస్ట్, కొబ్బరి పొట్టు కంపోస్ట్, పచ్చిరొట్టు ఎరువులు, చిక్కటి సేంద్రియ ఎరువులు, స్థూల సేంద్రియపు ఎరువులు, ఇలా 5 రకాలుగా మనం చేసుకోవచ్చు. ముందుగా వర్మి కంపోస్ట్ గురించి మనం చూసుకున్నట్లయితే, కొబ్బరి తోటలో వ్యర్థ పదార్థాలైన ఎండు ఆకులను యుడ్రిలస్ యుజిని అనే వానపాముల ద్వారా, దాంతోపాటు ఆవు పేడ అలాగే ఆకులు 1:1 నిష్పత్తిలో కలిపి వర్మి కంపోస్ట్ను తయారు చేసుకోవచ్చు. 10 కిలోల సేంద్రియ పదార్థాలకు 50 వానపాముల చొప్పున వాడుకుంటే 2 నుండి 3 నెలల్లో సేంద్రియ పదార్థం కుళ్ళి చక్కని వర్మి కంపోస్ట్గా తయారవుతుంది. ఈ కంపోస్ట్ ఎరువులో సుమారు 1.8% నత్రజని, 1% భాస్వరం, 0.16% పొటాషియం, ఇంకా అనేక రకాలైన పోషకాలు ఉంటాయి. ఇదే కాక ఇంకో పద్ధతిలో ఈ కంపోస్ట్ని తయారు చేసుకోవచ్చు. అది ఏ విధంగా అంటే, ముందుగా కొబ్బరి చెట్టు చుట్టూ గాడి చేసి ఆ గాడిలో కొబ్బరి ఆకులను వానపాములను రెండూ కలిపి కొళ్లపెట్టి అక్కడే ఎరువుగా మార్చుకోవచ్చు. ఈ పద్ధతిలో సుమారు 90 రోజుల్లో ఎరువు తయారవుతుంది. తర్వాత కొబ్బరి పొట్టు కంపోస్ట్ గురించి మనం చూసుకున్నట్లయితే, పొట్టును కుళ్లింపచేసి ప్లూరోటస్ అనే శిలీంద్ర పొడిని 0.2% ఉపయోగించి సున్నం 5%, అలాగే యూరియా 0.5%, రాక్ ఫాస్ఫేట్ 0.5%, దాంతోపాటు ఆవు పేడ కలిపి కొబ్బరి పొట్టు నుండి ఎరువు తయారు చేసుకోవచ్చు. సుమారు 2 నుండి 3 నెలల్లో ఈ కంపోస్ట్ తయారవుతుంది. ఈ ఎరువులో సుమారు 1.2 నుండి 1.8% నత్రజని, 0.1 నుండి 0.22% భాస్వరం, 0.1 నుండి 0.4% పొటాషియం, ఇలా అనేక రకాల పోషకాలు దానిలో తయారవుతాయి. ఈ ఎరువును కొబ్బరి చెట్టుకు 20 నుండి 25 కిలోల వరకు వాడుకోవచ్చు. అలాగే పచ్చిరొట్టె ఎరువు గురించి మనం చూసుకున్నట్లయితే, పచ్చిరొట్టె ఎరువులైన జనుము, జీలుగ, పిల్లి పెసర, బొబ్బర్లు, దాన్ని అలసందలు అని కూడా అంటారు, ఇవి తొలకరి వర్షాలు పడగానే పెంచి సుమారు 2 నెలల తర్వాత దుక్కిలో బాగా కలియదున్నుకోవాలి. ఈ పచ్చిరొట్టె పైర్ల వలన భూమిలో నత్రజని 6 నుండి 7%, భాస్వరం 1 నుండి 2%, అలాగే పొటాషు 4 నుండి 5%, ఇంకా అనేక పోషకాలు చేరతాయి. ఇవే కాకుండా అనేక సూక్ష్మ పోషకాలు కూడా ఈ మొక్కలకు లభ్యమవుతాయి. కొబ్బరిలో సేంద్రియ ఎరువుల ప్రాముఖ్యత గురించిన విశేషాలు మీరింతవరకు విన్నారు.
1: స్వాతంత్ర కాంక్ష నుంచి నవభారత నిర్మాణం వరకు 90 ఏళ్ల ఆకాశవాణి చరిత్రకి పునాది పడింది జూన్ 1923. మొట్టమొదటి రేడియో ప్రసారం బాంబే ఇంకా చెన్నై రేడియో క్లబ్ ద్వారా జరిగింది. 1927 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ జూలై 23న స్థాపించగా, అదే సంవత్సరంలో మొదటి రేడియో స్టేషన్ ముంబైలో తన ప్రసారాన్ని ప్రారంభించింది. అందుకే ప్రతి సంవత్సరం జూలై 23న జాతీయ ప్రసార దినోత్సవంగా జరుపుకుంటాం. 1930లో ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ప్రభుత్వం ఆధీనం చేసుకోగా, జూన్ 8న 1936 ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ కాస్త ఆల్ ఇండియా రేడియోగా మారింది. 1957 ఆల్ ఇండియా రేడియో పేరును ఆకాశవాణిగా మార్చారు. అలా విశ్వసనీయతకు నిలువుటద్దంగా బహుజనుల హితం కోరుతూ, బహుజనుల సుఖం కోరుతూ నాటి నేటి తరాలకి స్వర వారధిగా నిలిచింది ఆకాశవాణి.

0: ధరణీతలం నుంచి దిగంతాలకేగిన ధ్వనులు,
1: శబ్దతరంగాలై మదిదోచిన సవ్వడులు,
0: కమనీయ కార్యక్రమాల కరవేణి అయి కాలగమనంలో జీవనవాహిని అయి
1: తరంతరం నిరంతరం పల్లవిస్తూ ప్రభవిస్తూ
0: బహుజన హితాయ బహుజన సుఖాయ అంటూ సర్వజగత్తును ఒలలాడిస్తోంది ఆకాశవాణి.
1: 90 ఏళ్ల ఆ ప్రస్థానం అద్వితీయం, అపురూపం.
0: 9 పదుల ఆ తరంగ జీవనం ఆకాశవాణి స్వరాల విరిబోణి.
2: శ్రోతలు చిత్రగీతాల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత వినబోతున్నటువంటి పాట

0: నీ స్వర సంతకంతో ఎందరినో మేల్కొల్పి మదిని హృదిని పులకరింపజేసే నీకు ఇవే మా హృదయపూర్వక నమస్సుమాంజలులు.
1: సంగీత సాహిత్య నాటకాలకు నెలవు నీవే.
0: అదృశ్య తరంగాల ఆకాశవాణి, లోకానికి వెలుగునింపే జ్ఞానవాణి,
1: స్వరాలతో మైమర్పించే వీణాపాణి, విశ్వకీర్తి నొందిన విమలావాణి,
0: మానవులను సృష్టించేది బ్రహ్మ,
1: విభిన్న కార్యక్రమాల రూపకల్పనకు అపరబ్రహ్మ నీవు.
2: భగవద్గీత పారాయణం.
3: శ్రీమద్ భగవద్గీత.

0: ఓ ఆకాశవాణి 90 వసంతాల సందర్భంగా శుభాభినందనలు తెలియజేసుకుంటూ
1: దీర్ఘాయుష్మాన్ భవ.
2: కార్యక్రమంలో తర్వాత వినబోతున్నటువంటి పాట అంతఃపురం చిత్రంలో చిత్ర పాడారు. సంగీతం ఇళయరాజా, సాహిత్యం సిరివెన్నెల సీతారామశాస్త్రి.

బహుజన హితాయ, బహుజన సుఖాయ. మన ఆకాశవాణి ఒక స్వరం, 90 ఏళ్ల ప్రయాణం, కోట్ల హృదయాల అనుబంధం. మన ఆకాశవాణి వార్తల్లో నిజం, సమాచారంలో విశ్వాసం, సంగీతంలో మాధుర్యం, పాటల్లో పరిమళం, కళాకారుల్లో ఆత్మవిశ్వాసం, సంస్కృతిలో భారతీయత. మన ఆకాశవాణి మన జ్ఞాపకం, మన గర్వం, మన భావోద్వేగం, మన ఆకాశవాణి. సగర్వంగా, ఘనంగా 90 వసంతాల విజయోత్సాహంతో, 100 వసంతాల మహోత్సవాల వైపు అప్రతిహతంగా కొనసాగుతున్న స్వర ప్రస్థానం మన ఆకాశవాణి.

శ్రోతలు చిత్రగీతాల కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత వినబోతున్నటువంటి పాట నిన్నే పెళ్ళాడుతా చిత్రంలో హరిహరన్ చిత్ర పాడారు. సంగీతం సందీప్ చౌత, సాహిత్యం సిరివెన్నెల సీతారామశాస్త్రి.

ఈ స్వరం కేవలం ఒక ట్యూన్ కాదు, కోట్ల మంది భారతీయుల ఉదయపు పలకరింపు. 1936లో మొదలైన ఒక మధుర ప్రయాణం నేటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ లేని కాలం నుండి అరచేతిలో ప్రపంచం ఉన్న నేటి డిజిటల్ కాలం వరకు అలుపెరగని మీ నేస్తం మీ ఆకాశవాణి. వార్తలు, విజ్ఞానం, వినోదం, మన భాష, మన సంస్కృతి, 90 ఏళ్ల మీ నమ్మకానికి నిదర్శనం ఈ విశ్వసనీయ స్వరం ఆకాశవాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ.

కార్యక్రమంలో తర్వాత వినబోతున్నటువంటి పాట అనుమానాస్పదం చిత్రంలో ఉన్నికృష్ణన్, శ్రేయా ఘోషల్ పాడారు. సంగీతం ఇళయరాజా, సాహిత్యం వంశీ.

0: మీరు ఇంతవరకు చిత్రగీతాల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు 90 వసంతాల ఆకాశవాణితో నా అనుబంధం. డాక్టర్ కప్పగంతుల మధుసూదన శాస్త్రి గారితో పరిచయ కార్యక్రమం వింటారు.
1: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒక ప్రముఖ కవిగా, అవధానాల నిర్వాహకునిగా, పరిశోధకునిగా, జాతీయ స్థాయిలో 3వ వ్యక్తిగా ఈ అవధాన పరిశోధకుడిగా గుర్తింపు పొంది, మరి అలాగే రేడియో కవిగా, విమర్శకునిగా, ప్రయోక్తగా ఇలా ఉన్నటువంటి మార్కాపురపట్నానికి చెందినటువంటి డాక్టర్ కప్పగంతుల మధుసూదన శాస్త్రి గారితో ఈరోజు మనం ఆకాశవాణితో 90 వసంతాల అనుబంధం గురించి విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం సార్.
2: నమస్కారం గారు.
1: ఆకాశవాణితో మీకున్న తొలి అనుబంధం, తొలి జ్ఞాపకం గుర్తుందా?
2: తప్పకుండానండి. ముందుగా నవతి ఉత్సవాలు జరుపుకుంటున్నటువంటి మన ప్రియతమ ఆకాశవాణి శ్రోతలకి, సిబ్బందికి అందరికీ నమోవాకాలు చెప్తూ ఉన్నాను. రేడియోతో నాది దాదాపు 30 శతాబ్దపు అనుబంధం, రేడియో కళాకారుడిగా 3 దశాబ్దాల బంధం కూడా. మీడియం వేవ్ ట్రాన్సిస్టర్ ద్వారా మా చిన్నప్పటి నుంచే జనజీవనం, మా జీవనం అంతా రేడియో సిగ్నేచర్ ట్యూన్తోనే ప్రారంభమవటం నాకు బాగా గుర్తు. కేయూరాణి నభూషయంతి పురుషం హారాన చంద్రోజ్వల అంటూ పొద్దున్నే ఓ సుప్రభాత శ్లోకం వినిపించేది. కమ్యూనికేషన్స్ ప్రాధాన్యత తెలియని రోజుల్లోనే వాగ్భూషణం సుభూషణం అంటూ ఆ శ్లోకంలో ఉన్న చివరి మాటలు నా మీద చాలా ప్రభావం చూపించాయి. మా నాన్న కూడా గ్రంథపాలకులుగా ఉండేవారు. గ్రంథాలయంలో రేడియోతో బంధమే, ఇంట్లో కూడా రేడియోతో బంధమే. వినోదం, సమాచారం, విజ్ఞానం మొత్తం రేడియోతోనే సాగేది.
1: సో ఆ జ్ఞాపకాలన్నీ మీ మదిలో అలాగే ఉన్నాయంటారు?
2: పూర్తిగా అలా పదిలమై ఉన్నాయండి.
1: అయితే ముఖ్యంగా మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలి, బాల్యం మీద అలాగే జీవితం మీద ఆకాశవాణి ఎలాంటి ప్రభావం చూపిందంటారు మీ విషయంలో?
2: నా విషయంలో చాలా ప్రభావం చూపిందనే నేను ఘంటాపథంగా చెప్పగలను. పని దినాలతో సహా మా జీవనం మొత్తం రేడియోతోనే సాగుతుండేది. పొద్దున్నే వార్తలు, సుప్రభాత కార్యక్రమాలు, సూక్తి సుధలు, లలిత గీతాలు ఇవన్నీ వినేవాళ్ళం. ఇక సాధారణంగా పని దినాల్లో అయితే స్కూల్కి వెళ్ళాం కాబట్టి మిగతా రేడియో ప్రోగ్రామ్స్ అన్నీ మాకు తెలిసేవి కాదు. కానీ ఆదివారం వస్తే చాలు, పూర్తిగా రేడియోతోనే కాలం గడిచేది. మేము ఏ పని చేస్తున్నా ఇంట్లో నేపథ్యంలో రేడియో స్వరం వినపడుతూనే ఉండేది. జనరంజని సినిమా పాటలు చాలా ఇష్టపడేవాళ్ళం. ఇక బాలానందం, బాల వినోదం కార్యక్రమాలు అసలు వదిలేవాళ్ళమే కాదు. రేడియో అన్నయ్య, రేడియో అక్కయ్య అంటూ ఉండేవాళ్ళు న్యాయపతి రాఘవరావు గారు, కామేశ్వర గారు. వాళ్ల వ్యాఖ్యానాలతో, చిన్నపిల్లల గొంతులతో వచ్చేటువంటి కార్యక్రమాలు మమ్మల్ని చాలా

0: ఆకట్టుకునేవి. బాలానందంలో పిల్లల గొంతులు వింటూ అనుకరిస్తూ మనకు అలా రేడియోలో మాట్లాడే అవకాశం రాలేదే అని అప్పట్లో చాలా బాధపడేవాడిని కూడా.
1: అంటే బాలానందం మీ మనసులో రికార్డ్ అయిపోయింది.
0: చిన్నపిల్లల స్థాయిలోనే రేడియోలో అలా వాళ్ళు ప్రదర్శించగలగటం, నేను కూడా అలా ప్రదర్శిస్తే బాగుండు కదా అనేటువంటి ఒక ఉత్సుకతని నాలో రేకెత్తించేది చిన్నప్పట్లో. క్విజ్ కార్యక్రమాలు కూడా మేము చాలా ఇష్టపడి వినేవాళ్ళం. కొన్ని ముఖ్యమైన వాటిని రాసుకునేవాళ్ళం కూడా. రేడియో మాకు సమయాన్ని గుర్తు చేస్తూ గడియారంలా కూడా ఉపయోగపడేది. పొద్దునే వార్తలు వస్తున్నప్పుడు సమయాన్ని, తర్వాత వివిధ భారతి కార్యక్రమాల సమయాలు ఇలా గుర్తుండిపోయేవి. సమయాలు గుర్తు చేసేలాగా రేడియో ఉపయోగపడేది మాకు.
1: ఓకే, ఒక కవిగా, విమర్శకునిగా, పర్యవక్తగా మీ రేడియో ప్రస్థానం గురించి వివరిస్తారా? అంటే మీకున్న అనుబంధాన్ని చెప్పండి.
0: తప్పకుండానండి. 1990 దాదాపు 90 నుండి రేడియోలో వందలాది కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి అదృష్టం రావడం నాకు జీవితంలో దగ్గరటువంటి ఒక మహదవకాశం అని చెప్తాను నేను.
1: మర్చిపోలేని
0: అవకాశం. డిగ్రీ పీజీ చదివే రోజుల్లోనే నేను సమస్యాపూర్ణం రాసేవాడిని. నేరుగా రేడియో స్టూడియోలో మాత్రం కూర్చొని నా స్వరం రికార్డ్ అయింది 1994 మద్రాసు రేడియో కేంద్రంలో, అది కూడా డిసెంబర్ 15. ఇది ఖచ్చితంగా గుర్తు. నేను అప్పుడు మా స్నేహితులు అందరితో కలిసి ఆ కార్యక్రమంలో పాల్గొన్నాను. తొలిగా కరుణశ్రీ గురించి సాహిత్య ప్రసంగం. అప్పట్లో కూడా ఈ సమయం ఉపన్యాసాల సమయ నిర్దేశం 13 నిమిషాలే. 13 నిమిషాల ప్రసంగం అంటూ కాంటాక్ట్ లెటర్ వచ్చింది. నేను ఏదో శ్రమపడ్డాను, రాసుకున్నాను, చదువుకున్నాను, మా స్నేహితులు కూడా వినిపించాను. తీరా రేడియో స్టేషన్లో మైకు ముందు కూర్చోగానే ఆ చల్లని వాతావరణంలో నా శరీరం కూడా చల్లబడిపోయేలాగా,
1: అంతటి ఏసీలో కూడా
0: మైకు ముందు కూర్చుంటే తడారిపోవడం నా తొలి అనుభవం. గొంతులో తడారిపోయింది, ఏదో బెరుకు, అసౌకర్యం. పాత మ్యాగ్నెటిక్ టేబుల్ ఉండేవి, సిటీఆర్లు ఉండేవి అప్పుడు రికార్డింగ్ కోసం. సిటీఆర్లో రికార్డింగ్ చేయడానికి 13 నిమిషాల నా ప్రసంగం మధ్య మధ్యలో బ్రేక్లు పడుతూ దాదాపు 40 నిమిషాలు పట్టింది. ఇది నా తొలి జ్ఞాపకం రేడియోలో. ఈ రకం మనస్థితి నుంచి చిన్నగా దాన్ని అధిగమిస్తూ మద్రాసు మొదలు తిరుపతి, కర్నూలు, విజయవాడ, కడప, మార్కాపురం, హైదరాబాద్ ఇలా అన్ని కేంద్రాల్లో ఆలవోకగా 100 ప్రసంగాలు, కవితాలాపనలు చేయటం రేడియోతో నాకు దృఢమైనటువంటి బంధానికి ఓ తీపి గుర్తునమాట. ఇక నేను రాసినటువంటి గుడ్డిపూలు, దశమగ్రహం, హరివిల్లు అలాంటి నాటికలు రేడియో ద్వారా ప్రసారమై చాలా తృప్తినిచ్చాయి. మార్కాపురం కేంద్రం నుంచే గుడ్డిపూలు తొలిసారిగా ప్రసారమైంది. శతవంశంతాల వేటపాలెం సారస్వతి నికేతనాన్ని డాక్యుమెంటరీగా చేశాం. మీ అందరు కూడా దాంట్లో భాగస్వాములుగా అక్కడికి వచ్చారు. ఇది ఒక తీపి జ్ఞాపకం. పరశురామ ఏకపాత్ర, కథలు, కవితలు, ప్రసంగాలు ఇలాంటివి సాగుతూనే ఉన్నాయి. ప్రయోక్తగా, అనుసంధాతగా అనేక కార్యక్రమాలు నిర్వహించాను. సంక్రాంతి, ఉగాది కవి సమ్మేళనాలు నిర్వహించాను. ఇవన్నీ కళాకారుడిగా, రేడియో అభిమానిగా, సాహిత్యాభిలాషిగా నన్ను ఒక స్థాయి నుండి మరో స్థాయికి చేర్చినటువంటి అంశాలు. ఇవన్నీ రేడియో ద్వారా దక్కిన అంశాలే.
1: ఇక్కడ ఒక ప్రశ్న
0: సార్.
1: ఇప్పుడు చెప్పారు మీరు, నాకు ఆకాశవాణి ద్వారా దక్కింది, గుర్తింపు వచ్చింది ఒక స్థాయి నుంచి. ఆకాశవాణి కవులను, కళాకారులను ప్రోత్సహిస్తుంది కూడా. మరి మీకు దక్కిన గౌరవం అంటే కవుల పరంగా ఎలా ఉందంటారు?
0: రేడియో ప్రధాన ఉద్దేశం వ్యాపారం కాదు. ప్రధాన కారణంలోనే రేడియో సమాజాన్ని ప్రతిబింబించేలాగా తన కార్యక్రమాలు రూపొందించుకుంటుంది అనడానికి ఇది ఒక ప్రబల సాక్ష్యం. కవులను, కళాకారులను గౌరవిస్తూ కార్యక్రమాలు రూపొందించడంలో రేడియోది ఒక ప్రత్యేక స్థానం. సాధారణంగా పాటల్లాగా కనిపించే అమూల్యమైన జానపద గీతాలను కూడా రికార్డ్ చేసి అందులోని విజ్ఞానాన్ని వెలికి తీసేలా రేడియోనే ఊతమిస్తుంది. లలిత గీతాలు, హరికథలు, బుర్రకథలు, నాటికలు, నాటకాలు, చర్చోపచర్చలు ఇలా ఎన్ని కార్యక్రమాలు, వీటన్నింటినీ వినిపిస్తూ మనసులోని కల్మషాలు తొలగేలాగా రేడియో మాత్రమే ప్రజల మనసుల్ని ప్రచోదనం చేస్తుంది.
1: కొన్ని ఉదాహరణలు చెప్పండి.
0: కవితలు, ప్రసంగాల ద్వారా, జనరంజక హాస్యం ద్వారా విలువల్ని ప్రతిపాదించడంలో రేడియోది ఒక ప్రత్యేక పాత్ర. ముఖ్యంగా జంధ్యాల లాంటి వారి హాస్యం, ఆయన ఎన్నో ఇంటర్వ్యూలు నేను రేడియో ద్వారానే విన్నాను. రేడియోలో వింటూ హాస్యం పండించడం అంటే ఆయందే ప్రత్యేక స్థానం. ఇలా కొన్ని విషయాలు. అలాగే ఉషశ్రీ మొదలు, ఏలూరుపాటి అనంతరామయ్య గారు, జేవి సుబ్బారాయుడు గారు, అన్నదాన చిదంబర శాస్త్రి గారు, చెన్నాప్రగడ తిరుపతిరావు గారు, జీవి సుబ్రహ్మణ్యం గారు, ఇలా ఎందరో మహానుభావులు రేడియోలో ఉపన్యాసాలు చెప్తూ ఉంటే సాధారణ పామర జనులు కూడా రేడియోల దగ్గర చెవులు రిక్కిచ్చి వినేవాళ్ళు. ఇవి సమాజం మీద రేడియో చూపిన ప్రభావానికి, చూపుతున్న ప్రభావానికి కూడా ఇవాళకి ఉదాహరణలే.
1: ప్లాట్ఫామ్ మీద అనేక మాధ్యమాలు వస్తున్నాయి. ఆ కాలానికి ఈ కాలానికి ఉన్న తేడాను గమనించారా?
0: కాలం అనేదానికే పరిణామశీలత అనేటువంటి గుణం ఉంటుంది. 50 ఏళ్ల క్రితం రేడియో ఒక్కటే సమాచార సామధనం. ఆ తర్వాత దూరదర్శనం వచ్చింది. రేడియో, దూరదర్శన్ ఈ రెండు కూడా ప్రజల ప్రాధాన్యతకే ప్రజల ప్రయోజనాలకే పెద్దపీట వేస్తూ ఆకట్టుకున్నాయి. ఇప్పుడు సమాచార విప్లవంలో ఉన్నాం మనం. స్మార్ట్ ఫోన్ రూపంలో ప్రతి ఒక్కళ్ళ అరచేతిలో వందల కొద్ది ఛానళ్లు, వినోదాలు, ఇంకా అనేకానేక అవకాశాలు. వీటితో పాటే రేడియో కూడా పోటీ పడుతోందని చెప్పేందుకు ఒక ఆకాశవాణి అభిమానిగా నేను గర్వపడతాను. సెల్ ఫోన్ యాప్ల ద్వారా నిజానికి రేడియోలు ఇప్పుడు పెరిగినట్టు లెక్క. పాత రేడియో విధానంలో సిగ్నల్ అందే విధానాన్ని బట్టి ఒకే ప్రదేశంలోనే కొన్ని స్టేషన్లే వినే అవకాశం ఉండేది. ఇప్పుడు అలా కాదు కదా. ఎక్కడి నుండి అయినా, ఏ స్టేషన్ ప్రసారం చేసే ఏ కార్యక్రమానైనా ఎవరైనా వినొచ్చు. ముఖ్యంగా మళ్లీ మళ్లీ కార్యక్రమం వినాలంటే గతంలో రేడియోకు సాధ్యమయ్యేది కాదు. ఇప్పుడు రేడియో స్టేషన్స్ సోషల్ మీడియా యాప్ల ద్వారా కూడా కొన్ని అమూల్యమైన కార్యక్రమాల్ని రికార్డ్ చేయడం ప్రారంభించాయి. దీనివల్ల పదే పదే వినాలన్నటువంటి కోరిక ఎవరికైతే ఉంటుందో వాళ్ళు సోషల్ మీడియా యాప్ ద్వారా మళ్ళా ఆ రేడియో కార్యక్రమాన్ని వినేటువంటి వెసులుబాటును కూడా మనకు ఆకాశవాణి కల్పించింది. ఎన్ని మాధ్యమాలతో ఎన్ని ఛానళ్లతో పోటీ పెరిగినా కళల ప్రాధాన్యత, మహిళా కార్మిక, కర్షక, శ్రామిక, బడుగు, బలహీన వర్గాల జనశ్రేయస్సు, వాళ్ల ఊహలకు తావివ్వని ప్రామాణికత, ఖచ్చితత్వం పరంగా రేడియో తన స్థానాన్ని ఎప్పటికప్పుడు సుస్థిరం చేసుకుంటూనే ఉందని నా విశ్వాసం.
1: అందుకే అంటారు కదా, బహుజన హితాయ బహుజన సుఖాయ అని.
0: అవునండి, రేడియో ప్రధాన స్లోగన్ కదా అది, బహుజన హితాయ బహుజన సుఖాయ.
1: అవును,
0: అందరి మేలు కోరడం, అందరి సౌఖ్యం కోసం మార్గనిర్దేశనం చేయడం రేడియో ప్రాధాన్యత అంశం.
1: దాదాపుగా 35 నుంచి 40 సంవత్సరాల మీకు అనుబంధం ఉంది ఆకాశవాణి తోటి. మీకు బాగా గుర్తుండి అంటే వ్యక్తిగత జ్ఞాపకాలు కానివ్వండి, అనుభవాలు కానివ్వండి, మీకు నచ్చిన సంగీత సాహిత్య కార్యక్రమాలు ఏమైనా గుర్తున్నాయంటారా?
0: చాలా కార్యక్రమాలు గుర్తున్నాయండి. చిన్నప్పుడు సంక్షిప్త సినిమా కథలు వినేవాళ్ళం రేడియోలో, క్విజ్ కార్యక్రమాలు వినేవాళ్ళం, కరెంట్ అఫైర్స్ వినేవాళ్ళం, ఇంకా పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా అన్నట్టు సంగీతాల్లో రేడియో సంగీతం కూడా డిఫరెంట్ గా అనిపించేది. మా చిన్నప్పుడైతే మావిడి చెట్టుకు అల్లుకున్నది మాధవి లత కొట్టి అంటూ వేదవతి ప్రభాకర్ గారు అనుకుంటాను, ఆవిడ పాడేటువంటి లలిత సంగీతం చెవులు రిక్కించి వినేవాడిని, ఆ పాట హమ్మింగ్ చేసుకుంటూ ఉండేవాడిని. ఇక పాలగుమ్మి విశ్వనాథం గారు, కృష్ణవేణి తరంగాలు, రావు బాలసరస్వతి గారు, విజయలక్ష్మి గారు, ఓలేటి వెంకటేశ్వరులు గారు, నూకల చిన్నసత్యనారాయణ గారు, ఇంత మహనీయులు పాడుతుంటే శిశుర్వేత్తి పసురువేత్తి వేత్తి గానరసం పణిహి అనేటువంటి శ్లోకం గుర్తొచ్చేది. తుమ్మి పువ్వులు తెచ్చి నీకు పూజలు నువ్వు సేతమంటే తుమ్మి పువ్వుల మీద గండు తుమ్మిద ఎంగిలంటున్నారు శంభు అంటూ బాలమురళీకృష్ణ ఆలపించిన గీతాలు అలరించేవి. మద్రాసు రేడియో కేంద్రం నుండి మంగళంపల్లి వారు నేను ఇద్దరం ఒకేసారి రికార్డింగ్ థియేటర్లో పాల్గొనడం నా జీవితంలో రేడియో స్టేషన్తో పెనవేసుకున్నటువంటి ఒక మధురానుభూతి. ఇక సాహిత్య విషయంలో 90 నుండి 92 దాకా నేను సమస్యాపూర్ణలు చేశాను. ఆ తర్వాత ప్రయోక్తగా చాలా కార్యక్రమాలు, వ్యాఖ్యాతగా పనిచేశాను. ఎందరో కవులకి, నాలాంటి ఎందరో కవులకి, కళాకారులకు కూడా రేడియో ఊతమిచ్చింది, ఉన్నతికి దోహదపడింది.
1: చివరిగా ఒక రేడియో అభిమానిగా మీ సందేశం ఏమిటంటారు?
0: ఒక శ్రోతగా, కళాకారుడిగా నేను రేడియో కుటుంబ సభ్యుడిని. కళార్చన పేరుతో కవులతో కళాకారులతో పరిచయం చేసే కార్యక్రమాన్ని రూపకల్పన చేయడంలో నేను భాగస్వామిని. భారత భాగవత పురాణ వాంగ్మయం ఇచ్చేటువంటి సామాజిక స్ఫూర్తిని శ్రోతలతో పంచుకోవడంలో, అనౌన్సర్ల నియామకాల్లో శిక్షణ ఇవ్వడంలో, ఇంకా రేడియో తలపెట్టిన అనేక కార్యక్రమాల్లో నేను భాగస్వామిని. నా దృష్టిలో ఆకాశవాణి భారతీయ సాంస్కృతిక వైభవానికి, రానున్న భవిష్య ప్రగతికి సిసలైన వారధి, గతాన్ని గుర్తు చేస్తూ భవితను చూపించేటువంటి మార్గదర్శి, అదృశ్య తరంగాల ఆకాశవాణి, లోకానికి వెలుగునింపే జ్ఞానవేణి, స్వరాలతో మైమరపించే వీణాపాణి, నిక్కచ్చి సమాచార ధర్మవాణి, విశ్వకీర్తినొందించిన విమలవాణి, నవతి ఉత్సవ ఆకాశవాణి, అద్భుత జ్ఞానమిచ్చే అమృత పేణి అంటాను నేను.
1: చాలా ధన్యవాదాలు మస్తన్ గారు.
0: నమస్కారం.
1: విలువైన అనుభవాలు, అభిప్రాయాలు మా శ్రోతలతో పంచుకున్నాను.
0: చాలా సంతోషం నరసింహారావు గారు, మాకు మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి రేడియో నాలాగే ఎంతో మంది కవులకు, కళాకారులకు కూడా వేదికనిస్తూ సమాజ అభ్యున్నతికి దోహదపడాలని పడుతుందని ఆశిస్తూ ధన్యవాదాలు. నమస్తే.
2: మీరు ఇంతవరకు 90 వసంతాల ఆకాశవాణితో నా అనుబంధం డాక్టర్ కప్పగంతుల మధుసూదన శాస్త్రి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి మార్కాపురం కేంద్ర సమర్పణలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

0: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.
1: హే గురు, జర చూసినడు అటు ఇటు చూసినడు, కింద పైన చూసినడు, అడుగడుగునా చూసినడు. హే గురు,
2: గుర్తుంచుకోండి, అనుమానాస్పద వస్తువుల గురించి పోలీసులకు వెంటనే తెలియచేయండి. మీ వాహనాన్ని అపరిచయస్తులకి అమ్మకండి. అద్దెకుండిపోయే వారి విషయాలన్నీ ముందుగానే కనుక్కోండి. పుకార్లకు ఎలాంటి తావు ఇవ్వకండి.
3: ఇది ఉగ్రవాదులపై చేసే యుద్ధం. దీనికి ప్రతి భారతీయుడు కావాలి సిద్ధం.
4: అమరవీరుల త్యాగఫలం ఈనాటి మన దేశ స్వాతంత్ర్యం.
5: ప్రగతి పరుగులో వడివడిగా అడుగులేస్తూ ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
4: కానీ ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులెన్నో విజృంభిస్తున్నాయి.
5: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
4: బాపు బాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
5: భారతీయ ఆత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం.
4: నినదిద్దాం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 8:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుంచి రిలే వింటారు.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. దేశ నిర్మాణంలో యువత పాత్ర ఎంతో కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రపంచ అస్థిరతల మధ్య కూడా భారత్ పటిష్టమైన ఎగుమతుల వృద్ధిని కొనసాగిస్తోందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ప్రజాభిప్రాయ సేకరణ కోసం వీబీజీ రామ్జీ చట్టం 2025 ముసాయిదా నిబంధనలను ప్రభుత్వం విడుదల చేసింది. లక్నో వేదికగా పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జయంట్స్ జట్ల మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31న ప్రసారమవుతుంది. వార్తల వివరాలు. దేశ నిర్మాణంలో యువత పాత్ర కీలకమని, వారి నైపుణ్యాలకు అనుగుణంగా అవకాశాలు కల్పించడం ప్రభుత్వ బాధ్యతని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. దేశవ్యాప్తంగా యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రోజ్గార్ మేళా 19వ విడతలో భాగంగా ప్రధానమంత్రి ఈరోజు 51,000 మందికి పైగా అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేశారు. దేశవ్యాప్తంగా 47 కేంద్రాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపికైన అభ్యర్థులు రైల్వే, హోం వ్యవహారాలు, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, ఉన్నత విద్య, ఆర్థిక సేవలు వంటి కీలక కేంద్ర ప్రభుత్వ శాఖల్లో బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ యువత ఉజ్వల భవిష్యత్ కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. దేశ యువతకు అవకాశాలు, ఉపాధి, ప్రపంచస్థాయి అనుభవాన్ని అందించేందుకు భారత్ వివిధ దేశాలతో భాగస్వామ్యం కుదుర్చుకుంటోందని ఆయన తెలిపారు. 2047 నాటికి దేశాన్ని వికసిత భారత్గా తీర్చిదిద్దాలనే నిబద్ధతతో ప్రతి భారతీయుడు పనిచేస్తున్నాడని తెలిపారు. పౌరుల జీవితాలను మెరుగుపరచడానికి, సులభతరం చేయడానికి ప్రభుత్వ ఉద్యోగాలు ఒక కీలకమైన సాధనంగా పనిచేస్తాయని ప్రధానమంత్రి పేర్కొంటూ,
1: दुनिया भारत के युवाओं और भारत की टेक्नोलॉजिकल प्रोग्रेस को लेकर बहुत उत्साहित है. आज दुनिया भारत की विकास यात्रा का हिस्सा बनना चाहती है. इसका उद्देश्य यही है कि भारत के युवाओं को అవసర మిలే, రోజ్గార్ మిలే, ఉన్కా సామర్థ్య ఖిల్ ఉఠే, సాత్ సాత్ మే చాహతా హూ మేరే దేశ్ కే నౌజవానో కో గ్లోబల్ ఎక్స్పోజర్ భీ మిలే.
0: ప్రపంచ శ్రేయస్సు కోసం భారత్, అమెరికా కలిసికట్టుగా పనిచేస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. 4 రోజుల భారత పర్యటనకు వచ్చిన అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ప్రధానమంత్రిని ఈరోజు ఢిల్లీలో కలిశారు. ఈ సమావేశంలో ఇరు దేశాలు సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యంలో సాధిస్తున్న పురోగతి, ప్రపంచ శాంతి

0: భద్రతలకు సంబంధించిన అంశాలపై చర్చించారు. రక్షణ వ్యూహాత్మక సాంకేతికతలు, వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధన భద్రత, అనుసంధానం, విద్య, ప్రజల మధ్య సంబంధాలతో సహా పలు రంగాలలో ద్వైపాక్షిక సహకారంలో సాధించిన నిరంతర పురోగతి గురించి మార్కో రూబియో నరేంద్ర మోదీకి వివరించారని ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. పశ్చిమాసియాలో శాంతి ప్రయత్నాలకు భారతదేశం మద్దతును, చర్చలు దౌత్యం ద్వారా సంఘర్షణలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలన్న పిలుపును ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. కాగా మార్కో రూబియో ఈ నెల 26న జరిగే క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు ఈరోజు భారత్కు వచ్చారు. ప్రజాభిప్రాయ సేకరణ కోసం వీబీజీ రామ్జీ చట్టం 2025 ముసాయిదా నిబంధనలను కేంద్ర ప్రభుత్వం ఈరోజు విడుదల చేసింది. ఈ ముసాయిదా నిబంధనలపై ఎవరైనా తమ అభ్యంతరాలను లేదా సూచనలను వచ్చే నెల 21వ తేదీలోగా పరిశీలన కోసం సమర్పించవచ్చని కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ తెలిపింది. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ చట్టం, 20 ఏళ్ల నాటి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005 స్థానంలో వచ్చింది. ఈ కొత్త చట్టం ఒక ఆర్థిక సంవత్సరంలో చట్టబద్దమైన ఉపాధి హామీని 100 రోజుల నుండి 125 రోజులకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. చట్టంలోని సెక్షన్ 33 ఇతర సంబంధిత నిబంధనలకు అనుగుణంగా ముసాయిదా నియమాలను రూపొందించినట్లు ఆ శాఖ పేర్కొంది. ఈ ఏడాది జూలై నుండి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో అమల్లోకి వచ్చేలా వీబీజీ రామ్జీ చట్టం 2025ను ఈ నెల 11వ తేదీన నోటిఫై చేశారు. రాజస్థాన్లోని దండేవాలా క్షేత్రంలో చమురు పరిశ్రమ కొత్త గ్యాస్ నిక్షేపాలను కనుగొందని కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. భూమికి దగ్గరగా ఉండే సాన్ ఫార్మేషన్ నుండి మొదటిసారిగా రోజుకు దాదాపు 25,000 ప్రామాణిక క్యూబిక్ మీటర్ల సహజ వాయువు ఉత్పత్తి కావడం ఒక ముఖ్యమైన విజయమని ఈరోజు సామాజిక మాధ్యమంలో చేసిన ఒక పోస్టులో కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఇది దేశీయ ఇంధన ఉత్పత్తిని బలోపేతం చేయడానికి సహాయపడుతుందని, అలాగే ఇంధన స్వయం సమృద్ధి దిశగా భారతదేశ ప్రయాణానికి ఊతమిస్తుందని ఆయన తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ప్రపంచ అస్థిరతల మధ్య భారతదేశం బలమైన ఆర్థిక పునాదులను, పటిష్టమైన ఎగుమతుల వృద్ధిని కొనసాగిస్తోందని కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. న్యూఢిల్లీలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, ఏప్రిల్లో నమోదైన ఎగుమతుల వృద్ధి వేగం మే నెలలో కూడా కొనసాగిందని, ఇది ప్రపంచ ప్రతికూలతల మధ్య భారత ఆర్థిక వ్యవస్థ స్థితిస్థాపకతను ప్రతిబింబిస్తోందన్నారు. పెరుగుతున్న పెట్టుబడి ఖర్చుల నుండి రైతులను రక్షించడానికి పెరిగిన ఎరువుల ధరల భారాన్ని ప్రభుత్వమే భరించిందని పేర్కొన్నారు. భవ్య పథకం ద్వారా ప్రభుత్వం మరో వ్యాపార సౌలభ్యం కల్పించే చర్యను కూడా ప్రారంభిస్తోందని, దీని కింద దేశవ్యాప్తంగా 100 పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేయనున్నారని ఆయన తెలిపారు. రాష్ట ప్రభుత్వాల సహకారంతో 33,600 కోట్లకు పైగా కేటాయింపులతో భారత్ ఔద్యోగిక వికాస్ యోజన కింద ప్లగ్ అండ్ ప్లే పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేయనుందని పీయూష్ గోయల్ వెల్లడిస్తూ,
1: हमारी कोशिश है देश भर में पार्क का फैलाव हो, जहाँ जहाँ इन्वेस्टर और इंडस्ट्री को भी उत्साह है, जहाँ लोगों को लगता है कि इंडस्ट्री को अच्छी सुविधाएं मिलेंगी, हैंड होल्डिंग अच्छी होगी, बिजली, सड़क, पानी, अन्य सुविधाएं राज्य सरकार भी उपलब्ध कराएगी, और एक सारथी के नाते हम काम करना चाहते हैं. राज्य सरकारों से भी यही अनुरोध है कि हम सारथी बने औद्योगिक जगत के प्रगति में.
0: నీట్ యూజీ 2026 ఫీజు రీఫండ్ కోసం ఎన్టీఏ దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించింది. విద్యార్థులు neet.nta.nic.in అధికారిక వెబ్సైట్ ద్వారా రీఫండ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. బ్యాంకు ఖాతా వివరాలు సమర్పించడానికి ఈ నెల 27వ తేదీ చివరి తేదీగా నిర్ణయించారు. అభ్యర్థులు తమ నీట్ పోర్టల్లో లాగిన్ అయి రీఫండ్ లింక్పై క్లిక్ చేసి బ్యాంకు వివరాలు నమోదు చేయాలి. ఇక మరోవైపు రద్దయిన నీట్ యూజీ 2026 పునఃపరీక్షను జూన్21న తిరిగి నిర్వహించనున్నట్లు ఎన్టీఏ ప్రకటించింది. ఇప్పటికే నమోదు చేసుకున్న విద్యార్థులు మళ్లీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదని, అదనపు పరీక్ష ఫీజు కూడా ఉండదని స్పష్టం చేసింది. ఐపీఎల్ 2026లో భాగంగా లక్నో వేదికగా పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జైంట్స్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ ప్రారంభించిన లక్నో 12 ఓవర్లు పూర్తయ్యేసరికి 3 వికెట్లు నష్టపోయి 120 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో పంజాబ్ ఓటమి పాలైతే సెమీఫైనల్స్ చేరుకునే అవకాశాన్ని కోల్పోతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలు అందించాలని ప్రధానమంత్రి

0: కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 1 7 8 0 0 నెంబర్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 29వ తేదీ సాయంత్రం వరకు పంపవచ్చు. ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఐటీపీబీకి చెందిన మహిళా బృందం మొట్టమొదటిసారిగా అంతర్జాతీయ మౌంట్ ఎవరెస్ట్ పర్వతారోహణ యాత్రను విజయవంతంగా పూర్తి చేసింది. 11 మంది మహిళా పర్వతారోహకులు, 3 సాంకేతిక సహాయక సిబ్బందితో కూడిన 14 మంది సభ్యుల బృందం ఈ నెల 21న నేపాల్ నుండి సౌత్ కోల్ మార్గం ద్వారా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరాన్ని అధిరోహించిందని ఐటీపీబీ ఒక ప్రకటనలో తెలిపింది. వాతావరణం. మధ్య భారతదేశంలో రాబోయే వారం రోజుల పాటు తీవ్ర వడగాలుల పరిస్థితులు కొనసాగుతాయని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది. ఆగ్నేయ రాష్ట్రాలలో ఈ నెల 26వ తేదీ వరకు, అలాగే వాయువ్య భారతదేశంలో 29 వరకు ఇవే పరిస్థితులు కొనసాగుతాయని వెల్లడించింది. అదేవిధంగా పశ్చిమ హిమాలయ ప్రాంతంలో 4 నుండి 6 డిగ్రీల సెల్సియస్, దక్షిణ భారతదేశంలో 2 డిగ్రీల సెల్సియస్ మేర ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఇక రాబోయే 3-4 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు నైరుతి ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, కొమరిన్ ప్రాంతం, నైరుతి ఆగ్నేయ తూర్పు మధ్య బంగాళాఖాతం, అండమాన్ సముద్రంలోని మిగిలిన ప్రాంతాల్లోకి మరింతగా విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఐఎండీ వెల్లడించింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. దేశ నిర్మాణంలో యువత పాత్ర ఎంతో కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రపంచ అస్థిరతల మధ్య కూడా భారత్ పటిష్టమైన ఎగుమతుల వృద్ధిని కొనసాగిస్తోందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ప్రజాభిప్రాయ సేకరణ కోసం వీబీజీ రామ్జీ చట్టం 2025 ముసాయిదా నిబంధనలను ప్రభుత్వం విడుదల చేసింది. లక్నో వేదికగా పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జయంట్స్ జట్ల మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31న ప్రసారమవుతుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం దేశభక్తి గీతం వింటారు.

మీరింతవరకు చిత్ర జగత్ శీర్షికన హిందీ చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 10 గంటలు కావస్తోంది. జాతీయ సంగీత కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు.

0: అప్రస్తుత హై కేసి కేశవ పిల్లైకి ఏక్ కృతి శ్రీ బాలకృష్ణ పాహిమాం జో రాగ్ పూర్వి కళ్యాణి పర్ ఆధారిత హై ఔర్ రూపక్ తాల్ మే నిబద్ధ హై.
1: యు విల్ నౌ లిసన్ టు శ్రీ బాలకృష్ణ పాహిమాం, ఎ కాంపోజిషన్ ఆఫ్ కేసి కేశవ పిల్లై. ఇన్ ది రాగ్ పూర్వి కళ్యాణి సెట్ టు రూపక తాళ్.

0: stipulated 20 overs. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు వింటారు. ఉదయం 6 గంటలకు సూక్తి సుధ సమర్పణ, శ్రీ పి రవి మోజెస్. 7:15 ఉదయరేఖలు కార్యక్రమంలో భగవద్గీత పారాయణం, భగవద్గీత శ్లోక విశ్లేషణ సమర్పణ శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. అనంతరం సరస వినోదిని సమస్యాపూరణం సమర్పణ, అగ్నిహోత్రం హైగ్రీవ రామచంద్రాచార్యులు, చివరిగా లలితగీతాలు వింటారు. 7:55 ఈ మాసపు పాట రచన శ్రీ పివి రామ్గోపాల్, సంగీతం డాక్టర్ మండపాక శారద. 8:30 వైఎస్ఆర్ కడప జిల్లా సమాచార లేఖ రచన శ్రీ శ్రీనాథ్ రెడ్డి. 8:35 కర్ణాటక సంగీత సభా కార్యక్రమంలో శ్రీమతి ద్వారం లక్ష్మీగారి గాత్రం వింటారు. 11:00 గుర్తు చేసుకుందాం శీర్షికన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్ద భాండాగారం నుండి అందిస్తున్న కార్యక్రమాలలో భాగంగా రేపు శ్రీ ద్వారం వెంకటస్వామి నాయుడుపై శ్రీపాద పినాకపాణిగారి ప్రసంగం, అనంతరం ద్వారంగారి సంగీతం, పర్యవేక్షణ శ్రీ పి ప్రశాంత్ కిరణ్. ఒంటిగంట 30 నిమిషాలకు వనితావాణి స్త్రీల కార్యక్రమంలో గృహిణి తెలుసుకోవలసిన ఆర్థిక సూత్రాలు డాక్టర్ ఎస్ సుబ్బలక్ష్మిగారి ప్రసంగం, అనంతరం లలితగీతాలు, చివరిగా ఆరోగ్యానికి రక్ష బొప్పాయి గురించిన విశేషాలు వింటారు. 2:30 బొమ్మరిల్లు కార్యక్రమంలో 90 వసంతాల ఆకాశవాణి సందర్భంగా పిల్లల అభిప్రాయాల మాలిక ప్రసారమవుతుంది. 3:00 నాటకం ప్రసారమవుతుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 6:30 పల్లెసీమల కార్యక్రమంలో భజనావళి శీర్షికన శ్రీమతి పాలడుగు ధనలక్ష్మి బృందం ఆలపించిన భజన గీతాలు వింటారు. 7:15 పంటసీమల వ్యవసాయదారుల కార్యక్రమంలో సేంద్రియ వ్యవసాయంలో జీవన ఎరువుల ప్రాముఖ్యతను గురించి డాక్టర్ ఎన్ త్రిమూర్తులు గారితో పరిచయ కార్యక్రమం, అనంతరం సునాముఖి ఆకు సాగు వివరాలు సంభాషణ ప్రసారమవుతుంది పంటసీమలు కార్యక్రమంలో. 7:45 చిత్రగీతాలు. 8:00 అమరభారతి సంస్కృత కార్యక్రమంలో గ్రీష్మ వర్ణనం డాక్టర్ గంగిశెట్టి లక్ష్మీనారాయణ గారి ప్రసంగం. 8:15 90 వసంతాల ఆకాశవాణి ప్రస్థానంలో భాగంగా నెల్లూరు ఆకాశవాణి కేంద్రం అందిస్తున్న ప్రముఖ శ్రోతల అభిప్రాయాలతో కూర్చున్న కార్యక్రమం. ఈ కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణలో. 9:15 స్పాట్లైట్. ఇక రాత్రి 10:00 రవి వాసరీయ అఖిల భారత సంగీత సభా కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారం. మీరింతవరకు రేపు ప్రసారమయ్యే కార్యక్రమాల్లోని కొన్ని ముఖ్యాంశాలు విన్నారు. నేటి మంచి మాట, తన అజ్ఞానాన్ని తెలుసుకోవడమే నిజమైన జ్ఞానం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు సమయం 11:13 దాటి 30 సెకండ్లు. ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రసారాలు 358.4 మీటర్లు అనగా 837 కిలోహెర్ట్స్ మీడియం వేవ్ పై సమాప్తం. ఎఫ్ఎం 102.2 పై మా ప్రసారాలు నిరంతరాయంగా కొనసాగుతాయి. నమస్కారం.